ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 25వ రోజు క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 16వ తేదీ ఆదివారం 100.2 ఎఫ్ఎం మెగాహెర్ట్జ్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

പ്രാർത്ഥന. ഭക്തി സംഗീത കാര്യക്രമം. ఇలా ప్రార్థనల శ్రీరామ భక్తి గీతాలు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా శ్రీరామ భక్తి గీతాలు.

ఇప్పటిదాకా ప్రార్థనల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ ప్రార్థన కార్యక్రమం సమాప్తం. ఇవాళ ప్రార్థనల శ్రీరామ భక్తి గీతాలు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ ప్రార్థన కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనల శివ అష్టకాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇలా పొద్దుగల సంధి రాత్రి 11 గంటేదాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొద్దుగల 7:15 ఎన్నో పనికొచ్చే ముచ్చట్లను వినిపించే అంబటాల సంగతులు కార్యక్రమంలో మధుర కవి వానమామలై వరదాచార్యులు గురించి రచయిత చిత్రకారుడు సామల రాజవర్ధన్ ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా సాహిత్య రచనలు అనుభవాల గురించి రచయిత్రి సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇంటారు. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అంబటల సంగతులు కార్యక్రమంలో. 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు, పుస్తక ధారావాహిక పఠనం 21 భాగంలో సుశీల రాణి పటేల్ గురించి విశేషాలను వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 8:45 న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు వచ్చే మీకు నచ్చిన పాటలను వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొద్దుగల 9:00 10:00 సింగిడి సినీ గీతల కార్యక్రమంలో, అట్లనే సాయంత్రం 5:30 దాకా మాడిచప్పుడు పాడిన కార్యక్రమంలో, అట్లనే రాత్రి 8:40 దాకా హుషారు కార్యక్రమంలో మీరు మీకు నచ్చిన పాటల్ని కొరచు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081 ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. అట్లనే రాత్రి 7:45 దిల్ పసంద్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:30 మధురిమ కార్యక్రమం ప్రసారమవుతుంది. పొద్దుగల 10:30 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, మధ్యాహ్నం 3:05 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రాల నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:30 సంబరం పిల్లల కార్యక్రమంలో కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం, ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం వింటారు. రాత్రి 7:15 ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో పత్తి పంటలో వివిధ దశలు, తొలి దశలు చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు జి రవీందర్. ఇంకా రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు పి అశోక్. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథలు వింటారు. కథల సంపుటి నుండి వాన కొట్టింది కథ ప్రసారమవుతుంది. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రాత్రి 9:45 ఇగైనుండ్రి కార్యక్రమంలో కథా రచయిత ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు చెన్నూరు సీతారాంబాబుతో ముచ్చట మొదటి భాగం వింటారు. ముచ్చట పెట్టింది వి గోపిచంద్. రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో షాహిద్ భగత్ సింగ్ నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. రచన పి నలిని, నిర్వహణ ఎస్ఎస్ వాజ్పేయి, పర్యవేక్షణ ఎన్ సుధాకర్ రావు, సహకారం జంగా అనిల్ కుమార్. ఇవి ఎలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం
6:45 కావస్తుంది. ఇంకొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. తిరిగి 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే అమరమైన పద్యాన్ని ప్రస్తావించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ దేశభక్తికి నిజమైన అర్థాన్ని భారతదేశ గొప్పతనాన్ని ఆమె గుర్తు చేశారని పేర్కొన్నారు. భారతదేశ బలం కేవలం భూమిలో కాకుండా ప్రజల్లోనే ఉందని ప్రతి భారతీయుడి గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు సాధికారత కల్పించి దేశ సేవకు అంకితం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహలతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రేషన్లో సన్నబియ్యం పంపిణీతో మార్కెట్లో బియ్యం రేట్లు తగ్గాయని చెప్పారు. రేషన్ కార్డు కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఉన్న కార్డు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికెళ్లినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అనే సంకల్పంతో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో నగదు బదిలీ చేసినాం.
0: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
2: 2019 ఫిబ్రవరి 5,350 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర పక్షులు రిలీజ్ చేస్తే మరి మాసెట్ పెట్టి వాళ్ళు ఆ మాసెట్ కిమ్మట గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు పోయింది. వాళ్ళు వెంటనే దాన్ని కేంద్ర తట్టాడి మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత 2.2లో 93 కోట్ల రూపాయలు శాంక్షన్ చెప్పారు. దాన్ని ఎందుకంటే ప్రభుత్వం మనల్ని ప్రభుత్వం రాగానే దాన్ని బ్రేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్రం మొత్తంలో 183 మున్సిపాలిటీస్
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ విజయవాడలో లోక్ భవన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తేనెటి విందును నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ హాజరయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పార్లమెంటు సభ్యులు, పలువురు శాసనసభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అతిథులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో బొగ్గు ఖనిజ భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాలు బొగ్గు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశంలోని ఖనిజ సంపద పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా తాజాగా తీసుకొచ్చిన గనులు ఖనిజాల అభివృద్ది నియంత్రణ సవరణ బిల్లు ఒక ముందడుగని కిషన్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రాల హక్కులు ప్రయోజనాలను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్భవన్లో నిన్న ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

0: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పిరేడ్ గ్రౌండ్స్లో నిన్న నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దాదాపు 25 ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో విద్య, ఉద్యానవన శాఖల శకటాలకు సంయుక్తంగా ప్రథమ బహుమతి లభించింది అని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యా విప్లవం సందేశంతో విద్యాశాఖ ఈ శకటాన్ని రూపొందించిందన్నారు. చేనేత జౌళి శాఖ శకటానికి ద్వితీయ బహుమతి లభించగా అడవులను రక్షించండి, వన్యప్రాణులను కాపాడని నినాదంతో హరితాంధ్ర లక్ష్యాన్ని చాటిన అటవీశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించిందని అధికారులు తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు గౌతులచ్చన జయంతి ఈరోజు. 1909 ఆగస్టు 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో ఆయన జన్మించారు. రైతులు, ఓటు హక్కు లేని ప్రజల కోసం ఆయన పనిచేశారు. గౌతులచ్చన్న 21 సంవత్సరాల వయసులో పలాసలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించింది. గౌతులచ్చన్న 2006 ఏప్రిల్ 19వ తేదీన విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట స్థాయి వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న లచ్చన్న జమీందారీ వ్యవస్థ రద్దు, రైతులు, బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని మంత్రి పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. క్రికెట్. శ్రీలంకలోని గాజానగరంలో నిర్వహిస్తున్న భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్లో భాగంగా నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆట ఈ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై అనుకరణ వ్యాయామాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్బాబు తెలిపారు. తొలిదశలో కృష్ణాజిల్లాలో 18-19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్పై, పశ్చిమ గోదావరి జిల్లాలో 20-21 తేదీల్లో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఈ వ్యాయామాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः। देशेन ह्यः अशीतितमः स्वातन्त्र्य दिवसः आचरितः। अस्मिन् अवसरे प्रधानमन्त्री नरेन्द्रमोदी रक्तदुर्गस्य प्राचीरात् राष्ट्रियध्वजम् आरोहितवान् तथा अनेकाः महत्वपूर्णाः घोषणाः कृतवान्। राष्ट्रं सम्बोधयन् प्रधानमन्त्री कथितवान् यत् विगतेषु द्वादशवर्षेषु देशस्य कोटिशः नागरिकाः स्वसंकल्पेन समर्पणेन च देशं नूतनासु उन्नतिषु नेतुं सर्वसम्भवं प्रयत्नम् अकुर्वन्। प्रधानमन्त्री सबलं प्रतिपादितवान् यत् बृहन् स्वप्नाः दृढतराः संकल्पाश्च राष्ट्रस्य प्रयत्नानां समग्रं स्तरं सामर्थ्यं च वर्धयन्ति।
3: कोई भी राष्ट्र तब महान बनता है जब अपने सपनों, अपने संकल्पों और अपने सामर्थ्य के दम पर आगे बढ़ता है। बड़े सपने हमारी सोच को विस्तार देते हैं, हमारे संकल्प दृढ़ होने चाहिए। जब संकल्प दृढ़ होता है तो कठिनाइयों से, आपदाओं के बीच से रास्ते निकालने का सामर्थ्य अपने आप उभर करके आता है।
2: विकसित भारताय यूनां महिलानां च सशक्तीकरणे बलं दत्त्वा प्रधानमन्त्री नरेन्द्र मोदी विभिन्नानां लोकसेवा परीक्षाणां कृते निर्धन मध्यम वर्गीय परिवाराणां युवभ्यः निःशुल्कम् अन्तर्जाल माध्यमेन प्रशिक्षणं प्रदातुं घोषणां कृतवान्। सः इदमपि घोषितवान् यत् प्रशासनेन आगामि एकवर्षे एककोटि युवभ्यः AI इति कृत्रिम बुद्धिमत्ता कौशलस्य प्रशिक्षणं प्रदातुं निर्णयः कृतः। केन्द्रीय सहकारिता मन्त्री अमित शाहः अद्य राजस्थानस्य अलवर नगरे स्थिते अलवर सरस दुग्ध परिसरे नूतनस्य दुग्ध संयंत्रस्य आधारशिलां स्थापयिष्यति। सहकारिता मन्त्रालयेन संसूचितं यत् अस्मिन् अवसरे अन्तर्जालीय माध्यमेन शिलान्यासः क्रियते तथा राजस्थानस्य 17 जनपदेषु 260,000,000,000 रूप्यकाणां विभिन्न विकास परियोजनानां उद्घाटनमपि अन्तर्जालीय माध्यमेन एव करिष्यते। एतदतिरिक्तम् आजीविकोत्सवस्य अन्तर्गतं नवनियुक्तेभ्यः 15,000+ कर्मिभ्यः नियुक्तिपत्राणि अपि वितरिष्यन्ते। उपराष्ट्रपतिः CP राधाकृष्णन् अद्यारभ्य तमिलनाडु राज्यस्य 2-दिवसीययात्रायां भविष्यति। यात्रावधौ असौ चेन्नई चेंगलबट्टु तिरुवरूर तंजावूर नगरेषु विविधेषु शैक्षणिकेषु स्मारकेषु साहित्यिकेषु च कार्यक्रमेषु भागं ग्रहीष्यति। अद्य श्रीराधाकृष्णन् चेंगलबट्टुनगरे SMR विज्ञान प्रौद्योगिकी संस्थायाः 22वें दीक्षांत समारोहे भागं ग्रहीष्यति। सः चेन्नई नगरे नागालैंड मणिपुर पश्चिम बंगाल राज्यानां पूर्व राज्यपालस्य प्रथम पुण्यतिथेः कार्यक्रमे अपि भागं ग्रहीष्यति। ततः परम् उपराष्ट्रपतिः चेन्नई नगरे इकोज ऑफ अ नेशनलिस्ट माइंड इति पुस्तकस्य विमोचन कार्यक्रमे अपि भागं ग्रहीष्यति। दिल्ली प्रशासनेन दिल्ली परिवहन निगमस्य बसयानेषु महिला यात्रिणां कृते प्रचलितायाः कागद निर्मित पाटल चटिका व्यवस्थायाः अवधि अस्य मासस्य 31 पर्यन्तं विस्तृतः अस्ति। परिवहन विभागस्य आदेशानुसारं निःशुल्क बस यात्रायै महिलाः DTC अथ दिल्ली क्लस्टर इत्येतयोः बस यानेषु कागद निर्मित पाटल चटिकायाः उपयोगं निरन्तरं कर्तुं शक्नुवन्ति। प्रथमवारं आयोजिता सूर्यपथ त्रिरंग वैश्विक यात्रा ह्यः सम्पन्ना। इयं यात्रा पश्चिमदिशि फिजी देशादारभ्य संयुक्त राज्य अमेरिका पर्यन्तं 45 देशेषु बहुषु च कालक्षेत्रेषु सम्पन्ना। अमृतोद्यानम् अद्यारभ्य आगामि मासस्य 15 पर्यन्तं सामान्य जनेभ्यः उद्घाटितं भविष्यति। अस्माकं वार्ताहरानुसारम् उद्यानं प्रातः 10 सायं 6 पर्यन्तं उद्घाटितं भविष्यति। अन्तिमप्रवेशः सायं 5 पर्यन्तमेव भविष्यति। अनुरक्षणकार्याय उद्यानं प्रत्येकं सोमवासरे पिधानं भविष्यति। इति वार्ताः।
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7 ఇప్పుడు వినండి జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదిక నందిస్తారు కె ప్రతాప్.
5: జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జ్యూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు.

0: జీటీ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోర్స్ డైరెక్టర్ శివప్రసాద్ ఉండవల్లి, ఎంఈఓ రామకృష్ణ ఆధ్వర్యంలో 90 మంది ఉపాధ్యాయులకు ఏఐ టూల్స్, గణితంలో సులభమైన పద్ధతిలో లెక్కల బోధన, ఎఫ్బి పెరల్స్ ఉపయోగం లైన్మెంట్ ప్రకారం బోధన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అనితాబాయ్ తదితరులు పాల్గొన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ రాఘవ సూచించారు. మానవపాడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ముందుకు సాగితే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గద్వాల పట్టణంలోని ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్లో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షల ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక్కడ యువతకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హైదరాబాద్ కు శిక్షణ కోసం వెళ్తున్నారని, అది గమనించిన తాము ఇక్కడే ఉచితంగా శిక్షణ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన సుమారు 500 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీకేఎంఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ్ల జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి పాల్గొన్నారు. కుంటలు, గుంతలు, డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉండకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యులు డాక్టర్ యాకూబ్ పాషా అన్నారు. డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా మానవపాడు మండలంలో ప్రజలకు అవగాహన కల్పించారు. నీరు నిల్వ ఉంచకుండా చేయడం ద్వారా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను నివారించవచ్చు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో డిజిటలైజేషన్ పూర్తి చేసి పారదర్శకంగా ఓటర్ జాబితాను రూపొందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ సూచించారు. రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్ నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ అనంతరం తహసీల్దారులు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 100% డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నరసింగరావు, మధుసూదన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారి మంజుల, తహసీల్దారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం కలుగుంట్ల గ్రామానికి చెందిన తగరం రత్నం దేశవ్యాప్తంగా నిర్వహించిన నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లో ఖోఖో కోచ్ గా శిక్షణకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖోఖో కోచ్ కోసం శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 21 నాటికి శిక్షణ పూర్తవుతుందని రత్నం తెలిపారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే శక్తి తల్లిపాలకు మాత్రమే ఉందని, వారికి తల్లిపాలు అమృతంతో సమానమని వైద్యులు సూర్యప్రకాష్ తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గట్టు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. తల్లిపాలు తాగే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సుజాత మల్లమ్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు. అల్లంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు కళాబృందం సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. డైల్ 100, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై వివరించారు. సీసీ కెమెరాల ఉపయోగాలపై అవగాహన కల్పించారు. రాధమ్మ, షీటీమ్ కానిస్టేబుల్ లోకేశ్వరి, వీరన్న పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణతోనే కాలుష్యాన్ని నివారించవచ్చని, అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పెద్దపల్లి, చెర్లగార్లపాడు గ్రామాల సర్పంచులు శిరీష, రాముడు సూచించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి మొక్కలు పంపిణీ చేశారు.
1: ఇంతవరకు జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు కె ప్రతాప్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అమలును రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీని కోరారు. వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువజనులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇస్తామని ప్రధానమంత్రి చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీలంకలోని గాలీలో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టులో భారత్ ఈరోజు 288 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ను పునః ప్రారంభిస్తుంది. పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట ప్రకారం

0: జాతిని ఉద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి కోరారు.
1: जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है. और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूँ, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए.
0: మన దేశ విధానాలను రూపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషించేలాగా వారికి అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నట్లు కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఉపాధ్యాయుల నేతృత్వంలో నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక విప్లవాత్మకమైన అడుగని, ఇది మధ్యతరగతి కుటుంబాల కోచింగ్ ఖర్చులను వేల కోట్ల రూపాయల మేరకు ఆదా చేస్తుందని చెప్పారు. అలాగే రాబోయే ఒక సంవత్సరంలో 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా ప్రధానమంత్రి వెల్లడించారు. దీనివల్ల ప్రపంచ రంగంలో యువత అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం ఉంటుందని, దేశం ప్రధానంగా ఖర్చు, నాణ్యత, నైపుణ్యం అనే 3 అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.
1: पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा कर रहा था, हमने तय किया है कि आने वाले 1 वर्ष 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: ఇదే కాకుండా 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్లు కూడా మోదీ చెప్పారు. ఎంపిక చేసిన పిల్లలకు దేశం తరఫున రాణించేలాగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రీడారంగంలో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడల ఖాతా చేయవలందని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చెప్పారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్ లో కొత్త డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అదనంగా రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలను అమిత్ షా అందజేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అమిత్ షా నిధులను ఆన్లైన్లో బదిలీ చేస్తారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ వేడి నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చెన్నై, చెంగల్పట్, తిరువరూర్, తంజావూర్ ప్రాంతాల్లో జరిగే వివిధ విద్యా విషయక, స్మారక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు చెంగల్పట్లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ పాల్గొంటారు. అలాగే చెన్నైలో నాగాలాండ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అనంతరం హిందూ ముండని వ్యవస్థాపకులు దివంగత కె రామ్ గోపాల్ ఆలోచనలు, రచనాధారంగా రూపొందించిన ఈ కోర్స్ ఆఫ్ ఎ నేషనలిస్ట్ మైండ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. రేపు తిరువరూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 11వ స్నాతకోత్సవానికి ఆయన హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ నిబంధనలు 2026 నోటిఫై చేసింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు నిర్దిష్ట పన్ను లేదా ఫీజు చెల్లించడం ద్వారా కొన్ని వెల్లడించని విదేశీ ఆస్తులు, వెల్లడించని విదేశీ ఆదాయం లేదా ప్రకటించని విదేశీ ఆస్తులను డిక్లేర్ చేయడానికి వీలు కల్పిస్తారు. ఈ పథకం ఈ రోజు అమల్లోకి వస్తుంది. ఈ పథకం కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 7 డిసెంబర్ 31. ఆ తేదీ తర్వాత ఎలాంటి డిక్లరేషన్ దాఖలు చేయడానికి వీల్లేదు. ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ అనేది 2026 ఆర్థిక చట్టంలోని 4వ అధ్యాయంలో ఉన్న ఒకేసారి చేసే స్వచ్ఛంద డిక్లరేషన్ పథకం. పన్ను చెల్లింపుదారులు అవగాహన పెంచేందుకు, పథకం పైన మెరుగైన అవగాహన కల్పించేందుకు నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఆదాయం పన్ను శాఖ ఈ పథకం నిబంధనలపై సమగ్రమైన ఎఫ్ఏక్యూ పత్రాన్ని కూడా జారీ చేసింది. మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్, మాల్దీవ్స్ అధ్యకుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా శుభాకాంక్షలకు బదిలిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు శ్రేయస్సు కోసం భారత నేపాల్ మధ్య ఉన్న బహుముఖ పురాతన నాగరికత సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని మోదీ చెప్పారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఈరోజు యూజీసీ నెట్ జూన్ 2026, సిఎస్ఐఆర్ నెట్, ఐసీఏఆర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్, ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ పీహెచ్డీ ప్రోగ్రాంల ప్రొవిజనల్ ఆన్సర్ కీలు విడుదల చేస్తుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురించనున్నట్లు ఎన్టీఏ సోషల్ మీడియాలో తెలియజేసింది. అభ్యర్థులు ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కూడా ఈ ప్రకటనలో సూచించారు. భారత వాతావరణ శాఖ అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21వ తేదీ వరకు ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, సిక్కిం, తెలంగాణ, బీహార్, విదర్భ ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పాకిస్తాన్ సైన్యం యుద్ద నేరాలకు పాల్పడుతోందని, పౌరులని లక్ష్యంగా చేసుకుంటోందని బలూచిస్తాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆరోపించారు. ఇటీవల సురాబ్లో జరిగిన వైమానిక దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ బలూచిస్తాన్లో స్థానిక ప్రజలపై సైనిక దురాక్రమణకు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సురాబ్లోని గీదార్ గోంధన్ ప్రాంతంలో మంగళవారం నాడు పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన సైనిక చర్యపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఆశ్రయించనున్నట్లు మేరియార్ బలూచ్ చెప్పారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలు, శిశువులతో సహా 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ బలగాల ప్రభావంతో నిర్వహించిన వివాదాస్పద ఎన్నికలు, హత్యాకాండలు, అమాయక ప్రజలను బలవంతంగా అదృశ్యం చేయడం మొదలైన వాటిపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వేలోని కరీబా సరస్సులో రద్దీగా ఉన్న ఫెర్రీ మునిగిపోవడంతో 18 మంది పిల్లలతో సహా మరణించిన వారి సంఖ్య 72కి చేరింది. కరీబా పట్టణం నుంచి వాయువ్య జింబాబ్వేలోని మారుమూల గ్రామీణ మత్స్యకార ప్రాంతాలకు వెడుతున్న ఈ ఫెర్రీ మంగళవారం నాడు భారీగా అల్లకల్లోలమైన అలల తాకిడికి బోల్తాపడినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ వారం సంభవించిన తీవ్రమైన తుఫాన్లు, వరదల కారణంగా కనీసం 5 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. గాలి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 2వ రోజున భారత్ తొలి ఇన్నింగ్స్ ను ఓవర్ నెట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 288 పరుగుల వద్ద ప్రారంభిస్తుంది. నిన్న ఆట ముగిసే సమయానికి దేవ్దత్ పడికల్ 131 పరుగులతో అజయంగా నిలవగా రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. మహిళా రిజర్వేషన్ అమలు రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలను కోరారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. గాలి క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈ రోజు 288 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

అంబటాల సంగతులు. మనం ప్రగతి బాటలో నడుస్తూ అన్నింటి మీద అవగాహన పెంచుకుని ఉన్నతంగా ఎదిగేలా విద్య, ఉద్యోగం, న్యాయం చట్టంతో పాటు వైద్యం గురించి, ఉన్నత వ్యక్తుల ముచ్చట్లను గురించి వినిపిస్తూ మనలో చైతన్యం నింపే కార్యక్రమం.

ఇయాల అంబటాల సంగతులు కార్యక్రమంలో మధుర కవి వానమామలై వరదాచార్యులు రచయిత చిత్రకారుడు సామన రాజవర్ధన్ ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా సాహిత్య రచనలు అనుభవాలు రచయిత్రి సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇంటరు. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇయాల్టి తెలుగు తిథి పంచాంగం ప్రకారం ఇయాల్టి తెలుగు తిథి స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం వర్షాకాలం శుక్లపక్షం ఆశ్లేష కార్తె శ్రావణం దక్షిణాయనం తిథి చవితి హస్తానక్షత్రం ఆదివారం.

వాతావరణ సూచన: ఆకాశం మేఘవృతమై ఉంటుంది. గాలులు తేమ 88%. గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. వాతావరణ సూచన ఇన్నారు. ప్రకృతి రమణీయతను చూస్తూ ఈ వీణుల విందైన వాద్య సంగీతం వింటూ ఉంటే మనసు ఎంతో హాయినిస్తుంది. మరి ఈ ప్రశాంతంగా ఉండే ఈ వాద్య సంగీతాన్ని వింటూ ఈ రోజును ప్రారంభించండి శుభోదయం తెలుపుతూ.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: రైతన్నల కోసం వ్యవసాయ సలహా.

0: నా పేరు జి అనిల్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్. గులాబీ రంగు పురుగు అనేది ఈ దశలో మొదలవుతుంది. అంటే ఎప్పుడైతే మనకు ఈ మొగ్గ అనేది స్టార్ట్ అవుతుందో ఈ దశ నుంచి గులాబీ రంగు పురుగు గుడ్లు పెట్టడం, ఆ గుడ్ల నుంచి వచ్చిన తొలి దశ లార్వాలు ఈ మొగ్గ లోపలికి వెళ్ళిపోయి మొగ్గను తినేయడం, లేదా అంటే పూత లోపలికి వెళ్ళిపోయి పూత లోపల తింటా ఉంటాయి. అంటే గుడ్డి పువ్వులు కనిపిస్తూ ఉంటాయి మనకు. లేదు కాయ స్టార్ట్ అయిందనుకోండి, కాయం ఏర్పడడం మొదలవగానే కాయ లోపలికి వెళ్ళిపోయి తినడం అనేది చేస్తూ ఉంటుంది. సో గులాబీ రంగు పురుగు వస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే ఈ లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి 8 చొప్పున మనం ఏర్పరచుకున్నట్లయితే వాటిలో కంటిన్యూస్ గా 3 రాత్రులు అందులో ఈ అడల్ట్ ఫ్లైస్ ఒకవేళ పడినట్టయితే మనం గులాబీ రంగు పురుగు వచ్చింది, దానికోసం మనం ముందుగానే ఈ పిచికారీలు అనేది చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఒకవేళ గులాబీ రంగు పురుగు వచ్చింది అని అనుకుంటే నీమ్ ఆయిల్ తో పాటు ఏదైనా చిన్న పురుగు మందు అంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా అంటే ఇండాక్స్ కార్బ్ ఇటువంటి చిన్న చిన్న పిచికారి మందులు పిచికారి చేసుకున్నట్లయితే వాటి గుడ్లు పెట్టకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ గులాబీ రంగు పురుగు వచ్చింది అని అంటే అప్పుడు సమగ్ర శస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాల్సిన అవసరం ఉంటుంది.
1: పత్తి పంటలో గులాబీ రంగు పురుగు రాకుండా చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ చెప్పిన యవసం సలహా.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ఈ రోజుతో ముడిపడిన విషయాలను, గడిచిన రోజుల విశేషాలతో ఈ రోజుకున్న ప్రత్యేకతలను తెలిపేది చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఇయల ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచార్యుల జయంతి, స్వాతంత్ర సమరయోధులు గౌతులచ్చన జయంతి, నటి గాయని మాడోనా పుట్టినరోజు, గాయని హేమలత పుట్టినరోజు, గాయని శ్రావణి భార్గవి పుట్టినరోజు, అలానే నటి కాంచన పుట్టినరోజు, ఇంకా పుదుచ్చేరి భారతదేశంలో విలీనమైన రోజు ఎలా. దక్షిణ భారతదేశంలో ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, దీన్నే పాండిచ్చేరి అని కూడా అంటారు. భారత స్వాతంత్రానికి ముందు ఫ్రెంచి వారి పాలనలో విభిన్న సంస్కృతిని పొందినందున దానిని పరిరక్షించడానికి కేంద్రపాలిత ప్రాంతమైంది. ఇది భౌగోళికంగా 4 విడిభాగాలను కలిగి ఉంటుంది. పుదుచ్చేరి భారతదేశంలో వాస్తవంగా నవంబర్ 1, 1954 విలీనమైంది. అయితే అధికారికంగా చట్టబద్దంగా విలీనం పూర్తి కావడానికి 1962 వరకు పట్టింది. ఫ్రాన్స్ పార్లమెంట్ ట్రీటీ ఆఫ్ సెషన్ను ఆమోదించిన తర్వాత భారత్ ఫ్రాన్స్ మధ్య అధికారిక ఒప్పందం పత్రాలు మార్చుకున్న చట్టబద్దమైన విలీన రోజు ఈరోజు.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ ప్రాంత రచయిత వానమామలై వరదాచార్యులు జయంతి ఇయ్యల తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, ద్రావిడ, మరాఠీ, ఇంగ్లీషు భాషల్లో పట్టు సాధించి హరికథ గానంలో ప్రావీణ్యతను సంతరించుకున్నారు వానమామలై వరదాచార్యులు. ఈయన తన 13వ ఏటనే పద్యరచన ప్రారంభించారు. 64కు పైగా రచనలు చేశారు. మణిమాల, ఆహ్వానం, జయధ్వజం, పోతన చరితం ఇలా ఎన్నో రచనలు చేశారు. ఆ మధుర కవి వానమామలై వరదాచార్యులు జయంతి సందర్భంగా ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మధుర కవి వానమామలై వరదాచార్యులు గురించి రచయిత, చిత్రకారుడు సామల రాజవర్ధన్ ప్రసంగంలో.
1: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకొని మధుర కవిగా పేరుగాంచి ఎందరో కవి పండితుల అభిమానుల నీరాజనాలందుకొని దివికేగిన వానమామలై వరదాచార్యులు వరంగల్ జిల్లా

0: హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో ఆగస్టు 16, 1912 అనగా పరిధావి నామ సంవత్సరం శ్రావణ బహుళ ఏకాదశి నాడు జన్మించినాడు. తండ్రి బక్కయ్య శాస్త్రి, తెలుగు సంస్కృత భాషల్లో పండితుడు. తల్లి సీతమ్మ. ఈ మడికొండలోనే కాళోజీ నారాయణరావు, బిరుదురాజు రామరాజు, పల్లా దుర్గయ్య వంటి మహనీయులు జన్మించినారు. కనుక ఆ మడికొండను మణికొండ అని పిలుచుకునేవారు. శ్రీ వానమామలై వరదాచార్యులు 7వ తరగతి వరకు మాత్రమే పాఠశాలలో చదివినాడు. కాని ఇంటి వద్దనే సంస్కృతాంధ్ర సాహిత్యాలు, తర్క వేదాంత వ్యాకరణాలను అభ్యసించినారు. ఇంకా ఉర్దూ, హిందీ, ఆంగ్ల, మరాఠీ భాషల్లో పట్టు సాధించినాడు. అంతేగాక వరదాచార్యులు తమ కమ్మని కంఠంతో చేసే కావ్యగానం శ్రోతలను మంత్రముగ్ధులను చేసేది. హరికథాగానంలో కూడా వరదాచార్యులు గారు ప్రవీణులుగా పేరుగాంచినారు. ఈ కళ వారి తండ్రిగారైన వానమామలై బక్కయ్య శాస్త్రి గారి నుండి వారసత్వంగా సంక్రమించింది. ఆనాటి ప్రజలు బతికి బక్కయ్య శాస్త్రి పురాణంబు వినవలే అనుకునేవారట. వానమామలై వరదాచార్యుల వారి అన్నలు వెంకటాచార్యులు, లక్ష్మణాచార్యులు, జగన్నాథాచార్యులు కూడా కవి పండితులే. ఈ జగన్నాథాచార్యుల రైతు రామాయణం కూడా జగత్ప్రసిద్ధ గ్రంథం. వానమామలై వరదాచార్యులు గారి సతీమణి వైదేహి. వారిది ఆదర్శ దాంపత్యం. వానమామలై వరదాచార్యులు తమ 13వ ఏటనే పద్యరచన ప్రారంభించినారు. వారి రచనలు 56కు పైగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటారు. వరదాచార్యుల పద్యరచనపై పోతనామాత్యుని ప్రభావం కనబడుతుంది. అనగా వారికి పోతన అభిమాన కవి. కనుక వరదాచార్యులు పోతన చరిత్రను పద్యరూపంలో వ్రాయబూనుకున్నారు. ఆ సమయంలో వారు క్షయవ్యాధి పీడితులై 3 సంవత్సరాలు మైసూరు ఆసుపత్రిలో ఉండి శస్త్రచికిత్సతో ఒక ఊపిరితిత్తిని కోల్పోయినారు. ఏక శ్వాసకోశంతోనే వీరు చిరకాలం జీవించి కవిత్వోపాసన చేసి ధన్యులైనారు. ఆనాడు సమాచార సందేశాలు అంతగా లేవు. 3 సంవత్సరాలు వరదాచార్యులు గారు కనిపించనందున వారు స్వర్గస్థులై ఉంటారని భావించిన కవిమిత్రులు వరదాచార్యుల సంతాప సభను తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో ఏర్పాటు చేసినారు. అక్కడికి వరదాచార్యులు గారు వెళ్లినారు. కాని అతన్ని ఎవరూ గుర్తించలేదు. ఎందుకంటే సన్నగా శలాక వలె ఉండే ఆచార్యులు శస్త్రచికిత్స, ఇతర ఔషధ సేవనం వలన లావుగా మారినారు. సభాధ్యక్షత వహిస్తూ ఉన్న దాశరథి గారు, కాళోజీ నారాయణరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముందుకు వచ్చి ఆశ్చర్యంగా అనుమానంగా చూస్తూ, అయ్యా మీరెవరు అని అడిగినారట. అప్పుడు, రెడ్డి నేనే వరదన్నను. కడ్డీవలె ఉన్నవాణ్ణి ఇప్పుడు వ్యాధి వలన దొడ్డైపోయినాను అన్నారట. కాళోజీ నారాయణరావు గారు ఆనంద భాష్పాలు విడిచినారు. వేదికపై నుండి వచ్చిన దాశరథి గారు, వరదన్నా నీవు పోయినావని కుమిలి ఈ సంతాప సభ జరుపుతున్నామని పలకగా వరదాచార్యులు గారు, నేను పోతనా అన్నారట. అది కవివాక్కు. నిజమే, వరదాచార్యులు పోరు, వారు అమరులు. కాని ఇక్కడ పోతనా అనే చమత్కారం ధ్వనించింది కనుక పోతన మీది అభిమానంతో పోతన చరిత్ర రాసిన వానమామలై వరదాచార్యులకు సంతాప సభగా ప్రారంభమైన ఆ సభ సంతోష సభగా ముగిసిన ఆ విద్వత్సభలో వరదాచార్యుల వారికి అభినవ పోతన బిరుదు ప్రదానం చేసి సత్కరించినారు. ఆనాటి నుండి వరదాచార్యులు అభినవ పోతనగా వాసికెక్కినారు. వానమామలై వరదాచార్యుల మరో అభిమాన కవి జాషువా గారు. పారసీ భాషలో మహాకవి ఫిరదౌసీ జీవితాన్ని తమ సహజ ప్రౌఢ కవిత్వంతో తీర్చిదిద్దినారు. కనుక అటువంటి కావ్యం తాను రాయాలనుకుని తెలుగు కవి, అందునా తెలంగాణ కవిరత్నమని భావిస్తున్న బమ్మెర పోతనామాత్యుని జీవితాన్ని పోతన చరిత్ర పేరుతో రాయాలనుకున్నారు వరదాచార్యులు. ఇందులో దాదాపు 3,200 పద్యాలున్నాయి. ఆనాడు భావ అభ్యుదయ వచన కవితారీతులనే నూతన పోకడలతో తెలుగు సాహిత్యం విరాజిల్లుతున్నది. అటువంటి సంధికాలంలో ప్రాచీన కవితారీతులతో పండిత పామరులను అలరించే విధంగా పోతన చరిత్ర సాగి అందరినీ మెప్పించింది. వరదాచార్యుల జీవితం కూడా పోతన జీవితం వలెనే ఉండటం గమనించాలి. పోతన వలెనే వరదాచార్యులు కూడా వ్యవసాయాధారిత కుటుంబంలోనే జన్మించినారు. పోతన వలెనే వరదాచార్యులు కూడా తమ కావ్యాన్ని శ్రీరామాంకితం చేసినాడు. పోతనకు వరదాచార్యుల వారికి కొన్ని పోలికలున్నాయనడానికి కారణాలివే. పోతన చరిత్ర రాయడానికి వరదాచార్యులకు దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. 13,200 పైగా పద్యాలున్న ఈ మహాకావ్యాన్ని ప్రచురించుటకు కూడా చాలా అవరోధాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరికి 1966 ఆనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారి కృషి సహకారంతో ఈ మహాకావ్యం వెలుగుచూసింది. ఆ తర్వాత ఈ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారమిచ్చి గౌరవించింది. పోతన చరిత్రలో వానమామలై వరదాచార్యులు రాసిన పద్యాలన్నీ రసగులికలే అనడానికి వారి పోతన చరిత్రలోని పద్యాలను ఎన్నింటినైనా ఎత్తిచూపవచ్చు. పోతన బాల్యముని గురించి తెలిపే సందర్భంలో ఆటపాటల్లో చదువులో అతడు మేటి అని చెప్తున్న ఈ పద్యం, ఆటల మేటి విద్యలయందున వానికి వాడే సాటి, కొట్లాటను బాలులందరొకటైన నెదిర్చెడి ధాటి, తీయగా పాటలు పాడుటందు బికవానికి వానికి బోటి, ఎందు మోమోటము కొంకుజంకులను పొత్తువీడి చెరించునాతడున్. అంతేగాక పోతన గోళీలాటల్లో, బొంగరాలాటల్లో, పరుగు పందాల్లో ఎట్లా ఎదుటివారిని ఓడిస్తాడో చెప్పే పద్యం, గురినిడి కొట్టెనేని ఒక గోలియు తప్పదు, కచ్చగట్టి బొంగరము వేయ వ్రేటుకొక కాయ పటుక్కను, పందెమూని తానొరికిన లేడిపిల్లవలె నొక్కని అయ్యకు చిక్కడద్దిరా చిరుతడసాధ్యుడనుచు నిదజేయుడి విస్మయమందనందరున్. వరదాచార్యులు పోతన చరిత్ర రాసి అభినవ పోతన బిరుదు పొంది అమరుడైనాడు. వరదాచార్యుల చరిత్రను రాసి పెండ్యాల కిషన్ శర్మ ధన్యుడైనాడు. కాగజ్ నగర్కు చెందిన పెండ్యాల కిషన్ శర్మ అనే ప్రముఖ పండిత కవి శ్రీ వరదాభ్యుదయము అనే పేరుతో 5 ఆశ్వాసాల పద్యకావ్యమును రాసినారు. వానమామలై వరదాచార్యులపై వారికున్న అభిమానంతో ఈ జీవిత చరిత్రను పొంకమైన పద్యాలతో సుహృజ్జనరంజకంగా రాసి తరించినాడు. వారి ధారాశుద్ధి అమోఘము. ఒక పద్యం, వరదుని సచ్చరిత్రమును వాంఛితమింపెసలారదెల్పినన్ కరము ప్రియంబటంచుమన గౌరవనీయుడు నరసింహుడాదరమున పల్కు చొప్పుగని ఆప్తుడు రాముడు మోహనంబుగా సరగున ప్రోత్సహించెనను సత్కవి గాథ సృజించని విధిన్. ఆశ్చర్యకరమైన మరొక అంశమేమిటంటే పోతన రాసిన భాగవతంలో శ్రీకృష్ణుని కథ కాని శ్రీరామునికి అంకితం. అలాగే వరదాచార్యుల పోతన చరిత్ర కూడా శ్రీరామాంకితమే. అట్లే పెండ్యాల కిషన్ శర్మ గారి వరదాభ్యుదయం కూడా శ్రీరామాంకితమే. శ్రీ రఘురామ దయాకర సారస దళనేత్ర సాధు సజ్జన వంద్య ధీరాశ్రిత జననుత మందార దయజూపరార దశరథరామ. వరదాచార్యుల రచనలు దాదాపు 56 ఉన్నాయి. అందులో మణిమాల కావ్యం చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి ఆంధ్ర విశారద పరీక్షకు పాఠ్యాంశంగా ఉంచినారు. వరదాచార్యులు గారు ఆంధ్ర విశారద పరీక్షకు కూర్చున్న సమయంలో తాను రాసిన కావ్యమును తానే పరీక్ష రాయడమనే అరుదైన సంఘటన జరిగింది. విప్రలబ్ధ అనే కావ్యం నుండి వర్షాలు అనే పద్యభాగాన్ని 4వ తరగతి విద్యార్థులకు పాఠ్యభాగంగా నిర్ణయించినందున అనివార్యంగా విద్యార్థుల పద్యాలను చదువుకున్నారు. వరదాచార్యులు గారు వేదికపై కూర్చొని తమ కావ్యాలను కమ్మని కంచుకంఠంతో కావ్యగానం చేసేవారు. విప్రలబ్ధలోని పద్యాలను గానం చేస్తూ, వచ్చెను వచ్చెను వర్షాలు వరికర్రల నోళ్లకు చనుబ్రాలు అని పాడుతూ, మనం పోసే నీళ్లు డబ్బాపాలు అంటూ చమత్కరించగానే సభలో కరతాళ ధ్వనులు మిన్నుముట్టేవి. అట్లాగే 9వ తరగతిలో పోతన బాల్యం, 6వ తరగతిలో కుసుమోపదేశం మొదలైన పద్యాలు పాఠ్యాంశాలుగా పొందుపరిచినారు. 1970వ దశకంలో పాఠ్యపుస్తకాలను లబ్ధ ప్రతిష్ఠులైన తెలుగు పండితులైన ఉపాధ్యాయులతో రాయించే చక్కని సంప్రదాయముండేది. ఈనాడు ఒక్కో పాఠ్యపుస్తకానికి రచయితల సమూహం ఉంటున్నది. అప్పుడు 6వ తరగతి పాఠ్యపుస్తక రచయిత ప్రముఖ పండితులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు, 7వ తరగతి డాక్టర్ సామల సదాశివ గారు, ఇందులోనే కుమురం భీం పాఠం రాసినారు. ఇక 4వ తరగతి పాఠ్యపుస్తక రచయిత వానమామలై వరదాచార్యులు గారు, అనగా ఆదిలాబాద్ జిల్లా నుండి ఇద్దరు రచయితలు పాఠ్యపుస్తకాలను రచించినారు. అనివార్యంగా ఆ పాఠ్యాంశాలను మొత్తం ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని విద్యార్థులు చదువుకున్నారు. వానమామలై వరదాచార్యుల వారి రచనా జీవితంలో మరో సువర్ణాధ్యాయం గీత రామాయణ అనువాదం. మరాఠీలో గజానన్ దిగంబర్ మాడ్గుల్కర్ రచించిన గీత రామాయణాన్ని సుధీర్ ఫడ్కే సంగీతం సమకూర్చి గానం చేసి పూణే రేడియో ద్వారా ప్రసారం చేసినారు. ఈ గీత రామాయణాన్ని మరాఠీ వాళ్లు తలదాల్చి ఎంతో ప్రాచుర్యంలోనికి తెచ్చినారు. ఆనాడు ధోండు శాస్త్రి గారనే గాయకుడు ఈ గీత రామాయణాన్ని గానం చేస్తూ తెలంగాణలో ప్రచారం చేసినారు. ఆదిలాబాదులో కూడా తరచుగా ధోండు శాస్త్రి గీత రామాయణాన్ని గానం చేసి ఆదిలాబాద్ శ్రోతల మనస్సులను దోచుకున్నాడు. అతని కోరిక మేరకు వరదాచార్యుల గారు మాడ్గుల్కర్ గారి అనుమతితో గీత రామాయణాన్ని తెలుగులోకి అనువదించినారు. అట్లా తెలుగులో భాషాంతరీకరణం చెందిన గీత రామాయణాన్ని ధోండు శాస్త్రి గారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా భక్తిరంజని కోసం గానం చేయగా ఆకాశవాణి ప్రసారం చేసింది. ఆ తర్వాతి కాలంలో చెన్నూరుకు చెందిన ప్రముఖ సంగీతజ్ఞులు జక్కెపల్లి కిష్టయ్య గారి కుమారులు జక్కెపల్లి హిమాకర్ గారు, జక్కెపల్లి నాగేశ్వర్ గారు మరియు కుమార్తె రేగల్లె శ్యామల గారు వానమామలై వరదాచార్యుల వారి గీత రామాయణాన్ని గానం చేస్తూ విశేషంగా ప్రచారం చేసినారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో జక్కెపల్లి సోదరులు గానం చేసిన సంపూర్ణ గీత రామాయణాన్ని రికార్డు చేసి భావి తరాల కోసం నిక్షిప్తం చేసినారు. తరచుగా ఉదయం ప్రార్థనలో గీత రామాయణం వినిపిస్తున్నారు కూడా. వరదాచార్యులు గారి శిష్య ప్రశిష్యులు అనేకులున్నారు. ముఖ్యంగా కొరుట్లకు చెందిన అందే వెంకట్రాజం అష్టావధాని గారు వరదాచార్యుల రచనలపై పరిశోధన చేయడమేగాక 1973లో కొరుట్లలో భారతీయ సాహిత్య సమితి వారి తరఫున ఏర్పాటు చేసిన సభలో వరదాచార్యులు వారిని సన్మానించినారు. మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు వరదాచార్యులు గారి పాదానికి గండపెండేరం తొడిగినారు. ప్రముఖ పండితులు దివాకర్ల వెంకటావధాని గారు వరదాచార్యుల కుడిచేతికి సువర్ణ కంకణం తొడిగి సన్మానించినారు. ఆనాటి శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దన గారికి చేసిన సన్మానం వలె ఆధునిక కాలంలో వరదాచార్యులు గారికి అటువంటి సన్మానం జరిగింది. వరదాచార్యులు గారికి జరిగిన సన్మాన సత్కారాలకు లెక్కలేదు. బిరుదులలో అభినవ కాళిదాసు, మహాకవి శిరోమణి, ఆంధ్ర కవితా ఉత్ప్రేక్ష చక్రవర్తి, మధుర కవి, ఆంధ్ర కవి వతంస, అభినవ పోతన మొదలైనవి కొన్ని మాత్రమే. ఆగస్టు 16, 1912లో జన్మించిన వరదాచార్యులు గారు 1984 అక్టోబర్ 31న పరమపదించినారు. కనుక 18/8/2011 నుండి 18/8/2012 వరకు వరదాచార్యుల శత జయంతి ఉత్సవ సభలు జరిపి చెన్నూరులోని జగన్నాథాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పినారు. రాజు జీవించె నొకతార రాలిపోయే, కవియు మరణించె నొకతార గగనమెక్కే, రాజు జీవించె రాతి విగ్రహములందు, సుకవి జీవించె ప్రజల నాలుకలయందు అన్న మహాకవి జాషువా గారి ఈ వాక్యం అక్షర సత్యం.
1: మధుర కవి వానమామలై వరదాచార్యులు జయంతి సందర్భంగా రచయిత చిత్రకారుడు సామల రాజవర్ధన్ అందించిన ప్రసంగం అది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మతి మరకుండ్రి. ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి భారతీయ రాజకీయవేత్త, స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న జయంతి ఇయ్యల. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న, వివి గిరి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదలగు అనేక మంది జాతీయ నాయకులతో కలిసి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని, ఔన్నిత్యాన్ని వివరించి పుస్తకం రాశారాయన. ఇది మన బస, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. సాహిత్య రచనలు, అనుభవాల గురించి రచయిత్రి, సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇప్పుడు విందాం.
2: శాంతి ప్రబోధ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: మీరు రాసిన 3-4 ప్రక్రియల్లో మీరు చేసిన రచనల గురించి క్లుప్తంగా మా శ్రోతలకు అర్థమయ్యేలాగా చెప్పండి. ముందుగా మీ నవలల గురించి మాట్లాడుకుందాం. ఎన్ని నవలలు రాశారు ఇప్పటిదాకా? జోగిని ఒకటి అన్నవల.
3: జోగిని ఒకటి, ఇంకోటి బతుకు సేద్యం నవల. బతుకు సేద్యం నవల ఇప్పుడు ప్రజెంట్ సంగారెడ్డి జిల్లాలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంది. అక్కడ మహిళలు, చదువు అక్షరముఖ రాని మహిళలు, వాళ్ళు వ్యవసాయం అంటే మిల్లెట్స్,
2: చిరుధాన్యాలు
3: పండిస్తూ ఆ పంటలతో పాటు ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతూ, అట్లాగే రేడియో, వాళ్ళ సొంత రేడియో కేంద్రం పెట్టుకుని రేడియో నడపడము, అట్లాగే డాక్యుమెంటరీస్ చేయడము, ఇవన్నీ చూసిన తర్వాత నేను నా పనిలో భాగంగా అక్కడికి వెళ్లాను. వెళ్లినప్పుడు అవి చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. నాకు అప్పటికి నేను సొంతంగా ఇప్పుడు ఏ వీడియో పెట్టి తీయడం నేను చేయలే, ఎవరో ఒకరు చేస్తానంటే చూడడమే కానీ, అది వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, చదువు రాదు, కానీ ఎలా గుర్తిస్తున్నారు ఏ వీడియో ఏది, ఏ క్యాసెట్ ఏది అనేది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఏంటి అని. ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. అప్పుడు ఆ టైంలో నాకు సమయం లేదు, కానీ తర్వాత నాకు సమయం దొరికిన తర్వాత నేను వాళ్ళని కన్సల్ట్ చేసి దాదాపు 3 సంవత్సరాలు వీలైనప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని స్టడీ చేసి రాసిన నవల బతుకు సేద్యం. వాళ్ళు అంటే తిండి గింజల కోసం పేడలో, పశువుల పేడలోంచి గింజల్ని ఏరుకుని ఆ పూట ఆకలిని తీర్చుకున్న మహిళలు అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్లి అక్కడ యుఎన్ నుంచి ప్రైజ్ అందుకోగలిగే స్థాయికి ఎదిగారంటే అక్కడ సంస్థ చేసిన కృషి, వాళ్లలో ఉన్న పట్టుదల, అవన్నింటినీ కూడా ఒక సాహిత్యంలోకి తీసుకురావాలనిపించింది. సాహిత్యంలో అట్లా దాన్ని నవలీకరణ చేశాను. ఆ తర్వాత వచ్చినది ఇంకోటి నిష్కల అనే నవల వచ్చింది, అది సీరియల్ గా వచ్చింది. బతుకు సేద్యం కూడా కొలిబి అనే అంతర్జాల పత్రికలో సీరియల్ గా వచ్చింది, అట్లాగే వీడియో కూడా అది యూట్యూబ్ లో కూడా కొంత సీరియల్ చేశారు పద్మ అని. తర్వాత నిష్కల అనే నవల నెచ్చెలిలో సీరియల్ గా వచ్చింది 3 సంవత్సరాల పాటు. అది ప్రధానంగా ప్రస్తుత సమస్యలు, ప్రస్తుతం మన తెలుగు నాట చూసినప్పుడు చాలా ఇళ్లలో చాలా మంది యువత అమెరికాకు వెళ్లడము, పిల్లలు అమెరికాకు వెళ్లడము, అక్కడ పెళ్లిళ్లు, ఆ తర్వాత వచ్చే సమస్యలు, ఇప్పుడు సమస్యలే కాకుండా ఇంకా ఈ పిల్లల కన్నా ముందు తరం వాళ్ళు వెళ్లినప్పుడు కూడా అప్పుడు ఎలాంటి సమస్యలు, వాటన్నిటిని తీసుకుని 3 తరాల మహిళల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని అందులో పెళ్లి, సహజీవనము, వీటన్నిటి గురించి కూడా చర్చించడం జరిగింది నిష్కల నవలలో. ఇంకో నవల
2: అంటే ఒక స్త్రీవాద దృక్పథం ఉందా ఇందులో?
3: అది చదివిన వాళ్ళు చెప్పాలి. ఇంకో నవల ఇప్పుడు
2: స్త్రీవాద దృక్పథం మీద మీ దృష్టికోణం నుంచి రాసిన నవల అనొచ్చా?
3: అనొచ్చు.
2: సరే,
3: ఇంకో నవల ఏమో ఇప్పుడు నిశ్శబ్ద యుద్ధం, అది రావాల్సి ఉంది. అది ప్రస్తుతం ఉన్న యువత, వీళ్ళ పెళ్లి, పిల్లలు వద్దనుకుంటున్నారు, దానికి సంబంధించి అంటే పెళ్లి చేసుకున్న జంటలు పిల్లలు వద్దనుకుంటున్నారు, ఎందుకు వద్దనుకుంటున్నారు, అప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి జరిగే ఘర్షణ ఎలా ఉంటుంది, అంటే మానసికంగా జరిగే ఘర్షణ ఏంటి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంత ఇందులో యాత్రా సాహిత్యం కూడా కనిపిస్తుంది ఈ నవలలో. అంటే ఇప్పుడు యువత ట్రెండ్ తీసుకుని రాసినది ఆ నవల. పిల్లలవి కూడా 2 నవలలు వచ్చాయి. అమర సాహస యాత్ర అనేది ఒకటి వచ్చింది, దానికి ప్రేరణ మా అబ్బాయి. మా అబ్బాయికి వాడికి ట్రావెలింగ్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అవన్నీ వెళ్ళొచ్చాడు. వాడు చెప్పిన విషయాన్ని బేస్ చేసుకుని నేను ఒక అబ్బాయి వెళ్లాలనుకున్నప్పుడు ఏంటి అని ఒక కలగంటాడు అనమాట. యాక్చువల్ గా తను వెళ్లి వచ్చినట్టు కలగనట్టుగా రాశాను అది అమర సాహస యాత్ర నవల. అట్లాగే ఇంకొకటి నీలాకాశంలో నిధి. ఆ నవల ఇప్పుడు హ్యాంగ్ గ్లైడింగ్ ఇట్లాంటివన్నీ మనకి ఇప్పుడు సాహస క్రీడలు చాలా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అవేం నేను రాసినప్పుడు అవేం నాకు తెలియదు అసలు. యాక్చువల్ గా ఫస్ట్ ఆస్ట్రేలియాలో చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అది అక్కడ నేను అది చూసినప్పుడు నేనే ఒక చైల్డ్ అయితే నేను ఎలా ఫీల్ అవుతాను అనుకుని అది రాశాను హ్యాంగ్ గ్లైడింగ్ గురించి.

0: అవి నవలలు.
1: మీరు ఇప్పటి వరకు 6 కథా సంపుటాలు వచ్చాయి.
0: అవును,
1: అంటే మొత్తం దాదాపు ఎన్ని కథలు ఉంటాయి అవి సంపుటాల్లో కలిపి ఉన్న కథలన్నీ చూసుకుంటే? వేరు వేరు పత్రికల్లో లేక అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన కథల్ని మళ్ళీ మీరు కథా సంపుటాల్లో
0: వేశాను.
1: అంటే మీరు నిరంతరం రాస్తూ ఉన్నారు.
0: అంటే ఈ మధ్య కాలంలో నాకు సమయం దొరుకుతుంది, రాయాలనుకున్న విషయం ఉంది అన్నప్పుడు నన్ను హంట్ చేస్తూ ఉందంటే నేను దాన్ని రాస్తున్నాను.
1: ఈ 6 కథా సంపుటాల్లో కథారచయిత్రిగా మీ ప్రస్థానము ఎట్లా మొదలయ్యి ఎట్లా సాగింది అని క్లుప్తంగా ఏదైనా చెప్పగలిగితే.
0: అట్లా అంటే రచయిత్రిగా కథలు రాయడం అనేది ఫస్ట్, అంటే అంతకు ముందు ఒకటి రెండు కథలు రాసిన జోగిరి నవల కన్నా ముందు ఒకటి రెండు కథలు రాసినా గానీ ఎక్కువ రాసే గడ్డిపువ్వు గుండెసందు కానీ పిల్లల నేపథ్యంలో రాసిన కథలు. కాకపోతే అవి పిల్లల గురించి, పిల్లల భావాలు ఎలా ఉన్నాయి, పిల్లల మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది, వాటిని పెద్దలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని రాసిన కథలు అవన్నీ.
1: గడ్డిపువ్వు గుండె సందుక.
0: ఆ తర్వాత ఆలోచనలు ఆమె, అది మా మహిళల అంటే ఆమె ఆలోచిస్తున్నప్పుడు ఎలా అంటే విభిన్న మహిళల కోణంలో రాసినవి. అలా జరగలేదే కూడా, చాలా చిన్న చిన్న సంఘటనలాగానే కనిపిస్తాయి, ఆ ఏముంది అనుకుంటాం కానీ అవి ఆమెను ఎంత మానసిక వ్యధకు గురి చేస్తాయో తెలిపే కథలు అందులో కనిపిస్తాయి. ఆలోచనలో ఆమె
1: బాగుంది శీర్షిక. సరే,
0: అంటే ఆమె అంటే తన గురించి తను ఆలోచిస్తున్నప్పుడు అంతకు ముందు వరకు ఎక్కువ ఆలోచించలేదని తన గురించి ఆలోచించడం అనేది అప్పుడు జరుగుతుంది. ఇంకో కోణంలో ఆలోచించడం అనేది కథల్లో అన్నారు కాబట్టి కథల్లో మారిన ప్రపంచం ఈ మధ్య వచ్చిన కథల్లో మారిన ప్రపంచం కథల్లో
1: మారిన ప్రపంచం
0: డిమెన్షియా కథలు అవి ప్రధానంగా నేను డిమెన్షియా గురించి మా ఇంట్లో వరకు వచ్చే వరకు ఆ సమస్య అసలు నాకు డిమెన్షియా గురించి పద విన్నాను. డిమెన్షియా అంటే విన్నాను,
1: చెప్పండి డిమెన్షియా అని తెలుగులో ఏం మాట వాడచ్చు? డిమెన్షియాకి
0: చిత్త వైకల్యం అంటున్నా.
1: చిత్త వైకల్యం
0: అంతవరకు తెలియదు దాని గురించి. అంటే
1: జ్ఞాపక శక్తి బాగా నశిస్తుంది,
0: జ్ఞాపక శక్తి నశిస్తుంది, జ్ఞాపక శక్తితో పాటు ఎదుటి వాడిని అనుమానించడం ఉంటుంది, లేకపోతే ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. అంటే మనకి వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎంతసేపు బయటకు వెళ్ళిపోవాలి, తిరగాలి, ఇట్లా ఉంటాయి. ఇట్లా చాలా అంటే ఒక్కొక్కరు అది ఒక్కొక్కలాగా ఉండదు, అన్ని లక్షణాలు అందరికి ఉంటాయని కాదు. అందులో చాలా రకాలు ఉన్నాయి చిత్త వైకల్యంలో. అయితే సమస్యని వచ్చినప్పుడు సమస్య గురించి చెప్పటమే కాకుండా దాని నుంచి ఎదుర్కొనేయడానికి భయం లేకుండా ఉండడానికి, అంటే సమస్య వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఏమీ తెలియదు, వాళ్ళకి ఆ సమస్య ఉంటుంది కానీ కుటుంబం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఆ సఫర్ అవుతున్న క్రమంలో ముందు మనకు తెలియాలి అదేంటో, ఆ సమస్య ఏంటో అది తెలవాలి అంటే ఎట్లా, మనకున్న సమాచారం చాలా తక్కువ. హాస్పిటల్స్ లోకి వెళ్లిన డాక్టర్స్ కూడా మనకు ఇచ్చే సమాచారం చాలా తక్కువ ఈ డిమెన్షియా పేషెంట్స్ గురించి. వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ కూడా చాలా తక్కువ. అసలు డిమెన్షియా వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్లాలా, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాలా, ఇలా సమస్య వస్తుంది. అల్జీమర్స్ అంటే దీనికి వెళ్ళాలి, డిమెన్షియా అంటే దీనికి వెళ్ళాలి, ఇట్లా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుసుకుని వీటన్నిటిని కథలు రాశాను. కథలన్నీ పత్రికల్లో వచ్చాయి, ప్రింట్లో వచ్చాయి, అంతర్జాల పత్రికల్లో వచ్చాయి. అయితే ఈ కథల్లో నేను ఊరికి సమస్యను చెప్పడం కాదు, ఆ సమస్యతో ఉన్న వ్యక్తులకి మనం ఎలా సహానుభూతితో వాళ్ళని ఎలా చూడాలి, కుటుంబం ఎలా చూడాలి అని చెప్తూ, సమస్య వచ్చినప్పుడు దాన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, ఇప్పుడు నాకు సమస్య వచ్చింది అనుకో, దాన్ని నేను ఎదుర్కోవడానికి ఎలా ధైర్యాన్ని కూడా తీసుకోగలగాలి, అందుకు కుటుంబం ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళు దాన్ని కొంత వాయిదా వేయ, ఆ సమస్య పూర్తిగా పోయే సమస్య కాదు కానీ దాన్ని కొంత వాయిదా వేసుకుంటూ కాస్త మెరుగైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది.
1: మీ ఆఖరు కథా సంపుటి బహుముఖ అనే పేరుతో వచ్చింది కదా, అది ఎప్పుడు వచ్చింది? బహుముఖ అంటే మళ్ళీ ఇది కూడా స్త్రీల గురించేనా?
0: అది కూడా స్త్రీల గురించే, అది కూడా గత సంవత్సరం వచ్చింది 25లో. అలా జరగలేదే అప్పుడే వచ్చింది, అదే సంవత్సరం 25లోనే వచ్చింది. మారిన ప్రపంచం కథలు, డిమెన్షియా కథలు అప్పుడే వచ్చినాయి, బహుముఖ అప్పుడే వచ్చింది, నిష్కల నవలు కూడా అప్పుడే బయటకు వచ్చినాయి అన్ని
1: ఒకే ఏడాదిలో. నవల
0: అయితే బహుముఖ కూడా ప్రధానంగా మహిళలకు సంబంధించింది, మహిళని బహుముఖాల్లో కనిపిస్తుంది అన్నమాట. అందులో ఒక కథ చెప్పాలంటే గణేష్ అలియాస్ గౌరీ అని ఉంది,
1: గణేష్
0: అలియాస్ గౌరీ, ఇది ట్రాన్స్జెండర్ కథ. ట్రాన్స్జెండర్ గా మారిన మహిళలో ఆమె,
1: ట్రాన్స్జెండర్ అనే మాట వినని వాళ్ళ కోసం చెప్పండి ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని?
0: మూడో జెండర్ అని కూడా అంటున్నాము.
1: స్త్రీ పురుషుడు కొజ్జాల అనే వాళ్ళ,
0: కొజ్జా అంటే ట్రాన్స్జెండర్ అన్నప్పుడు వాళ్ళ అంటే మెన్ విమెన్ గా మారచ్చు,
1: అంటే వాళ్ళు పురుషుడుగా ఉన్నా స్త్రీగా
0: అనుకుంటారు. అట్లా ఈ కథ పురుషుడుగా ఉన్న అబ్బాయి తనలో, అంటే నేను పురుషుడుగా నా పై రూపం నాకు అది కానీ నేను అసలు స్త్రీని అనుకుంటాను, అట్లాగే స్త్రీగా ఉన్న అమ్మాయి నేను స్త్రీగా కనిపిస్తున్నాను కానీ నేను అసలు పురుషుణ్ణి అనుకుంటా, అలా ఉన్న వాళ్ళది. వాళ్ళిద్దరు ఒక జంట అయినప్పుడు ఆ వాళ్ళలో కలిగే ఎలా కలుగుతుంది, ఏమనుకుంటారు, అది ఈ కథ అన్నమాట. అట్లా రాసింది. అట్లా

0: ఒక కథ. ఇంకొకటి బహుముఖాలు అన్నాను, వర్జినిటీ టెస్ట్ అన్నాం. వర్జినిటీ టెస్ట్ అంటే వర్జిన్ గా అవునా కాదా తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేసుకుని అన్నప్పుడు అప్పుడు అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది కన్యాత్వం గురించి. అది కొన్ని ప్రాంతాల్లో ఉంది ఇప్పటికి ఇండియాలో, కాకపోతే మన దగ్గర కూడా ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఆడపిల్లల్ని కొంతమంది కన్యాత్వం రుజువు చేసుకోమని అడుగుతున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఆ కథలో వస్తాయి. అట్లాగే ఇంకో కథ అంటే అసలు ఆడపిల్లలు మెచ్యూర్ కాకుండా, అంటే పుష్పవతి అయింది అంటారు కదా, అలా కాకుండా ఉన్న సమస్య ఉంటుంది. అలా సమస్యని ఎట్లా ఎదుర్కొంటుంది, ఇట్లా అంటే రకరకాల సమస్యలు. మామూలుగా జనరల్ గా కనిపించే సమస్యల అంటే మనకు తెలియదు, మామూలుగా కొన్ని సమస్యలు మనం ఆలోచించాం వాటి గురించి. అలాంటివన్నీ కూడా బహుముఖాల్లో ఉన్న సమస్యలను నేను తీసుకుని.
1: మొత్తానికి మీరు సామాజిక కార్యకర్తగా పనిచేసి ఉన్నారు కాబట్టి మీ సాహిత్యంలో కూడా అన్ని ఒక సామాజిక ఉద్దేశాన్ని కోరి చేస్తారా, లేక వాటిలో శిల్పము, సాహిత్య సౌందర్యం ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి కదా, ఈ రెండింటి మధ్య మీరు సంబంధాన్ని ఎలా చూస్తారు? మీ కథల్లో ఎక్కువ సామాజిక ప్రయోజనాన్ని ఆశించి లేక వ్యక్తి ప్రయోజనాన్ని ఆశించి చేయడం, అంటే ఒక ప్రయోజనం కోసం సాహిత్యం రాయడం అనేది ఉంటుందా, లేక అంతకు మించిన సాహిత్య విలువలు అంటాం కదా శిల్పము లేక సౌందర్యము, ఇవి కూడా కథల్లో సామాజిక విషయాలతో పాటు అది కూడా ఉంటేనే అది గొప్ప సాహిత్యం అనే వాదన ఉంది కదా, దీన్ని మీరు ఎలా చూస్తారు?
0: అయితే నేను రాసేటప్పుడు ఏది రాసినా గానీ ఎప్పుడైనా సరే అంటే శిల్పము సౌందర్యము వాటి గురించి అసలు ఆలోచించను. నేను ఎంచుకున్న సబ్జెక్ట్, నేను నన్ను బాగా కదిలించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, నాకు కదిలించిన విషయం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నేను రాస్తాను. రాసేటప్పుడు రాసే క్రమంలో అది సౌందర్యవంతంగా వస్తుందో రాదో,
1: కానీ
0: అది అంటే నన్ను కదిలిస్తే అది నేను కథ కదిలించడం అనేది ఇంపార్టెంట్.
1: అవును, ఇప్పుడు దానికోసం శిల్పం అవసరం అని అంటారు కదా,
0: అంటారు
1: పాఠకుల మీద కావలసిన ప్రభావం అది అనుకున్న రీతిలో చూపగలగడం.
0: అది ఇప్పుడు జోగిని నవలకు ఇప్పుడు దీనికి చూసినప్పుడు నాకు అది తేడా కనిపిస్తుంది. ఇప్పుడు అంటే రాస్తున్న క్రమంలో మెరుగుపడింది నా రచనా శైలి అనేది, రచనా క్రమంలో అంటే రాస్తున్న క్రమంలో మార్పు వచ్చింది. అందుకే నీ జోగిని నవలని ఇప్పుడు గనక నేను రాస్తే ఇంకాస్త వేరుగా రాస్తాను, రాసే పద్ధతి మారుతుంది. అది నేను అంటే నాకు నేను గమనించుకున్నది. ఇప్పుడు రాసేది ఇప్పుడు ఈ మధ్య ఒక కథ రాశాను, రీసెంట్ గా వచ్చిన కథ అది. అంటే ఒక కథల పోటీకి పంపించాను, నేను మామూలుగా పోటీలకు పంపను, అలాంటిది పంపించినప్పుడు ఒక బహుమతి వచ్చిన కథ అది. న్యూరో చిప్పుడు మనిషి అది.
1: న్యూరో చిప్పుడు మనిషి,
0: ఎస్. అంటే ఆ కథ ఎందుకు రాశాను అంటే మామూలుగా పిల్లలు రే చిప్పు దొబ్బిందా అనడం చాలా సార్లు విన్నాను.
1: నీకు చిప్పు దొబ్బిందిరా,
0: నీకు చిప్పు దొబ్బిందిరా ఇట్లా అనడం విన్నాను. ఆ చిప్పు అనేది నన్ను బాగా ఆలోచింపజేసింది. చిప్పు ఏంటి అని ఇప్పుడు చూసినప్పుడు ఆ చిప్పు గురించి, మనిషికి ఒక చిప్పు పెడితే మనిషి ఎట్లా ఉంటుంది అన్నప్పుడు, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం
1: కంప్యూటర్ చిప్పుని మనిషి బుర్రలో పెడితే
0: ఎట్లా ఉంటుంది, ఆ చిప్ ఉన్నప్పుడు మనిషితనం కోల్పోతాడు. ఆ ఒక అంటే ఒకళ్ళు ఎక్కడి నుంచో మన రిమోట్ ఎవరి దగ్గర ఉంటుందో దాన్ని బట్టి మనం యాక్ట్ చేస్తాం అన్న దాని గురించి ప్రధానంగా రాస్తూ మనం మానవత్వం నిలుపుకోవాలి అని చెప్పాను.
1: చివరిగా మీరు పిల్లల కోసం కూడా చాలా రచనలు చేశారు, కథలు రాశారు, పిల్లల కోసం ఒక రెండు నవలలు రాశారు, వాటి గురించి చెప్పారు. మీరు పిల్లల కోసం కథలు రాయటంలో మిగతా ఇతర రచనలకి మధ్య ఈ తేడాని మీరు ఎలా పాటిస్తారు, పిల్లల కోసం రచనలు చేయడం ఎందుకు ముఖ్యం అనుకుంటున్నారు?
0: పిల్లల కోసం రచనలు అంటే సరదాగా చదువుకోవడానికి కాలక్షేపంతో పాటు వాళ్ళని ఆలోచింపజేసేది, వాళ్ళ ఊహా ప్రపంచాన్ని పెంచాలి, వాళ్ళ పరిశీలన పెంచాలి అని నేను కోరుకుంటాను. అట్లాగే అది చేస్తూ ఆ ఊహా ప్రపంచాన్ని వాళ్ళ సృజనాత్మకతని పెంచడంతో పాటు వాళ్లలో ఒక సామాజిక అంశాల పట్ల ఒక అవగాహన కలగాలి అని కోరుకుంటాను. ఆ అవగాహన వాళ్లలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారవడం. అంటే నేను నీతులు నీతి సూత్రాలు ఏం చెప్పను నా సాహిత్యంలో, బాలలకు సాహిత్యంలో, కానీ అంతర్లీనంగా మాత్రం వాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రధానంగా నేను ప్రకృతిని పర్యావరణాన్ని గురించి ఎక్కువగా పిల్లల కథల్లో ఉంటాయి. నేను సోషల్ యాక్టివిస్ట్ గా వచ్చి ఉన్నాను కాబట్టి బహుశా నా కథల్లో ఆ లక్షణాలు ఇంకా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే పిల్లలతో వాళ్ళు పిల్లలు గ్రామాల్లో శుభ్రం చేసి వాళ్ళ వీధుల్ని వాళ్ళు శుభ్రంగా ఉంచుకునేటట్టు చేయడము, లేకపోతే మొక్కలు నాటడము, నాటి ఇతరులకు నాటించేలాగా చేయడము, ఇట్లాంటివి కొన్ని కనిపిస్తాయి. అవన్నీ అంటే మేము పిల్లలతో చేసినప్పుడు పిల్లలు చేయడం నేను చూసాం కాబట్టి అవన్నీ కూడా కథల్లోకి వచ్చింటాయి.
1: పిల్లల నుండి ఈ స్పందన ఎట్లాంటిది లభిస్తుంది, ఈ రచనలు చదువుతున్నారా, పిల్లలకి మీ పుస్తకాలు చేరుతున్నాయా, ఎట్లా?
0: పిల్లల నుండి స్పందన అన్నప్పుడు నేను పుస్తకాలు మాత్రం వేస్తే ఒకటి నవల అది సోల్డ్ అవుట్, అన్ని కాపీలు అన్ని కూడా అయిపోయినాయి కాబట్టి పిల్లలకు వెళ్ళింది, పిల్లలకు చేరింది అని తెలుసు. ఇంకోటి క్యాంపింగ్ అనేది దాని మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇది క్యాంపింగ్ అనేది
1: క్యాంపింగ్ అనేది మీ కథల సంపుటి పేరా?
0: కాదు, క్యాంపింగ్ అనేది ఒక బొమ్మల కథల పుస్తకం పిల్లల కోసం వేసింది. అది తానా వాళ్ళు వేశారు, తానా బహుమతి పొందిన కథగా.

0: అయితే అది ఎందుకు వేసానంటే, నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్యాంపింగ్కి వెళ్ళాను మా పిల్లలతో కలిసి. ఆ క్యాంపింగ్ అనుభవము పెద్దదాన్ని నాకే చాలా ఎక్సైటింగ్ గా చాలా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందంటే, ఆ అదే ప్లేస్ లో పిల్లలుంటే వాళ్ళకి ఇంకెలా ఉంటుంది. నేను పెరిగిందంతా అడవించి నేను చెప్పాను కదా, ఆ అడవులు పక్కనే ఉండే పల్లెటూరులో ఉండి అడవుల్లోంచి వచ్చే జంతువుల గురించి వాటిని చూశాను. మాకు ఎలుగుబంట్లు వచ్చాయి మా ఇంటి దగ్గరికి, అవన్నీ తెలిసినా కానీ నేను మళ్ళీ అక్కడ క్యాంప్ అడవి మధ్యలో క్యాంపింగ్ వేసుకున్నప్పుడు చాలా అసలు చాలా థ్రిల్లింగ్ గా ఉండింది. ఆ అనుభవం పిల్లలకు వస్తే ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? మన పిల్లలకు అవన్నీ అందుబాటులో లేవు.
1: అంటే భయము, ఆశ్చర్యము
0: అన్ని ఉంటాయి. అక్కడ ఆ టెంట్ వేసుకున్న టెంట్ లో ఉన్నప్పుడు కంగారులు వచ్చి దాన్ని తగులుతూ వెళ్తాయి, కానీ అది ఏంటో భయం. ఒకసారి అక్కడ ఆ ప్రాంతంలో మేం తప్ప వేరే వాళ్ళు లేవు, అంటే వేరే ఎక్కడో టెంట్ వేసి
1: ఆదిమ స్థితిని ఎదుర్కొన్నట్టు
0: అంతే. అవి అన్ని ఓపెన్ టెంట్ లో నక్షత్రాలని చూడడం, అడవి మధ్యలో ఉండి ప్రశాంతమైన వాతావరణంలో అదంతా కూడా బుక్ లో రాసనమాట. అది నాకు చాలా తృప్తిగా అనిపించింది. దాని నుంచి కూడా నువ్వు అంటే వాళ్ళ అందులో కథలో ఒక బాబు ఉంటాడు, ఆ బాబు బయటకు వెళ్లాలంటే పాస్కి వెళ్లాలంటే వన్కి వెళ్లాలంటే నేను ఓపెన్ గా వెళ్ళను అంటాడు. టాయిలెట్స్ లేవు కదా, అంటే కొంతమంది పిల్లలు మేము కూడా మాకు అట్లా వెళ్ళడం అలవాటు లేదు, ఇష్టం లేదు అని. కొంతమంది ఏమో నాకేం భయం లేదు, నేను చక్కగా వెళ్ళిపోతాము, మాకు అలవాటు అని అట్లా. ఇవన్నీ కూడా పిల్లలు చెప్పడం, అవన్నీ వాళ్ళ ఎక్సైట్మెంట్ వాళ్ళు ఏం అని చెప్పారు
1: అన్నమాట. చదివే పిల్లలు కూడా బాగా సరదాగా ఉండు.
0: సరదాగా
1: బాగుందండి. ఇట్లా రచనలు చేస్తూ మీరు వెళ్తున్నారు ఏమి తగ్గని ఉత్సాహంతో, ఇక ముందు ఎటువంటి రచనలు చేయాలనుకుంటున్నారు? సాహిత్యం యొక్క భవితవ్యం రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, కృత్రిమ మేధ యుగంలో సాహిత్యం ఇలాగే ఉంటుందా, ఏమిటి, ఎట్లా ఏమనిపిస్తుంది మీకు?
0: అంటే సాహిత్యం ఇలాగే ఉంటుందా అంటే ఉంటుంది అనుకుంటున్నా. అది రూపాలు మారుతుండొచ్చు సాహిత్యం, అది ప్రింట్ కావచ్చు, పుస్తకం కావచ్చు, ఈ బుక్ కావచ్చు, ఇంకో రూపం మారుతుంది అనుకుంటున్నాను. సాహిత్యం అయితే వస్తుంది, సాహిత్యం అయితే ఉంటుంది. క్రియేటివిటీకి అంతులేదు. అది మనిషి తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మనిషి తయారు చేసింది దాన్ని, అంటే మనిషిని మించి అది పనిచేస్తుంది. కానీ మనిషికి ఉండే విలువ మనిషికి ఉంటుంది అని అనుకుంటున్నాను. సాహిత్యం కూడా కలకాలం ఉంటుంది. అంటే ఆ స్థాయిల్లో చదివేవారిలో చదువరులో మార్పు వచ్చినట్టే టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటూ వెళ్తే గనక అది సాహిత్యం కూడా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆడియో బుక్స్ వచ్చినాయి, వీడియో బుక్స్ ఆడియో బుక్స్ వచ్చినాయి, అట్లాగే ఇవన్నీ కూడా రాగానే పోలేదు కదా, పుస్తకం అయితే పూర్తిగా పోలేదు కదా, ఉంది కదా, అట్లాగే ఉంటుంది అని అనుకుంటున్నా నేను. ఆ ఆశతోనే ఉన్నాను.
1: బాగుందండి. శాంతి ప్రభాత గారు, మీరు ఒక మారుమూల పల్లెటూరులో అటవీ వాతావరణానికి దగ్గర ఉండే పల్లెటూరిలో పెరిగి అక్కడి నుంచి రకరకాలుగా కష్టపడుతూ చదువుకొని ఇప్పుడు అత్యాధునికమైన సమాజం ఎక్కడైతే ఉందో ఆ స్థావరం నుంచి కూడా మీరు రచన చేయగలుగుతున్నారు, అందువల్ల మీ రచన జీవితం ఏదైతే ఉందో దానికదే చాలా ఆసక్తికరం. కానీ ముందు ముందు కూడా మీరు అనుకున్న రీతిలో సమాజంలోని మార్పులతో పాటు సమాజ శ్రేయస్సును కోరుతూ, సామాజిక మార్పును కోరుతూ రచన చేయడం మీ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆ రీతిలో మీరు అనేక కోణాలు ముందుకు సాగలగాలని ఆశిస్తున్నాం. మీరు సమయం ఇచ్చి ఇంత మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి మీకు కూడా.
2: సాహిత్య రచనలు అనుభవాల గురించి రచయిత్రి సామాజిక కార్యకర్త వి శాంతి ప్రబోధతో సుమనస్పతి రెడ్డి వెట్టిన ముచ్చటది. ఇది ఇయాల్టి అంబటల సంగతులు కార్యక్రమం. రేపటి అంబటల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన కూర్చొని చేసే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. ఇంకా నాగుల పంచమి పండుగ గురించి బోధ్ మాజీ శాసనసభ్యులు రాతడు బాపురావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. పెరటి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందరపతి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 43వ భాగం ప్రసారమవుతుంది. అంశం కొరవి గోపరాజు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8 గంటలకు వస్తుంది. ఇంకొచ్చేసేపట్లో సమాచార ప్రభా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మంచి కథా సాహిత్యాలతో నిండిన పుస్తకాలను వినిపించే కార్యక్రమం పుస్తకంతో. ఇలా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 21వ భాగంలో సుశీల రాణి పటేల్ గురించి విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
1: శ్రీమతి సుశీల రాణి పటేల్ పేరును హిందుస్థానీ సంగీతాభిమానులకు ప్రత్యేకంగా తెలిపే అవసరం లేదు. నిజంగానే రాణిలాగా జీవించిన సుశీల రాణిని ఆనాడే టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా గౌరవించినారు. సంగీతమే జీవన శ్వాసగా బతికిన సుశీల రాణి అత్రోళి జైపూర్ ఘరానాకు చెందిన ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నది. ఈ ఖాన్ సాహెబ్ను బడే ఖాన్ సాహెబ్ అని కూడా పిలుస్తారని, మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అంటారని ఇంతకుముందు చెప్పుకున్నాం. సుశీల రాణి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ పట్టశిష్యురాలే అయినప్పటికీ కొంతకాలం గాన తపస్వినిగా పేరుగాంచిన మోగుబాయి కురుడీకర్ వద్ద కూడా సంగీతం నేర్చుకున్నది. మోగుబాయి కూడా ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్

0: శిష్యురాలే కనుక అది అత్రోలి జైపూర్ ఘరానా సంగీతమే. మోగుబాయి కూతురే మధుర గాయిక విదుషి కిషోరి ఆమోణకర్. అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకుని కచేరీలు చేసి విమర్శకుల ప్రశంసలందుకున్న సుశీలారాణి శాస్త్రీయ సంగీతం కంటే లలిత సంగీతం జనబాహుల్యంలో ఉందని భావించి బాయి సుందరాబాయి వద్ద శ్రద్ధగా లలిత సంగీత శిక్షణ పొందింది. ఈ సుందరాబాయి మామూలు గాయిక కాదు. ఆమె గురించి నేను చెప్పే కంటే ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారి మాటల్లోనే చూద్దాం. బొంబాయి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ను విడిచి వెళ్లబోతూ బుఖారీ గారు బాయి సుందరాబాయి వైపు చూసి, బాయి ఎంతో కష్టపడి చాలా విలువైన హిందుస్థానీ సంగీతాన్ని ఈ స్టేషన్లో భద్రపరిచినాను, దీన్ని సురక్షితంగా ఉంచే బాధ్యత నీకే అప్పజెప్తున్నాను అని వెళ్ళిపోయినాడు. ఈ బాయి సుందరాబాయి కొంచెం స్థూలకాయురాలేగాని బహుముఖ ప్రజ్ఞ గల గాయిక. ఖయాళ్ళు, ఠుమ్రీలు, దాద్రాలు, భజనలు, గజల్లు గొప్ప గొప్ప గాయికలు పాడినట్లే పాడేదట. అప్పటివి లైవ్ ప్రోగ్రాములు. ఏ కారణం వల్లనైనా స్టేషన్కు రావలసిన గాయిక రాలేకపోతే ఆమె పాడవలసిన పాటను దాదాపు ఆమె పాడినట్లుగానే తాను పాడేదట. ఒకసారి రేడియో స్టేషన్కు ఆనాటి అతి ప్రసిద్ధ గాయిక గోహర్జాన్ వచ్చినప్పుడు స్టాఫ్లో ఎవరో ఆమెకు సుందరాబాయిని పరిచయం చేసినారట. నేను పాడినట్లు ఠుమ్రీలు, గజల్లు పాడగలవా అని అడిగిందట గోహర్జాన్. బాయి సుందరాబాయి వెంటనే గోహర్జాన్ పాడే గజల్ తానే పాడి వినిపించిందట. గోహర్జాన్ ఆశ్చర్యానంద పరవశురాలై తన చేతికున్న విలువైన విదేశీ గడియారమో లేక తన వేలికున్న వజ్రపు టుంగురమో ఆమెకు బహూకరించి ఆలింగనం చేసుకున్నదట. కానైతే సుందరాబాయి ఎవరి దగ్గర సంగీతం నేర్చింది కాదు, అంతా సహజ పాండిత్యమే. ఆమె సోదరి లక్ష్మీబాయి జాధవ్ మాత్రం కొంతకాలం జైపూర్ అత్రోలి ఘరానాకు చెందిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్, అతని సోదరుడు ఉస్తాద్ హైదర్ ఖాన్ సాహెబ్ వద్ద, తర్వాత చాలాకాలం ఉస్తాద్ బుర్జీ ఖాన్ దగ్గర సమగ్రంగా సంగీతం నేర్చుకున్నది అంటారు సదాశివ గారు. ఈ విధంగా సుశీలారాణి, ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్, మోగోబాయి కురడీకర్, బాయి సుందరాబాయిల వద్ద కేవలం అత్రోళి జైపూర్ ఘరానా సంగీతం మాత్రమే నేర్చుకుని ఆ ఘరానా ప్రతినిధిగా నిలిచిందనటం వాస్తవం. బాయి సుందరాబాయి సోదరి లక్ష్మీబాయి జాదవ్ కూడా అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన మేటి గాయిక అనేది గమనార్హం. సుశీలారాణి గాత్ర సంగీతజ్ఞురాలిగానేగాక అపురూప సౌందర్యవతిగా కూడా పేరుగాంచింది. ఆమెకు సంగీతం పట్ల ఉన్నట్లుగానే సినీ రంగం పట్ల కూడా చాలా అభిరుచి ఉండేది. ఆమె సౌందర్యం, ఆమె సంగీతం సినీ రంగానికి బాగా ఉపయోగపడినాయి. అనాయాసంగానే ఆమెకు సినీ రంగ ప్రవేశం లభించింది. బాబురావు పటేల్ అనే యువ సినీ దర్శకుడు నిర్మించిన ద్రౌపది, గ్వాలన్ అనే రెండు చిత్రాలలో సుశీలారాణి నాయికగా నటించడమేగాక గాత్రం కూడా పండించింది. ఆ రెండు చిత్రాలు విజయవంతం కావడమేగాక సుశీలారాణి బాబురావు పటేల్ అర్ధాంగి అయి సుశీలారాణి బాబురావు పటేల్గా మారిపోయింది. తర్వాతి కాలంలో ఆమెను సుశీలారాణి పటేల్ అని పిలిచేవారు. సంగీతము, చలనచిత్ర నటనతో అతి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన సుశీలారాణి పటేల్ చదువును మర్చిపోలేదు. ఎంఏ, ఎల్ఎల్ఎం చదివి కొంతకాలం న్యాయవాద వృత్తి చేపట్టింది. హోమియో వైద్య విధానాన్ని నేర్చుకుని చికిత్సలు కూడా చేసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సుశీలారాణి తన భర్త స్థాపించిన ఫిల్మిండియా పత్రిక బాధ్యతను కూడా నిర్వహించింది. పేరుకు బాబురావు పటేల్ సంపాదకుడైన ఆ పత్రికలో సింహభాగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత సుశీలారాణికే దక్కుతుంది. 1942 నుండి 1985 వరకు ఫిల్మిండియా మాసపత్రిక అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికగా అభివృద్ధి పథంలో నడిపిన సుశీలారాణి సినీ జర్నలిస్టుగా అవతారమెత్తి ఆ పత్రికను విజయవంతంగా నడిపింది. ఆ కాలంలోనే ఈ పత్రిక మదర్ ఇండియా అని పేరు మార్చుకున్నది. హిందీ సినీ రంగంతో అనుబంధం పెంచుకున్న సుశీలారానికి ఆనాటి మేటి సినీ నటీ నటులతో ఆత్మీయానుబంధాలుండేవి. ముఖ్యంగా ఆనాటి అందాల నటి మధుబాలతో సుశీలారానికి చాలా దగ్గర సంబంధముండేది. సుశీలారాణి తమ మదర్ ఇండియా మాసపత్రికలో హిందీ చలనచిత్రాలపై ప్రచురించే విశ్లేషణాత్మక విమర్శనాత్మక వ్యాసాల ద్వారా ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం సుశీలారాణిని కేంద్ర సెన్సార్ బోర్డు ప్యానెల్ సభ్యురాలిగా నియమించింది. ఆమె ఒక దశాబ్దం పాటు ఆ పదవిలో కొనసాగి సినీ రంగ బలోపేతానికి నిర్మాణాత్మకమైన మార్పులను సూచించింది. ఆమె నిక్కచ్చితనం, రాజీ పడలేని మనస్తత్వం, ముక్కుసూటితత్వం వలన కొన్ని చిక్కులను కొని తెచ్చుకున్నది. ఆ రంగంలోని రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు నచ్చక స్వచ్ఛందంగా ఆ పదవి నుండి తప్పుకొని తన సంగీతం, తన పత్రిక అనే ఈ రెండు విషయాలే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చివరి వరకు కొనసాగించింది. ఆ చివరి వరకు అంటే చిన్నదా, 96 సంవత్సరాల పరిపూర్ణ జీవితం ఆమెది. 1918వ సంవత్సరంలో జన్మించిన సుశీలారాణి 2014లో తమ 96 సంవత్సరాల వయసులో స్వర్గస్థురాలైంది. ఆమె శిష్యురాణులు, శిష్యులు కలిసి ఆమె 93వ జయంతిని 2011లో జరిపినారు. ఆ కార్యక్రమం పేరు స్వర ఆలాప్. ఆ వయస్సులోనూ సుశీలారాణి పటేల్ ఒక తరానా ధాటిగా పాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తర్వాత అందరూ ఆమెను ఘనంగా సన్మానించినారు. ఆమె శిష్యగణంలో పేరుగాంచిన గాయికా గాయకులున్నారు. ముఖ్యంగా రాధికా సూద్ నాయక్, ప్రదీప్ బారోట్, రోణు మంజుందార్, సదానంద్ నయంపల్లి, ధనశ్రీ పండిత్ రాయ్, నిత్యానంద్ హల్దీపూర్ మొదలైన వారున్నారు. సంగీతం నేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించని విద్యార్థుల కోసం ఉపకార వేతనాలందించడం, ఉచిత విద్యా వైద్య సదుపాయాలు కల్పించడం వంటి సామాజిక సేవల్లో కూడా సుశీలారాణి ముందుండేది. శివ సంగీతాంజలి పేరుతో ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించి భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలనే సత్సంకల్పంతో పలువురు వర్ధమాన సంగీత కళాకారులకు చేయూతనిచ్చి వెలుగులోనికి తెచ్చిన ఘనత సుశీలారాణికి దక్కుతుంది. సంగీత విద్వాంసురాలిగానేగాక న్యాయవాదిగా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తి ఎదిరించింది. హోమియో వైద్యురాలిగా పేదలకు చికిత్స అందించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందింది. 1989వ సంవత్సరం డాక్టర్ సుశీలారాణి బాబురావు పటేల్ పేరుతో ఒక ట్రస్టును స్థాపించి తన ఆదాయాన్ని ఆ ట్రస్టుకు అందించి సంగీతం, విద్య, వైద్య, సాంస్కృతిక రంగాల్లో వినియోగించేది. సుశీలారాణి అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని అద్భుతంగా గానం చేస్తూ కచేరీలు నిర్వహిస్తూ విమర్శకుల ప్రశంసలందుకున్నది. తన సంగీత కచేరీల ద్వారా వచ్చిన ఆదాయాన్నంతటినీ ప్రధానమంత్రి సహాయ నిధికి సమర్పించిన మానవతామూర్తి సుశీలారాణి. జీవితమంతా విలాసవంతంగా గడిపి మహారాణిలాగా బతికిన సుశీలారాణి చివరి రోజుల్లో ఆర్థికంగా కొంత ఒడిదుడుకులకు లోనైంది. ఆమె భర్త బాబురావు పటేల్ మరణానంతరం అతని 2వ భార్య, ఆమె సంతానం, మనుమలు, మనుమరాళ్లతో ఆస్తి విషయంలో కొన్ని గొడవలు జరిగినాయి. ముఖ్యంగా మంచి విలువలతో కూడిన సుశీలారాణి బాబురావు పటేల్ ట్రస్టు విషయంలోనే ఘర్షణలు జరిగినాయి. ఆ ట్రస్టు లక్షలాది రూపాయల విలువైనవేగాక సుశీలారాణి ప్రాణప్రదంగా చూసుకున్న ట్రస్ట్ అది. చివరి వరకు ఆ ట్రస్టును కాపాడుకున్నది. ఆమె న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఇక్కడ పనికి వచ్చిందన్నమాట. తద్వారా తమ శివ సంగీతాంజలిలో ఔత్సాహికులైన వర్ధమాన సంగీత విద్యార్థులకు సంగీతం నేర్పుతూ తమ 96 సంవత్సరాల వయస్సులో 2014లో గంధర్వలోకాలకు చేరుకున్నది ఈ విదుషి సుశీలారాణి బాబురావు పటేల్. ఇన్ని రంగాల్లో విశేష సేవలందించిన సుశీలారాణి పటేల్కు సినీ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. అంతేగాక మహారాష్ట్ర రాజ్య సాంస్కృతిక పురస్కారంతో పాటు సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నది. ఏది ఏమైనా విలువల కోసం పోరాడి ఎవరికీ తలవంచకుండా రాజీ లేని జీవితం గడిపిన మానవతామూర్తి సుశీలారాణి జీవితం ఈనాటి స్త్రీలకు ఆదర్శం అనడంలో సందేహం లేదు. ఒంటరిగా సమాజాన్ని ఎదిరించి కీర్తి ప్రతిష్టలతో తనువు చాలించిన సుశీలారాణి బాబూరావు పటేల్ ధన్యజీవి.
1: ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 21 భాగంలో సుశీలారాణి పటేల్ గురించి విశేషాలు విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మతి మరకుండ్రి. రేపు పొద్దుగల 8:30 అట్లనే ఇయ్యాల రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు. సంపుటి నుండి వాన కొట్టింది కథ ఏంటారు, రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఈ కార్యక్రమం ఇయ్యాల రాత్రి 9:30 ప్రసారం అవుతుంది. తిరిగి రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది. ఈనుడు మరకుండ్రి.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విందాం న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాజిత కార్యక్రమం.
3: We bring you a talk on protection of women from domestic violence, Act Access to Justice and Sakhi One Stop Center Scheme by Ankita Sarkar, Migration and Asylum Project, and Sanju Kumari, member One Stop Center. This talk was part of a webinar organized by the Department of Justice.
4: घरेलू हिंसा का अधिनियम है, टीबी एक्ट है, ये 2005 में आया है. तो पहला सवाल ये बनता है कि क्या औरतों के पास कोई तरीका नहीं था, कोई उपाय नहीं था अगर उनके साथ घरेलू हिंसा हो रहा है तो कोई भी रिलीफ मांगने का या पाने का. और ऐसा तो नहीं है. तो क्या हुआ करता था कि हमारे पास क्रिमिनल लॉज हमेशा से थे, लेकिन घरेलू हिंसा का अधिनियम जो है वो इम्पोर्टेंट इसलिए है क्योंकि इसे एक क्वासी क्रिमिनल रेमेडी माना जाता है. और इसका ये मतलब है कि इस कानून के अंतर्गत क्रिमिनल लॉज के जो रेमेडीज है, जो रिलीफ है, वो चले नहीं जाते हैं, बट ये उनके साथ साथ उनके उनको और मजबूत बनाने में कोशिश करते हैं. तो अब अगर हम सोचें कि घरेलू हिंसा अधिनियम जो है वो 2005 में आया क्यों, उसके पीछे रीजन क्या हो सकता है, तो अगर हम एक्ट का थोड़ा मुआवजा करें तो हम देखेंगे कि इसमें पनिशमेंट जो है, सजा देना, इससे फोकस हटा के दूसरी चीजों पे फोकस कई ज्यादा दिया गया है कि हम सुरक्षा कैसे करें, रेसिडेंस का किस तरह से करा जाए, क्या टेम्परेरी कस्टडी की क्या बात हो सकती है, मॉनिटरी रिलीफ यानी कि पैसों के भरण पोषण की जो सुविधाएं हैं वो, इन टाइप के प्रोसेसेस कैसे किए जा सकते हैं, ये सारे क्वेश्चंस भी हम डीबी एक्ट के अंतर्गत देख सकते हैं. तो ये सारे क्वेश्चंस हम क्यों आंसर करना चाहेंगे एक्ट के अंतर्गत, जब हमारे पास सजा देने की, जो जिन्होंने गलती की है, जिन्होंने गुनाह किया है, उनको सजा देने का मौका है. पहला सवाल ये कि पीड़िता को किस चीज की जरूरत है, और ये जो सोच है इसे हम सर्वाइवर सेंट्रिक प्रोटेक्शन बोल सकते हैं, या पीड़िता को मद्देनजर रखते हुए किस तरह से कानून बनाए जा सकते हैं, ये एक नजरिया हम इस एक्ट के अंतर्गत हम देख सकते हैं. और कोई भी पीड़िता को अगर वो घर छोड़ रही है किसी भी कानूनी घरेलू हिंसा की वजह से, तो पहली चीज उनको जरूरत हो सकती है कि उनको सुरक्षा रहे और घरेलू हिंसा उनके साथ ना हो, या फिर उन्हें दिन बर दिन डे टू डे भरण पोषण की जरूरत हो सकती है, बच्चों का ख्याल कैसे रखना है, ये सवाल आते हैं. सो पीड़िता की जो नीड्स है वो कहीं ना कहीं डीबी एक्ट कई ज्यादा आंसर कर पाती है, उसकी रिस्पॉन्सिबिलिटी ले पाती है जिस तरह से

సింగిడి సినీ గీతాల సందడి మనసుని పరిమళింపచేసే మధురమైన భావాల సంగమ పాట. ఎన్నో భావాలతో మదిని పలకరించి అందులోని భావాలతో లీనమయ్యేలా చేసే మనసుకు హాయినిచ్చే గొప్ప వైద్యం సంగీతం. మీ మనసు దోచిన ఆ మధురమైన పాటల్ని మళ్లీ వింటూ మీ మధుర స్మృతుల్ని మళ్లీ నాతో యాద్ చేసుకుంటూ చక్కని పాట కోసం చక్కగా సరదాగా ముచ్చటబెట్టి మంచి పాటను కోరుకునే సమయం సింగిడి సిది గీతాల సందడి సమయం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాటను కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 ఇది కోర్ నంబర్, 2300081 మరో నంబర్, 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. మీరు వింటున్న ఈ పాట RX 100 కోసం చైతన్య భరద్వాజ్, అనురాగ్ కుల్కర్ణి గారం చేశారు.

తెలంగాణ యాసాభాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. అయితే రమ్మంటేనే అందరికీ ఆహా జరంత రెస్ట్ ఉన్న సమయం కదా. రోజు ఉరుకుల పరుగులతో ఉండే ఈ సమయంలో అందరూ ఇలా కొంచెం లేట్ లేచినా ఏం కాదు, పిల్లగాళ్ళకు బడి లేదు అని అనుకుంటారు. అట్లనే పెద్దలు కూడా అయితే రం కదా, కొంచెం లేటుగానే పనులు ఉంటాయి, ఇక ఆలస్యమైనా ఏం కాదు అని అంటారు కదా. మరి ఆలస్యం ఆలస్యం అంటూనే ఈ ప్రకృతిని ఎంత చక్కగా ఆస్వాదిస్తాం. అలా పొద్దున్న లేచి ఆహాహా ఆ ప్రకృతి అందాల్ని, ఆ చల్లని గాలిని అంత అందంగా మనల్ని పలకరిస్తుంది కదా ఆ చల్లని గాలి. మరి ఆ చల్లని గాలికి కొన్నిసార్లు మనకు తెలియకుండానే నవ్వేస్తాం. ఆ ప్రకృతికి మనం తెలియకుండానే కొన్నిసార్లు మనలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ప్రకృతి నేస్తం మనతో పాటు ఆ మాటల్ని వింటుంది. మరి అందుకే మనకు తెలియకుండానే కొన్నిసార్లు మన భావాల్ని మనతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు కదా అని మనం అడిగేస్తూ ఉంటాం కదా. మీకు ఎప్పుడైనా ఇలాంటి భావాలు కలిగి ఉంటాయా? మీరు ఎప్పుడైనా ప్రకృతితో మాట్లాడి ఉంటారా? ఎంత ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని అంతగా ప్రేమిస్తుంది అంటారు కదా. మరి మనకు ఎవ్వరు పక్కన ఉన్నా లేకున్నా ప్రకృతి ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుంది. ఆ ప్రకృతిలోని స్వచ్ఛధనం, ఆ చల్లని గాలి, ఆహా వీచే ఆ గాలినడుగు పూచే వెరి కొమ్మనడుగు అంటూ పాటలు ఉన్నాయి మన మదిని దోచేలా. మరి మీ మదికి నచ్చిన ఆ మీ పాటని దోచిన, మీ మది దోచిన ఆ పాటని నన్ను అడగచ్చు సరదాగా ముచ్చటబెట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ మనసు దోచిన ఆ పాటను వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఫోన్ చేసి నచ్చిన పాటను కోరేయండి. ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0872 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు సరదాగా నాతో ముచ్చటబెట్టి.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
4: ఆర్బీఐ అంటుంది,
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి శ్రోత ఫోన్ చేశారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం నుండి. మధుసూదన్ గారు ఎలా ఉన్నారు? మంచి ఉన్నాం. చాలా రోజులండి కదా మీరు ఫోన్ చేసి. ఏంటండి ఆదిలాబాద్
7: వర్షాలు?
6: అవునవును. అటున్నాయా లేవా? లేవా?
7: లేదు మేడం, చాలా
6: రమ్మని పిలవండి అయితే వర్షాన్ని వచ్చేస్తుంది. అవునవును, కొంచెం తక్కువగానే ఉన్నాయి వర్షాలు. చెప్పండి, మరి చాలా రోజులకు ఫోన్ చేసిండ్రు, ఇంకేం విశేషాలు? మీ ఫోన్ చాలా డిస్టర్బ్ గా ఉంది. హలో హలో, ఏ పాట కావాలి? అందులోంచి ఏ పాట అండి? తప్పకుండా అండి, క్షమించాలి, మీ ఫోన్ కాల్ చాలా డిస్టర్బెన్స్ గా వస్తుంది. కొంచెం సిగ్నల్ ఉన్న చోట వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి మళ్ళీ కాల్ చేసినప్పుడు. ఓకే అండి, ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండీ, మీరు అడిగిన పాటిస్తుంది వినేసేయండి.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. చెప్పండి భాస్కర్ గారు, ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతుంటారు. ఆటోలో మంచిగా పాటలు వినిపిస్తూ గమ్యానికి చేరుస్తారు అన్నట్టు. మరి ఇవాళ ఆటో తీయలేదు ఇంకా? సండే చుట్టి
1: వెళ్తారు,
0: కొంచెం లేట్ అన్నమాట. చెప్పండి, మరి మొదటిసారే మీరు ఫోన్ చేయడం? ఓకే, రోజు వింటుంటారు, ఈ రోజు ఫోన్ కలిసింది. ఎక్కడ ఉంటది తోయగూడ? హలో, తప్పకుండా తప్పకుండా వస్తాము. ఎక్కడ ఉంటది? చెప్పండి, మరి మీ ఊరు విశేషాలు ఏంటి? మంచి పచ్చని ప్రకృతి మధ్యలో ఉంటున్నారు అన్నట్టు. అవునవును, వర్షాలు మంచినే పడుతున్నాయి కదా.
1: పంటలు ఇప్పుడు,
0: మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? ఏంటండి, మాస్ సినిమా నుంచి ఏదైనా పాట పర్లేదా? ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్ చేస్తుండీ, మీరు అడిగిన పాటలు వస్తుంది, వినేసేయండి.
1: సరే.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. తన అందం అభినయంతో అందరి మధ్యలో పదిలంగా ఉన్న నటి కాంచన పుట్టినరోజు ఎలా? ఆమె అసలు పేరు పురాణం వసుంధరాదేవి. ఈమె చిన్నతనంలోనే భరతనాట్యం సంగీతంలో శిక్షణ పొందిరు. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి కూడా. కాంచన సాంఘిక చిత్రాలే కాదు, దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణ అవతారం వంటి జానపద పౌరాణిక చిత్రాల్లో నటించి తన నటన మంచి ప్రదర్శనతో అందరినీ మెప్పించారు. మనుషులు మారాలి, మంచి కుటుంబం చిత్రాల్లో కథకు కీలకమైన పాత్రలు పోషించిన కాంచన నటి జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణ మండపంలో పోషించారు. 2017 అర్జున్ రెడ్డి చిత్రంలో నటించారు ఆమె. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారంను పొందారు. మంచి కుటుంబం, సీత, సువర్ణ సుందరి, ప్రేమించి చూడు, వీరాభిమన్యుడు, ఆత్మగౌరవం, వింత కాపురం, ప్రేమ్ నగర్, ఇలా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆత్మగౌరవం చిత్రం నుంచి ఈ పాట.

0: ஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
3: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 ఇది కోడ్ నంబర్, 2300 మరో నంబర్ 2950 ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. మరి మీ అందరికి తెలిసిందే, మనము ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు అడిగిన పాటల్ని చదివి వినిపిస్తున్నాం, పాటల్ని కూడా వినిపిస్తున్నాం కదా. ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ మా కోసం మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి చలిచలిగా అల్లింది పాటను వినిపించండి అంటూ పంపించారు. శ్రోతలు మరి మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటని కోరాలి అనుకుంటే మీరు ఉత్తరాన్ని రాసి పంపించాలి. మరి మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి చెప్తున్నాను, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. ఇలా మీరు ఉత్తరం ద్వారా రాసిన పాటల్ని పొద్దుగల సింగిడి సినీ గీతల కార్యక్రమంలో, సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట ఇంటి కార్యక్రమంలో, రాత్రి హుషారు కార్యక్రమంలో చదివి వినిపించి మీరు అడిగిన పాటను వినిపించడం జరుగుతుంది. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. అమెరికన్ గాయని, పాటల రచయిత, నటి మడోనా పుట్టినరోజు ఎలా. ఈమె పూర్తి పేరు మడోనా లూయిస్ సికోన్. ఆమె పుట్టినరోజు ఎలా, క్వీన్ ఆఫ్ పాప్ గా పిలువబడే మడోనా సంగీత నిర్మాణం, పాటల రచన, దృశ్య ప్రదర్శనలతో తన బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ది చెందారు. సామాజిక, రాజకీయ, మతపరమైన ఇతివృత్తాలతో ఆమె రచనలు వివాదం, విమర్శకుల ప్రశంసలు ఈ రెండింటినీ కలిగి ఉన్నాయి. 2000 సంవత్సరంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో మడోనాను ఎప్పటికప్పుడు గొప్ప మహిళా కళాకారిణిగా పేర్కొన్నారు.

తెలంగాణ యాస భాషల ఖచ్చితమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. ఆగస్టు నెల హిందూ సాంప్రదాయాలతో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంతో ప్రారంభమయ్యే నెల, పండగలు షురయ్యే నెల. పండగలతో పాటు భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఆగస్టు నెలకు ఎంతో ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత ఉంది. మన దేశానికి బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి లభించడమే కాకుండా స్వేచ్ఛగా గాలి పీల్చడానికి పునాది వేసిన ఎన్నో కీలకమైన ఉద్యమాలు, ఘట్టాలు ఈ నెలలోనే జరిగాయి. బ్రిటిష్ వారిని భారతదేశం విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తూ మహాత్మాగాంధీ నేతృత్వంలో ప్రారంభమైన అత్యంత తీవ్రమైన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8న బొంబాయి వేదికగా గాంధీజీ డూ ఆర్ డై అని చారిత్రక నినాదాన్ని ఇచ్చారు. ఆగస్టు 9న బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీతో పాటు ప్రముఖ నాయకులందరినీ అరెస్టు చేసింది. నాయకులు లేకున్నా దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడడంతో దీనికి ఆగస్టు విప్లవం అనే పేరు వచ్చింది. స్వదేశీ ఉద్యమం ఆగస్టు 7న, సహాయ నిరాకరణ ఉద్యమం ఆగస్టు 1న, భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న. ఇలా ఈ నెల స్వాతంత్ర దినోత్సవ పండుగలతో పాటు మనకు శ్రావణ మాస పండుగలను కూడా తెస్తుంది. ఈ నెల పండగలు ప్రత్యేకతలతో నిండిన నెల, మన స్వాతంత్రం పొందిన నెల, భారతమాతను మనసారా పొగిడేలా చేసిన నెల. మరి ఈ ఆగస్టు నెలకు ఎంత ప్రత్యేకత ఉందో కదా. మరి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. శ్రోతలు మరి ఎంతో ఇష్టంగా కాల్ చేస్తారు మాట్లాడడానికి, దయచేసి సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి ఇప్పుడైతే ఒక చక్కని దేశభక్తి గీతం మీకోసం.

0: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: ఆరాధ్య.
0: ఆరాధ్య, ఎక్కడి నుంచి ఆరాధ్య?
1: యవత్మాల్ జిల్లా కమలవెల్లి.
0: అక్కడ నుంచి మాట్లాడుతున్నావు? యాప్ ద్వారా వింటారా? ఆరాధ్య, మరి నీ పాట, నీ పేరు మీద పాట ఉంది తెలుసా? ఎవరైనా పాడతారా మరి నీ కోసం? అట్లా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ అట్లా ఏడిపిస్తూ ఆరాధ్య అనుకుంటూ పాట పాడతారా? ఏమనిపిస్తుంది నీకు? ఖుషిగా అనిపిస్తుంది, కోపం వస్తుందా? ఖుషిగా అనిపిస్తుంది. ఖుషి పాట నుంచి, సినిమా నుంచి ఖుషిగా అనిపిస్తుంది ఆరాధ్యకి ఆరాధ్య పాట వింటే, అంతేనా? ఎన్నో క్లాస్ మరి నువ్వు?
1: టెన్త్.
0: ఇప్పుడు టెన్త్? ఓ, మంచిగా చదువుకో. మరి ఏం అవ్వాలనుకుంటున్నావు? ఓహో, మంచి నిర్ణయం. మరి మంచిగా చదువుకొని నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. మరి ఇలా ఏ పాట వినాలనుకుంటున్నావు? వెన్నెల. ఏ సినిమా నుంచి?
1: భరత సినిమా.
0: భరత సింహారెడ్డి. ఓకే. ఇంకా మొదటిసారా మీరు ఫోన్ చేయడం? రోజు వింటూ ఉంటారా? స్కూల్కి వెళ్ళే వరకు వింటూ ఉంటారు అన్నట్టు. సరే, మరి ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. నువ్వు అడిగిన పాట వస్తుంది, వినేసి.
1: థ్యాంక్స్.

0: తెలంగాణ యాస బాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగరి సినీ గీతాల కార్యక్రమం. సింగరిలో ఇప్పుడు మరో శ్రోత మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు? హలో, ఆదిలాబాద్ నుంచి. ఓకే అండి, సమయం తక్కువగా ఉంది, మరి చెప్పండి ఏ పాట కావాలి? ఎలా, మగధీరం నుంచి ఏ పాట అండి? తప్పకుండా, ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

సమయాభావం వల్ల పాటను పూర్తిగా వినిపించలేకపోతున్నా. ఇది ఇయాల్టి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరిన్ని మీకు నచ్చిన పాటల్ని సాయంత్రం 5 గంటగా మాట చెప్పుకుని పాటేంటి కార్యక్రమంలో రాత్రి ఉషారు కార్యక్రమంలో వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ సమయం 10 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ బీజేపీ ఒక నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి సాగు ప్రోత్సాహకంగా 70,000 కోట్ల రూపాయలను రైతులకు అందించి ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. అభివృద్దిని సంస్కరణలను కాంగ్రెస్ ఎప్పుడూ అడ్డుకుంటూ దేశానికి అడ్డుగా మారిందని విమర్శించారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ డిజిటల్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు పొందవచ్చని స్పష్టం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఎంపీ గెడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అన్లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. జమ్మూకాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా దచ్చన్ ప్రాంతంలో ఒక వాహనం అదుపుతప్పి చీనాబ్ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 5 మరణించారు. మరణించిన వారిని దుంగ్జోర్లోని పకల్దుల్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులుగా పోలీసులు గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, గుజరాత్, గోవా, మధ్య మహారాష్టలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. పాకిస్తాన్ సైన్యం యుద్ద నేరాలకు పాల్పడుతోందని, పౌరులనే లక్ష్యంగా చేసుకుంటోందని బలూ

0: అట్ ది రేట్ ఆఫ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి ఇప్పుడు వినండి భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక మొదటి భాగం.

0: చరిత్ర రాజులను గుర్తుంచుకోవచ్చు, కాని నాగరికత మాత్రం తనను తీర్చిదిద్దిన మహనీయులను తన గుండెల్లో దాచుకుంటుంది. ఆ గుండెల చప్పుడే భారతరత్న.
1: మనం కేవలం వ్యక్తులను కాదు, విలువలను వెతకబోతున్నాం. ఆ విలువల అన్వేషణలో ఈరోజు మనం చేరుకున్న మొదటి పవిత్ర క్షేత్రం జ్ఞానం.
0: జ్ఞానం అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, ప్రపంచాన్ని చదవడం. తూర్పు దేశాల తత్వాన్ని పడమర దేశాల మేధస్సుకు పరిచయం చేసి, భారతదేశం అంటే కేవలం మూఢనమ్మకాల దేశం కాదని, పరమాత్మను అన్వేషించేదని నిరూపించిన ఒక ఉపాధ్యాయుడి కథ.
1: 1954లో దేశం మొట్టమొదటిసారిగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించినప్పుడు ముగ్గురు మహనీయులలో మొదటి పేరుగా నిలిచిన అసాధారణ ప్రజ్ఞాశాలి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్రలోకి మీకు సాదర స్వాగతం.
0: సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని తిరుత్తని అనే ఒక చిన్న పుణ్యక్షేత్రం. సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు ఒక సాధారణ నిరుపేద కుటుంబంలో రాధాకృష్ణన్ జన్మించారు. ఆయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినవారు కావడం వల్ల ఆ ఊరి పేరే వారి ఇంటి పేరుగా మారింది.
1: తండ్రి వీరస్వామి ఒక చిన్న జమీందారీలో తక్కువ జీతానికి పనిచేసే ఉద్యోగి. కుటుంబ పోషణే కష్టంగా ఉన్న ఆ రోజుల్లో రాధాకృష్ణన్కు విలాసాలకు తావేలేదు. కానీ ఆ మట్టిలోనే ఆయన చదువుల తల్లి ఒడిని వెతుక్కున్నారు. తిరుత్తణిలోని వీధిబడిలో ప్రారంభమైన ఆయన అక్షరాభ్యాసం ఆ తర్వాత తిరుపతిలోని లూథరన్ మిషన్ స్కూలుకు చేరింది.
0: చిన్నతనం నుంచే ఆయన చుట్టూ మతపరమైన వాతావరణం ఉండేది. తిరుపతి వెంకటేశ్వరుని ఆధ్యాత్మికత ఒకవైపు, క్రిస్టియన్ మిషనరీ బైబిల్ బోధనలు మరోవైపు, ఈ రెండు విభిన్న సంస్కృతుల మధ్య పెరగడం వల్ల ఆయనలో చాలా పిన్న వయసులోనే తులనాత్మక పరిశీలన అలవడింది.
1: రాధాకృష్ణన్ గారి ఉన్నత చదువు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో సాగింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. చాలా మంది అనుకుంటారు రాధాకృష్ణన్ గారు చిన్నప్పటి నుంచి తత్వశాస్త్రం చదవాలని కలలు కన్నారని, కానీ అది వాస్తవం కాదు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కాలేజీలో ఏ కోర్సు ఫీజు తక్కువగా ఉందో, ఏ కోర్సు పుస్తకాలు ఉచితంగా దొరుకుతాయో అదే కోర్సులో చేరాలని ఆయన అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయన కంటే ముందు అదే కాలేజీలో చదివి పాసైన ఒక సీనియర్ విద్యార్థి తన దగ్గరున్న తత్వశాస్త్ర పుస్తకాలను రాధాకృష్ణన్ గారికి ఉచితంగా ఇచ్చాడు. పుస్తకాలు ఉచితంగా వచ్చాయి కదా అని కేవలం 3 రూపాయలను పొదుపు చేయడం కోసం ఆయన ఫిలాసఫీని తన సబ్జెక్టుగా ఎంచుకున్నారు. అయితే విచిత్రం చూడండి, ఒక పేద విద్యార్థి డబ్బుల్లేక ఎంచుకున్న ఆ సబ్జెక్టే కాలక్రమేణా ఆయన్ని ప్రపంచస్థాయి తత్వవేత్తగా మార్చింది. దీనినే విధిలిఖితము అంటారు.
0: క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్నప్పుడు అక్కడి ప్రొఫెసర్లు హిందూ వేదాంతాన్ని విమర్శిస్తూ ఉండేవారు. ఆ విమర్శలే రాధాకృష్ణన్ను మరింత లోతుగా అధ్యయనం చేసేలా ప్రేరేపించాయి. తన 20వ ఏట ఎంఏ డిగ్రీ కోసం ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం ద ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత, కేవలం 20 ఏళ్ల వయసులో ఒక కుర్రాడు రాసిన ఆ థీసిస్ చూసి ఆయన ప్రొఫెసర్ విలియం స్కిన్నర్ ఆశ్చర్యపోయి, "నేను చూసిన అత్యుత్తమ పరిశోధనా పత్రం ఇది" అని ప్రశంసించారు. ఒక మహోపాధ్యాయుడి ప్రస్థానం ఆ రోజే మొదలైంది.
1: 1909వ సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెంట్

0: రెసిడెన్సీ కాలేజీలో తత్వశాస్త్ర ఉపన్యాసకుడిగా రాధాకృష్ణన్ తన వృత్తిని ప్రారంభించారు. ఆయన తరగతి గదిలోకి అడుగు పెట్టగానే ఒక తెలియని నిశ్శబ్దం ఆవరించేది. పొడవాటి జరీ అంచు ధోవతి, నెత్తిన సాంప్రదాయక మైసూరు రుమాలు తలపాగా, ముఖంలో గాంభీర్యం, కళ్లల్లో అపారమైన కరుణ, ఇది ఆయన రూపం.
1: ఆయన కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, క్లిష్టమైన ఉపనిషత్తుల సారాన్ని, కాంత్, హెగెల్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల సిద్ధాంతాలను సామాన్య విద్యార్థికి సైతం అర్థమయ్యేలా కథలు కథలుగా చెప్పేవారు. మద్రాసు నుంచి ఆయన మైసూరు విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్గా వెళ్ళినప్పుడు ఆయన ఖ్యాతి దేశమంతటా పాకింది. మైసూరులో ఉన్నప్పుడు ఆయన రాసిన ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం ఠాగూర్ గారిని సైతం ముగ్ధుణ్ణి చేసింది. ఠాగూర్ స్వయంగా రాధాకృష్ణన్ను అభినందించారు.
0: రాధాకృష్ణన్ గారి జీవితంలో బహుశా భారతీయ విద్యా చరిత్రలోనే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం ఆయన మైసూరు విశ్వవిద్యాలయాన్ని వదిలి కోల్కతా విశ్వవిద్యాలయానికి వెళుతున్న రోజున జరిగింది. అది 1921. ఆయన కలకత్తా వెళ్తున్నారని తెలిసి మైసూరు విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమ ప్రియతమ గురువుకు ఎలా వీడ్కోలు పలకాలో వారికి పాలుపోలేదు. రైల్వే స్టేషన్ వరకు ఆయన్ను తీసుకెళ్లడానికి ఒక గుర్రపు బగ్గీని సిద్ధం చేశారు. కానీ రాధాకృష్ణన్ గారు వచ్చి బగ్గీలో కూర్చోగానే విద్యార్థులు ఆ బగ్గీకు ఉన్న గుర్రాలను విప్పేశారు. గుర్రాలకు బదులుగా విద్యార్థులే స్వయంగా ఆ బగ్గీని తమ భుజాలపై మోస్తూ మైళ్ల దూరం ఉన్న మైసూరు రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అంతేకాదు, ఆయన ప్రయాణం చేసే భోగి అంతా పూలతో అలంకరించారు. ఒక గురువుకు విద్యార్థులు అందించిన ఇంతటి మహోన్నతమైన వీడ్కోలు చరిత్రలో బహుశా ఎక్కడ జరిగుండదు. ఆయన సంపాదించిన అసలైన సంపద ఆ విద్యార్థుల ప్రేమే.
1: కోల్కతా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ 5 ఫిలాసఫీ చైర్ను అధిరోహించిన తరువాత రాధాకృష్ణన్ గారి మేధస్సు అంతర్జాతీయ సరిహద్దులను దాటింది. 1926 లండన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆయనను ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా ఆహ్వానించింది. అప్పటి వరకు పాశ్చాత్య దేశాలలో ఒక నమ్మకం ఉండేది, భారతదేశానికి మతం ఉంది కానీ తత్వశాస్త్రం లేదు, వారివన్నీ కేవలం మూఢనమ్మకాలు అని. అలాంటి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రసిద్ధ మాంచెస్టర్ కాలేజ్ హాలులో రాధాకృష్ణన్ నిలబడ్డారు. ఆయన గొంతు విప్పారు. ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే అంశంపై ఆయన మాట్లాడిన మాటలు పాశ్చాత్య మేధావుల మెదళ్లను కదిలించాయి.
2: యూనివర్సిటీస్ ఆర్ ది మీన్స్ బై విచ్ ది ట్రెడిషన్స్ ఆఫ్ ఎ కంట్రీ, ఇంటెలెక్చువల్, ఆర్టిస్టిక్ అండ్ ఎథికల్, ది టెక్నికల్ స్కిల్స్, దీస్ థింగ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. దీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ మేక్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ. We deal here with human beings, not with dead material. It is our ambition to make them full human beings. Education is for the whole man, to think, to feel, to do, to be. These are the aims which we should set before ourselves. Without thought, nothing great can be achieved.
0: హిందూ మతం అనేది ఒక స్థిరమైన సిద్ధాంతం కాదు, అదొక నిరంతర ప్రవాహం, అదొక జీవన విధానం అని ఆయన ఇంగ్లీష్ భాషపై ఉన్న అసాధారణ పట్టుతో, అద్భుతమైన ఉచ్చారణతో వివరిస్తుంటే లండన్ మేధావులు మంత్రముగ్ధులయ్యారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ఆసియా ఖండపు వ్యక్తికి ఈస్టర్న్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ ప్రొఫెసర్ పీఠాన్ని ఇచ్చి గౌరవించింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు సర్ బిరుదును ఇచ్చింది. ఒక బానిస దేశపు పౌరుడు పాలకుల దేశానికి వెళ్లి జ్ఞానభిక్ష పెట్టడం అంటే అది రాధాకృష్ణన్ గారి మేధస్సుకు దక్కిన విజయం.
1: రాధాకృష్ణన్ గారు కేవలం ఒక క్లాస్ రూమ్ ప్రొఫెసర్ మాత్రమే కాదు, అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ కూడా. 1931 నుండి 1936 ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీని ఒక అంతర్జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా మార్చడంలో ఆయన రాత్రింబగళ్ళు శ్రమించారు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను, ఆచార్యులను అక్కడికి రప్పించారు. ఆ తరువాత మహాత్మా గాంధీ పండిట్ మదన్మోహన్ మాలవ్యాల కోరిక మేరకు 1939లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించారు.
0: అది క్విట్ ఇండియా ఉద్యమ సమయం. బ్రిటిష్ ప్రభుత్వం బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని మూసివేయాలని, విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఆ సమయంలో రాధాకృష్ణన్ గారు బ్రిటిష్ గవర్నర్ల ఎదుట ధైర్యంగా నిలబడి విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడారు. గాంధీజీ ఒక సందర్భంలో, "రాధాకృష్ణన్ బనారస్లో ఉన్నాడంటే నాకు కొండంత అండ" అని గాంధీజీ ఒక సందర్భంలో అన్నారు.
1: 1947 దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి ముందు ఒక పెద్ద సమస్య ఉంది. అప్పుడప్పుడే ప్రపంచంలో కోల్డ్ వార్ మొదలైంది. అమెరికా ఒకవైపు, సోవియట్ యూనియన్ మరోవైపు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. రష్యాతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం భారతదేశానికి ఎంతో అవసరం. కానీ అప్పటి రష్యా పాలకుడు స్టాలిన్ ఒక కఠినమైన నియంత. ఏ విదేశీ రాయబారికి ఆయన అంత సులభంగా అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. నెహ్రూ గారు ఆలోచించి, ఒక తత్వవేత్త మాత్రమే ఆ నియంత మనసును మార్చగలడని నమ్మి రాధాకృష్ణన్ గారిని సోవియట్ యూనియన్కు భారత రాయబారిగా పంపించారు. మాస్కో వెళ్లిన రాధాకృష్ణన్ గారు సాధారణ రాజకీయ దౌత్యవేత్తల్లా ప్రవర్తించలేదు. ఆయన తన సహజ సిద్ధమైన తాత్విక శైలిలోనే ఉన్నారు. చివరికి స్టాలిన్ ఆయన్ని కలవడానికి అంగీకరించారు.
0: ఆ చారిత్రాత్మక సమావేశంలో రాధాకృష్ణన్ గారు స్టాలిన్తో మాట్లాడుతున్నప్పుడు రష్యాలో జరుగుతున్న రక్తపాతాన్ని, నియంతృత్వాన్ని ప్రస్తావిస్తూ, "మా దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు అశోకుడు. కళింగ యుద్ధంలో రక్తాన్ని చూసి చలించిపోయి ఆ తర్వాత శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు. మీరు కూడా చాలా యుద్ధాలు చూశారు. ఇకనైనా శాంతి మార్గాన్ని నమ్మండి" అని నిర్భయంగా చెప్పారు. సమావేశం ముగిసేటప్పుడు రాధాకృష్ణన్ గారు స్టాలిన్ తలపై నిమురుతూ భుజం తట్టి వీడ్కోలు పలికారు. ఒక నియంతైన స్టాలిన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన అన్నాడు, "మీరు నన్ను ఒక రాజకీయ నాయకుడిలా చూడలేదు, ఒక మనిషిలా చూశారు. మీరు రష్యాను వదిలి వెళుతున్నందుకు నాకు బాధగా ఉందని. ఇది ఒక భారతీయ తత్వవేత్త చూపిన దౌత్య విజయం."
1: రష్యా నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాధాకృష్ణన్ గారి సేవలను దేశం మరింత ఉన్నతంగా ఉపయోగించుకుంది. 1952లో ఆయన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్గా ఆయన సభను నడిపించిన తీరు ఒక అద్భుతం.
2: The unity of the world cannot rest merely on political arrangements or economic alliances or social factors. They can rest only if you are able to produce a sense of psychological coherence, a sense of world community among the people themselves. Literature has a great part to play in engendering this consciousness that we all belong to one human family.
1: పార్లమెంట్ లో సభ్యులు గొడవ పడుతుంటే ఆయన కోప్పడేవారు కాదు. "ప్లీజ్ సిట్ డౌన్, మనం ఇక్కడికి వచ్చింది గొడవ పడ్డానికి కాదు, దేశాన్ని నిర్మించడానికి" అంటూ ఉపనిషత్తుల శ్లోకాలను చదివి వినిపించేవారు. దాంతో ఎంతటి కోపంలో ఉన్న నాయకులైనా నవ్వుతూ కూర్చునేవారు.
3: హమారే ప్రథమ ఉపరాష్ట్రపతి జీ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జీ నే ఇస్ సదన్ కే సబన్ మే జో బాత్ కహీ థీ మే ఉస్కో ఆప్కే సామ్నే ప్రస్తుత్ కర్నా చాహూంగా. డాక్టర్ రాధాకృష్ణన్ జీ నే ఇసీ చైర్ పర్ బైట్ కర్కే ఉన్హోనే కహా థా ఔర్ వో ఆజ్ భీ ఉత్నా హీ ఉపయుక్త హై ఔర్ ఉస్ సమయ రాధాకృష్ణన్ జీ నే కహా థా హమారే విచార్ హమారా వ్యవహార్ ఔర్ హమారీ సోచ్ హమారే విచార్ హమారా వ్యవహార్ ఔర్ హమారీ సోచ్ హీ దో సదనో వాలీ హమారీ సంసదీయ ప్రణాళి కే ఔచిత్య కో సాబిత్ కరేగీ సంవిధాన్ కా హిస్సా బనీ ఇస్ ద్విసదనీయ వ్యవస్థ కీ పరీక్ష హమారే కామో సే హోగీ హమ్ పహలీ బార్ అప్నీ సంసదీయ ప్రణాళి మే దో సదనో కీ శురువాత్ కర్ రహే హమారీ కోశిష్ హోనీ చాహియే कि हम अपनी सोच सामर्थ्य और समझ से देश को इस व्यवस्था का औचित्य साबित करें कि डॉक्टर राधाकृष्णन जी ने जो अपेक्षा की थी कहीं हम उससे नीचे तो नहीं जा रहे हैं, क्या हम उन अपेक्षाओं को पूरा कर रहे हैं या बदलते हुए युग में हम उन अपेक्षाओं को भी और अच्छा वैल्यू एडिशन कर रहे हैं। डॉक्टर राधाकृष्णन जी की इन अपेक्षाओं को पूर्ण करने के लिए निरंतर प्रयास करती।
0: 1962 లో ఆయన భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక సాదాసీదా ఉపాధ్యాయుడు దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవనంలోకి అడుగుపెట్టడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి పట్టిన మహోజ్వల నీరాజనం. ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలంలోనే దేశం 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్తాన్ యుద్ధం వంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. నెహ్రూ గారు చనిపోయినప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి గారు అకాల మరణం చెందినప్పుడు దేశాన్ని రాజకీయంగా స్థిరత్వంతో నడిపిన దిక్సూచి రాధాకృష్ణన్.
4: A nation without a vision, it is said, perishes. The nation to which we belong has the vision of democracy. And when we call democracy, what we mean by it is providing every individual with adequate opportunities for the development of his soul or spirit, for the development of his personality.
1: రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి అయిన కొత్తలో ఆయన విద్యార్థులు అభిమానులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి, సార్, సెప్టెంబర్ 5వ తేదీన మీ పుట్టినరోజు కదా, మేము దాన్ని ఘనంగా జరపాలని కోరుకుంటున్నాం అని అడిగారు. దానికి ఆ మహనీయుడు చిరునవ్వుతో అన్నాడు, నా పుట్టినరోజును కేవలం రాధాకృష్ణన్ అనే వ్యక్తి పుట్టినరోజుగా జరిపితే నాకు సంతోషం ఉండదు, దానికి బదులుగా ఈ దేశంలో రాత్రింబవళ్ళు శ్రమిస్తూ సమాజాన్ని నిర్మిస్తున్న కోట్లాది మంది ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపితే అదే నాకు దక్కే అతిపెద్ద బహుమతి అన్నారు. అలా 1962 నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తేదీని మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
5: సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా బాగా చదువుకునేవారు, పరమ పేదవాడు. ఆయన అసలు వేదాంతం కూడా ఎందుకు చదువుకున్నారు అనుకుంటున్నారు? వేదాంతం అయితే ఆయన బంధువుకుడు ముందు చదువుకున్నవాడు ఉన్నాడు, పుస్తకాలు ఇస్తాడని వేదాంతం చదువుకున్నారు. చదువుకుని ప్రపంచ ప్రఖ్యాత వేదాంత విద్వాంసుడయ్యారు. అంత నిరుపేద స్థితి నుంచి వచ్చారు రాధాకృష్ణన్ గారు. ఆయనకి ఉపనయనం చేశారు తల్లిదండ్రులు. మళ్ళీ ఆయన తను చదువుకునేటటువంటి ఊరు తిరిగి వచ్చారు పరీక్షకి రుసుము చెల్లించడానికి. అదే ఆఖరి రోజు ఆయన పాప నడిచి చదువుకునే ఊరు వస్తుంటే ఓ దొంగ చూశాడు, ఎవరు లేరు రహదారి మీద, ఈడ్చి ఆలెంప ఈలెంప కొట్టి పక్కకి లాక్కుపోయాడు. లాక్కుపోయి ఆ పిల్లవాడి చెవులకు ఉన్నటువంటి ఆ దుద్దులు, కొత్తగా పెట్టిన చెవి ఆభరణములు బలవంతంగా లాగేశాడు. లాగేసి చెప్తావా ఎవరికన్నా చెప్తావా అని కొట్టి గుద్ది పారిపోయాడు. ఆయన పాపం అలా ఉండిపోయారు, హడిలిపోయారు. పిల్లవాడు కదూ, ఇంటికి ఇచ్చేటప్పటికి కొంచెం జ్వరం తగిలింది, ఒళ్ళంతా నొప్పులు వచ్చాయి. ఆయన ఇంకా పాఠశాలకు వెళ్ళాలని కూడా మర్చిపోయి పడుకుండిపోయారు. ఆ మర్నాడు వచ్చేసింది, అయిపోయింది, అసలు విద్యా సంవత్సరం పోతుంది కదా. కానీ ప్రధానోపాధ్యాయుడు కట్టని వాళ్ళు ఎవరని చూశారు, అందులో రాధాకృష్ణన్ గారి పేరుంది. అయ్యో, చాలా బాగా చదువుకునే పిల్లాడే, ఇవాళ రాకపోవడం ఏమిటి, నేను కట్టేస్తానని చెప్పి ఆయన కట్టారు రుసుము. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తు ఎత్తగలడో తెలుసుకున్న మహాపురుషులు కాబట్టే రాధాకృష్ణన్ గారు భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన తన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని అడిగారు.
1: రాష్ట్రపతి హోదాలో ఉన్నా కూడా తన వేతనంలో కేవలం 25% మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చేవారు. అధికార వైభవం ఆయన తలకెక్కలేదు, ఎందుకంటే ఆయన ప్రాథమికంగా ఎప్పుడూ ఒక ఉపాధ్యాయుడుగానే బతికారు.
0: రాధాకృష్ణన్ గారి జీవితం అంతా విజయాల పరంపరే అనుకుంటే పొరపాటే. ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఉన్నాయి. బాల్యంలో పేదరికం, ఆ తర్వాత భార్య శివకామమ్మ గారి అనారోగ్యం, ఆమె మరణం ఆయన్ని తీవ్రంగా కుంగదీశాయి. అంతర్జాతీయంగా ఎంతో కీర్తి లభించిన స్వదేశంలో కొందరు ఆయనపై చేసిన విమర్శలు ఆయన్ని బాధించాయి. 1967 రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన తర్వాత ఆయన ఏ విధమైన రాజకీయ ఆశ్రయం కోరుకోకుండా నేరుగా మద్రాసులోని తన స్వగృహానికి వెళ్ళిపోయారు. శేష జీవితాన్ని పుస్తకాల మధ్య ప్రశాంతంగా గడిపారు. చివరికి 1975 ఏప్రిల్ 17వ తేదీన ఆ జ్ఞానజ్యోతి శాశ్వతంగా నిశ్శబ్ద

కలిసిపోయింది. ఇది కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు, ఇది విద్యా విలువలకు, నిరంతర అన్వేషణకు సంబంధించిన ఒక పాఠం. రాధాకృష్ణన్ గారు మనకు నేర్పిన విలువలేమిటి? పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా నీ దగ్గర జ్ఞానం ఉంటే ప్రపంచం నీ పాదాల చెంతకు వస్తుంది. డబ్బు కంటే, అధికారం కంటే అక్షరం గొప్పది అని ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు. అందుకే భారతదేశం తన గుండెల్లో ఆయనకు భారతరత్న అనే శాశ్వత స్థానాన్ని ఇచ్చింది. ఈ మహాయాత్ర ఇక్కడితో ఆగదు. వచ్చే వారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో మనం మరొక అద్భుత అధ్యాయాన్ని విందాం. రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ మహాత్మాగాంధీ అంతరంగికుడు. రాజకీయాల్లోనూ జీవితంలోనూ మచ్చలేని నిష్కలంకుడు, మేధస్సుకు ఆయన నిలువెత్తు రూపం. ఆధునిక భారతదేశ రాజకీయ వ్యూహకర్తగా, రచయితగా దేశానికి అత్యున్నత సేవలందించి 1954లో రాధాకృష్ణన్ గారితో పాటే తొలి భారతరత్న పురస్కారాన్ని అందుకున్న త్రిమూర్తుల్లో ఒకరైన మహామేధావి, రాజాజీగా పిలువబడే చక్రవర్తి రాజగోపాలాచారి. వచ్చేవారం రాజాజీ గారు దేశానికి అందించిన రాజకీయ నైతికత, నిష్కలంక ప్రజాపాలన అనే విలువల గురించి, ఆయన హుందాతనంతో కూడిన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.

ఇంతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక మొదటి భాగం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ కార్యక్రమం విన్నారు. రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీతులు కార్యవర్తి గోపిశెట్టి, కె సందీప్ గార్లు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:30 దాటి 58 సెకండ్లైంది. ఓ సినిమాలో ఓ పాట మాత్రమే బాగా హిట్ అయిపోతుంది. ఆ పాటను ఒక్కసారి హమ్ చేస్తే చాలు, ప్రొద్దున్నుంచి రాత్రి వరకు అదే పాటే పాడుతూ ఉంటాం. పాట లిరిక్స్ రాలేకపోయినా కూడా ఆ పాట ట్యూన్ ని హమ్ చేస్తాం. అటువంటి పాటలే ఎవర్ గ్రీన్ హిట్స్. అవి ఆ పాత మధురాలు అయిండొచ్చు, ఇప్పుడున్న కొత్త ట్రెండింగ్ పాటలు అయిండొచ్చు, రెట్రో పాటలు కూడా అయిండొచ్చు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ టైం వినే టైం కాబట్టి మీకు ఇష్టమైన పాటలు 2015 నుంచి 2025 వరకు మీకు ఇష్టమైన పాట ఏదైనా ఉంటే సెండ్ చేయండి, నేను ప్లే చేస్తాను. ఇప్పుడైతే వినేద్దాం 8 వసంతాలు చిత్రం కోసం చిత్ర పాడిన పాట. ఈ పాటను నిజామాబాద్ నెహ్రూ పార్క్ అజీజ్ బై నయముద్దీన్, మథీన్ బాయ్ షేక్ చాంద్ ఫరూక్. మీ పేర్లను మీరే కట్ కట్ కట్ చేసి పంపించేశారండి. నయముద్దీన్ అంటూ చాలా 3 పార్ట్స్ డివైడ్ చేశారు మీ పేరుని, ఒకసారి చెక్ చేసుకోండి. సయ్యద్ ఖలీల్, ముబీన్ భాయ్, మొహమ్మద్ యాసీన్, మోసా కరీం, షేక్ సలీం రూపాక్ నిజామాబాద్ నుంచి, అలాగే నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా నల్గొండ జిల్లా చిన్నపేట చిత్రయాల గ్రామం శ్రోతులు దమ్ముజు వెంకటాచారి, వరలక్ష్మీ కృష్ణ, మహమ్మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీనామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, ఇంకా చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాజతి, సాయి, మన్విత, గీతానగర్ హైదరాబాద్ శ్రోతలు, అలాగే యశ్వంత్, మహేష్, దీపక్, సోహిని, సన్విత, రాఘవేంద్ర, అజయ్ కుమార్, వినోద్ కుమార్, మసకుంట నుండి అందరి కోసం వచ్చేస్తుంది ఈ వండర్ఫుల్ సాంగ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్, ఇంకా కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, అలాగే పెద్దంబర్పేట నుంచి గుండు అంబదాసు, లావణ్య, సాయి, ప్రకాష్, ఇంకా హర్షిణి ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని, అలాగే భువనగిరి మండలం రాయగిరి విలేజ్ నుండి మాదాసు, సత్యనారాయణ, కవిత, అలాగే బుధాన్ పోచంపల్లి శ్రోతలు, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అంబబాయ్, ఎల్లంకి గ్రామం శ్రోతలు వీరు, అలాగే రామ్నగర్ నుంచి సాహితీ సంగీత, కల్వకుర్తి నగర్ కర్నూలు జిల్లా నుండి నేదురుని కళ్యాణ్చారి, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ఓ బేబీ చిత్రం కోసం నూతన మోహన్ పాడిన పాట, భాస్కర్ భట్ల రవికుమార్ రచన, మిక్కి జిమేయస్ సంగీతం.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

తూర్పుగోదావరి జిల్లా నుండి బండారు త్రిమూర్తులు గారు మెసేజ్ చేశారు, ఒక మంచి పాట వినిపించమని. అలాగే సీను రాపూర్ నుండి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, అలాగే సిహెచ్ విజయ్ కుమార్ చందాన్ నగర్ నుండి ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ, నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ, జోగులాంబ గద్వాల జిల్లా రోజాల నుండి క్యాదరి వీరేష్, శ్వేత, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త, ఇంకా ఎవర్గ్రీన్ హిట్స్ లో మా పేర్లను చదివి మంచి పాట వినిపించగలరు అంటూ, జగిత్యాల జిల్లా బండి లింగాపూర్ నుండి బాస నరేందర్, శ్యామల, రవి, సుప్రజ, భారతి, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం వచ్చేస్తుంది లైఫ్ ఆఫ్ రామ్ జాను అనే పాట వినిపించుతున్నాం. ప్రదీప్ పాడిన పాట, సిరివెన్నెల రచన, గోవింద్ వసంత మ్యూజిక్ కాంపోజిషన్ లో.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఇష్టమైన పాట వేయమని మెసేజ్ పెట్టేస్తే సరిపోదండోయ్, పాటలు వినాలి, రేడియో ట్యూన్ చేసుకొని ఉండాలి, వివిధ భారతి వింటూనే ఉండాలి కదా. మీ పేర్లు చదువుంటామని ఒక్కసారి గమనించగలరు, ఎందుకంటే చదివిన పేర్లు మెసేజెస్ బోలలు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి కాబట్టి. మరి ఇప్పుడైతే వినేద్దాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో అమరన్ మూవీ నుంచి మంచి పాట. పాటను కోరిన వాళ్ళు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇస్రాయితుల్లా, ఇబాతుల్లా, భవానీపేట్.

రామారెడ్డి నుంచి, ఇంకా వరంగల్ కాసిబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, సుహాన్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ. ఇంకా సాంగ్ ఏదైనా పర్లేదు, మా పేర్లు ఒకసారి చదివి మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అరుణ, రాజేందర్ ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు, అలాగే బుధాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగందులు మార్కండేయ, లక్ష్మీదివ్య, శ్రీను, చిన్ను, ఇంకా జాన్కంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, ఆరాధ్య, సాయి, సోను, కూకట్పల్లి నుంచి నవ్యత, నవీన, అలాగే జాంగాన్ డిస్టిక్ నుంచి షాపల్లి విలేజ్ నుంచి చింత శ్రీనివాస్ మెసేజ్ చేశారు మంచి పాట వినిపించమని. అలాగే కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి వెంకటేశం, యాదమ్మ, అఖిల, అందరి కోసం వచ్చేస్తుంది అమరన్ మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 11 గంటలు కావడానికి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 1 మినిట్ 28 సెకండ్స్ మాత్రమే ఉంది. కాబట్టి మా నెక్స్ట్

0: జీ వచ్చేసారు. మీరు మ్యూట్ అయిపోండి, నాకు మైక్ ఇచ్చేసేయండి అని. ఏమంటావు?
1: ఎస్, ఎందుకంటే చాలా మంచి మంచి సాంగ్స్ తో నేనైతే రెడీగా ఉన్నాను మన ఫుల్ ఎనర్జెటిక్ లిజనర్స్ కోసం. సో నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది మన వాళ్ళందరికీ గుర్తుకొస్తున్నాయి ఇలా సాంగ్స్ అన్ని వినిపించడానికి.
0: సెకండ్ ట్రాన్స్మిషన్ లో కూడా అంటే 11 గంటలకు కూడా నేను పొద్దున 6 గంటలకు వచ్చినప్పుడు ఏ ఎనర్జీ అయితే క్యారీ చేశానో 11 గంటలకి భవానీ కూడా అదే ఎక్సైట్మెంట్ తో అదే ఎనర్జెటిక్ తో అంత ఎనర్జెటిక్ గా పాటలు ప్లే చేస్తాను, మీరు మైక్ ఇచ్చేసేయండి అంటుంది. మరి భవానీకి ఇవ్వడానికి కొంచెం టైం ఉంది కాబట్టి మీరైతే ట్యూన్ చేసుకుని ఉంచండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం మనరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత కామారెడ్డి జిల్లా కందర్పల్లి గ్రామానికి వెళ్తారు. జక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందుకు హాజరవుతారు. అక్కడ నుంచి ములుగు జిల్లాలోని మేడారం జాతరకు చేరుకుంటారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుంటారు. ఆ తర్వాత హనుమకొండ జిల్లా పరకాలలో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి 16 నియోజకవర్గాల్లో 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కో ఫ్లాట్కు 8.18 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంలో భాగంగా మరో 4 నియోజకవర్గాల్లో ఈ రోజు నుంచి కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ రహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రూపకల్పన చేసింది. క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేస్తారు. నగరంలో ప్రజా రవాణాను నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఢిల్లీ రవాణా సంస్థ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు కాగితం ఆధారిత పింక్ టికెట్ సౌకర్యాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ రోజు నుంచి పింక్ సహేలి స్మార్ట్ కార్డు తప్పనిసరి అని ముందుగా ప్రకటించిన ఇప్పటి వరకు కేవలం 18 లక్షల మందికి మాత్రమే జారీ అయ్యాయి. దీంతో పింక్ టికెట్ సౌకర్యాన్ని ఈ నెల 31 వరకు డీటీసీ పొడిగించింది. జెరూసలేంలో ప్రసిద్ధ కార్డ్స్ బ్రిడ్జ్ భారత త్రివర్ణ పతాకంతో కాంతులీనింది. భారత్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సన్నిహిత స్నేహాన్ని ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ చాటి చెప్పింది. ఇరు దేశాల స్నేహం ప్రకాశవంతంగా వెలుగుతోందని, ఈ వెలుగులు స్నేహానికి భవిష్యత్తుకు ప్రతీక అని ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. పారిస్లో జరిగిన చెస్ ఈ స్పోర్ట్స్ ప్రపంచకప్ టైటిల్ను ప్రపంచ నంబర్ 1 మ్యాగ్నస్ క్లార్సన్ గెలుచుకున్నారు. ఆయన ఈ టైటిల్ను వరుసగా 2వ ఏడాది కైవసం చేసుకున్నారు. బెలారస్ యువ చెస్ గ్రాండ్ మాస్టర్ డెనిస్ లాజావిక్ను 2-0 తేడాతో నార్వే ప్లేయర్ కార్ల్సన్ ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో 11:04 క్రాస్ చేసి 20 సెకండ్స్ అవుతుంది. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. గుర్తుకొస్తున్నాయి మరి సండే అంటే కాస్త రిలాక్స్డ్ గా రొటీన్ హడావుడి నుంచి కొంచెం బ్రేక్, అవునా? లేట్ గా లేవడం, లేట్ గా టిఫిన్ చేయడం, లేట్ గా భోజనం చేయడం, ఇలా అన్ని కొంచెం లేట్ గానే చేస్తుంటాం. మరి మనం చేసే ఆ లేట్ కి మంచి మంచి పాటలు ఆడితే? అవును, చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా సండే ఇవాళ ఏం వండుకోవాలి, ఇంట్లో ఏమేమి ఉన్నాయని తెగ ప్లాన్ చేసేసుకుంటారు. మరి ఆ ప్లానింగ్ లోనే కొన్ని పాటలు అలా మీ చెవిని పడేశారనుకోండి, కాస్త క్లారిటీ వస్తుందన్నమాట. ఎందుకంటే మంచి మ్యూజిక్ వింటే మరి మన మైండ్ రిలాక్స్ అయ్యి ఇంకా బాగా పనిచేస్తుంది కదా, అందుకన్నమాట. సో ఇవాళ మరి గుర్తుకొస్తున్నాయిలో 1980 నుండి 1990 మధ్యలో వచ్చిన సాంగ్స్ వినబోతున్నాం. స్టేట్ యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే భవానీ.

0: కారుదిద్దిన కాపురం సినిమా నుండి సత్యం మ్యూజిక్ కంపోజిషన్ లో వేటూరి సాహిత్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

జంధ్యాల గారి మూవీస్ గురించి పెద్దగా ఇంట్రొడక్షన్ అక్కర్లేదు. డైరెక్షన్, డైలాగ్స్, కామెడీ అన్ని సూపర్ గా ఉంటాయి కదా. మరి కామెడీ అన్నాను కాబట్టి కామెడీని పండించే హీరోస్ మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. అందులో ఫస్ట్ గుర్తొచ్చేపేరు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన యాక్ట్ చేసిన ఒక మూవీ 2006. రాజేంద్ర ప్రసాద్ కి చంద్రమోహన్ గారు బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపిస్తారు ఈ సినిమాలో. టైటిల్ 2006 కి తగ్గ సినిమా ఉంటుందన్నమాట. 2004 కదా, ఆరేంటి అనిపిస్తుంది. కానీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్, వాళ్ల మధ్య ఉన్న కన్ఫ్యూజన్, ఇవన్నీ టైటిల్ ని జస్టిఫై చేస్తాయన్నమాట. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన ఒక నవెల్ ఇదే పేరుతో ఉంటుంది, 2006 అని. మరి ఆ నవెల్ ని బేస్ చేసుకునే ఈ సినిమాని తీశారు. రజనీ, ప్రీతి కూడా ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారు. మరి ఇదే సినిమా నుండి మీకోసం ఒక సూపర్ హిట్ ట్రాక్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

పనికొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. రాముని మాట తీయని మాట, రాముని బాట బంగారు బాట, శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష. రాముడి పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మన తెలుగు సినిమాల్లో డివోషనల్ సాంగ్స్ కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా. కొన్ని సాంగ్స్ ఎంత పీస్ఫుల్ గా ఉంటాయంటే మనం ఎంత స్ట్రెస్ లో ఉన్నా రిలాక్స్ అయిపోతాం, ఏం గోత్రూ అవుతున్నా ఇమ్మీడియట్ గా మర్చిపోతాం, అండ్ ఏదో తెలియని సైలెన్స్ మన చుట్టూ ఉంటుంది అండ్ కాస్త పాజిటివ్ గా కూడా మారుతాం. అది డివోషనల్ సాంగ్స్ లో ఉండే వైబ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. మరి అలాంటి ఒక డివోషనల్ సాంగ్ పడమటి సంధ్య రాగం సినిమాలో పిబరే రామరసం. అంటే రామనామ స్మరణ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఈ పాటలో చెప్తారన్నమాట. మన కర్ణాటక మ్యూజిక్ లో ఈ సాంగ్ చాలా స్పెషల్. ఇంకా సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు ఈ సాంగ్ ని, అండ్ మధ్యలో వచ్చే వయలిన్ మ్యూజిక్ అయితే ఆహా చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది. మరి ఈ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: సూత్రధారులు సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజ బృందం పాడిన పాట విన్నారు. రచన సి నారాయణ రెడ్డి, సంగీతం కేవి మహదేవన్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. అండ్ గుర్తుకొస్తున్నాయిలో మనం 1980s 1990s మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ అన్ని వింటున్నాం. ఎస్, సిరివెన్నెల 1986 లో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఒక క్లాసిక్. నంది అవార్డ్స్ గెలుచుకుంది ఈ మూవీ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా స్క్రీన్ చేశారు. లిరిసిస్ట్ సీతారామ శాస్త్రి గారు ఈ సినిమాలో పాటలకి లిరిక్స్ అందించి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారన్నమాట. సర్వధామన్ బెనర్జీ, సుహాసిని, సుబలేఖ సుధాకర్, సాక్షి రంగారావు వీళ్ళందరూ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ గా కనిపిస్తారు. ఇంకా పాటల విషయానికొస్తే కెవి మహదేవన్ కంపోజిషన్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, వసంత, ప్రకాష్ రావు ఈ సినిమాకి పాటలు పాడారన్నమాట. అయితే డివోషనల్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మూవీలో ఒక సాంగ్, ఆది భిక్షు వాడిని ఏది కోరేది అని అటు లోకాన్ని పాలించేవాడిని తిడుతూ అలాగే వెంటనే పొగుడుతూ కూడా ఉంటుంది. ముక్కంటివాడు, ముక్కోపివాడు అని శివతత్వాన్ని కూడా చక్కగా రాస్తారు సిరివెన్నెల ఈ పాటలో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. అమ్మలో ఆ, నా అన్నలో నా, కలిపితే అన్న. అవునా, చాలా కేరింగ్ గా చూసుకుంటారు అన్నలు చెల్లెళ్ళని అని చిన్న చిన్న వాటికి కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే మాత్రం వచ్చి ఫస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చేస్తారు. అన్న చెల్లెళ్ళ అనుబంధం అనే చెప్పను, కానీ ఏ సిబ్లింగ్ అయినా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, కానీ మూడో వ్యక్తి వస్తే మాత్రం అయిపోతాడు. అవునా, మరి శ్రావణ మాసంలో ఉన్నాం అంటే ఇంకో 10-12 డేస్ లో రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి వచ్చేస్తోంది. అంటే బ్రదర్ సిస్టర్ ఫెస్టివల్, వాళ్ళ బాండ్స్ సెంటిమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. మరి మన టాలీవుడ్ లో ఈ సెంటిమెంట్ కి రిలేటెడ్ సినిమాలు ఏ ఉన్నాయి అని ఆలోచిస్తే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన సినిమా ముద్దుల మామయ్య. అసలు అక్క పిల్లలన్నా చెల్లి పిల్లలన్నా ఈ తమ్ముళ్ళకి అన్నయ్యలకి ఎంత స్పెషల్ గా ఉంటుందో కదా, చాలా కేరింగ్ గా చూసుకుంటారు, పాజిటివ్ అయిపోతారు, అండ్ అఫ్ కోర్స్ అల్లరి చేయడం కూడా నేర్పిస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు పిలిచే మామయ్య అనే పిలుపు కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. మామయ్య అవును, చాలా స్వీట్ గా ఉంటుంది కదా ఈ పిలుపు. అవునండి, ఇదే మరి సి నారాయణ రెడ్డి గారు కూడా ఇప్పుడు వినబోయే సాంగ్ లో రాస్తారు. అండ్ ఆయన సాంగ్ లో రాసిన రైమింగ్ వర్డ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు లాలించాడు, పాలించాడు, పెంచాడు, దీవించాడు, ఊయల, కోవెల, ఇలా మంచి మంచి వర్డ్స్ యూజ్ చేస్తారు ఈ పాటలో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ సుశీల పాడిన ఈ పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. శివ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నాగార్జున అమల కాంబినేషన్ లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా. అసలు తెలుగు సినిమాల్లో శివ మూవీ ఒక రిఫరెన్స్ పాయింట్ లా మారిపోయింది. అంటే బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ సినిమా ఇలా ఉండేది అని చెప్పచ్చు అనమాట. స్టోరీ టెల్లింగ్ కొత్తగా మారింది. అసలు తెలుగు సినిమాని స్క్రీన్ మీద చూపించే విధానమే మారిపోయింది. సెంటిమెంట్, కాలేజ్ ఫ్రెండ్షిప్, లవ్, యాక్షన్ అన్ని సమపాళ్లలో ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఈ సినిమా రీ రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మరి మన జెన్జీకి కూడా బాగా అర్థమైపోయింది అనమాట. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఓల్డ్ కాలేజ్ మెమరీస్ కి మిమ్మల్ని తీసుకువెళ్లే ఈ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: మరణ మృదంగం సినిమా నుండి మీరు విన్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. వేటూరి సాహిత్యం ఇళయరాజ సంగీతం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: లవ్, ప్రేమ, ఈ ఇమోషన్ ని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది గిఫ్ట్స్ ఇస్తారు, కొంతమంది సర్ప్రైజెస్ ఇస్తారు, ఇంకొంతమంది కవిత్వాలు రాస్తారు. ఇలా ఎవరి స్టైల్ వాళ్ళది. మరి 80s 90s మధ్యలో వచ్చిన లవ్ సాంగ్స్ అయితే ఒక మంచి స్టోరీలా ఉంటాయి. లవ్ లో డివోషన్ కూడా చూపిస్తారు. హీరో పాడుతున్న సిచ్యువేషన్ అయినా, హీరోయిన్ పాడుతున్న సిచ్యువేషన్ అయినా. అయితే ఒక అమ్మాయి తను ఇష్టపడిన అబ్బాయి గురించి ఏమనుకుంటుంది అంటే, అతనే ప్రపంచంలా చూస్తుంది, అతని కోసం ఏం చేయడానికైనా వెనక

కడదు. అతను దూరం అయితే వాళ్ళ మధ్య ఉన్న స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎలా వెయిట్ చేస్తుంది అంటే, జాబిల్లి కోసం ఆకాశం ఎలా వెయిట్ చేస్తుందో అలా అన్నమాట. గుర్తొచ్చింది అదే పాట? ఎస్, మంచి మనసులు సినిమాలోని పాట. ఆత్రేయ రాసిన, ఎస్ జానకి పాడిన, ఇళయరాజల కంపోజిషన్ లో వచ్చిన ఈ పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, ఇదండి మరి వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి 80s and 90s మధ్యలో వచ్చిన సాంగ్స్ ని వింటూ టైం మంచిగా స్పెండ్ చేశారు కదా. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మనం వింటూ ఉంటాం సక్సెస్ అవ్వాలంటే ఈ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి, లేదా ఒక ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఈ ప్లాన్ ప్రకారం చదవాలి, బిజినెస్ లో ప్రాఫిట్స్ రావాలంటే ఈ స్టెప్స్ తీసుకోవాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా అని. వీటన్నింటిలో కామన్ గా ఏదైనా ఉందా అంటే అది ఒక ఫార్ములా, అంటే ఇలా చేస్తే రిజల్ట్ వస్తుంది అని ప్రెడిక్ట్ చేయగలం. కానీ చాలా సార్లు కనిపించని హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. మంచి హ్యాబిట్స్ ఎన్ని ఫాలో అయినా మనకి తెలియకుండానే చేసే ఆ కొన్ని బ్యాడ్ అనను నెగటివ్ హ్యాబిట్స్ వల్ల అనుకున్న రిజల్ట్స్ రాకపోవచ్చు. అంటే చెప్తూ ఉంటారు కదా, ఒక మంచి హ్యాబిట్ స్టార్ట్ చేసి దాని రిజల్ట్స్ చూడాలి అంటే ఒక నెగటివ్ హ్యాబిట్ ని ఫస్ట్ వదులుకోవాలి అని. అండ్ ఇన్ జనరల్ గా కూడా మన డేని పీస్ఫుల్ గా కాకుండా స్ట్రెస్ఫుల్ గా మారుస్తున్నాయి ఈ నెగటివ్ హ్యాబిట్స్. మనకి తెలియకుండానే ఫాలో అయిపోతాం. మరి ఏంటి ఆ హ్యాబిట్స్, వాటి నుండి ఫాలో అవడం తగ్గించేది ఎలా, మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇన్విజిబుల్ నెగటివ్ హ్యాబిట్స్, అదృశ్య అలవాట్ల గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో అని చెప్పాను కదా. మరి అందులో ఫస్ట్ ఏంటంటే కంపారిజన్, అంటే ఒకళ్ళతో పోల్చుకోవడం. ఇది టూ టైప్స్ ఉండొచ్చు. ఒకటి మంచికి, అంటే మనం ఉన్న ఫీల్డ్ లో బాగా సక్సెస్ అయిన వాళ్ళని చూసి నేను వాళ్ళలా ఎదగాలనుకుంటున్నాను అనే ఒక పాజిటివ్ కంపారిజన్, ఇది మంచిదే. కానీ ప్రాబ్లం అది కాదుగా, నెగటివ్ కంపారిజన్ సోషల్ మీడియా వల్ల ఇది చాలా ఎక్కువైపోయిందని చెప్పొచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, వీళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఏం గ్యాడ్జెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మన దగ్గర ఎందుకు లేవు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు అన్ని కంపేర్ చేసుకుని మనం ఉన్న స్టేట్ మర్చిపోతాం. చాలాసార్లు లోగా ఫీల్ అయిపోతాం, తెలియకుండా డ్రైన్ అయిపోతాం. ఇంకా సెకండ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఫస్ట్ చెప్పిన హ్యాబిట్ కి సంబంధించింది. అంటే సోషల్ మీడియా ఉంది అంటే ఫోన్ కాస్త ఎక్కువసేపు వాడుతున్నట్టు అంతే కదా. స్క్రోలింగ్ అంటే ఊరికే అలా ఏది పూర్తిగా తెలుసుకోకుండా ఊరికే ఫోన్ లో ఏ ఇన్ఫర్మేషన్ పడితే ఆ ఇన్ఫర్మేషన్ చూస్తాం, ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ కన్స్యూమ్ చేసుకుంటాం. తీరా ఫోన్ పక్కన పెట్టి నేను అసలు లాస్ట్ కొంతసేపట్లో ఏం చూశాను అని ఆలోచిస్తే మాత్రం పెద్దగా ఏది గుర్తుండదు. సో ఇలా కంటిన్యూస్ గా గ్యాడ్జెట్స్ వాడడం వల్ల కూడా మనం తెలియని స్ట్రెస్ కి గురవుతాం. అందుకే ఆఫీస్ లో కూడా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. ఆఫీస్ టైం అయిపోయాక మాక్సిమం ట్రై చేయాలి ఆ వర్క్ ని ఇంటికి క్యారీ చేయకుండా ఉండడానికి. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే భవానీ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఆఫీస్ తర్వాత పార్టీ, ఎస్. వీకెండ్ సినిమా, ఎస్. ఫ్యామిలీ గెట్ టుగెదర్, ఎస్. లాంగ్ డ్రైవ్, షాపింగ్, ఎస్ ఎస్. ఇవాళ ఒకరోజు ఓవర్ టైం డ్యూటీకి కూడా ఎస్. అవును, ఇలా అన్నింటికి ఎస్ చెప్పి చెప్పి మనం స్ట్రెస్ కి బెస్ట్ ఫ్రెండ్ అవుతున్నాం. అరే మనం మనుషులం అబ్బా, మెషిన్స్ కాదు, కొంచెం అయినా బ్రేక్ కావాలిగా. సో అన్ని కుదిరినా కొన్నింటికి నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు అది ఎంత కష్టమైనా తప్పదు. కొంత టైం మనతో మనం స్పెండ్ చేసుకుంటే అనవసరమైన స్ట్రెస్ ని అలా తీసిపడేచ్చు అనమాట. అండ్ ఇంకో హ్యాబిట్, మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోకపోవడం. మనందరికీ ఒక పర్సన్ ఉంటారు, అది ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పార్ట్నర్, ఒక వెల్ విషర్, ఎవరైనా కూడా కావచ్చు. వాళ్లతో మనం ఏం గోత్రం అవుతున్నాం అనేది డెఫినెట్లీ పంచుకోవాలి. మన డే ఎలా ఉంది, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, లేదంటే ఏదైనా ఒక విషయం మీద మీ ఒపీనియన్స్ డిస్కస్ చేయడం, డిబేట్ చేయడం, ఇలా ఎనీ కాన్వర్సేషన్ ఇస్ ఫైన్. లేకపోతే అన్ని

మనమే దాచేసుకుంటే మనసు బరువు అవుతుంది. అండ్ యా, శృతి హాసన్ చెప్పినట్టు లావు కూడా అయిపోతాం కదా. సో మాట్లాడండి, ఎవరూ లేరు ఆర్ ఎవరికి చెప్పాలి అనుకోవట్లేదు అనిపిస్తే అట్లీస్ట్ మీ మనసులో ఏముందో దాన్ని రాయడానికైనా ట్రై చేయండి. మనం రాసినప్పుడు ఆ బరువు ఆర్ ఆనందం, భయం ఇవన్నీ బయటకు వచ్చి మనసు తేలిగ్గా ఉంటుందన్నమాట. ఏదో తెలియని హ్యాపీనెస్ కూడా వస్తుంది. సో అదన్నమాట మ్యాటర్, ఇదన్నమాట చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అల్లరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. యూజీసీ నెట్ పరీక్షలు 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత అయిన వాజ్పేయి 2018లో ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. అటల్ బిహారీ వాజ్పేయి 3 సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మొదటి పదవీకాలం 1996లో కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత 1998 నుంచి 1999 వరకు 11 నెలల పాటు రెండో విడతగాను, అనంతరం 1999 నుంచి 2004 వరకు పూర్తి కాలం పాటు ప్రధానమంత్రిగా ఆయన దేశానికి సేవలందించారు. మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో 2015లో వాజ్పేయిని సత్కరించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్మారక స్థలమైన సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్ తదితరులు ఈ నివాళి కార్యక్రమానికి హాజరయ్యారు. వాజ్పేయి వారసత్వం దేశానికి ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని, జాతి నిర్మాణంలో ఆయన నిబద్దత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో ఒక సందేశంలో పేర్కొన్నారు. భారత అభివృద్దిలో వాజ్పేయి పాత్ర అనన్య సామాన్యమైందని ప్రధానమంత్రి అన్నారు. ఈ రోజుకు కూడా ప్రజలకు సేవ చేయడంలో వాజ్పేయి త్యాగ నిరతిని తలుచుకునే విధంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇది మార్గదర్శకంగా ఉంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన శ్రద్దాంజలి సందేశంలో పేర్కొన్నారు. పార్లమెంట్ రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి నిన్న చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభలోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతా ఓ బెహనో కో 33% విధానసభ ఓ లోక్సభ మే ఉన్కో ప్రతినిధిత్వం మిలే యే భారత్ కీ నీతి ఘడతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతా ఓ బెహనో కో హక్ దీజియే.
0: దేశ విధానాల రూపకల్పనలో మహిళలకు కూడా కీలక పాత్ర కల్పించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. సమావేశానికి సంబంధించి వాతావరణంలో మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించేందుకు వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశం జరుపుతుంది. భారత అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో జరగనుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారం గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థిక అభివృద్ది వంటి 4 అంశాలపై సమావేశంలో చర్చిస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్ లో కొత్త డైరీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి కేంద్ర హోంమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్త కేంద్ర సహకార బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు నిధులను కూడా అమిత్ షా బదిలీ చేయనున్నారు. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీలపై తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు ఛాలెంజ్ విండోను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 18వ తేదీ వరకు ఫిర్యాదులకు ఈ విండో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆన్సర్ కీలను సవాల్ చేయవచ్చు. సవాలు చేసే ప్రతి ప్రశ్నకు 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎన్టీఏ తెలియజేసింది. ప్రతి అభ్యంతరానికి ఫిర్యాదుకు తగిన ఆధారాలను జత చేయాలని ఎన్టీఏ తెలియజేసింది. వేరే ఏ ఇతర పద్దతిలో పంపినా అభ్యంతరాలు స్వీకరించవని, కేవలం ఆన్లైన్ మాత్రమే సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18వ తేదీ చివరి తేదీ. ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీతో సహా మిగిలిన 3 సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లోని వివిధ రకాల లోపాలకు సంబంధించి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ తెలియజేసింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. నిరసనలో భాగంగా రాష్టంలోని అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు విద్యార్థి నేతలు ప్రకటించారు. రాంచీలోని ఆల్బర్ట్ ఎక్కా చౌక్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని, ఇది 22వ రోజుకు చేరుకుందని విద్యార్థులు వెల్లడించారు. జేపీఎస్సీ 11 నుంచి 13 పరీక్షలు, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలు రద్దు చేయాలని, ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26వ తేదీన జరుపుకోనున్న నేపథ్యంలో రాష్టంలో పండుగ ఏర్పాట్లలో ప్రజలు మునిగిపోయారు. ఈరోజు అథంతో ఓణం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓణం కేవలం ఒక్కరోజు పండుగ కాదు. రాష్ట వ్యాప్తంగా ఈ ఉదయం నుంచి అధికారిక వేడుకలు అథం రోజుతో ప్రారంభమయ్యాయి. అథం ముఖ్యమైన ప్రత్యేకతల్లో అథపు కళ్ళం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి తివాచి వంటిది. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. కేరళలోని త్రిపునితురలో జరిగే ఘనమైన అథచమయం ఊరేగింపు కూడా ఈ పండుగ వేడుకల్లో ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్టాల్లోని పలు ప్రాంతాల్లోనూ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, మధ్యప్రదేశ్ రాష్టాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా మండి తెహసిల్ రాజ్పురా గ్రామంలోని పురాతన బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయానికి 12 రోజుల పాటు జరిగే వార్షిక శ్రీ బుద్ధ అమర్నాథ్ యాత్ర రేపు ప్రారంభమై రాఖీ పౌర్ణమి వరకు, అంటే ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. యాత్రికుల మొదటి బృందం రేపు జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి సరిహద్దు జిల్లా అయిన పూంచ్కు బయలుదేరుతుంది. పూంచ్ రాజౌరి ప్రయాణ మార్గాల్లో అధికారులు కట్టుదిట్టమైన బహుళంచెల భద్రత నిఘా ఏర్పాటు చేశారు. యాత్రా మార్గంలో సామూహిక వంటశాలలు, పార్కింగ్ లేఅవుట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో సహా అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు పూర్తి చేశాయి. ఈ అమర్నాథ్ యాత్ర సముద్ర మట్టానికి 4600 అడుగుల ఎత్తులో స్వయంభూగా వెలిసిన తెల్లటి రాయి శివలంగా ఉన్న పురాతన ఆలయానికి జరుపుతారు. విశేషాలు మరొకసారి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం ఎల్లుండి న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. యూజీసీ నెట్ పరీక్షలు 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురు

0: వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటారు మరి కాసేపట్లో. స్టే ట్యూన్డ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మీకోసం వచ్చేస్తుంది డెకో ఐటమ్ మూవీ నుంచి భీమ్స్ సిసిరోలియో చిన్మయి పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజిషన్.

అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి మీకోసం నెక్స్ట్ వస్తున్న సాంగ్ పోలీస్ కంప్లైంట్ ఈ మూవీ నుండి. సుధాకర్ సాహిత్యం కంపోజిషన్ లో సాత్విక్ భవ్యశ్రీ పాడిన పాట. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మీకోసం నెక్స్ట్ వస్తున్న సాంగ్, మా ఇంటి బంగారం. ఈ చిత్రం నుంచి చిన్మయ శ్రీపాద, పుణ్య సెల్వ పాడిన పాట, రెహమాన్ సాహిత్యం, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజిషన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి, వివిధ భారతి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు. మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ లో మీకోసం నెక్స్ట్ రాబోతున్న సాంగ్ దీవానా. ఈ చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాట, చైతన్య పింగళి, ఈశ్వర్ చంద్ రాసిన పాట. ఈశ్వర్ చంద్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చింది.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: മധുരിമ.
1: లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి నెక్స్ట్ వస్తున్న సాంగ్ పెద్ది మూవీ నుండి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో, బాలాజీ సాహిత్యంలో మోహిత్ చౌహాన్ పాడిన పాట వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులతో సహా ములుగులో 16,000 రూపాయల అభివృద్ది పనులకు పైలాన్ను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లో ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటోలను

ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఆర్థిక సహాయం చేయనుంది. బీఆర్ఎస్ పాలనా రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు 3 జిల్లాల్లో పర్యటిస్తారు. కామారెడ్డి జిల్లా కందర్పల్లిలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందుకు హాజరయ్యాక ములుగు జిల్లాలోని మేడారం చేరుకుంటారు. వన దేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత ములుగుకు వెళ్తారు. నూతనంగా నిర్మించిన ములుగు జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. అర్హులైన లబ్దిదారులకు కొత్త పింఛన్లను పంపిణీ చేస్తారు. ములుగు జిల్లాలో 868 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టిన అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరిస్తారు. రాష్ట వ్యాప్తంగా హ్యామ్ పథకం కింద 16,007 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7,448 కిలోమీటర్ల మేర నిర్మించే 2,145 పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ది పనులకు సంబంధించి స్థానిక గట్టమ్మ ఆలయం వద్ద నిర్మించిన పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం హనుమకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో పర్యటిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 484 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇందులో పరకాల మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా మెరుగుదల, అంతర్గత సీసీ రోడ్లు, కుంకుమేశ్వర స్వామి ఆలయ అభివృద్ది, ఉర్దూ ఘర్కం షాదీఖానా, అక్కంపేట మోడల్ విలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, పరకాల ఎర్రగట్టుగుట్ట 4 లేన్ల రహదారి, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పనులు ఉన్నాయి. 41 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి, పరకాల డిగ్రీ కళాశాల, ఆత్మకూరులో ఎన్పీడీసీఎల్ ఆధునిక డివిజన్ కార్యాలయ ఎస్పీఎం షెడ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. బహిరంగ సభకు దాదాపు 80,000 మంది ప్రజలొస్తారని భావిస్తున్నారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లు టవర్స్ పథకంలో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. 16 నియోజకవర్గాల్లో సగటున ఒక్కో ప్లాట్కు 8.18 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లో ప్లాట్ల కోసం అల్పాదాయ వర్గాల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించిన తర్వాత లాటరీ తీసి లబ్దిదారులను ప్రకటించారు. హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ ఈ పథకంలో భాగంగా మరో 4 నియోజకవర్గాల్లో ఈ రోజు నుంచి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చంద్రాయనగుట్ట నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను ప్రభుత్వం నిర్మించనుంది. ఇప్పటికే టెండర్లు పిలిచామని, సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ వెల్లడించారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా లాటరీ ద్వారా జరుగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పథకం కింద క్యూర్ పరిధిలో పెట్రోల్ డీజిల్తో నడుస్తున్న ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకంలో 18,766 ఆటోవాలాలకు ప్రయోజనం కలుగుతుంది. ఇందులో డీజిల్ ఆటోలు 11,254, పెట్రోల్ ఆటోలు 7,512. ప్రస్తుత ఆటోకు ఎలక్ట్రిక్ రిట్రోఫిట్మెంట్ లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు 1,50,000 రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. ఈ స్కీమ్ పారదర్శకంగా, సమర్థవంతంగా అమలయ్యేలా 3 స్థాయిల్లో సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెలంగాణను 10 పరిపాలించిన బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక విమర్శలు చేస్తోందన్నారు.
భారత్లో మంచి కాలేజీలు లేవని, బీఆర్ఎస్ నేతలు అకస్మాత్తుగా చెబుతున్నారన్న బండి సంజయ్, మరి పదేళ్ల కాలంలో మీరేం చేశారని ప్రశ్నించారు. మంచి పాఠశాలలు కళాశాలలను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఇంటర్మీడియట్ విద్యార్థులను ఆత్మహత్యలకు ఎవరు ప్రేరేపించారంటూ ప్రశ్నలు సంధించారు. తగినంతమంది ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదు? విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఎందుకు పేరుపోవడానికి అనుమతించారని ఎక్స్లో ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. మీరు ఎన్ని పేపర్ లీకులు చేశారని బీఆర్ఎస్ నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు. కళాశాలలకు నిధులు ఎందుకు ఇవ్వకుండా చేశారు? కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను కూడా సకాలంలో ఎందుకు చెల్లించలేకపోయారని నిలదీశారు. బీఆర్ఎస్ పాలన రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని, పాఠశాలలు బాగా లేవని మొదట విమర్శించింది కేసీఆర్ మనవడేనని, ఇప్పుడు మనవరాలు కూడా అంత మంచి కాలేజీలు చెబుతోందని పోస్టులో ప్రస్తావించారు. హైదరాబాద్ గాంధీభవన్లో పీఎస్సీ సమావేశం జరుగుతోంది. తెలంగాణ రాష్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక సమావేశంలో హైదరాబాద్ డీసీసీ నాయకులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా నగరంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, రాబోయే సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ చేపట్టబోయే వరుస కార్యక్రమాల రూపకల్పనపై నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేస్తున్నారు. మహిళలు వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సాధికారత సాధించేందుకు రాష్ట ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని రాష్ట రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ సమీపంలోని గంధంవారిగూడెంలో 3,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నీలగిరి మహిళా శక్తి పెట్రోల్ పంపును ఆయన ప్రారంభించారు. సూపర్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళలు పెద్ద వ్యాపారాలైన రైస్ మిల్లులు, గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు, పెట్రోల్ బంకులను నడుపుతూ ఆర్థికంగా బలపడాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకు పక్కన సూపర్ మార్కెట్తో పాటు కాఫీ షాప్, రెస్టారెంట్ బిజినెస్ చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్దికి నిధులు మంజూరులో పక్షపాత ధోరణి సరికాదని జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన సర్పంచులకు మాత్రమే నిధులు మంజూరు చేయడం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తగదన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి గ్రామాలకు సాగునీరు అందించేందుకు 104 కోట్ల రూపాయలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు ఆర్థోపెడిక్ సమస్యలున్న వారికి, 19న వినికిడి లోపం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 20న జనరల్ వైద్య పరీక్షలు, 21న కంటిచూపు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. UDID దరఖాస్తు ఫామ్తో పాటు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లతో పాటు ఎక్స్రేలను తీసుకుని సదరం శిబిరాలకు రావాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 జిల్లాల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులతో సహా ములుగులో 16,000 రూపాయల అభివృద్ది పనులకు పైలాన్ను ఆవిష్కరిస్తారు. హైదరాబాద్లోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్లో ప్లాట్ల కోసం 60,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లో ఆటోరిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలో పెట్రోల్, డీజిల్తో నడుస్తున్న ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఆర్థిక సహాయం చేయనుంది. బీఆర్ఎస్ పాలనా రిపోర్టు కార్డు ఇప్పుడు కేసీఆర్ సొంత ఇంటి నుంచే వస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరి కాసేపట్లో షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైం అంటే లిజనర్స్ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చేసింది అనమాట. ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు? వాట్సాప్ లో ఏం చేయాలి? నేను అడిగే క్వశ్చన్ కి వాట్సాప్ లో ఆన్సర్స్ పంపించొచ్చు అనమాట. మరి నా వాట్సాప్ నంబర్ 0402324 0852. ఎస్, షో టైం కోసం అందరూ రెడీగా ఉన్నారు, ఎందుకంటే మీరే నాకు వెల్కమ్ చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ మీ టు షో టైం. మరి షో టైంలో మీకోసం ఫస్ట్ క్వశ్చన్, ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను. వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా, ఏంటది? నాకు మెసేజ్ చేయొచ్చు. మీకోసం క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా, ఏంటది? 0402324 0852 ఈ నంబర్ మీద మీ ఆన్సర్స్ నాకు పంపించవచ్చు. స్టే ట్యూన్డ్.

షో టైంలో నేను అడిగాను ఒక చిన్న పొడుపు కదా, వాన లేక ఎండ లేక పైరు పచ్చంగా, ఆకు లేక సున్నం లేక నోరు ఎర్రంగా, ఏంటది అని. సో రైట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ శర్మ, నర్సంపేట నుంచి బాలకృష్ణ, అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, కిస్మత్పూర్ నుంచి పద్మావతి, తోట సంతోష్ కూడా మెసేజ్ చేస్తున్నారు, సూరారాం హైదరాబాద్ నుంచి, ఎస్ఎన్ మూర్తి రాణి నో రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య రైట్ ఆన్సర్, నెమ్మని నుండి పున్నం వెంకటేశ, హేమలత, అండ్ బాలాజీ సావిత్రి నిర్మల్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, భాను మియాపూర్ నుంచి రైట్ ఆన్సర్, సికింద్రాబాద్ నుంచి లీలా శ్యామల హేమ మంగ, కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, అండ్ గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగిన అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, గణేష్ వేదవతి నిజామపేట్ హైదరాబాద్ నుంచి, అండ్ కనకారావు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల బాలాజీ, వరంగల్ నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు రామకృష్ణ, కార్తిక్, రితిక్, అండ్ పెడని నుంచి అప్పల్ రాజు. ఎస్, చాలా మంది పంపించిన రైట్ ఆన్సర్స్ లో వీళ్ళు కొంతమంది అనమాట. ఐ నో ఇంకా చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటంటే రామచిలుక. సో మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, ఈ వరల్డ్ లో ఏదైనా ఒకటి తీసేయాలి అంటే ఏం తీసేస్తారు, అంటే ఈ ప్రపంచం నుంచి ఇంకా పర్మనెంట్ గా డిలీట్ చేసేయాలి, అస్సలు నాకు కనిపించకూడదు అనేటువంటిది ఏదైనా ఉంటే అది ఏం తీసేస్తారు, అంటే ఏదైనా థింగ్ అవ్వచ్చు, ఏదైనా హ్యాబిట్ అవ్వచ్చు, ఏదైనా మీరేం డిలీట్ చేస్తారు నాకు వాట్సాప్ చేయొచ్చు 0402324082 ఈ నెంబర్ మీద. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైం విత్ మీ ఆర్జే భవానీ. మరి షో టైం లో నేను అడిగాను, వరల్డ్ లో ఒకటి ఏదైనా తీసేయాలి పర్మనెంట్ గా అంటే మీరు దేన్ని తీసేస్తారు అని. అయితే ఇంటి పేరును తీసేస్తారట. బుజ్జి హుడా కాలనీ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. అండ్ సెల్ఫిష్నెస్ ని తీసేస్తానంటున్నారు సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి. కరప్షన్ అండ్ ప్లాస్టిక్ వరంగల్ నుంచి కిరణ్ మెసేజ్ చేస్తున్నారు. వాట్సాప్ డిలీట్ చేసేస్తారంట. ఎస్ఎన్ మూర్తి రాణి సూరారాం హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. సెల్ఫిష్నెస్ కి ఇంకొక ఓట్ వచ్చింది చోడవరపు సాయి మాన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి. అండ్ ఆర్మూర్ నుంచి ఓ స్కూల్ ఇంకా కాలేజ్ ఇది తీసేస్తారంట ప్రియాంజలి గారు. ఎలా అండి, ఎడ్యుకేషన్ లేకపోతే మరి? మనీ డబ్బుల్ని తీసేస్తారట. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ డిలీట్ చేయాలంటే ముందు మర్చిపోవాలి అంటున్నారు. అవును, అర్థమైంది. మరి ఏం మర్చిపోవాలనుకుంటున్నారు? మెసేజ్ చేయలేదు నాకు. మీరు ఆన్సర్ పంపించడం మర్చిపోయారనమాట. కరీమాబాద్ వరంగల్ నుంచి కార్తిక్ రితిక్ మెసేజ్ చేస్తున్నారు. బద్ధకాన్ని తీసేస్తారు శ్రీపతి బాబు, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి. అండ్ ఇంకా మనిషికి గల అహం ఈగోని తీసేస్తారు వాడెపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి. ఇంకా సోషల్ మీడియా వద్దంటున్నారు కీసర్ నుంచి, కాంచనా అండ్ కిట్టు. ప్లాస్టిక్ వద్దంటున్నారు కనకారావు పెడన నుంచి. అండ్

అంటే ఈ అడిక్ట్ అయిపోయే ప్రోడక్ట్స్ ని తీసేస్తానంటున్నారు. నెమ్మాని నుంచి పున్న వెంకటేశం, హేమలత, అలానే పెడన్ నుంచి అప్పల్ రాజు కూడా అదే మెసేజ్ చేస్తున్నారు. డాక్టర్ వెంకన్న సెల్ఫిష్నెస్ ని తీసేస్తారు. యా, ఈయన బెల్లంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, ప్లాస్టిక్ మన ఎన్వైర్న్మెంట్ కి మంచిది కాదు కాబట్టి నేను ప్లాస్టిక్ ని తీసేస్తానంటున్నారు. జయమ్మ ఆర్నిక పుండరికం హైదరాబాద్ నుంచి, అండ్ పాలెంపోల యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా అడిక్ట్ అయిపోయే ప్రోడక్ట్స్ తీసేస్తానంటున్నారు. నిజాంపేట హైదరాబాద్ నుంచి ప్లాస్టిక్ తీసేస్తానని వేదవతి గణేష్ మెసేజ్ చేస్తున్నారు. స్వార్థం ఇంకా ద్వేషం ఈ రెండు ఉండకూడదు అంటున్నారు. రాజన్న సిరిసిల్ల నుంచి పోలేపల్లి శ్రీనివాస్. ఇంకా సో ఏమేమి డిలీట్ చేస్తారంటే, యాక్చువల్లీ చాలా మంది అదే పంపించారు, అడిక్ట్ అయ్యే ప్రోడక్ట్స్ ని తీసేస్తామని. పంతాడి శ్రీనివాసరావు అంటున్నారు స్వార్థం తీసేస్తానంటున్నారు, బట్ వీళ్ళెవరో మెసేజ్ పేరు పెట్టలేదు. గజ్వేల్ నుండి రాంప్రసాద్ రామచరణ్ కూడా అదే ఆన్సర్ చెప్తున్నారు. ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కూడా అదే ఆన్సర్. వెంకటేష్ నందిపేట నుంచి ఏం చెప్తున్నారంటే, ఇంటి పేరుని తీసేస్తారట. అహంని తీసేస్తానంటున్నారు ఇంకొంతమంది శ్రోతలు. మధుకర్ కూడా నందిపేట నుంచి. ఎస్, మరి చాలా మంది చాలా చాలా క్రియేటివ్, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో మీకోసం ఇంకొక క్వశ్చన్. మీ డేలో ఒకవేళ 24 అవర్స్ బదులు 30 అవర్స్ ఉంటే ఆ ఎక్స్ట్రా టైం ని ఎలా యూజ్ చేసుకుంటారు? అంటే మీ రోజులో 24 గంటలకి బదులు 30 గంటలు ఉంటే, అంటే ఏదైనా మోర్ దాన్ 24 అవర్స్, 24 గంటల కన్నా ఎంత ఎక్కువ టైం ఉన్నా కూడా ఆ ఎక్స్ట్రా టైం ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు నాతో పంచుకోవచ్చు. 0402324082 ఈ నెంబర్ మీద వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

షో టైం వింటున్నారు. షో టైంలో నేను అడిగిన క్వశ్చన్, డేలో 24 అవర్స్ అంటే 24 గంటలకి బదులు ఇంకేదైనా ఎక్స్ట్రా టైం ఉంటే ఆ ఎక్స్ట్రా టైం ని ఎలా యూజ్ చేసుకుంటారు అని అడిగాను. సూరారాం హైదరాబాద్ నుంచి ఎస్ఎన్ మూర్తి మెసేజ్ చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తాను అని. అండ్ ఎస్ రాణిమూర్తి మెసేజ్ చేస్తున్నారు, టు గెయిన్ ఎక్స్ట్రా నాలెడ్జ్. ఓకే, మంచి నాలెడ్జ్ సంపాదించుకుంటారంట బుక్స్ చదివి. అండ్ ప్రొద్దుటూరు నుండి సంధ్య మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే, వివిధ భారతి హైదరాబాద్ ఎఫ్ఎం వింటూ ఉంటాం. ఓ థ్యాంక్ యూ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తానంటున్నాను అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి ఇంకా యశోద, అలాగే వేరే లాంగ్వేజ్ కోసం నేను టైం స్పెండ్ చేస్తానంటున్నారు. వరంగల్ నుంచి రిత్విక్, అండ్ పుస్తకాలు చదువుతానంటున్నారు వరంగల్ నుంచి కిరణ్. అండ్ చేనేత వర్క్ ని నేను చేసుకుంటాను అని పెడన నుంచి అప్పలరాజు మెసేజ్ చేశారు. ధ్యానం అండ్ మెడిటేషన్ అడుపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తారంట. పుస్తకాలు, ఎస్ పుస్తకాలు చదువుతానంటున్నారు అరుణ రాజేంద్ర నగర్ నుంచి. ఇంకా వివిధ భారతి వింటూ మా పిల్లలతో ఆడుకుంటాను, థ్యాంక్ యూ అండి. నేదునూరి నుంచి కళ్యాణ్, నేదునూరి కళ్యాణ్ చారి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ టైం అంటున్నారు రాజన్నపేట గ్రామం సిరిసిల్ల జిల్లా నుంచి పోలేపల్లి శ్రీనివాస్. ఇంకా ఓ 24 అవర్స్ ఎక్స్ట్రా టైం ఉన్నా నేను పడుకునే ఉంటాను అంటున్నారు పెడన నుంచి కనకారావు. ఇంకా ఓకే, వివిధ భారతి వింటానంటున్నారు మళ్ళీ. ప్రేమ్నాథ్ కళావతి ఆర్మూర్ నుంచి. అండ్ రోజు చేసిన పనిని మర్చిపోవడానికి యోగా మెడిటేషన్ చేస్తాను, ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తానంటున్నారు. పున్నా వెంకటేశం హేమలత నెమ్మాని గ్రామం నుంచి. ఎమర్జెన్సీ వర్క్ ఏదైనా ఉంటే దానికోసం నేను కేటాయిస్తానంటున్నారు. చోడవరపు రమాదేవి హైదరాబాద్ నుంచి. అండ్ 30 అవర్స్ ఉంటే 2 గంటలు దైవ కార్యక్రమానికి ఉపయోగిస్తాను, మిగతా గంట ఉంటే నిద్రపోతాను. ఓకే, నిద్ర అందరికీ అవసరం కాబట్టి. సో వీళ్ళు ఎక్స్ట్రా టైంలో పడుకుంటారనమాట, పడుకుంటారు అండ్ ధ్యానం చేసుకుంటారు. మధుకర్ నందిపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, జీవితాన్ని బాగా ఆస్వాదించడానికి ట్రై చేస్తానంటున్నారు. డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి. అండ్ పుస్తకాలు చదువుతారు అరుణ ఇబ్రహీంపట్నం నుంచి. ఇంకా 20 అవర్స్ 20 గంటలు నేను పని చేసుకుంటాను, 10 గంటలు నిద్రపోతానంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ రామ్ ప్రసాద్ అండ్ రామ్ చరణ్. సో షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ అండ్ మనీ అంటే సమయం డబ్బు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి అన్లిమిటెడ్ గా ఉంటుంది అంటే మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? సో ఏదైనా ఒకటే దీంట్లో అన్లిమిటెడ్ గా ఉంటుంది, ఏది అన్లిమిటెడ్ గా ఉండాలి అని మీరు అనుకుంటారు నాకు వాట్సాప్ చేయొచ్చు 0402324085 ఈ నంబర్ మీద. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

టైమ్ అండ్ మనీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి అన్లిమిటెడ్ గా ఉంటే దేన్ని చూస్ చేసుకుంటారు అని అడిగాను. మరి షో టైంలో టైమ్ ఉండాలి అన్లిమిటెడ్ గా అని మెసేజ్ చేసిన వాళ్లలో కీసర మండలం గోధుమకుంటం గ్రామం నుండి బండి కృష్ణ గౌడ్, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, సూరారాం నుండి ఎస్ రాణిమూర్తి అండ్ వరంగల్ నుంచి కిరణ్ మెసేజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ టైం ఎక్కువ ఉండాలి అని అంటున్నారు. అండ్ కరీమాబాద్ వరంగల్ నుంచి రామకృష్ణ, రితిక్ మెసేజ్ చేస్తున్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య అండ్ రంగా హైదరాబాద్ నుంచి ఎస్ఎన్ మూర్తి, రాణి, సూరారాం వీళ్లకు ఓకే, వీళ్ళు మనీ అన్లిమిటెడ్ గా ఉండాలంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా కూడా మనీ అన్లిమిటెడ్ గా ఉండాలంటున్నారు. అండ్ అరుణ రాజేందర్ ఎక్కడి నుంచి, జక్రాన్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు మనీ గురించి. అండ్ టైం అని ఇంకొంతమంది అంటున్నారు. శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి, రత్నం పెద్దరాము, భవానీ అండ్ గార్గయ్య బొలారం నుంచి మెసేజ్ చేస్తున్నారు టైం అన్లిమిటెడ్ గా ఉండాలి అని. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద అండ్ మనీ అన్లిమిటెడ్ గా ఉండాలంటున్నారు. నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం అండ్ హేమలత. ఇంకా ఓకే, పంతాడి శ్రీనివాసరావు, జానకంపేట నుండి శ్యామ్లాల్, వీళ్ళు సమయం అన్లిమిటెడ్. ఇంకా దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి కూడా అదే చెప్తున్నారు. భాను మియాపూర్ నుంచి మనీ అన్లిమిటెడ్ గా ఉండాలంటున్నారు. సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి అన్లిమిటెడ్ టైం. అండ్ ఆర్మూర్ నుంచి భారతి కూడా అదే చెప్తున్నారు. ఘనాపూర్ నుంచి ఆనంద సిల్వా వీళ్ళు మెసేజ్ చేస్తున్నారు టైం అన్లిమిటెడ్ గా ఉండాలి అని. అలానే హైదరాబాద్ నుంచి శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి కూడా టైం అంటున్నారు. మనీ మేక్స్ ఎనీథింగ్ కాబట్టి నాకు మనీ అన్లిమిటెడ్ గా కావాలంటున్నారు డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి. ఇంకా పెడన నుంచి కనకారావు కూడా టైం అంటున్నారు. కీసర నుంచి రమేష్ శంకర్ అండ్ ఎస్ వీళ్ళందరూ మరి టైం అండ్ మనీ ఒక్కొక్కళ్ళ వ్యూస్ ఒక్కొక్కళ్ళు ఇలా చెప్పారనమాట. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి సమయం ముఖ్యం అంటున్నారు కీర్తి రాజ్ కుమార్. వెంకటేష్ నందిపేట నుంచి కూడా టైమే అన్లిమిటెడ్ గా ఉండాలి, సో నేను చాలా పనులు చేసుకోవచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అని కూడా చెప్తున్నారనమాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అమ్మ నాకు లాలీపాప్ కావాలి అనగానే పిల్లలకి ఆ లాలీపాప్ కలర్, టేస్ట్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ పేరెంట్స్ కి మాత్రం అందులో ఉండే ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కనిపిస్తాయి. పిల్లల హెల్త్ ఎక్కడ స్పాయిల్ అవుతుంది అని నో చెప్తారు పేరెంట్స్. ఇది ఫుడ్ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా సరే. అవును, నా పిల్లలు బాగుండాలి అని పేరెంట్స్ అనుకోవడంలో తప్పులేదు కదా. మరి ఇదే థాట్ తో ఒక కంపెనీనే స్టార్ట్ చేశారు తన పిల్లల కోసం ఈ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్. ఆవిడెవరో తెలుసా? చెప్తాను ఇవాళ శక్తిశీలిలో ఈ పాట.

నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం ఆవిష్కరణలకి దారితీస్తుంది అంటారు. తన పిల్లల బేబీ ప్రోడక్ట్స్ టాక్సిన్స్ తో ఉన్నాయి, అంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ తో ఉన్నాయి అని తెలుసుకుని వాళ్ళకి స్కిన్ డిజీజెస్ వస్తున్నాయని ఒక టాక్సిన్ ఫ్రీ బేబీ ప్రోడక్ట్స్ బ్రాండ్ ని లాంచ్ చేసి ఒక కంపెనీనే స్టార్ట్ చేశారు మలికా సదాని. బ్యాంక్ జాబ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటున్నారు అండ్ ఈ ప్రాసెస్ లోనే బేబీ ప్రోడక్ట్స్ సేఫ్ గా లేవు అని అనిపించింది మల్లికాకి. దాంతో చాలా మంది తల్లులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరు ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎందుకు అసలు పిల్లలకి పడట్లేదు, ఇవన్నీ చాలా రీసెర్చ్ చేశారనమాట. ఎంతైనా ఏ తల్లికైనా ఉంటుంది కదా తన పిల్లలకి ద బెస్ట్ ఇవ్వాలని. అదే ఉద్దేశంతో టాక్సిన్ ఫ్రీ బేబీ ప్రోడక్ట్స్ ని ఈ కంపెనీ ద్వారా చాలా మందికి అందేలా చేస్తున్నారు మల్లిక. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

బేబీ ప్రొడక్ట్స్ కంపెనీ స్టార్ట్ చేసిన మల్లికా సదాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ శక్తిశిలిలో. కంపెనీ స్టార్ట్ చేయడానికి ఏం కావాలి అంటే చాలా మంది చాలా ఆన్సర్స్ చెప్తారు. క్యాపిటల్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, కాంటాక్ట్స్ ఉండాలి, ఇలా. అయితే కాంటాక్ట్స్ ని మినహాయించి ఇంకేమీ లేవు మల్లికా దగ్గర కంపెనీ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు. ఆవిడ హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండ్ చాలా ఈ కామర్స్ వెబ్సైట్స్ లో కూడా ఆయన జాబ్ చేశారు. సో కాంటాక్ట్ ప్రాబ్లం అవ్వలేదు. ఎక్స్పీరియన్సా నీళ్ళనే చెప్పాలి. చదువు, బ్యాంక్ జాబ్, ఒక స్ట్రిక్ట్ రొటీన్, ఇదే మల్లికా లైఫ్ బిఫోర్ స్టార్టింగ్ ద కంపెనీ. కానీ ఒక గట్టి బిలీఫ్ అయితే తన దగ్గర ఉంది. అది ఏంటంటే తన పిల్లలకి ద బెస్ట్ బేబీ ప్రొడక్ట్స్ దొరకాలి అండ్ తను స్టార్ట్ చేసే ఆ ప్రొడక్ట్స్ తన ఫ్యామిలీ కూడా యూజ్ చేయాలి అన్న థాట్. మరి ఇదే మోటివ్ తో కంపెనీని స్టార్ట్ చేశారు. క్యాపిటలా, సేవ్ చేసుకున్న 2 లక్షల పెట్టుబడి ఉంది, ఆ డబ్బులతోనే కంపెనీ స్టార్ట్ చేశారు. మరి అలా అయ్యి అలా స్టార్ట్ అయ్యి ఒక కొత్త రూపం దాల్చింది ఈ కంపెనీ. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మల్లికా సదాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ శక్తి సిటీలో. అయితే కంపెనీ స్టార్ట్ చేయాలి అని మల్లికా ఇంకా తన హస్బెండ్ డిసైడ్ అయ్యాక ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ అవ్వడానికి 2.5 ఇయర్స్ పట్టింది. అవును, 2.5 సంవత్సరాలు. అంత టైం ఎందుకో తెలుసా? రీసెర్చ్. రీసెర్చ్ అన్ని విధాలుగా చేశారు. ప్రోడక్ట్స్ బాగుండాలంటే ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఏవి వాడకూడదు, అసలు బేబీస్ కి ఏ ప్రోడక్ట్స్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి, పేరెంట్స్ ఎంతవరకు కొత్త ప్రోడక్ట్స్ ని యూజ్ చేస్తున్నారు, ఇలా అన్ని ఏరియాస్ లో రీసెర్చ్ చేశారు. అండ్ ఆ ప్రాసెస్ లో సైంటిస్ట్ ని కూడా కలిశారు. అయితే మార్కెట్ రీసెర్చ్ అని ఉంటుంది మార్కెటింగ్ లో ఒక కాన్సెప్ట్. అంటే మార్కెట్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి, మన టార్గెట్ కన్స్యూమర్స్ ఎవరు, ఇవన్నీ స్టడీ చేస్తారు ఈ రీసెర్చ్ లో. మరి ఈ రీసెర్చ్ సక్సెస్ అయితే మన ప్రోడక్ట్ లాంచ్ అయ్యాక ఎలా సర్వైవ్ అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అనమాట. సో ఆ రీసెర్చ్ లోనే తెలిసింది వీళ్ళకి వీళ్ళ ప్రోడక్ట్ సర్వైవ్ అవుతాయి అని, బికాస్ ఆ ప్రోడక్ట్ నీడ్ అనేది చాలా ఉంది అని బాగా అర్థమైంది వీళ్ళకి.
2: వానరహ నక్ర

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మల్లికా సదాని గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. మరి టాక్సిన్ ఫ్రీ బేబీ ప్రొడక్ట్స్ ని 2016 లో స్టార్ట్ చేశారు ద మామ్స్ కంపెనీ అనే పేరుతో. ఫస్ట్ ఇయర్ పెట్టుబడి 2 లక్షలకి సరాసరి ప్రాఫిట్స్ వచ్చాయి. మెల్లిగా రీటైల్ సూపర్ మార్కెట్స్ లో, హాస్పిటల్స్ లో, మెడికల్ షాప్స్ లో వీళ్ల ప్రొడక్ట్స్ ని అమ్మడం స్టార్ట్ చేశారు. ఇంకా అలా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ ని కూడా స్టార్ట్ చేశారు. తెలిసిన వాళ్ల ద్వారా మార్కెటింగ్ చేశారు, సోషల్ మీడియా యూజ్ చేసి ఆర్డర్స్ కూడా తీసుకున్నారు. మరి టాక్సిన్స్ లేవు కాబట్టి ఆర్డర్స్ పెరుగుతూనే అలా అలా సెకండ్ ఇయర్ 24 లాక్స్, అంటే 24 లక్షలు ప్రాఫిట్ ని ఎర్న్ చేశారు. 2021 కల్లా 1500కి పైగా స్టోర్స్ ఓపెన్ అయ్యాయి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు వీళ్ల కంపెనీ పర్ఫార్మెన్స్ ని చూసి. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ద మామ్స్ కంపెనీ కంపెనీని స్టార్ట్ చేసిన మల్లికా సదాని గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. ఇందాక చెప్పాను కదా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చారు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అని. మరి అలా ఆ ఫైనాన్స్ ని యూజ్ చేసి ఎంత ఎక్స్పాండ్ అయ్యారంటే 2021 లో ఒక ప్రెస్టీజియస్ గ్రూప్ ఈ కంపెనీని 500 కోట్లకి కొనేసింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత హార్డ్ వర్క్ ఎంత డెడికేషన్ పెడితే అంత పెద్ద అమౌంట్ కి కంపెనీని సేల్ చేసి ఉండొచ్చు అని. అదే చెప్తారు మల్లికా, మరి ఆంటర్ప్రినర్షిప్ లో సక్సెస్ అవ్వాలి అంటే ప్యాషన్ ఉండాలి అండ్ ప్రోడక్ట్ కి అసలు నీడ్ ఉందో లేదో తెలుసుకోవాలి అని. ఎందుకంటే నీడ్ అంటే అవసరం లేకపోతే ఆ ప్రోడక్ట్ ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదు మార్కెట్ లో. ఛాలెంజెస్ ని స్ట్రాంగ్ గా ఫేస్ చేయాలని కూడా చెప్తారు. అండ్ ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అది నా ప్రాబ్లం కాదు కంపెనీది అని.

అనుకోకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలంటారు. సో బేసిక్ గా ఒక పొజిషన్ లో మనని మనం పెట్టేసుకుని ఒక గిరి గీసేసుకుని నేను ఇదే వర్క్ చేస్తా, ఈ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తా అని రెస్ట్రిక్ట్ చేసుకోకూడదు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా గివప్ ఇవ్వాలి అనే థాట్ బ్రెయిన్ లోకి రానివ్వకూడదు అంటారు మల్లిక. బికాస్ గివప్ ఇవ్వాలి అనుకున్న వాడికి ఎప్పటికీ సొల్యూషన్ దొరకదు కదా. ఎస్, సో ఇది మరి ఇవాళ శక్తిశీలిలో మల్లిక సదాని అండ్ హర్ జర్నీ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆశలు ఒప్పించినట్టున్నాను.
1: నువ్వు నొప్పించడం ఏమిటి మలయ్య? ఆశలు పెంచుకోమని నువ్వు చెప్పలేదుగా.
0: చెప్పకపోయినా
1: మరేం మాట్లాడకు. నువ్వంటే నాకు అందుకే ఇష్టం. నీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా

0: ముక్కుసూటిగా చెప్పేయగల ధైర్యము క్రమశిక్షణ నీ మనసుకున్నాయి. ఈ విషయంలో నేను చాలా బలహీనుణ్ణి
1: బాబా.
0: అసలు నా ఊహలకి తగ్గట్టు నేను ఏ ఆర్ట్ సబ్జెక్టు ఎంచుకోక సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానో కూడా నాకు అర్థం కాదు. ఒక్కోసారి వస్తాను మలయ.
1: నాకు అర్థమవుతుంది బావా. నాకు చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే ఉన్న ఆసక్తి చూసి ఇష్టం అభిరుచి లేకపోయినా నువ్వు సైన్స్ కోర్స్ ఎంచుకున్నావు. ఏమైనా పరిస్థితులు మామూలు అయ్యేందుకు కొంత సమయం తప్పదు.
2: మలయ
1: అమ్మా,
2: లోకంలో నీ అంత విడ్డూరంగా మాట్లాడేవాళ్ళని ఎక్కడా చూడలేదు. అభిషేక్ బంగారం లాంటి కుర్రాడు, మేనమామ కొడుకుని చేసుకోవడానికి నీకేమిటే అభ్యంతరం?
1: కన్న తల్లివి, నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనేం చెప్పనమ్మా. అభిషేక్ అంటే నాకేం వ్యతిరేకత లేదు, కానీ మేనరకాలు చేసుకోవటం సైన్స్ రీత్యా మంచిది కాదని నా నమ్మకం అమ్మా.
2: అయితే ఇన్ని వందల సంవత్సరాలుగా మేనరికాలు చేసుకున్న వాళ్ళంతా నష్టపోయారంటావా?
1: నష్టపోతూనే ఉన్నారమ్మా, అయినా ఆ నష్టాలు సైన్స్ వెలుగులోకి రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాళ్ల పిల్లల అవకరం కలిగి పుట్టిన, మానసిక వైకల్యం కలిగి పుట్టిన కర్మ పూర్వజన్మ ఫలం అంటూ సరిపెట్టుకునేవారు. కానీ డాక్టర్ చెప్పే మాటలు వింటం లేదా అమ్మా? అవన్నీ చాలా శాతం మేనరికాల సంబంధం వలనే అని రుజువు చేస్తున్నారు కదమ్మా.
2: నీ అంత తెలివితేటలు నాకు లేవు, నేను చదువుకోలేదుగా. పోనీ మావయ్య వైపు నుంచి ఒక్కసారి ఆలోచించవే.
1: అమ్మా, నా అభిప్రాయాలన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గౌరవించే మావయ్య అంటే నాకు ఎంతో గౌరవం.
3: నిజం చెప్పావు తల్లి.
1: మావయ్య
3: చిన్నదానివైనా నీ ఆలోచన శక్తి అమోఘం. చూడమ్మా, ఏదైనా మార్పు ఎవరో మొదలు పెడతారని ఆశించే బదులు మనమే మొదలు పెట్టడం మంచిది కదా. ఒక కొత్త మార్గం ఎన్నుకునేటప్పుడు మొదట్లో కొన్ని ఆటంకాలు తప్పవు, కొన్ని మనసులు కలతపడక మానవు. నువ్వు ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో నా కొడుకుని కాదనడం లేదు, నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానమ్మా. కానీ నీలాంటి మాణిక్యం, చదువుల సరస్వతి మా ఇంటికి కోడలు కాలేకపోతుందనే చిన్న బాధను కూడా మించిపోయిందమ్మా నా ఆనందం. నా మేనకోడలు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇదిగో జానకి.
2: చెప్పన్నయ్యా.
3: దాన్ని కొన్నాళ్ళ పాటు పెళ్లి పెళ్లి అని గోల పెట్టకు. భగవంతుడు దానికి తెలివితేటలతో పాటు మంచి మార్గాన్ని ఎంచుకోగలిగే విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు.
2: అన్నయ్య, మీ మామ మేనకోడలు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించలేకపోతుంది. అమ్మా, మీ బావ పైకి తేలడం లేదు గాని చాలా బాధపడుతున్నాడు. మన అభిషేక్ అన్ని విధాలా బుద్ధిమంతుడు. ఇన్నాళ్ళు దూరాభారం ఇచ్చుకొని దాని బ్రతుకు గురించి ఆరాట పడనక్కర్లేదు అనుకున్నా.
3: జానకి, మేనరికాలు చేస్తే రక్త సంబంధం కనుక వచ్చే కోడలు తమను బాగా చూస్తుంది అనే ఆశతో అత్తమామలు, ఆస్తి బయటకు పోకుండా ఈ కుటుంబంలోనే ఉంటుంది అనే ఊహతో తల్లిదండ్రులు ఆలోచించేవారు. ఆశ పడటం తప్పు కాకపోయినా రక్త సంబంధం వారి భవిష్యత్ తరానికి రుగ్మతలు తెస్తున్నప్పుడు వారి శ్రేయోభిలాషులుగా మనం అంగీకరించడం ఉత్తమం కాదంటావా? మా బావగారికి నేను నచ్చెప్తాలే, నువ్వేం దిగులు పడకు.
1: అమ్మయ్యా, తుఫాన్ విడిసింది మావయ్య. నాకు తెలుసు నువ్వు ఏ విషయమైనా టేకప్ చేస్తే మరెవరూ ఆలోచించాల్సిన అగత్యం లేదు.
2: అంటే అభిషేకనే చేసుకోదా, అసలు పెళ్లే చేసుకోదా? అడగనయ్యా నీ మేనకోడల్ని. ఇన్నాళ్ళు దగ్గర సంబంధం ఉంది కదా అని ఇది చదువు అన్నా రీసెర్చ్ అంటున్నా రోజులు నెట్టేశాం. ఆడపిల్లకి పాతికేళ్ళంటే తక్కువేమీ కాదు.
3: ఎందుకు జానకి సవతి బిడ్డలా అలా సతాయిస్తావు దానిని? అమ్మా మలయ్య.
1: చెప్పు మావయ్య.
3: నా చెల్లెలిది అమ్మ మనసు, నీ భవిష్యత్తు పట్ల వెర్రి ఆరాటం తప్ప మరొకటి తెలియదని నీకు తెలుసు. అయినా నేను అడుగుతున్నాను, నీకు వేరే సంబంధం చూడమన్నావా? చెప్పు తల్లి, నా దగ్గర సంకోచించుకో.
1: అది కాదు మావయ్య, అసలు
2: నీ మొండితనానికి మరీ హద్దు లేకుండా పోతుందేమిటే.
3: నువ్వు ఉండు జానకి, పెళ్ళనే విషయం మనం కదిపింది ఇప్పుడేగా, కాస్త దాన్ని ఆలోచించుకొనివ్వండి. మలయ్య.
1: మావయ్య.
3: పోనీ నువ్వు వెళ్ళాక తీరిగ్గా రాయమ్మా, మేమెవరం పరాయి వాళ్ళం కాదుగా.
1: అదేం లేదు మావయ్యా.

0: మీ అమ్మ గొనుగుడి విన్నాక గానీ నాకు ఆ ఆలోచన రాలేదు. పెళ్లి విషయంలో నీ మనసులో ఎవరైనా ఉంటే మాత్రం చూడమా, ఈ మామయ్యని మర్చిపోకు. మీ అమ్మకి నీ పెళ్లి పిచ్చి పట్టుకుంది, చాలా బెంగపడిపోతుంది. నీ తమ్ముళ్ళకి సంబంధాలు వస్తున్నాయి కదా చూడమా, నా దగ్గర ఏ విషయంలోనూ సందేహించాల్సిన అవసరం నీకు లేదని మరోసారి గుర్తు చేస్తున్నాను.
1: అలాగే మావయ్య, నీకు నా మీద కోపం లేకపోవటం నిజంగా నా అదృష్టం.

0: ఏమండి
1: మీరు?
0: ఇది భారతదేశం, అందులో ఇది బెంగళూరు, అందులో ఇది ఒక వీధి, అందులో ఒకనొక చోట రెండు తెలుగు కుటుంబాలు, ఒకటి మీది రెండోది మాది.
1: మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
0: అలా మీరు ఆశ్చర్యపోయినా తప్పులేదులేండి. ఎప్పుడూ మీ ఇంటికి తాళమే, తాళం తీసున్నా కాగితాలు ముందేసుకుని దీక్షగా ఏవో అంకెలతో క్యాల్కులేటర్లతో కుస్తీ పడుతూ మీరు. 3 నెలలైందండి మీ ఎదురింట్లోకి మేము వచ్చి. మీకు తెలిసే అవకాశం ఉంది కానీ.
1: నేను తెలుసుకోలేదు అంటారు. నమస్తే, రండి. అరే, నిలబడి మాట్లాడుతున్నారు? నాది పొరపాటే గాని భాష గాని భాష మధ్య బ్రతుకుతున్నా నేను. కనీసం మాతృభాష మాట్లాడేవాళ్ళు ఎదురింట్లోకి వచ్చినా తెలుసుకోలేకపోవటం ఘోరమైన అపరాధమే.
0: మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు మాటలొచ్చన్నమాట అమ్మయ్యా.
1: అంటే నేను మోగదని అనుకున్నారన్నమాట. సరే సరే, ఇంకా ఏమనుకున్నారు కూడా చెప్పేయండి బాబు.
0: క్షమించండి, మొదటి పరిచయంలోనే నేను ఇలా మాట్లాడడం బావలేదు కదూ.
1: భలేవారే, మరి ఏం మాట్లాడకపోతే పరిచయం ఎలా అవుతుంది చెప్పండి? నాది తప్పే.
0: అసలు నాకు అనుమానం వస్తోంది, రోజు మీరు అన్నం వండుకు తింటున్నారా?
1: నిజమే సుమండి, ఈ అంకెల్లో పడి నిజంగానే వంట మర్చిపోయాను.
0: మరి మధ్యాహ్నం 3 అవుతోంది అంటే
1: ఇవాళ ప్రొద్దుట బ్రెడ్ కాస్త ఎక్కువ లాగించానండి. కాఫీ 4 సార్లు పడింది, సెలవు కదా.
0: భలేవారే, భోజనానికి సెలవు కాదు కదా. అయినా ఇప్పుడేం వండుకుంటారు కానీ మా ఇంటికి రండి.
1: ఇప్పుడా మరోసారి?
0: మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థమైంది. పరిచయం చేసుకుని గంట అయినా కాకముందే భోజనానికి పిలిస్తే అనుమానం రాదు. అందులో పెద్ద పెద్ద మీసాలు నేను వెలన్లా కనిపించి ఉంటాను, అందుకే రోళ్లకర్ర కూడా పక్కన పెట్టుకున్నారు కదూ.
1: మీరు తమాషాగా మాట్లాడతారే అమ్మయ్యా. నా మనసు ఇవాళ చాలా తేలిగ్గా ఉంది.
0: పదండి, మా అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది.
1: మీ అమ్మగారా? ఏరి
0: ఇదిగో నా జేబులో. లేకపోతే ఏంటండి, నా కాస్త వాగుడు ఎక్కువ, ఏమనుకోకండి. అలాగే ఎదురింట్లో నాతో పాటు మా అమ్మ తమ్ముడు చెల్లెళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఆశ్చర్యపోకండి. అసలు ఒంటరితనం అంటే చెడ్డ భయం నాకు. ఇంత పెద్ద అయినా రాత్రుళ్ళు ఆంజనేయ దండకం చదవకుండా నిద్రపోను, దెయ్యాల భయం. అందుకే మా వాళ్ళని తప్పించేశాను. మీరు అన్నం వండుకోకపోవడమే కాదు చక్కగా నవ్వుతారు కూడా. పదండి, తాళం వేయండి. మీకోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తెలుగు భాష వినపడితే ప్రాణం లేచొస్తుంది. మీరు చాలా సీరియస్ గా మొహం పెట్టి ఇంటికి తాళం వేస్తూ మిలిటరీ సైనికుల్లాగా హై హీల్స్ టకటకలాడిస్తూ రోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు మీ దరిదాపులకు రావడానికి కూడా భయపడుతున్నారు. నేనే సాహసం చేసి వచ్చేశాను ఇవాళ. మహా మీ కోపం ఎక్కువైందనుకోండి రోళ్ళకరతో కొడతారు తప్ప, నన్ను తినేరు కదా, అందుకని తెగించేశాను.
1: నేను ఇంకా మీ జోకులకి నవ్వలేను గాని. పదండి బాబు పదండి, తాళం వేసేస్తానుండని. భోజనానికి మాత్రం కాదు లైట్ టిఫిన్ చేయించుకుంటాను మీ అమ్మగారి చేత, ఓకే?
0: ఏం తింటారో అది నా బాధ్యత కాదు, మిమ్మల్ని పరిచయం చేసుకుని మా ఇంటికి తీసుకెళ్లేంత వరకే నా పని.

0: ఈ ఇల్లు కడిగిన ముచ్చులా కాదు, అద్దంలా కాదు కాదు, పాలు ఒలికినా ఎత్తుకునేలా ఉంది. బహుశా ఈ ఇంట్లో వాళ్ళంతా నీట్నెస్కి ప్రాణం పెట్టేవాళ్ళై ఉండాలి. అప్పా, ఇంత పెద్ద లైబ్రరీ
1: ఏడు చూస్తున్నారు, తీసుకోండి.
0: అరే, ఇన్ని బిస్కెట్సా? మీరే తెచ్చారు అన్నట్టు మీ అమ్మగారు.
1: నేను మీ ఇంట్లో కబుర్లాడుతూ ఉండిపోయాను కదా, అమ్మా చెల్లెళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు, వచ్చేస్తారు, కూర్చోండి. ఈ లోగా వీటిని ఖాళీ చేయండి.

0: అబ్బా నాకెంత ఆకలేసిందో, టీ కూడా చాలా సూపర్ గా ఉందండి.
1: అందుకే ఆకలి రుచి ఎరగదన్నారు. ఆ సరే గాని మీ పేరు తెలుసుకున్నాను, మలయవాసిని కదా. మరి నా పేరేనా అడగలేదు మీరు?
0: నిజమే సుమండి.
1: పోనండి, ఇదేమి ఇంటర్వ్యూ కాదు కదా. మీరు పేరు అడిగితే గాని చెప్పకపోవడానికి. నా పేరు మేఘనాథ్, ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఇంజనీర్ని. మాకు షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి. మీరేం అనుకోకపోతే మీ నుండి ఓ సహాయం కోరుతున్నాను.
0: అంటే?
1: బిస్కెట్లు కనీసం అరగకుండానే సహాయం అడిగేస్తున్నాను అనుకోకండి. మరో అరగంటలో నేను డ్యూటీకి వెళ్లేందుకు బస్సు క్యాచ్ చేయాలి. మా వాళ్ళకి మీరు కాస్త తోడుగా ఉంటే, అంటే ఏం అక్కర్లేదు, కాస్త మాట సాయం. మరి నేను వెళ్ళొస్తానండి.
0: అరే వెళ్ళిపోయారే, వాళ్ళ అమ్మగారు వచ్చేదాకా నిన్ను కాపలే ఉండాలన్నమాట. సరే, వంట ఎలాగా లేదు కదా, కడుపు నిండింది కదా, ఇక్కడే చిన్న కురుకు తీస్తే సరే.
2: ఏమండి, మీరు ఎదురేంటి? మలయవాసిని గారు కదూ.
0: నువ్వెవరు, ఎవరు కావాలి?
2: నేనెవరంటారేంటండి, ఇది మా ఇల్లేగా. ఓ, అర్థమైందిలేండి, మా అన్నయ్య తమాషా వ్యక్తి, నేను తమ్ముణ్ణి అని మీకు చెప్పలేదు కదూ, అందుకే గాబరా పడ్డారు. పర్వాలేదులేండి, అన్నయ్యకి తమాషాలు చేయడం అలవాటే.
0: సరే గాని, మీ అమ్మగారు చెల్లెలు ఏరి ఇంకా గుడి నుంచి రాలేదా? నువ్వక్కడే వచ్చావే.
3: అమ్మా, చెల్లెళ్ళా.
0: అరే ఎందుకు ఏడుస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా?
3: నీకు నిజంగా తెలీదా, మా అమ్మ అక్కయ్య ట్రైన్ యాక్సిడెంట్ లో నెలల క్రితం పోయారు.
0: అరే సారీ. మరి మీ అన్నయ్య అలా చెప్పారేమిటి? ఐఎమ్ వెరీ సారీ.
3: మీరేం బాధపడకండి, యాక్సిడెంట్ లో నా కాళ్ళు చెయ్య ఫ్రాక్చర్ అయ్యాయి. ఈ కట్లు చూసారా, నేను ఎంతో కష్టం మీద కానీ కదలలేదు. మధ్యాహ్నం నుంచే నిద్రపోతున్నాను, అందుకే మీరు రావడం గమనించలేదు. నన్ను నిద్ర లేపడం ఎందుకని అనే చెప్పకుండా డ్యూటీకి వెళ్ళి ఉంటాడు. ఇవాళ వంటావడా పని మనిషి కూడా రాలేదు. అన్నయ్య చాలా అవస్థే పడ్డాడు.
0: మీ పేరేమిటి?
3: సాయినాథ్.
0: మీరిద్దరే ఉంటున్నారా ఇంట్లో?
3: చెప్తానుంటాడు. అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతుండగా నాన్నగారు పోయారు. అన్నయ్యకు ఉద్యోగం రాగానే మా అందరినీ ఇక్కడికి రప్పించేశాడు. పెద్ద కేక్ ఎప్పుడో పెళ్ళయింది, రెండో అక్క పెళ్లి కుదిరింది. మా సొంత ఊళ్ళో పెళ్లి చేయాలని కుటుంబం అంతా బయలుదేరాం. అన్నయ్యకి సెలవు దొరక్క తర్వాత వస్తానన్నాడు. మా రైలుకి యాక్సిడెంట్ అయ్యి అమ్మ అక్కయ్య అక్కడే చనిపోయారు.
0: అయ్యో,
3: నేను మాత్రం ఫ్రాక్చర్లతో బయటపడ్డాను. ఇవాళ వంటావడా పని మనిషి ఒకేసారి సెలవు పెట్టడంతో నాకు సాయం కోసం అన్నయ్య మిమ్మల్ని పిలిచి ఉంటాడు. ఏమీ అనుకోకండి.
0: పర్వాలేదు సాయినాథ్.
3: మీకు తెలుసా, ఇప్పటికే అన్నయ్య ఎంతో ఖర్చు పెట్టాడు. అయినా ఇప్పుడంటే ఇలా కాలు ఇడుస్తూ నడుస్తున్నాను. కానీ నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్నండి, ఎన్ని కలలు కన్నాను. ఒక్క యాక్సిడెంట్తో అన్ని చల్లా చెదిరైపోయాయి. అన్నయ్య డ్యూటీకి వెళ్తే చాలు, కిటికీలోంచి బయటకు చూస్తూ ఆ గ్రౌండ్లో నా వయసు కుర్రాల్లో నన్ను ఊహించుకుంటూ అలాగే కూర్చుంటాను. మలయ్య గారు, నేను ఎప్పటికైనా అలా పరిగెత్తగలనా? లాభం లేదు, ఈ సొట్టకాలు ఈడ్చుకుంటూ బతుకంతా. అబ్బా ఎంత దుర్భరం.
0: అలా అనుకు సాయి, త్వరలోనే నువ్వు పెద్ద చాంపియన్ అవుతావు.
3: మీరు అచ్చం మా అన్నయ్యలాగే మాట్లాడుతున్నారు.
0: ఇదిగో ఇక మీదట మీ అన్నయ్య డ్యూటీకి వెళ్ళగానే నాకు ఒక ఫోన్ చెయ్యి, మనిద్దరం కబురే చెప్పుకుందాం, ఓకేనా?
3: మీకు సెలవులు ఉండాలిగా. అయినా అన్నయ్య ఉన్నప్పుడు కూడా రండి మలయ్య గారు, అన్నయ్య మంచి జోకులేసి రవ్విస్తాడు.

0: వచ్చి ఒక రోజు కూడా కాలేదు. అప్పుడే వెళ్ళిపోతానంటే ఏంటి మావయ్యా?
1: నిన్ను చూసి ఏడాది దాటిందమ్మా, చూడాలనిపించి వచ్చేశాను. చూశాను, వెళ్ళిపోతున్నాను.
0: అభిషేక్ ఎలా ఉన్నాడు మావయ్య?
1: వాడి మాటకేం గాని మలయ్యా, ఈ ఫోటో చూడు. అబ్బాయి రంగు తక్కువైనా కలైన ముఖం, మంచి ఉద్యోగం, నీకు అన్ని విధాలా నచ్చుతాడని మీ వాళ్ళ నమ్మకం. చూడు, నువ్వు అంటే అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీ ఇద్దరికి నచ్చాకే ముహూర్తాలు పెట్టించవచ్చు. బాగా తెలిసిన కుర్రాడే.
2: మలయ్యారు అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నారుగా.
0: చెప్పు సాయి.
2: ఇవాళ అన్నయ్య పుట్టినరోజు.
0: ఓహో,
2: మంచి తెలుగు సినిమా వచ్చిందంట. ఈవినింగ్ మీరు డ్యూటీ నుంచి రాగానే వెళ్దామని చెప్పాడు. ముందే చెప్పు.

0: అంటే
1: ఎవరమ్మా ఈ కుర్రాడు?
0: నా పేరు సాయినాథ్ అండి.
2: మన ఎదిరింట్లోని వీళ్ళన్నయ్యతో మేఘనాథ్తో ఉంటున్నాడు. సాయి
0: చెప్పండి మలయ్య గారు.
2: ఈయన మా మేనమామ.
0: నమస్కారం అండి.
1: నమస్కారం.
2: ఇవాళ రాత్రికే ప్రయాణం, అందుకే ఈసారికి వీలు పడదని మీ అన్నయ్యతో చెప్పు.
1: పుట్టినరోజున పిలిచిన వాడిని నిరాశపరచడం ఎందుకమ్మా? సినిమాకి మన ఇద్దరం తప్పక వస్తామని చెప్పు.
2: అదేంటి మామయ్య, నువ్వు సినిమాలు చూడుగా.
1: నీకోసం చూస్తానులే తల్లి.
3: బాబాయ్ గారు
1: చెప్పు బాబు.
3: అమ్మా చెల్లెళ్ళు చనిపోగానే మాది బొత్తిగా ఆడదిక్కులేని సంసారం అయిపోయింది. మేము ఒంటరిగాళ్ళం అయిపోయాం. ఆ రోజు అవసరం కోసమైనా సరే నేను తెగించి మలయవాసిని గారితో పరిచయం చేసుకోవడం చాలా మంచిదే అయింది బాబాయ్ గారు. తమ్ముడిని వదిలి డ్యూటీకి వెళ్ళినా నాకు నిశ్చింతగా ఉండేది. వాడు ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నాడు. ఈరోజు మా బంధాన్ని మీరు పెళ్లితో శాశ్వతం చేస్తానంటూ ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది.
4: అబ్బా మిమ్మల్ని కాదు, నిన్ను వదినా అంటానని తలుచుకుంటేనే ఎంత బాగుందో. చీకట పడగానే పనుంది అంటూ నువ్వు ఇక వెళ్ళిపోవు కదనా?
1: వెళ్ళిపోదులేవయ్యా, ఈ గృహలక్ష్మి ఇంకా మీ ఇంట్లోనే కొలు ఉంటుందిలే.
3: వస్తాం బాబాయ్ గారు, పదసాయి.
0: అలాగే అన్నయ్య.
1: అమ్మా మలయ్య.
2: మావయ్య
1: నీ సెలక్షన్ బాగుందమ్మా. ఎంతైనా చదువుకున్నదానివి కదా, అతను కూడా నువ్వంటే బాగా ఇష్టపడుతున్నాడమ్మా. పైగా సంస్కారవంతుడిలా ఉన్నాడు. వెళ్ళగానే మీ అమ్మా నాన్నకి చెప్పి తీసుకొస్తాను. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయమ్మా.
2: మావయ్య ఎన్నాళ్ళు నీకెలా చెప్పాలని నాకు అర్థం కాలేదు, కానీ నువ్విలా రావటం ఇదంతా ఆశ్చర్యమే.
1: నా మేనకోడల మనసు నాకు తెలియదా?
2: నువ్వెంత మేరు గంభీరుడు మావయ్య. అదే మరొకడైతే తన కొడుకుని కాదన్న మనిషి ఏడాది తిరగకుండానే వేరొకరిని చేసుకుంటున్నందుకు కాస్తో కూస్తో అసూయ ప్రకటించుండటము, ద్వేషంతో చెడగొట్టడం చేసేవాడు. కానీ నువ్వు ఏమాత్రం కపటం లేని మనిషివి మావయ్య. ఒక్క కోరిక
1: చెప్పమ్మా.
2: నా మీద నిజంగా నీకు కోపం లేకపోతే అభిషేక్ కూడా ఇదే ముహూర్తానికి పెళ్లి సెటిల్ చేయాలి.
1: ముందు నీ పెళ్లి కాని, తర్వాత వాడే దారికొస్తాడు.
3: అబ్బా కాలచక్రం ఎలా తిరిగిపోతుందో చూస్తున్నావా మలయ్య?
2: నాకు మాత్రం ఆగిపోయినట్టే ఉంది. అనురాగ పూరితడైన భర్త, అభిమానించే మరిది, రబ్బర్ బొమ్మల్లాంటి మన కొత్త వెలుగులు శ్వేత బబ్బులు, బుడిబుడి నడకలతో వాళ్ళు స్కూలుకు వెళ్ళటం.
3: కానీ జీవితం అప్పులమయం అయిపోలేదు, అందుకు నీకు హైరానాగా లేదు?
2: అప్పులైతేనే మన సాయినాథికి ఆపరేషన్ అయ్యి కాలు బాగయింది. చక్కగా చదువుకొని ఉద్యోగస్తుడై ఓ ఇంటివాడి కూడా అయ్యాడు. మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా.
3: పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ల కోరికల్లాగే ఖర్చులు పెరుగుతున్నాయి కదా. నాకైతే రోజు పిల్లల చదువులు, అప్పులు, తీర్చవలసిన వడ్డీలు ఇవే కళ్ళలోకి వస్తున్నాయి మలయ్య.
2: అంటే నేను రావటం లేదనమాట.
3: నువ్వు కళలో ఎందుకు? ఇళ్లలో నా కళ ఎదుటే ఉన్నావుగా.
2: మీ కళలోకి వచ్చే ఓ అవకాశం తెప్పించినా?
3: వద్దు మలయ్య, రోజు నేను నిద్ర లేవగానే నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి.
2: కానీ మరి అప్పులు?
3: నిజమేననుకో.
2: ఇన్నాళ్ళకి నా కృషి ఫలించి మన ఆర్థిక ఇబ్బందులని తీర్చేసే ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది.
3: ఏమిటది?
2: నేను చిన్నప్పటి నుంచే కలలు కన్న అపురూపమైన అవకాశం, గల్ఫ్ల ఉద్యోగం. జీతం నెలకి 80,000, 2 ఏళ్ళు కాంట్రాక్ట్ అండి.
3: ఇప్పుడెందుకు మలయ్య పిల్లల్ని వదిలి అంత దూరం వెళ్ళడం, పైగా ఒంటరిగా? అప్పులంటావా? ఈ దేశంలో మనం ఒక్కళ్ళమే కాదుగా ఇలా ఉన్నది. జీవితం అంటేనే అంత.
2: నేను ఒప్పుకోను, మనకి రైలు ఎక్కే అవకాశం లేకపోతే సరే, అవకాశం కలిగి సీటు కూడా దొరికినప్పుడు రైలు ఎక్కనంటే ఎలా? ఒక్క 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇట్టే గడిచిపోతాయండి.
3: నాకెందుకో ఇదేం బాగాలేదు.
2: అదే బాగుంటుంది. గానగిద్దుల్లా ఈ ఉద్యోగం చేస్తుంటే ఎప్పటికి మనం గట్టును పడతాం చెప్పండి. ముందు నేను వెళ్తే పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మాట్లాడరే, అసూయ ప్రాణనాదా.
3: నా సంగతి నీకు తెలీదు.
2: అయితే ఓకే అనియండి ప్లీజ్. మన శ్వేత బబ్బులికి కూడా కాస్త వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగల వయసు వచ్చింది. నేను వెళ్ళడానికి అప్పులు అప్పు చేస్తే రెండేళ్లు తీర్చేస్తాం. తర్వాత మన ఇల్లు ఇంద్రభవనంలా మారిపోతుంది. చిన్నప్పటి నుంచి నాకు అదే కోరిక, అందమైన ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్, సర్వెంట్లు, మంచి బట్టలు, దర్జాలు. ఆహా, ఓహో, అసలు అవకాశం రావటమే కష్టం. వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి.
3: కానీ రెండేళ్ళంటే బాప్రే, 365 x 2 అంటే 730 రోజులు.
2: మా శ్రీవారి బంగారు తండ్రి కదూ, నేను చెప్పినట్టు వింటారు.
3: మలయ, నా కాళ్ళకి ఇలా బంధాలు వేయడం ఏం బాగాలేదు.
2: పోనీ, ఇలా వేస్తాను సరేనా? ఒప్పేసుకోండి నాదా.
3: సరే.
5: హాయ్ మలయ, ఎలా ఉన్నావే?
2: ఉరుములేని పిడిగిలా వచ్చేసా. కౌసల్య, అమెరికాలో ఉంటున్నావు అన్న మాటే గాని ఆ నెలకు ఒకసారి అనకాపల్లి నుంచి వచ్చినట్టు వచ్చేస్తావే. ఇంతకీ నీ సీత సావిత్రి అంటున్నారే, అయినా అమెరికాలో పుట్టిన కూతులికి సీత సావిత్రి పేర్లేమిటే?
5: ఏమోనే, 7 ఏళ్లుగా ఇండియాలో లేకపోవడం వలన ఏమో నాకు మన సంస్కృతి సంప్రదాయాలంటే విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. అంతెందుకు, నేను మా పిల్లలకి బాల్ డ్యాన్సులతో పాటు మన శాస్త్రీయ సంగీతం, డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నాను తెలుసా.
2: అదృష్టవంతురాలు కౌసల్య. నీ చదువు అయిపోతుండగానే నీ పేరెంట్స్ డాక్టర్ని పెళ్లి చేసి మీ ఇద్దరిని హనీమూన్కి పంపినట్టు అమెరికా పంపేశారు. జీవితంలో నీకు ఏ కోరిక తీరకుండా మిగిలిండదు.
5: భలేదానివే, ఇప్పుడు నా కోరిక ఏంటో తెలుసా?
2: ఏమిటి?
5: అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలని. మా వారు కూడా అలాగే అనుకుంటున్నారు. మొత్తానికి మరో 2 నెలల్లో పర్మనెంట్గా వచ్చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం.
2: అదేంటి, నాలాంటి వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోతుంటే నువ్వు ఆ ప్యారడైజ్ వదిలిపెట్టి ఏ కుప్పలకు వస్తావా?
5: అమెరికా అంటే స్వర్గం అనుకుంటున్నావు నువ్వు. అక్కడి వాళ్ళకి తమ పిల్లనిచ్చి 7 ఏళ్లు తిరగకుండానే వాళ్ళు వదిలేస్తుంటే అహోరాత్రాలు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న ఆడపిల్లల కథలు వినడం లేదు?
2: చెదురు మధురుగా ఎక్కడో ఏవో జరిగాయని మొత్తం అమెరికానే తప్పు పడితే ఎలా కౌసల్య? అయినా ఇక్కడ మాత్రం ఏముంది, మాలాంటి వాళ్ళు ఎంత పని చేసినా ఎదుగు బొదుగు లేని జీతాలు జీవితాలను.
5: మలయ, నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం హోమ్ సిక్నెస్ పట్టేసుకుంది తెలుసా, అందుకే వచ్చేస్తున్నాం. డబ్బు కేవలం సౌకర్యాలు కలిగిస్తుంది గాని తృప్తినివ్వదనిపిస్తుందే నాకు. అన్నట్టు నువ్వు గల్ఫ్ వెళ్తున్నావని విన్నాను. మీ మామయ్య నీ గాడ్ ఫాదర్ కదా, ఏమన్నారు?
2: అదొకటే నా మనసును అడ్డుకుంటుంది. ఇప్పటి వరకు మావయ్య నా మాటని ఎప్పుడూ కాదనలేదు. ఇదిగో ఇందాకనే వచ్చింది ఉత్తరం చూడు.
6: అమ్మా మలయ, దూరపు కొండలు నునుపు, నువ్వు చిన్నపిల్లవి కాదు, బాగా ఆలోచించు. పిల్లలు సంధి వయసులో ఉన్నారు, వాళ్ళకి ఈ వయసులో తల్లి సాయం ఎక్కువ అవసరం. అమ్మా, మీ అత్తవారి వైపు మాత్రం పిల్లల్ని చూసేందుకు ఎవరున్నారు? ఈ కాలం పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, వాళ్ళని కాయడం కాస్త కష్టమే. అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని చనువు వల్ల నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా. మలయ్య, తృప్తి అనేది చాలా చిత్రమైందమ్మా. డబ్బు సంపాదనలో తృప్తికి అంతం ఉండదు. సంపాదిస్తున్న కొద్దీ ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. నీకు ఇవన్నీ తెలియవని కాదమ్మరు, అమ్మగా భార్యగా అన్నిటికీ మించి ఒక గృహిణిగా ఆలోచించు. ఇంతకంటే నేను ఇంకేం రాయను. ఆశీస్సులతో మామయ్య.
2: నువ్వేమంటావు కౌసల్య?
5: నేనిచ్చే సలహా రుచించకపోగా నీకు కోపం తెప్పిస్తుందేమోనే మలయ.
2: అర్థమైందిలే, ఎందుకో గాని నన్నే ఎవరు అర్థం చేసుకోవట్లేదు.
5: అది కాదే, బాగా ఆలోచించి నిర్ణయించుకో. ఇదొక ఊబి, ఒక్కసారి అడుగు పెట్టామంటే ఆ ఉచ్చు నుంచి వెనక్కు రాలేం. మమ్మల్ని చూసావుగా. వస్తాను మలయ, ఇంకా బోల్డ్ పనులున్నాయి.
2: కడుపు నిండిన వాళ్ళకే ఎన్ని కబులైనా చెప్తారు. ఇన్నేళ్ళుగా అమెరికాలో ఉంటూ కోట్లు సంపాదించుకొని ఇప్పుడక్కడ ఏం లేదు అనే వాళ్ళ సలహాలు ప్రగతి నిరోధకాలే.

0: మావయ్య అన్నట్టు నేను చిన్నపిల్లనేం కాను. కుటుంబం కోసం పాటు పడాలనుకోవటం తప్పు కాదు. ఒక సుఖం ముందు కొన్ని త్యాగాలు తప్పవు. ఆయనకి పిల్లలకి రెండేళ్లు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ ఏడాదికి ఒకసారి ఎలాగ రావచ్చుగా? తమ్ముళ్ళు సాయి నన్ను అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. శ్వేతాబాపులు అమ్మ గల్ఫ్ వెళ్తుంది అంటే ఎంతో ఉత్సాహం చూపించారు. వెళ్ళి మమ్మీ, డాడీని మేం జాగ్రత్తగా చూసుకుంటాం, అల్లరి పెట్టుకుంటే బుద్ధిగా చదువుకుంటాం, నీకు బోలుడు లెటర్స్ రాస్తాం, మా మమ్మీ ఫారెన్ వెళ్తే మాకు ఎంత గొప్ప అన్న కల్లా కపట లేని వాళ్ళ మాటలు గుర్తొస్తే నా మనసు తేలిక పడుతుంది. అయినా అన్నీ ఆలోచించి వెళ్లాలని నిర్ణయించుకునే నన్ను ఎవరూ ఆపలేరు.
1: మలై గారు, ఈ దేశంలో ఆడవాళ్లకి బొత్తిగా స్వేచ్ఛ లేదండి బాబు. ఈ నల్ల ముసుగులతో నాకు పిచ్చెక్కిపోతోంది.
0: ఏం చేస్తాం, ఇక్కడ విదేశీయుల మీద బాగా ఆంక్షలిక వందన గారు. ఎవరు ఎక్కడికి పర్మిషన్ లేకుండా ఎవరి ఇళ్లకి వెళ్లేందుకు వీల్లేదు. వెళ్ళినా క్షణాలతో సహా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది కాస్త ఇబ్బందిగా ఉందనుకోండి.
1: ఆ బాధపడలేకనే కదా ఎక్కడికి వెళ్లడమే మానుకున్నాం.
0: వీళ్ళ దృష్టిలో మన ఇండియన్స్ అంటే బానిసలు, డబ్బు పారిస్తే కొనుక్కోగలిగే వస్తువులు. వీళ్ళ ఈ భావన మాత్రం నాకు బాగా కోపం తెప్పిస్తుంది.
1: పేదవాడి కోపం పెదవికి చేటని వీళ్ల దృష్టిలో మనం దరిద్రులం. అయినా ఇక్కడికి వచ్చిన మన వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు కదండి. ఎంతసేపు ఏదో రకంగా సంపాదించి డబ్బు పోగేసుకుని ఇండియాలో తమ బంధువులకి పంపించుకోవడానికి ఆరాటం. అందుకే మరీ అలసైపోతున్నాం. ఏమిటో, జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా భరించక తప్పడం లేదు మలై గారు. ఎంత త్వరగా విముక్తి దొరుకుతుందా అనిపిస్తోంది.
0: కానీ ఇక్కడ చేసే పనికి ఇండియాలో అంత డబ్బు రాదుగా.
1: అందుకేగా పడున్నాం. ఈ దేశం వాళ్ళకి మాత్రం డబ్బే డబ్బు. ఒక్కొక్కరికి నాలుగేసి పెట్రోల్ గనులు అంటే బంగారపు పంటలు.
0: అంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక విలాసాలకు ఖర్చు పెడుతున్నారన్నమాట. ఒక్కొక్క మగవాడికి 10-15 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకి డజన్ కి తక్కువ కాకుండా పిల్లలు.
1: నేను పనిచేసే ఆసుపత్రులలో కూడా 10 మందిని కన్నవాళ్లు కూడా ఇలా డెలివరీ కాగానే అలా లేడి పిల్లల్లా గెంతుతూ ఇంటికి వెళ్లిపోతారు. ఆరోగ్యం అంటే వీళ్ళదేనండి మలై గారు.
0: అయినా ఇక్కడ ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదుగా. బయటికి వెళ్లేందుకు వాళ్ళ సాంప్రదాయం అంగీకరించదు.
1: ఇది వింటే మీరు నవ్వుతారు మలయ. మా ఆసుపత్రులకు వచ్చే స్త్రీలకి వచ్చే జబ్బులేమిటో తెలుసా?
0: ఏమిటి?
1: కాలు బెణికిందని, మెడ తిరగడం లేదని, తలనొప్పని, ఇలాంటివే ఎక్కువ. ఒక్కోసారి ఎంతో జాలేస్తుందండి వాళ్ళని చూస్తూ ఉంటే. డాక్టర్తో రహస్యంగా దయచేసి ఏ జబ్బు లేదని అనకండి, ఏదో ఒకటి రాసుకుని 4 సార్లు బయటకొచ్చేలా చేయండని బతిమాలుతారు.
0: అదే మన ఇండియాలో అయితే జబ్బు ముదురుపై ప్రాణం మీదకొచ్చినా ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం, డబ్బు ఉండదు పాపం మన ఆడవాళ్ళకి.
1: ఇక్కడ స్త్రీ అంటే భర్తకి విలాస వస్తువు కదండి. అందుకే డెలివరీకి వస్తున్నా మేకప్ అయ్యే ఉంటారు. ఆకర్షణ కోసం ఎన్ని పాటలోనట. భర్తకి ఎక్కడ తమ మీద ప్రేమ పోతుందోనని భయం. మరో పెళ్లి చేసుకుంటే తమ దగ్గరుండే టైము మరింత తగ్గిపోతుందిగా.
0: అయితే అంత డబ్బు లేకపోయినా మన ఇండియాలో స్త్రీలే స్వేచ్ఛాజీవులన్నమాట.
1: అంతేగా మరి.

ఎందుకో గాని ధనం మూలం విధం జగత్ అన్నది నా విషయంలో అక్షరాల నిజమనిపిస్తుంది. తమ్ముళ్ళతో అనుభవం అయింది. ఏడాది క్రితమే ముగ్గురు ఒక్కళ్ళు తెలియకుండా మరొకళ్ళు తన్ని అప్పుగా 3.5 లక్షలు అడిగారు. 6 నెలల తర్వాత నీకు మాకు అప్పేంటక్క అన్నాడు పెద్దాడు. 1,000,000 సంపాదిస్తున్నావు, 1,00,000 ఒక లెక్క నీకు అన్నాడు చిన్నాడు. వాళ్ళైతే తోడబుట్టిన వాళ్ళు. ఇక ఈయన అలాగే తయారయ్యారు. ఏంటో మలయ్య, నువ్వు సెలవులకొస్తే 6 నెలలు నేను సెలవు పెట్టేస్తా, కాస్త ఎట్టేనా తిరుగుతావు, రొటీన్ లైఫ్తో విసుకెత్తిపోతుంది అని రాసేవారు కాస్త.

0: నీలో ఎంత మార్పు, ఎంత ఆతృతగా ఉత్తరవిప్పు చూస్తే. ఏ బాకీకి వడ్డీ ఎంతయిందో, ఏ అప్పు ఏ నెల తీరుతుందో మొత్తానికి అకౌంట్ బుక్లో ఉంటుంది. ఈ మధ్యనే రాసిన ఉత్తర్వులో మలయా, ధర ఎక్కువైనా నేను కొంటున్న ఇల్లు నీ అభిరుచికి తగ్గట్టుగా ఇంద్రభవనంలాగే ఉంటుంది. చూస్తే అస్సలు వదులు. కారు కొనే ప్రపోజల్లో ఉన్నాను. ఇంట్లో మోడర్న్ వస్తువులు ఎన్నో వచ్చాయి అని రాశారు. చాలా కాలం తర్వాత సాయినాథ్ రాసిన ఉత్తరం ఎక్కుబుద్ధి కాలేదు. ఏముంటుంది, డబ్బు కోసం రాసుంటాడు. అరే, ఇలా ఆలోచిస్తున్నానేమిటి, నా మనసు క్రమంగా బండబారిపోతుందా? అలా కాకూడదు. ఈ ఉత్తరంలో ఏముందో చూద్దాం.
1: వదినా, నువ్వు గల్ఫ్లో ఉండటం నాకెందుకో ఇష్టంగా లేదు. ఈ మూడు నెలలు ఎలాగోలా గడిపి వచ్చే యోజన. డబ్బు ప్రవాహంలో వస్తూ ఉంటే దాని మీద అభిలాషకు అంతూ ఉండదు. నువ్వు ఆసిపోతువని నేను అనడం లేదు. నీ సంగతి నాకు తెలియదా? ఏ రక్త సంబంధం లేని నా కోసం ఎంత తాపత్రయపడ్డావో నేను ఎరగనా? నీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నువ్విక్కడుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.
0: ఎందుకిలా రాశాడు? పిల్లలేమైనా పెడత్రవ పడుతున్నారా? కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశం ఉన్నా? ఎందుకు ఇంకెక్కడ ఉండాలనిపించడం లేదు? ఎప్పుడెప్పుడు ఆయన్ని పిల్లల్ని చూద్దామని ఉంది. ఇన్నాళ్ళు సంపాదించింది చాలు. నేను అక్కడ కూడా ఉద్యోగంలో మళ్లీ చేరాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం రాశానుగా, ఆయన ఉత్తరం ఇవాళ రేపు అందుతుంది, చూస్తాను. ఉత్సాహంతో ఉన్నప్పుడు టైం ఇట్టే గడిచిపోతుంది, కాలానికి కాళ్ళు వస్తాయి. కానీ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనే ఆలోచన ప్రవేశిస్తే నరకమే. కాలం క్షణం కూడా కదలదు. కష్టపడి ఇంటికొస్తే బావురు మంటున్న ఒంటరితనం. 6 నెలల క్రితం వందని వెళ్ళిపోయిన దగ్గర నుంచి మరీ పిచ్చెక్కిపోతుంది. అబ్బా, నెల్లాలి ఎదురుచూపు ఫలించింది. ఆయన నుంచి ఉత్తరం వచ్చేసింది. ఆయన ఉత్తరంతో పాటు మామయ్య గారి ఉత్తరం కూడా వచ్చింది. ముందు ఆయన ఉత్తరం చదువుదా. ఏళ్ళొస్తున్నా ఉత్తరం అంతా విరహవేదన ఉంటుంది అబ్బాయి గారికి.
2: మలయా, తొందరపడి అవకాశం వదులుకోకు. అవకాశాలు అందరికీ రావు. వచ్చిన వాటిని వినియోగించుకోవడంలోనే ఉంది మనిషి తెలివంతా. నీ అనుభవం బబ్లూకి పనికిరావచ్చు. నువ్వు మరొక్క 2 ఏళ్ళు కంటిన్యూ చేస్తే మన జీవితం అంతా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. కారు మార్చేసి కొత్తది కొన్నాను, పుష్పక విమానంలా ఉంది. కొత్త మోడల్ ఏదైనా మన ఇంట్లో ఉండాల్సిందేగా. నీ కోరిక నాకు తెలీదా? ఇంట్లో అన్ని గదులు ఏసీ చేయించాను. ఉద్యోగం మానేసి బిజినెస్ పెట్టాలని ఐడియా. బబ్లు నెక్స్ట్ ఇయర్ ఊటీలో చేరుతాడు. శ్వేత డాక్టర్ చదవాలనుకుంటోంది. రత్నాల్లాంటి మన బిడ్డల్ని చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? దేవిగారి ప్రసాదమేగా, నీ విరహం మాత్రం తప్పటం లేదు. పోనీ ఇంకెంత, 2.5 ఏళ్ళు అంతేగా. నీ ప్రియనాథుడు మేఘనాథ్.
0: కొంపతీసే ఆయన నన్ను బంగారు గుడ్లు పెట్టే బాత అనుకోవట్లేదు కదా. సరే, మామయ్య గారు ఏ రాశారో చూద్దాం. ఎన్నాళ్ళైందో ఆయన చేతివ్రాత చూసి.
1: మలయ్యా, ఈ ఉత్తరం తొందరపడే రాస్తున్నానమ్మా. నువ్వు మళ్ళీ కాంట్రాక్ట్ పొడిగించుకోకు సుమా. ఎందుకో పిల్లల్ని చూడాలనిపించింది. ఈ మధ్యనే బెంగళూరు వెళ్ళారు. పిల్లలు బుద్ధిగా దారుణం తగిన గాలిపటాలా కనిపించారు. అయినా గృహం నువ్వు ఇంట్లోకి అడుగు పెడితే మళ్ళీ మామూలు అయిపోవచ్చు. జాదస్థంగా రాస్తున్నావు అనుకోకు, పెద్దవాడిని అయిపోయాను కదా. నాకెందుకో ఇక నువ్వు రావడం మంచిదనిపిస్తుందమ్మా. చెప్పానుగా, సంపాదనకు అంతం ఉండదు. కెరటాలు తగ్గాక సముద్ర స్నానం చేయాలనుకోవడం లాంటిదే తల్లి. ఆ కెరటాలు తగ్గడం అంటూ ఉండదు, మన అవసరాలకు అదుపు ఉండదు. సదా నీ శ్రేయస్సు కోరే మామయ్య.
0: నేను ఇప్పుడేం చేయాలి, ఏం చేయాలి? అసలు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి పని కష్టంగా ఉంది. అంత దూరాన్ని ఉండి ఏమీ చేయలేకపోగా ఆయనకి పిల్లలకి తీరని మనస్తాపం కలుగుతుందనే భయంతో యాక్సిడెంట్ విషయం ఆయనకి రాయలేదు. దుబాయ్లో నెల్లాళ్ళు ఆసుపత్రిలో ఉన్నా. అసలు బ్రతుకుతాను అనుకున్నానా? ఆ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక ఊడిన చర్మంతో నా మొహం చూసి నాకే భయం వేసింది. ఒకవైపు అంతా జుట్టు లేదు, మెడ చెంప, ఆ వైపు చెయ్య కాలు కూడా చర్మం కాలిపోయి వికారంగా ఉన్నా బట్టలు కప్పేస్తున్నాయి కనుక పర్వాలేదు. ప్లేన్ దిగగానే ఆయన నన్ను చూసి షాక్ తినరు కదా. అందమైన అమ్మ చెంప ఇలా కాలిపోయినందుకు బబ్లు శ్వేత ఏడుస్తారేమో. ఎందుకో నా అన్న వాళ్ళందరూ నాకు కావాలనిపిస్తుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, ఇండియా వెళ్ళిపోవాలి, ఇండియా వెళ్ళిపోవాలి.
2: మలయా, అన్నం తిన్నావా?
0: పిల్లలు ఇంకా రాలేదా?
2: బబ్లు శ్వేత పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, పిల్లలు నీ దగ్గరికి రావటం లేదని ఏం అనుకోక మలయా. ఇన్నాళ్లుగా నువ్వు దూరంగా ఉన్నావు కదా, 4 రోజులు పోతే వాళ్లే చేరుతారు నీ చుట్టూ.
0: చాలండి, అక్కడికి నేనేదో బాధపడిపోతున్నట్లు.
2: నా మలయేనా ఇలా అయిపోయింది? ఇంత ప్రమాదం జరిగితే నాకెందుకు రాయలేదు? నేను నీకేమీ కాననుకున్నావా?
0: అబ్బే, దూరంలో ఉన్నా మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకని.
2: పోనీలే మలయ, ఇక్కడ నువ్వు కష్టపడేందుకు వీల్లేదు. అందుకే వంట మనిషిని పెట్టాను. చాలా రోజులై, నీకేం కావాలన్నా అడిగి చేయించుకో, కావాలంటే మరో 1000 ఎక్కువ ఇచ్చేద్దాం.
0: మీరేమిటి, మరింత ఆలస్యంగా భోంచేస్తే ఆరోగ్యం పడవదు.
2: ఏం చేయను మలయ, కొత్త బిజినెస్ కదా, మనం దగ్గరుండి జాగ్రత్తగా డీల్ చేయకపోతే నష్టం. మలయ, నువ్వున్న 4 రోజులు ఎక్కడికి కదలకూడదనే అనుకున్నాను. నువ్వు గల్ఫ్ వెళ్లక ముందు పిల్లలతో కలిసి తిరుపతి, వైజాగ్, అరకు వెళ్లి ఎంత ఎంజాయ్ చేసామో గుర్తుందా? పోనీ, ఓ 1 వారం రోజులు ఎటైనా వెళ్దామా?
0: నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో 4 రోజులు ఉండిపోయే చుట్టూలా ఈ మర్యాదలేమిటండి? ఇది మన ఇల్లు అని మర్చిపోతున్నారు. జీవితం అంతా ఇక్కడ కాకపోతే ఎక్కడికి పోతానా?
2: అదేమిటి, సెలవు ఈసారి ఎక్కువ రోజులు ఇచ్చారా ఏంటి?
0: సెలవేమిటి?
2: నా ఉత్తరం అందలేదా మలయ?
0: అందింది.
2: మరి
0: ఏంటి, నేను ఈ పరిస్థితిలో అక్కడ ఇంకా పని చేయగలను అనుకుంటున్నారా?
2: అది కాదు మలయ, నువ్వు మరో 4 నెలలు రెస్ట్ తీసుకునే వెళ్ళు, పోతే ఓ 4 నెలల జీతమే పోతుంది.
0: జీతం జీతం జీతం, ఎంతసేపు డబ్బు మాటేనా? అరే, ఇలా మారిపోయారేమిటండి? అసలు మీరు మీరేనా? డబ్బంటే ఎంత చేదరించుకునేవారు.
2: భలే దానివు మలయ, జీవితంలో డబ్బు విలువ తెలిపింది నువ్వే. లేకపోతే బావిలో కప్పల్లా అక్కడే కొట్టుకుంటూ అదే ప్రపంచం అనుకునేవాళ్ళం. కానీ డబ్బు ఎన్ని సుఖాలు ఇస్తుందో, సొసైటీలో ఎంతటి స్థానం ఇస్తుందో, డబ్బు ఎలా పిల్లల్ని పెడుతుందో చూస్తున్న కొద్దీ నాకు ఎంతో ప్రేమ కలుగుతోంది డబ్బు అంటే.
0: ఏమైనా నేను తిరిగి ఆ వంటరి నరకంలోకి వెళ్ళలేను.
2: ఇప్పుడు ఇలా నన్ను నట్టేట్లో ముంచేస్తే ఎలా మలయ? నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లో పూర్తిగా మునిగిపోయాను.
0: మనకి ఏ ప్రాజెక్టులు వద్దండి, ఉండేందుకు చక్కని ఇల్లుంది, ఇన్నేళ్ళుగా సంపాదించింది, బ్యాంకులో ఉంది, దాని మీద వడ్డీతో మరో 10 మందిని దర్జాగా పోషించగల స్తోమత మనకుందండి.
2: మరి 10 మందిలో నా మాట పోదా?
0: అయితే ఏమంటారు కదా, ఏమంటారు? అసలు మీరేనే ఇలా మాట్లాడేది? మొదట్లో నన్ను వెళ్ళనే వద్దు, ఉన్న దాంట్లోనే సంతృప్తి పడదామన్న నోరేనా ఇది?
2: అవును, అప్పుడు అలాగే అన్నాను, నువ్వు అలాగే ఉండిపోతే బాగుండేది. కానీ కుటుంబ క్షేమం అంటూ డబ్బు మీద వ్యామోహంతో వెళ్ళింది నువ్వు కాదు, 2 జ్ఞానం తెలియని పిల్లలతో నేను దినదిన గండంలో ఎలా గడిపానో నీకేం తెలుసు? నువ్వు లేని రాత్రులు నేను ఎంత నరకం అనుభవించేవాణ్ణో నీకెలా అర్థమవుతుంది? తల్లి దగ్గర లేని పిల్లల్ని తల్లి బెంగ నుంచి మరిపించేందుకు నేను ఎన్ని పాట్లు పడ్డానో నీకెలా తెలుస్తుంది? ఇన్ని సంవత్సరాలు ఎలా క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడిపానో నీకు అవసరం లేదు అంతేగా.
0: అంటే నేనేమైనా అక్కడ సుఖపడిపోయినా అంటారా? వంటనే ఆడదాన్ని, భర్తకి పిల్లలకి దూరంగా బిక్కు బిక్కుమంటూ ఉన్నాను, మన కుటుంబం కోసం కాదా? ఏదో మీరు త్యాగం చేసినట్టు చెప్తున్నారు.
2: అవును, నువ్వెంతో త్యాగం చేశావు, డబ్బు గనుల కోసం భర్తని పిల్లల్ని వదిలి విదేశాలకు వెళ్ళావు. కానీ ఇక్కడ సంఘంలో బంధువుల్లో నేను ఎన్ని అవమానాలు పడ్డాను. డబ్బు కాసించి పెళ్ళాన్ని పై దేశానికి పంపించాడని, పిల్లల్ని తల్లిని డబ్బు పిచ్చితో వేరు చేశాడని, బంధువులు స్నేహితులు కాకుల్లా పొడుస్తుంటే భరించింది నేనా నువ్వా? అక్కడి నుంచి నువ్వు పంపిన ప్రతి పైసాకి న్యాయం చేస్తూ నీకు లెక్కలు చూపిస్తూ కుస్తీలు పట్టిందెవరు?
0: అవన్నీ నాకు తెలుసు. నన్ను ఎందరో ఎన్నో అన్నారు. మా నాన్నకి జబ్బు చేస్తూ కూడా రాలేదని ఎన్నో మాటలన్నారు. మీ మాటలు నిజమే కావచ్చండి. మీరు ఒంటరితనం మర్చిపోయేందుకు ఎన్నో పనులు సృష్టించుకుని ఉండొచ్చు, ఏదో ప్రాజెక్టు కూడా ఉండొచ్చు. అదంతా వదిలేయండి. ఏమండి, శారీరకంగా బాగుండి ఉంటే నేను తప్పక మరో 2 ఏళ్ళు కష్టపడేదాన్నండి. కానీ నాకు ఎంతో బెంగ భయం పట్టుకున్నాయి, అందుకే అక్కడ ఉండలేకపోయానండి. అయినా మనకున్న ఈ 1 లక్ష చాలవా?
2: చాలవు.
0: చాలవా? భగవంతుడా.

0: శ్వేత చాలాసేపటి నుంచి తయారవుతుంది. ఏ షికారుకో పార్టీకో నా చిట్టి తల్లి శ్వేత ఎంత ఎదిగిపోయింది. చక్రాల్లాంటి కళ్ళు, పచ్చని మొహం, ఎర్రని చిన్ని నోరు, ఆరోగ్యంతో వయసు తెస్తున్న అందాలతో మెలిసిపోతుంది. అప్పా, నా అదిష్టం తగ్గుతుందేమో. ఆ వేసుకున్న మోడర్న్ డ్రెస్కి ఆ హెయిర్ స్టైల్కి చక్కగా నప్పింది. శ్వేత, పార్టీ ఏమైనా ఉందా తల్లి?
1: అవును మమ్మీ.
0: ఏ పార్టీ?
1: అనిల్ బర్త్డే.
0: అనిల్ ఎవరు?
1: అబ్బా, నీకన్నీ ప్రశ్నలే మమ్మీ. అనిల్ నా బాయ్ ఫ్రెండ్, డాడీ ఫ్రెండ్ కొడుకు.
0: శ్వేత, అన్నయ్య గాని డాడీ గాని నీతో వస్తున్నారా?
1: వాళ్ళెందుకు? అనిల్ నా ఫ్రెండ్.
0: పోనీ, నేను రానా?
1: పాప్రే, నువ్వా? పార్టీకా? వద్దు మమ్మీ, బాగుండదు. నీ ఆరోగ్యం చూసుకో.
0: నా బంగారు తల్లి, నేను బాగానే ఉన్నానమ్మా.
1: అయినా వద్దులే, టైం అయిపోతుంది మమ్మీ, నేను వెళ్తున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ ఉందని చెప్పమన్నారు ఇందాక ఫోన్ చేసి, మర్చిపోయాను. అండ్ బబ్లు కోసమైతే చూడకు, వాడికి టైము పాడు ఉండదు. సింధు ఆంటీ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టు వెళ్ళిపోయింది. నీ కాకలిస్తే పెట్టుకుని తినే.
0: ఇంట్లో ఉన్నా ఎంత ఒంటరితనం. ఒకప్పుడు నా అన్నే వీళ్ళంతా ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్న ఒంటరితనం. ఇప్పుడు దగ్గరుంటే మనసులు దూరమైన ఒంటరితనం. రాత్రి 11 కావస్తుంది. శ్వేత ఇంకా రాలేదేమిటి? ఎంతసేపు పార్టీయా? లాభం లేదు. నేనే ఇంటి గృహిణిని. ఇందులో వాళ్ళు మంచి చెడులతో నాకు నిమిత్తం ఉంది. నేను పట్టించుకుని తీరాలి. పట్టించుకుని తీరాలి. అదిగో బబులు కూడా వచ్చినట్టున్నాడు. బబులు, బబులు.
2: మమ్మీ,
0: శ్వేత పార్టీకి వెళ్ళి ఇంకా రాలేదురా?
2: ఓహో,
0: నాకు అనిల్ ఇంటి అడ్రస్ చెప్పరా?
2: చెప్పను.
0: పోనీ, నాతో సాయం రారా?
2: రాను.
0: ఎందుకు?
2: వాళ్ళు ఇంట్లో ఉండరు కనుక.
0: అంటే?
2: అంటే వెళ్ళి చూడు. ఏ పార్కులోనో ఏ చెట్ల చాటునో ఎల్ఎస్డియో గంజాయో పీలుస్తూ ఒకరి ఒళ్ళు ఒకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోతుంటారు.
0: భగవంతుడా, ఎవరు, ఎవరది?
3: నువ్వు ఇంకా నిద్రపోలేదా? సరే సరే, కాస్త లైట్ వేయమలయ.
0: అరే రే, శ్వేతకేమైందండి? అలా వాలిపోయిందేమిటి?
3: ఏం లేదులే, బయట ఏదో కాస్త తల తిరిగిందట. కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే.
1: ఇట్ ఈస్ బ్యాడ్ డ్రీమ్. ఐ లైక్ అనిల్ డాడీ. ఐఎమ్ మ్యాడ్ ఆఫ్ హిమ్.
3: అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమలయ, నేను చూసుకుంటానులే.
0: ఎందుకేనా నన్ను మళ్ళీ దుబాయ్ వెళ్ళమంటున్నారు?
3: ఇప్పుడేం మాట్లాడకు, బబులు వింటాడు.
0: నాకు కావలసింది వంట మనిషి వండి పడేసిన వంట తిని పడుకోవడమేనా? నన్ను వీళ్ళు వేరు చేసి ఎందుకు చూస్తున్నారు? నేను ఎవరికీ అక్కర్లేదా? ఈ ఇంటికింత చేసిన నన్ను ఆయన, పిల్లలు, అప్పులిచ్చి అడగనందుకు బంధువులు నెత్తిన పెట్టుకుంటారు అనుకుంటే ఇదేమిటి ఇలా? అసలు అమ్మ అనే ఒక ప్రాణి ఉందని నా పిల్లలు, భార్య తన కోసం ఎదురు చూస్తుందని నా భర్త అనుకోవటం లేదేమిటి? అక్కడ నేను రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళకి అన్ని భోగాలు అమర్చితే నాకింత మనస్తాపం కలిగించే అధికారం వీళ్ళకేముంది? అసలు ఇండియా వచ్చే ముందు ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇల్లు ఇరుకు కాదు అనుకున్నానే గాని మనసులే ఇరుకైపోతాయి అనుకున్నానా? పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు? బబ్బులు ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నాడు? వాడికి మాత్రం నేనేం తక్కువ చేశాను? ఏ తల్లి ఏ బిడ్డలకి సమకూర్చలేని సౌకర్యాలన్నీ కలగచేశాను. వాళ్ళ చదువులు, భవిష్యత్తు నిరాటంకంగా సాగిపోయే ఏర్పాటు చేశాను. ఇన్ని చేసినా నా మీద ఎందుకు కోపం? వికారంగా తయారైన నా మొహం చూడలేకనా? బబ్బులు భయపడుతున్నాడా, బాధపడుతున్నాడా? వాడికి చిన్నప్పుడు డైరీ రాయటం అలవాటు చేసింది నేనే. నా గురించి వాడు ఏమనుకుంటున్నాడో ఇవాళ నాకు తెలియాలి. బబ్బుల గదిలోకి వెళ్ళి ఆ డైరీ చూస్తాను.
2: అమ్మా, అమ్మంటే ఎంతో ఇష్టం నాకు. శ్వేతని నాకంటే ఎక్కువ అభిమానించినా సహించలేను. అమ్మ దుబాయ్ వెళ్తానంటుంది. ఎంత గర్వంగా ఉంటుంది నాకు, కానీ బెంగగా ఉంటుందేమో. బెంగ పెట్టుకుంటానంటే అమ్మ వెళ్ళదు. అందుకే చెప్పకూడదు, బెంగలేదు వెళ్ళమనే చెప్పాలి. ఎంత, రెండేళ్లేగా?
0: ఇది నేను గల్ఫ్ వెళ్లే ముందు రాసుకున్నాను నా చిట్టి తండ్రి.
2: ఫోన్లో అమ్మ గొంతు గమ్మత్తుగా ఉంది, కానీ మధ్యలో కట్ అయిపోతుంది. అమ్మ రాసే ఉత్తరాల నిండా మా కబుర్లే. నేను కల్లోకి వచ్చానని అమ్మ రాస్తుంటే ఎంత గర్వంగా ఉందో నాకు. అమ్మ బెంగ పెట్టుకోకుండా నేను రోజు అమ్మకి కల్లోకి వస్తే ఎంత బాగుండును.
0: ఇలాగే నేను ఎన్నోసార్లు అనుకున్నానరా నా చిట్టి తండ్రి.
2: డాడీ ఎంత ప్రేమగా చూస్తున్నా, ఎన్ని కొనిపెడుతున్నా గుండెలో ఏదోలా ఉంది. అమ్మ ఎంచెక్క పక్కలో పడుకుని ఎన్ని కథలు చెప్పేది, అన్నీ కంప్యూటర్ కథలే. నేను పెద్ద అయితే కంప్యూటర్ ఇంజనీర్ అయి కొత్త కొత్త కంప్యూటర్లు కనిపెడతాను. ముఖ్యంగా అమ్మ అనే కంప్యూటర్ తయారు చేస్తాను. అప్పుడు నాలాంటి పిల్లలకి అమ్మ ఊరెళ్ళినా బెంగ ఉండదు.
0: నాకన్నా
2: అమ్మ వస్తోంది అంటే ఎంత ఉత్సాహంగా ఉందో. మొన్న టింకు బర్త్డే పార్టీకి వాళ్ళమ్మ వాడికి ఎంత చక్కని ప్రజెంటేషన్ ఇచ్చిందో. బొగ్గు మీద స్వీట్ కిస్. టింకు గాడు ఎంతో గర్వంగా చూశాడు. మమ్మీ వచ్చాక తనివి తీరా అమ్మ చేత ముద్దులు పెట్టించుకోవచ్చు అని ఎంతగా అనుకున్నానో. కానీ అమ్మ రాలేదెందుకో. అమ్మ వస్తే చాలా డబ్బులు ఖర్చైపోతాయట.
0: తప్పంతే నాదేరా నాన్న, ప్రయాణపు ఛార్జీలకే 100,000 అవుతుందని మానేశానరా.
2: అమ్మకి ఈ కొత్త ఇల్లు తప్పక నచ్చుతుంది. కానీ ఎంత అందంగా విశాలంగా ఉన్నా అమ్మ లేకపోతే ఇది బోసిగానే ఉంది. అదే చెప్తే డాడీ గట్టిగా నవ్వేశారు. కారు చూసి నా ఫ్రెండ్స్ అంతా అసూయపడ్డారు. కొందరు నా అదృష్టాన్ని మెచ్చుకుంటే కొందరు అమ్మని పొగిడారు. మరికొందరు డాడీని చిన్న చేసి మాట్లాడారు. డాడీకి చెప్తే అసూయతో 10 మంది అనే మాటలు పట్టించుకుని మనసు పాడు చేసుకోకూడదు అని చెప్పారు. ఎందుకో అమ్మ కల్లో కనిపించి ఏడుస్తోంది. నా మీద బెంగగా ఉందిట. చెల్లిని జాగ్రత్తగా చూడమంటోంది. మధ్యలో మెలకు వచ్చేసింది. కల మరి కాసేపు ఉంటే మరి కాసేపు అమ్మని చూసేవాణ్ణి కదా. అమ్మ మీద బెంగ వస్తే వీడియో కెమెరాలో ఉన్న అమ్మని స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. ఇలా ఎన్నాళ్ళో. అమ్మ ఇంకా వచ్చేస్తే బాగుండును. అక్కడ ఉండడం నాకెందుకో ఇష్టం లేదు. సుబ్రహ్మణ్య అంకుల్ డాడీ దగ్గర అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడితే డాడీ గట్టిగా కేకలు వేసి గెట్అవుట్ అన్నారు. నాకు అంకుల్ని చంపేయాలని ఉంది. అమ్మ ఇంకా రాకపోవడానికి కారణం నోనో అది మాత్రం కాదు.
0: ఆయన కొలిక్ అసూయత నా మీద ఎన్నో అపవాదాలు వేశాడనమాట. అందుకే కాబోలు ఆయన అక్కడ ఉద్యోగం మానేశారు.
2: సాయిబాబాయ్ నెమ్మదిగానే చెల్లి ప్రవర్తన బాగాలేదని కేకలేశాడు. కానీ అది పెద్దగా ఏడుస్తూ బాబాయ్ మీద డాడీతో చాడీలు చెప్పింది. బాబాయికి డాడీకి పోట్లాట.
0: ఇది చెప్పలేకనేమో సాయి నాకు సున్నితంగా ఉత్తరం రాశాడు. పాపిష్టదాన్ని, సాయి డబ్బు కోసం ఉత్తరం రాశాడనుకున్నానే.
2: ఇవాళ డాడీని చెల్లి ఎదిరించింది. కోపం వచ్చి నేనే చెంప పగలగొట్టాను. నన్ను ఎన్ని తిట్టిందో

అమ్మ ఎలాగో రాదు, అక్కడే ఉండిపోతుందేమో. డాడీకి తోడెవరున్నారు? వంటల ఆంటీని పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో. మై గాడ్, ఇన్నేళ్ల తర్వాత అమ్మ వస్తుందన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనిపించలేదు. కానీ ఇంటికొచ్చిన అమ్మని చూసి ఎందుకో ఒక క్షణం ఏడుపొచ్చింది. చంప మీద ఎంతలా కాలిపోయింది. కానీ మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇక్కడ ఒంటరిగా వదిలేసి డబ్బు పిచ్చిలో పడ్డందుకు దేవుడు అమ్మకి బాగా పనిష్మెంట్ ఇచ్చాడు.

0: మావయ్య, నిజంగా ఈ దూరం నేను భరించలేకపోతున్నాను. నాది ఎంత పెద్ద తప్పైనా ఇంత పెద్ద శిక్ష. బబులుకు నా మీద ద్వేషం, శ్వేత తాగి రావటం, ఆయన ఇంటి మొహమే చూడటం లేదు.
1: మలయ్య, శాంతంగా నా మాట వింటావామా?
0: చెప్పండి మావయ్య.
1: మేఘనాథు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు. నీకన్నా అతని మీద నాకు ఎక్కువ విశ్వాసం. చూడమ్మా, నీ పిల్లలది ఎదిగి ఎదిగిన వయసు, తప్పులు తెలియని ప్రాయం, తల్లి సహచర్యం అవసరమైన వయసు. నువ్వు ఎప్పుడొస్తావో తెలియదు, అందుకే నీ కూతురు వేరే స్నేహాలు వెతుక్కుంది. చూడమ్మా, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇద్దరిది సమాన పాత్రే అయినా తల్లికున్న విశాల నేత్రం తండ్రికుండదమ్మా. చూడమ్మా, ఎంత ఉద్యోగస్తురాలైనా పిల్లలు సరైన సమయానికి ఇల్లు చేరకపోతే తల్లి మాత్రమే పసిగట్టగలదు. ఇక నీ కొడుకు పరిస్థితి అంతే. ఇంటికి రాగానే తల్లి కనిపిస్తే వాడికి ఆనందం. బయట ఎన్ని స్నేహాలున్నా తల్లితో అనుబంధానికి ఏదీ సాటి రాదమ్మా. వాడిక అవకాశం లేకే నీ మీద కోపం పెంచుకున్నాడు తప్ప అది ద్వేషం కాదు తల్లి. ఇన్నాళ్ళు డబ్బు మాయలో పడి నీ పిల్లలు పోగొట్టుకున్న ఇన్ని సంవత్సరాల బాల్యాన్ని, అమ్మ సాన్నిహిత్యాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వగలవా అమ్మా? అందుకే నీ కొడుక్కి పెంకితనం, అందుకే వాడికి తండ్రి మీద జాలి. అంతేగాని
0: అదే నిజమైతే మావయ్య, మరి అయినా నేను మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలని ఎందుకు కోరుకున్నట్టు?
1: ఎంత చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు తల్లి. నీకు అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది కనుక డబ్బు కంటే ఆత్మీయుల సాన్నిహిత్యం కావాలనుకున్నావు, కానీ లేకపోతే మరో రెండేళ్లు మరింత సంపాదిస్తూ అక్కడే ఉండిపోవాలనుకోలేదు? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు.
0: మావయ్య, నువ్వు ఎంతో తెలివైన వాడివి. నా తప్పు నా నోటితోనే చెప్పిస్తున్నా. నన్ను క్షమించు మావయ్య, నన్ను క్షమించు. దాపరికం లేకుండా చెప్తున్నాను, ఇప్పుడు నా భర్తని పిల్లల్ని దూరం చేస్తున్న ఆ సంపాదన పట్ల నిజంగానే నాకు వ్యామోహం పోయింది.
1: కానీ మలయ్య, ఆ విషయం మీ ఆయనకి నమ్మకం లేకనే ఈ నాటకం ఆడుతున్నాడు అనుకుంటాను. నువ్వు ఈసారి రాగానే నువ్వు మళ్ళీ వెళ్ళకూడదని దృఢంగా నిశ్చయించుకునే పరిస్థితులు నీ కళ్ళవాడాలనే ఇదంతా చేస్తున్నట్టున్నాడు. మలయ్య, నాకు విషయం చెప్పు.
0: అడగండి.
1: ఇంతకు ముందంతా కాంట్రాక్ట్ పొడిగించుకోమని అతను ఎప్పుడైనా నేను బలవంత పెట్టాడా?
0: లేదు మావయ్య, నేనే.
1: మరెందుకమ్మా అతన్ని తప్పు పడతావు? అందరి చేత నానా మాటలు పడుతూ నీ పుట్టింటి వాళ్ల నుండి అవమానాలు భరిస్తూ సంధి వయసులో ఉన్న పిల్లలతో అతను ఎన్ని అవస్థలు పడుతున్నాడో తెలిస్తే అమ్మా నీ గుండె చెరువు అవుతుంది.
0: బబ్లు డైరీ ద్వారా నాకు అన్ని తెలిసాయి మావయ్య.
1: అదిగో మాటలోనే మీ ఆయన వచ్చాడు. రానాయన.
2: బాబాయ్ గారు, మరింక ఇంటికి వెళ్దామా? లే మలయ్య, పార్క్లో ఆరు బయట చలిగాలి నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నట్టు త్వరగా వెళ్తే శ్వేతని డాక్టర్ దగ్గర నుంచి పికప్ చేసుకోవచ్చు.
0: డాక్టరా?
1: మత్తు మందులకు అలవాటు పడిన పిల్లలకి ట్రీట్మెంట్ అంత త్వరగా అవ్వదు కదమ్మా.
0: మత్తు మందులా? నేనెంత పాపిస్తుందని మావయ్య.
1: మలయ్య, నువ్వింకేం చెప్పకమ్మాయి. నీకు తెలుసా, భర్తకి పిల్లలకి మధ్య భార్య ఒక అందమైన పూలవత్తెం లాంటిదమ్మా. అన్నాళ్ళు నా శిష్యరికం చేశావు, కొన్నంత భర్త అండతో నీ పిల్లలిద్దరిని ఆ మాత్రం దారికి తెచ్చుకోలేవా?
0: నీ మేనగోళ్ళే కదా, తప్పకుండా త్వరలోనే మా మధ్య ఏర్పడిన దూరాన్ని కూడా

0: ఇరిపేయగలను మావయ్యా.
1: మలయ పద కారెక్కు.
0: అలాగేనండి. చీ అనిపించుకుంటూ దేశం కాని దేశంలో ఇన్నాళ్ళు డబ్బు కోసం మనసును కూడా అమ్ముకున్నాను. నా దేశంలోని స్వేచ్ఛ, నా వాళ్ళ ఆప్యాయత అనుబంధాలు అక్కడ ఎన్ని లక్షలిస్తే దొరుకుతాయి?
1: కారు డ్రైవ్ చేస్తున్నాను మలయ్య, నువ్విలా నా భుజం మీద తల అనిస్తే గిలిగింతలుగా ఉంది. పైగా వెనక మీ మావయ్య ఉన్నారు.
0: మావయ్య నిద్రపోతున్నారండి, అయినా పర్వాలేదు, మావయ్య గారు అర్థం చేసుకుంటారులేండి.
1: మరి నువ్వు నన్నెప్పుడు అర్థం చేసుకుంటావు?
0: అర్థం చేసుకున్నాను కనుకనే ఇలా.
1: ఇలా అంటే?
0: పోండి, వెనక సీట్లో మావయ్య గారు ఉన్నారు.
1: ఇందాక ఉన్నా పర్వాలేదన్నావుగా.
0: యు నాటి బాయ్.
1: మై గాడ్, ఈ వయసులో కూడా నేను ఇంకా బాయ్నా? నేను ఆ విషయం నిరూపించుకోవాల్సిందే. ఇళ్ళకు మలయ్య.
2: ఇంతవరకు మలయ సమీరం నాటకం విన్నారు. రచన శ్రీమతి పివి శేషరత్నం. ఇందలి పాత్రలు, పాత్రధారులు: మేఘనాథ్ శ్రీ వేపా తిమ్మయ్య, మలయ వాసిని కుమారి డబ్బీరు జయలక్ష్మి, మలయ తల్లి శ్రీమతి సిహెచ్ రాజకుమారి, మావయ్య శ్రీ ఎన్ పట్టాభిరామారావు, అభిషేక్ శ్రీ ఎస్విఎస్ శంకర్రావు, సాయినాథ్ శ్రీ జీవి త్రినాథరావు, కౌసల్య శ్రీమతి మావూరి విజయలక్ష్మి, వందన శ్రీమతి బివివి లక్ష్మి, శ్వేత కుమారి సిహెచ్ లావణ్యారెడ్డి, బబ్లు చిరంజీవి సాగి బృహతీకృష్ణ కౌశిక్, ధ్వని సంయోజన శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: बोलो बा से क्या होता है?
1: बंदर।
2: बादूर।
0: बनने के बाहर।

0: क्या होता है?
1: तीतर।
0: तकदीर।

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ ശ്രോതലകു శుభ సాయంత్రం. ఈ పొజ్జమట్ల కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటివరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుండి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సొంత కార్యక్రమాలను వింటారు. ఈ కార్యక్రమాలను మీరు 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో వినొచ్చు. స్టూడియోల సమయం 5 గంటలు దాటి 1 నిమిషంగా వస్తుంది. మరికొద్దిసేపట్లో మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. 5:30 సంబురం కార్యక్రమంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. ఇవే కాకుండా మీ మదిని దోచే ఎన్నో కార్యక్రమాలున్నాయి. గా వివరాలు 6:05 ఇయాల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి 100.2 FM మనస్సు నిండా.

మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. మీ మాటల నడుమ మీకు పసందైన పాటల్ని వినిపించే కార్యక్రమం ఇది. ఎంటనే 0873 కోడ్ని జత చేసి 2950881 మరొక నంబర్ 2300081 నంబర్లకు ఫోన్లు చేసి పసందైన పాటల్ని అడిగి ఇనుండ్రి. ఇప్పుడైతే కార్యక్రమంలో విందాం అతడు చిత్రం నుండి పాట.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. సూర్యవంశం చిత్రం నుండి కిలకిల నవ్వే పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు నిర్మల్ జిల్లా ముతోల్ నుండి వంశీప్రియ, శ్వేత, నవీన్, రవి, కవిత, చందు, రేఖ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల 8:45 సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొజ్జామట్ల 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు సూర్యవంశం చిత్రం నుండి పాటను విందాం.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, నా పేరు మౌనిక. బట్టి సౌర్గం గ్రామం మాట్లాడు.
0: మౌనిక ఏం చేస్తుంటారు?
1: నేను హౌస్ వైఫ్, గృహిణి.
0: గృహిణి. ఎంత మంది పిల్లలు?
1: ఇద్దరు పాపలు.
0: ఇద్దరు పాపలు. అలాదే లొల్లి ఉంటది అంతేనా?
1: బాగా ఈ 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి.
0: అవును, కొంతమందికి శుక్రవారం కూడా మధ్యాహ్నం పూట వదిలిండ్రు.
1: అవును,
0: 3 రోజులు అయింది వాళ్ళకైతే. అంతేనా?
1: ఫుల్ డే ఉండే.
0: నిన్న, ఈ రోజు?
1: నిన్న పంపలేదు.
0: ఎందుకు? నిన్న
1: ఇవ్వలేదు, వెళ్ళలేదు, మార్నింగ్ ఇవ్వలేదు కూడా.
0: ఆహా, అయ్యో, స్కూల్లో ప్రోగ్రామ్లన్నీ మిస్ అయినరు అన్నట్టు. అవునా? ఎంతన్నా చిన్నతనం మన బాల్యంలో జరుపుకున్న

0: స్వాతంత్ర దినోత్సవానికి ఇప్పటికి చాలా తేడా ఉంటది. ఆ హుషారే వేరు లోపల, అంతేనా?
1: అవునండి.
0: ఇంకా ఏ పాట విందామని చేసిండ్రు, మాట చెప్పుండ్రు పాట అయినకి?
1: ఆహ్వానం సినిమా దేవతలారా.
0: సినిమాలు చూస్తుంటారా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి? పాటలు ఎక్కువ వింటారు, కొత్త పాత అన్ని వింటూ ఉంటారు. తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది విందామా. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటలు వినొచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అయితే శ్రోత లైన్లో ఉన్నారు. హలో
1: హలో,
0: శుభ సాయంత్రం అండి.
1: శుభ సాయంత్రం.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఏరగట్ల మండలం, తాళారాం.
0: ఏం చేస్తుంటారు? మీ పేరు చెప్పలేదు ఇంతకి.
1: నా పేరు మోహన్ మేడం.
0: ఏం చేస్తుంటారు మోహన్?
1: నేను హెల్త్ అసిస్టెంట్ గా జాబ్ చేస్తాను మేడం.
0: అవునా? అయితే మా అందరికి ఏదైనా చిట్కా చెప్పాలా? హెల్త్ అసిస్టెంట్ గా చేస్తారు కాబట్టి.
1: మేడం ఇప్పుడు వర్షాకాలం సీజన్ కదా మేడం, దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి మేడం.
0: ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
1: అంటే కొబ్బరి చిప్పలు, ఇప్పుడు పడేసినటువంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మేడం, ప్లస్ అవి తీసేయాలి మేడం. సమ్మర్ లో కూలర్లు ఉంటాయి కదా మేడం, కూలర్లలో వాటర్ అట్లనే మర్చిపోతారు మేడం.
0: అవును.
1: అందులో లార్వా వృద్ధి చెంది దోమలు తయారైతాయి మేడం. అవి కూడా అటువంటి వాటర్ లేకుండా చూసుకోవాలి.
0: అదే నిల్వ ఎక్కడ వాటర్, ఇంటి పక్కల గాని మన పరిసరాల్లో వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి, అంతేనా?
1: అవును మేడం.
0: ఇంకా చెప్పండి, మరి మంచి చిట్కా అయితే చెప్పింది అందరికి.
1: వర్షాకాలంలో అంటే కాచి వాడుకొచ్చినటువంటి వాటర్ తీసుకుంటే బెటర్ ఉంటది మేడం.
0: అవునవును. గోరువెచ్చని నీళ్ళు తాగడం, వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడం, అంతేనా? ఇట్లా కొన్ని మనంతట మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వచ్చినా కూడా తక్కువ దాంట్లోనే తగ్గిపోయే అవకాశం ఉంటది, మనకు రోగ నిరోధక శక్తి పెరిగి. అవునా?
1: అవును మేడం.
0: చెప్పండి, మరి ఏ పాట వింటారు?
1: వెలుగునీడల సినిమా నుంచి పాడబోయి భారతీయుడ.
0: పాడబోయి భారతీయుడ తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.
1: మేడం శ్రోతల పేరు మేడం, ఉన్న చందన కావ్య, అందరికి హాయ్ చెప్పండి మేడం.
0: మీరు చెప్పిన అందరికీ హాయ్, పాట వస్తుంది, విందాం మరి.
1: థ్యాంక్ యూ మేడం.

మీరు చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో పాటల్ని చివరగా విందాం. కార్తికేయ చిత్రం నుండి హరిచరణ్ ఆలపించిన గీతం. సాహిత్యం వనమాలి, సంగీతం శేఖర్ చంద్ర.

మీరు విన్న ఆ పాటతో ఎల్టీ మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పుజ్జామట్ల 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇక ఇప్పుడు ఫోన్లు కలవని వాళ్ళు రాత్రి 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటల్ని అడిగి వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సంబురం పిల్లల కార్యక్రమం. చిట్టిపొట్టి చిన్నారుల ప్రతిభా నైపుణ్యాలను, వారు సాధించిన విజయాలు, వారు పాడే పాటలు, చెప్పే కథలు, ఇలా ఎన్నో తీర్ల విషయాలను ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు వినిపించే కార్యక్రమమే సంబురం. ఇయాల్టి సంబురం కార్యక్రమంలో విందాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండలం వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం.

0: ఈరోజు సంబురం చిన్నపిల్లల కార్యక్రమంలో మేము అంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండలం వేంపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులం. పాటలు, పద్యాలు, సూక్తులు, కవితలు, ఏకపాత్రాభినయం ఇంకా పలు అంశాలను వినిపించబోతున్నాం. నా పేరు ఎల్ విజయ్ కుమార్, 10వ తరగతి చదువుతున్నాను. ఈ కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు మా పాఠశాల విద్యార్థులు వినిపించే పాటలను విందాం. ఈనాటి కార్యక్రమాన్ని సూక్తి పఠనంతో ప్రారంభించుకుందాం. 9వ తరగతి చదువుతున్న చెంటి సూక్తిని చెప్పడానికి ఆనందంగా ముందుకు వస్తున్నాడు.
1: ఫలితమును ఆశించకుండా ప్రయత్నించే వారికి విజయం తప్పక లభిస్తుంది.
0: ఈ సూక్తిని ఆచరిస్తే లోకంలో సోమరితనం అనేదే ఉండదు కదా. శభాష్ చెంటి. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న శైలజ తన మధుర కంఠంతో అమ్మ యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ పాట పాడబోతుంది.
2: బిడ్డకు ఊపిరి తల్లంటే తల్లికి ప్రాణం బిడ్డ.

0: బిడ్డంటే.
1: ఊపిరి తల్లంటూ చాలా హృదయంగా పాడింది. ఇప్పుడు తన చిట్టి పొట్టి మాటలతో నీలవేణి శతకం నుండి నీతి పద్యాలను వినిపించడానికి ఉత్సాహపడుతున్న 6వ తరగతి చదువుతున్న సల్పాల లావణ్య పిలుద్దామా?

0: సమకాలీన విషయాలను చాలా సరళమైన పదాలతో అనంతమైన అర్థాన్ని వివరించినందుకు చిన్నారికి ఆశీస్సులు. ఇక 10వ తరగతి చదువుతున్న చౌదరి మౌనికను పిలుద్దాం. మౌనిక సామాజిక బాధ్యతను తన ఏకపాత్ర ద్వారా వివరించడానికి ఉత్సాహంగా వస్తుంది.
1: అమ్మా అమ్మా, సమయం మించిపోతుందే, తొందరగా బడికి వెళ్ళాలి. తినడానికి డబ్బాల అన్నం పెట్టమ్మా. అయ్యో, ప్లాస్టిక్ బాక్స్లో పెట్టవేందమ్మా అన్నం. ప్లాస్టిక్ బాక్స్లో వేడివేడి పదార్థాలు పెడితే ఆహారంతో పాటు ప్లాస్టిక్ కూడా కలిసిపోతుంది. దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. హా అమ్మా, మొన్న నాన్న తెచ్చాడు కదా ఆ స్టీల్ డబ్బా, దాంట్లో పెట్టు. హా అమ్మా, మనం ప్లాస్టిక్ కవర్ల బదులుగా గుడ్డతో కుట్టిన సంచులను వాడుదామే. హా అమ్మా, మా పాత బట్టలున్నాయి కదా, వాటితో సంచులను తయారు చేసుకుందాం. సరేనా? మా మంచి అమ్మ, ఈరోజు మంచి పనికి శ్రీకారం చుడదాం. పదమ్మా, మా స్నేహితులకు కూడా చెప్తా. ప్లాస్టిక్ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం.
0: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఆలోచింపజేస్తున్నందుకు వాహా అనక తప్పదు. కోట సిద్ధార్థ 9వ తరగతి విద్యార్థి తన సూక్తిని వినిపించడానికి పరుగు పరుగున వస్తున్నాడు.
2: శిలకు శిల్పి రూపమిచ్చిన రీతిగా నీలోని శీల సంపదను రూపొందించుకో మానవ.
0: మానవుణ్ణి మేల్కొల్పినట్టుగా ఉంది కదూ. ఇప్పుడు విద్యార్థిని లావణ్య నిదానమే ప్రధానమంటూ మన దేశం యొక్క ప్రత్యేకతను చాటడానికి వస్తోంది. పిలుద్దామా?

0: విన్నారా, ఎంత బాగా పాడిందో కదూ. ఇప్పుడు ఒక సూక్తిని విందామా. 8వ తరగతి విద్యార్థి సల్పాల రమేష్ ఒక మంచి మాటను చెప్పడానికి సంబరంగా వస్తున్నాడు.
1: సంకల్పము సాధన సకల కార్యములకు మూలం.
0: విన్నారు కదా ఎంత బాగా చెప్పాడో రమేష్. ఇప్పుడు 7వ తరగతి చదువుతున్న తుకారం కూరగాయల గేయాన్ని ఆలపించడానికి కూరగాయలను తన గలంలో వేసుకుని వస్తున్నాడు.

0: పాలకూర వచ్చింది పరుగు పరుగున, తోటకూర వచ్చింది త్వర త్వరగా, బీరకాయ వచ్చింది బీర బీరగా, దోసకాయ వచ్చింది దోర దోరగా, టమాటా వచ్చింది టిక్కు టిక్కున, పప్పమ్మ వచ్చింది వయ్యారంగా, చింతపండు వచ్చింది చిందులేయంగా, వంకాయ వచ్చింది వడి వడిగా, ఆసరాగా వచ్చింది కత్తిపీట, అమ్మేమో వండింది రుచి రుచిగా, అందరము తిన్నాము కడుపు నిండా.
1: వాళ్ళమ్మ ఎంత బాగా వండిందో కదా. ఇప్పుడు 9వ తరగతి విద్యార్థి ఆత్మకూరి శ్రీచంద్రచారి ప్రకృతి అను కవితా శీర్షికతో తన మధుర స్వరంతో సిద్ధంగా ఉన్నాడు, పిలుద్దామా?
2: అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ప్రకృతికాంత సౌందర్యాన్ని వర్ణిస్తూ పులకించిన నా మనసు యొక్క ఆనందాన్ని ఒక చిన్న వచన కవిత రూపంలో చెప్పాలనుకుంటున్నాను. ఆలకించి ఆనందిస్తారని ఆశిస్తూ ప్రారంభిస్తున్నాను. మావిచిగురు మాట్లాడిన వేళ, మది పులకరించిన వేళ, ప్రకృతమ్మ పరవశించిన వేళ, కోయిలమ్మ రాగాలు మీటిన వేళ, మనిషి తన్మయత్వం చెందిన వేళ, విరబూసిన సుమములు పలకరించిన వేళ, ఈ వేళలు సమ్మేళనమై నవకాంతులు విరజిమ్ముతూ ప్రకృతికాంత ఆరాధనలో మనిషిని ఓలలాడిస్తున్నాయి. ఇలా పచ్చదనం వెళ్ళి విరియాలంటే, ప్రతి ఇల్లు నందనవనం కావాలంటే, మురిపెంగా మొక్కలను నాటుదాం, భావితరాలకు భాసటగా నిలుద్దాం.
1: రమ్యంగా వర్ణిస్తూ పచ్చదనంతో కూడిన సందేశాన్ని ఎంత బాగా చెప్పాడో కదా. ఇప్పుడు చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ శైలజ 9వ తరగతి ఒక గేయాన్ని వినిపించబోతుంది.
3: గొర్రెల్ని కాసుకుంటూ గోలుమాలు కాకురో గోపయ్యో గోపయ్య, అక్షరమే అక్క.

0: తో పోయి చదివేంటో తెలియక తికమక పడుతున్న తిమ్మయ్యలో తిమ్మయ్యలో కలిమిలో చెలిమిలో తోడుండే దోస్తురా కష్టాన నష్టాన కాపాడే కరుణమ్మా. ఇష్టంగా బతకచ్చు అనుకున్నది చేయచ్చు ఏదైనా కావచ్చు చదువుకుంటే చదువుకుంటే. కొడుకాని బిడ్డాని భేదాము చూపకు బడిలోనా చేర్పించు ధైర్యము స్థైర్యము చదువేనే చెల్లమ్మ చెల్లమ్మ. చింతాలు చింతాకు రాకుండా చేసేది చదువేనే అమ్మమ్మ అమ్మమ్మ. మర్యాద మా నాన్న చదువుతోని వచ్చురా మాలిన్యం తొలుగురా చదువుకుంటే చదువుకుంటే. ఏ లోటు రాకుండా ఉచితంగా చదువును చెప్పిస్తూ చెప్పిస్తూ ప్రతిరోజు ముద్దాలు పెడుతుందిరా. అందుకే చదువుకో చెప్పింది వినుకో అందుకే చదువుకో చెప్పింది వినుకో.
1: చాలా చాలా బాగా పాడింది. కాసేపు పండ్లను ఆరగిద్దామా. ఈ గేయాన్ని 7వ తరగతి విద్యార్థి అయిన సిద్ధు పాడడానికి వస్తున్నాడు.
2: అరటి

0: ద్రాక్ష పండ్లు తిన్నాము ఏమరంజుగా, మామిడి పండ్లు తిన్నాము మజా మజాగా. పండ్లన్నీ తినండి, ఏ రోగం రాదండి, మా మాట నమ్మండి, మా మాట నమ్మండి.
1: విన్నారా, అన్ని రకాల పండ్లను తింటే ఏ అనారోగ్యం కలగదని ఎంతో బాగా చెప్పాడు. ఇప్పుడు 6వ తరగతి చదువుతున్న డోలే వైశాలి ఒక అల్లరి గేయని పాడడానికి వస్తుంది.
2: కోతిమూక చెప్పింది అల్లరి బాగా చెయ్యమని, కాకుల గుంపు చెప్పింది కలిసి కట్టుగా ఉండమని, చీమల దండు చెప్పింది లైనుగా మీరు వెళ్ళమని, పావురమెంతో చెప్పింది

0: హాయిగా ఉన్నాము.
1: ఎంత గమ్మత్తుగా ఉందో కదా. ఇప్పుడు మందార మాలతో ఒక కవితను పట్టుకుని వస్తుంది 7వ తరగతి విద్యార్థి వడై మౌనిక.

0: విల్లులం.
1: మీరందరూ విని ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు చక్కగా చదవండి అంటూ పూలను చల్లుతూ ఒక చిన్ని గేయాన్ని చదవబోతుంది పెంటపర్తి కీర్తన.
0: మల్లె పువ్వుల మాట్లాడండి, బంతి పువ్వుల బడికి రండి, చాబంతిలా చక్కగా చదవండి, మందారంలా మసలుకోండి, కనకంబరమై కీర్తినే పొందండి.
1: రమ్యంగా పాడింది కదూ. అవ్వ కొలతకు తవ్వ అంటూ సామెతను ఒక చిన్ని కథ రూపంలో వివరించబోతుంది 9వ తరగతి సంగీత.
2: ఈరోజు నేను ఓ చిన్న సామెత కథని చెప్పబోతున్నాను. అదేంటో తెలుసా? ఇంటికి అవ్వ, కొలతకి తవ్వ. తవ్వ అంటే ధాన్యాన్ని కొలిచే కొలత పాత్ర. చెక్కతోనో ఇనుముతోనో దీన్ని తయారు చేస్తారు. వ్యవసాయదారుల ఇంట తప్పక కనిపిస్తుంది. అలాగే ఉమ్మడి కుటుంబాల్లో తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, అన్నలు, వదినలతో పాటే తాత, అవ్వ కూడా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ వాళ్ళ ఆధిక్యత కొనసాగుతుంది. ఇంటి పెద్దలుగా వాళ్ళని అందరూ గౌరవిస్తారు. అవ్వ, జీజీ అంటూ ప్రేమగా చూస్తారు. అవ్వని ఎలాగైతే ఇంటికి పెద్ద దిక్కుగా ముఖ్యమైన వ్యక్తిగా భావిస్తారో, ధాన్యం కొలతల్లో తవ్వకి అంతే ప్రాముఖ్యతనిస్తారు. తెలిసిందా పిల్లలు?
1: ఒక మంచి విషయం నేర్చుకున్నాం కదూ. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న ఆత్మకూరి శ్రీచంద్రాచారి ఒక సూక్తిని చెప్పబోతున్నాడు.
3: గర్వము, అహంకారము మన ఎదుగుదలకు ప్రతిబంధకాలు.
1: నిజాన్ని నిగ్గు తేల్చేదిగా ఉంది కదూ. ఇప్పుడు 6వ తరగతి చదువుతున్న అసంపల్లి అంజలి శాంతి సందేశం ఇవ్వబోతుంది.
4: అహింస.

0: లంబే మోత శాంతికి దూతలం మేమవుతాం, ప్రశాంతికి బాటలు మేం వేస్తాం. ధన్యవాదాలు.
1: ఎంత మంచి సందేశాన్ని ఇచ్చిందో మరి. ఇప్పుడు గౌత్ర సాయి కుమార్ ఒక చిన్న గేయాన్ని పాడుతున్నాడు.
0: రాము సోము రారండి, గంగా మంగా రారండి, కలిసి కట్టుగా ఉందాము, జగమే మనమని అందాము, నీది నాది అనమండి, అందరం ఒకటై అవునండి.
1: గంగా మంగా అంటూ ఎంత చక్కగా పాడాడో కదా. ఇప్పుడు జానపద కళారూపాల్లో భాగమైన తుపాకీ రాముడు పిట్టాల దొర చేసే హాస్యాన్ని మనందరం ఆస్వాదిద్దామా? మాటలు వింటే పగలబడి నవ్వుతాం. డాంబికాలు చెబుతూ తనలోని లేమిని గుర్తించడాన్ని అందరినీ నవ్విస్తూ ఇంటింటికి తిరిగి యాచిస్తుంటాడు. పగటి వేషగాడు ఏం మాట్లాడుతున్నాడో విందామా? పాదతురతి మోర్లే గణపతి వస్తున్నాడు.
2: అచ్చిన అచ్చిన, నేనే మా రాజా, మా రాజా, మా తాత తట్టల్దురా, మా నాయన బుట్టల్దురా, నన్నందరు లక్తోర్ సాబ్ అంటారు. మాటకు నేనే నవాబును, పూటకు లేని గరీబును, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరను. మాటకు నేనే నవాబును, పూటకు లేని గరీబును, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరను. మహారాజా, మహారాజా, నాకేం తక్కువ లేదు, తీసుకు తింటే తరుక్కుపోతానని అడుక్కు తింటున్నా. మా ఇంట్లో పెళ్లికి లోకమంతా వచ్చింది, అందరికీ సరిపోవాలని సెర్ల బియ్యం పోసి తూమ్ కింద మంట పెట్టిన, చింతాకిస్తరాకేసి ఇద్దరికి చెప్పున వడ్డిస్తే లొట్టలేసుకుని తిన్నారు దొరా. మీ అందరిని చూస్తుంటే మా ఇంట్లో పెళ్లికి వచ్చినట్లున్నారు, కానీ కట్నాల బుక్కులు మాత్రం ఒక్కర్ల పేరు లేదు. అయితే మాయే తీయండి, మళ్ళా మీ ఇంటికి వచ్చినప్పుడు కట్నాలు రాసేయండి. మళ్ళస్తా, అమెరికా నుండి పెద్ద సార్లు కూడా ఫోన్ చేస్తాండ్రు, అందరికి శనార్థులు, ఇక వస్తా మళ్ళా.
1: ఇంత మంచి హాస్యాన్ని పండించే పిట్టల దొరలు ఇప్పుడు కనబడతలేరు కదా. ఇప్పుడు పదవ తరగతి విద్యార్థినులు చౌదరి సంగీత, చౌదరి మౌనిక, చౌదరి సాయి పావనిలు చెట్టమ్మ చెట్టమ్మ అంటూ పాట పాడబోతున్నారు.

0: ఎంత సందేశాత్మకంగా రసరమ్యంగా పాడారో కదా పిల్లలు. మనం సంక్రాంతి పండుగను 4 రోజులు జరుపుకుంటాం కదా. 4వ రోజైన కనుమ పై వచ్చిన సామెత కనుమనాడు మినుములు తినాలి అనే సామెత ఎందుకొచ్చిందో తెలుసుకుందామా శీర్షికన ఇప్పుడు నేను వివరించబోతున్నాను. నేస్తాలు, మనకు సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం కదా. ఎందుకంటే మనందరికీ పిండి వంటలంటే ఇష్టం కదా. సకినాలు, అరిసెలు, గారెలు, లడ్డూలు, ఇలా ఏం చక్క మనందరం ఆరగించుకోవచ్చు కదా. అయితే నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, వింటారా? సంక్రాంతి పండుగ గురించి. సంక్రాంతి అంటేనే లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడమే. భోగి మంటలు, పతంగులు ఎగరవేయడం, డూడు బసవన్నలు, హరిదాసులు, కొమ్మదాసరులు, బుడబుక్కల వాళ్ళ కలలతో ప్రతి పల్లె, ప్రతి గడప కలకలలాడుతూ కనిపిస్తుంది. మరి కనుమనాడు మినుములు తినాలనే సామెత ఎందుకొచ్చిందో తెలుసుకుందామా? రండి. సంక్రాంతి మరునాడునే కనుమ అంటారు. దీనినే పశువుల పండుగగా కూడా పిలుస్తారు. రైతన్నలకు ప్రీతిపాత్రమైన పండుగ. పశువులు పాడి పంటలకు మూలస్తంభాలు. మనిషి మనుగడకు కూడా పశుపక్షదాలే కారణం. కాబట్టి కనుమ రోజు పశువులను పూజించి కృతజ్ఞతలు తెలిపే సాంప్రదాయం అనాదిగా వస్తుంది. సంక్రాంతి రోజు చాలామంది తిలదానాలు చేస్తారు. పురాణాల ప్రకారం సూర్యునికి, యమునికి నువ్వులంటే ప్రీతి. అందుకే మాకు ఆయురారోగ్యాలు ప్రసాదించు స్వామి అంటూ ప్రార్థిస్తూ దానం చేస్తారు. అలానే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు తింటారు. సంక్రాంతి నాటికి చలి ఎక్కువ కాబట్టి నువ్వులు తింటే శరీరానికి వేడి కలుగుతుంది. చర్మ వ్యాధులు రాకుండా నువ్వుల నూనె ఒంటికి రాసుకొని స్నానాలు చేస్తుంటారు. ఇక కనుమనాడు మినుములు తినాలనే సామెత ఎందుకొచ్చిందో తెలుసుకుందాము. ముక్కనుమ కనుమకు పొడిగింపు. ఈ రోజంతా మాంసాహారానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. మినుము గారెలు కూడా చేస్తారు. మినుముల్లో మాంసం కృత్తులు పుష్కలంగా ఉంటాయి. అందుకే కనుమ రోజు మినుములు తినాలనే సామెత పుట్టింది. ఇలా సంక్రాంతి సంబురాలు 4 రోజుల పాటు ఆనందోత్సవాల నడుమ జరిగిపోతాయి. కనుమనాడు కాకైన కదలదు అనే సామెత మన అందరికీ తెలిసిందే కదా. మీరందరూ శ్రద్ధగా కనుమ యొక్క విశిష్టతను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు సమయం యొక్క విలువను తెలియజేస్తూ ఒక వచన కవితను చెప్పడానికి 9వ తరగతి చదువుతున్న లావణ్య వస్తున్నది.
1: కాలాన్ని నిందిస్తూ కర్తవ్యాన్ని మరువకు, మర్రి విత్తును చూశావా, మహావృక్షం ఎలా అయ్యిందో, చినుకమ్మను చూశావా, చిందులేసే నదిలా ఎలా మారిందో, చేతివేళ్లను చూశావా, చేతనకు ఎలా చేయూతనిస్తున్నాయో, సృష్టిలోని ప్రతి జీవి ప్రతిస్పందిస్తుంది, అందులో నీ ఉండేలా నడుచుకో, అందరి వాడివై మసులుకో, అంబరాన నిలిచిపో, ఇదే నా వాంఛ.
0: సమయం విలువను ఎంత బాగా తెలియజెప్పిందో కదా. ఇప్పుడు 7వ తరగతి విద్యార్థి వడై మౌనిక నీతి పద్యమును చెప్పడాని ఉత్సాహపడుతున్నది. పిలుద్దామా?
2: చదువు మీద శ్రద్ధ చక్కగా నిలుపుము, భవిత మీద ఆశ భద్రమిచ్చు, మనసు కోతి కనుక మంచిగా నుండుము, నీలవేని మాట నిజము వినుము.

0: తోచును నీలవేని మాట నిజము వినుము.
1: శ్రద్ధగా విన్నారు కదా, ఎంత నీతి ఉందో పద్యాల్లో. అల్లరి జల్లులు పడుతూ ఉంటే అంటూ ఆనందంగా గేయాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తుంది 6వ తరగతి విద్యార్థిని లెండుగురే లావణ్య.
2: అల్లరి జల్లులు పడుతూ ఉంటే నవ్వుల పువ్వుల పూయిస్తాం,

0: అవుతాను, లోకం పోకడం మారుస్తాను, ఇంజనీర్ అవుతాను, పరిశ్రమలే స్థాపిస్తాను, ఉపాధినే కల్పిస్తాను.
1: చిట్టి పొట్టి మాటలతో ఎంత బాగా పాడిందో కదా. ఇప్పుడు 6వ తరగతి చదువుతున్న నికురి అఖిల ఒక చిలిపి గేయాన్ని పాడబోతుంది, విందామందరం.
2: గులాబీ పువ్వులం చలాకి దివ్యలం, చిలిపికి మేమే వారసులం, ఏమీ తెలియని పిల్లలం.
1: అబ్బో ఎంత ముద్దుగా పాడిందో కదా. ఇప్పుడు బాలలం బాలలం అంటూ ఒక చిట్టి గేయాన్ని పాడడానికి వస్తున్న 6వ తరగతి విద్యార్థిని రవళిని పిలుద్దాం.
3: వస్తున్నా.

చెట్టుక్కున పాడి చిట్టుక్కున వెళ్ళిపోయింది కదూ. ఈనాటి ఈ కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఆనందింప చేసిందని అనుకుంటున్నాను.

ఇప్పటి వరకు మీరు సంబరం కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలం వేంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. ఇది ఇయాల్టి సంబురం పిల్లల కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం పొద్జామట్ల 5:30 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్జామట్ల 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మత్తెల కృష్ణప్రియతో ముచ్చట పాటల నడుమ వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోల సమయం 6:00 వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ఇలా ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా, అట్లని రేపు ప్రసారం కానున్న కార్యక్రమాలు వాటి వివరాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రాత్రి 7:15 పత్తి పంటలో వివిధ దశలు తొలి దశలో చేపట్టవలసిన యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట, ఇంకా రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ప్రసారమవుతుంది. దిల్ పసంద్ కార్యక్రమంలో రాత్రి 7:45 హిందీ సినిమా పాటల్ని వింటారు. కథనం కార్యక్రమంలో రాత్రి 9:30 మా ఊరి భాగవతం కథలు, సంపుటి నుండి వాన కొట్టింది కథ వింటారు. ఇక ఇనుడి కార్యక్రమంలో కథా రచయిత ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు చెన్నూరు సీతారాంబాబుతో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది రాత్రి 9:45. ఇక రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో షాహిద్ భగత్ సింగ్ నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు పొద్దుగల్లా 6:10 ప్రార్థన కార్యక్రమంలో శివాష్టకాలు వింటారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపొద్దుగల్లా 7:15 యోగమనే అదృష్టం శీర్షికన కూర్చొని చేసే యోగాసనాల గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా నాగుల పంచమి పండగ గురించి బోత్ మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపురావుతో ముచ్చట, అట్లనే పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 43వ భాగం వింటారు. అంశం కొరవి గోపరాజు. గిరిపదం కార్యక్రమంలో రేపొద్దుమట్ల 6:20 బజారత్నూర్ మండలం అందగూడ గ్రామానికి చెందిన చహకట్టి జానకి బృందం గోండిలో పాడిన నాగేంద్రుని పాటలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడిన గోండి భజనలను వింటారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట, అట్లనే ఆగస్టు మాసంలో వరిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట వింటారు. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి బాగో

రాత్రి 10:30 మద్రిమలో ఆయన పాటల్ని వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆదివాసీ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు పర్యటనలో హామీ ఇచ్చారు. స్మార్ట్ కార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి పాత రేషన్ పుస్తకాలతో వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ, ఎస్ఈబీసీ వర్గాల జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు. ఈరోజు హైదరాబాద్, జగిత్యాలతో సహా 12 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. పీసీసీ అధ్యక్షుడిగా సమ్మక్క, సారలక్క ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ సముదాయ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ది చేశామని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష చేసి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
1: ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని మీ గోదావరి పక్కన పోతున్నా ములుగు ప్రాంతానికి నీళ్లు లేవంటే సాగునీటి ప్రాజెక్టులు నిధులు ఇవ్వడమే కాకుండా నాడు ఒక అద్భుతమైన కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించుకున్నాం. నిరుద్యోగ యువకులకు, మా విద్యార్థులకు నర్సరీ నుంచి 12th class వరకు ఎడ్యుకేషన్, 12th class తర్వాత విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీపడి మీరు రాణించగలుగుతారు.
0: అంతకుముందు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. వితంతు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ములుగులో కొత్తగా ఏర్పాటు చేసిన పైలాన్ను, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రులతో కలిసి ప్రారంభించారు. హన్మకొండ జిల్లా పరకాలలో 484.42 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, పరకాల ఎర్రగట్టు గుట్ట 4 లేన్ల రోడ్డు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఇందిరా మహిళా డైరీ ప్లాంట్, కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ది పనులతో పాటు విద్యుత్ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా 100 పడకల ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్మార్ట్ కార్డులు, ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించి పాత రేషన్ పుస్తకాలతో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గిస్తాయని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. బంజారాహిల్స్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడంతో పాటు సంక్షేమ ప్రయోజనాలను పారదర్శకంగా సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2027 జనాభా లెక్కల్లో ఓబీసీ, ఎస్ఈబీసీ వర్గాల జనాభాను శాస్త్రీయంగా, పారదర్శకంగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాని

0: నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖలో ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే ఓబీసీ ఎస్సీ బీసీలకు కూడా ప్రత్యేక కేటగిరీని జనాభా లెక్కల ప్రశ్నావళిలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కళారూపాలను గత వైభవంగా మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం నిర్వహించిన సాంస్కృతిక సంబరాలు 2026 కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ బతుకమ్మ, బోనాలు, సమ్మక్క, సారలమ్మ జాతర వంటి పండుగలు తెలంగాణ ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శవంతమైన నాయకత్వం, రాజనీతిజ్ఞత నేటికీ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, బలమైన, సంపన్నమైన, స్వావలంబన కలిగిన భారతదేశం కోసం వాజ్పేయి కన్న దార్శనికత దేశానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో 1082 పడకలు, వాటిలో 300 ఐసీయు బెడ్లు ఉన్నాయి. 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు పరీక్షల నమూనాలను వెంట వెంటనే తరలించే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోతో పాటు కేంద్ర ప్రభుత్వ వివరాలను పొందుపరచాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. మంచిర్యాలలో మాట్లాడుతూ ఆయన,
1: 2029 వరకు దేశంలో ఉన్న 82 కోట్ల జనాభా ప్రతి నెల 5 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, అది అమల్లోకి వచ్చింది. మన తెలంగాణలో కూడా ప్రతి నెల రేషన్ బియ్యం ఇస్తుంది. ఇది మోడీ గారి ఫోటో ఎందుకు పెడతలేరు? ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.
0: ఆసిఫాబాద్ జిల్లా డబ్బా ధరంపల్లి గ్రామానికి చెందిన చింతల బాలాజీ అనే యువ రైతు తక్కువ ఖర్చుతో నాబార్డు సహకారంతో ఆర్గానిక్ ఎరువుల తయారీ చేసి ఆదర్శ రైతు అనిపించుకుంటున్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: పత్తికి గానీ 50 మోతాదులో వాడుకోవాలి, 200 లీటర్ నీళ్ళలో 10 కిలోల పేడ, 2 కిలోల శనగపిండి, 2 కిలోల అప్పటి బెల్లము, 2 కిలోలు అది పోసుకొని 15 రోజులు పొద్దున సాయంత్రం కలుపుకున్న తర్వాత ఒక 20 రోజులలో మనకు లిక్విడ్ తయారైతుంది. 200 లీటర్లు మినిమం ఒక 50 ఎకరాలు వాడుకోవచ్చు.
0: గ్రామాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆశిరెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. ఈరోజు హైదరాబాద్, జగిత్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలుతో సహా 10 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు మండల కేంద్రాల్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో సమస్యలు తక్షణమే పరిష్కరించే దిశగా ప్రజావాణిని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్ కు వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టులో క్రమంగా నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరడంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ నీటి మట్టం ప్రస్తుతం 526 అడుగులకు చేరింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉందని, దీంతో సకాలంలో భూ సర్వేలు చేయలేకపోతున్నామని జిల్లా ల్యాండ్ సర్వే అధికారి నరసింహమూర్తి అన్నారు. జిల్లా వ్యాప్తంగా 255 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి త్వరలో నివేదిక ఇస్తామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఉన్నందున రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించి పప్పు దినుసులు, నూనె గింజలు, చిరుధాన్యాలు వంటి మెట్ట పంటల వైపు రైతులు మళ్లాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దస్ జానయ్య సూచించారు. నల్గొండలో వ్యవసాయ రంగంపై రైతు సంఘం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు తెలుగు జానపద సంగీత పాటల కార్యక్రమం. ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం. ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం వింటారు.
1: అక్క, జాబ్ దొరికింది.
2: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడ్ అంత షాపింగ్?
1: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
2: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
1: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
2: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
1: కానీ అక్క
2: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
1: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
3: ఆర్బీఐ చెబుతుంది,
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఇది మనయాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు పల్లె పదాలు కార్యక్రమాన్ని వింటున్నారు. ఊళ్ళలో ప్రజలు తమ శ్రమను మర్చి ఆనందంగా ఉండడానికి హాయిగా పాడుకునే పాటలే పల్లె పదాలు. వ్యవసాయ పనుల్లో సరదాగా పాడే పాటలు, భావమర్దళ్ళు పాటలు, ప్రేమ పెళ్లి పాటలు, బియ్యం దంచుతూ పప్పులు ఇసురుతూ ఇలా ప్రతి పని చేస్తూ పాటలు పాడుతుంటారు. అంతేకాకుండా భజనలు, కీర్తనలు, దేవుని పాటలు ఇలా ఎన్నో తీర్ల జానపద పాటలు పాడుతుంటారు పల్లె జనం. అలాంటి పాటలన్నీ కలగలిపి ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు వినిపిస్తుంది ఈ పల్లె పదాలు కార్యక్రమంలో. ఇయాల్టి కార్యక్రమంలో ముందుగా విందాం. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం.
7: గ్రామం కజ్జల్ర, తలమడుగు మండలము, నాతో నిన్నోళ్ళు లక్ష్మి, గజ్జల అనిత, గజ్జల గంగమ్మ, సాకిపల్లి విజయ, దాసరి ఆశమ్మ. నేను వాడబోయేటి పాటలు ప్రేమ పాటలు. కొంచవాకు బావా, నా కోరిక తీరలే, నా భర్త నా పిల్లల నిడుసబెట్టి నేను రాను నీతోని అంటున్నది.

0: నాముద్దకాళ్ళకు గజాలు ఉన్నాయి,
1: నాముద్దకాళ్ళకు గజాలు ఉన్నాయి,
0: నాముద్దకాళ్ళకు గజాలు ఉన్నాయి,
1: నాముద్దకాళ్ళకు గజాలు.

మెప్పిచ్చి అలా తండ్రి మేనల్లకి ఇస్తే చేసుకోనని ఇష్టం ఉండగా కూడా అలా బాప ఇష్టంతో చేసుకున్నా గానీ నా సంసారం అట్టిట్లు ఎల్లగొట్టిన బాప అని చెప్తున్నది బిడ్డే.

0: ఇప్పటి వరకు పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన దాసరి ఆశమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
1: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
1: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: పల్లె పదాలు కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం.
4: మా ఊరు పొచ్చెర. నా పేరు కదరడపు పొచ్చుబాయి, కదరడపు సునీత, నల్ల దేవమ్మ, నల్ల గంగమ్మ. నేను వాడబోయేటి పాట ప్రేమ పాట. నాయి మరది నా రంగన్న, నేను ఇది చేస్తున్నా, నేను ప్రేమించుతున్నా అని ఆమె అంటున్నది. అవుతా.

0: హరువైకు తల వాకుల ఈడెము వన్లకు సోపు లేదయ్యో నాయి పిలడవో రంగన్న, పండ్లకు సోపు లేదయ్యో నాయి పిలడవో రంగన్న,
1: హరువైకు తల వాకు

ప్రేమికురాలు అతని మీద మనసు పడ్డది, అతను ఎట్లా పరిచయం చేసుకోవాలని జొన్న మీద పెట్టి ఆరాట పడుతున్నది ప్రేమికురాలు. కోత కూర.

కడదారపు పుచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు మొదటి భాగం విన్నారు. ఇంతటితో ఇవాళ్టి పల్లె పదాలు తెలుగు జానపద సంగీత పాటల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్ల 6:20 గిరిపదం కార్యక్రమంలో బజారత్నూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన చహకటి జానకి బృందం గోండిలో పాడిన నాగేంద్రుని పాటలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడిన గోండి భజనలను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

విద్య ఉద్యోగ సమాచారం. విద్య ఉద్యోగం స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం ఇది. ముందుగా ఒక సమాచారం. ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు డైరెక్టర్ వెంకటలక్ష్మి నరసింహారావు తెలిపారు. హౌస్ వైరింగ్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, టూ వీలర్ మెకానిక్, సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు సెప్టెంబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఉచిత శిక్షణతో పాటు సర్టిఫికెట్లు మంజూరు చేస్తారు.

ఇప్పుడు మరో సమాచారం. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న యువత కోసం ఆదిలాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిండ్రు. అభ్యర్థులు పోస్టర్లోని క్యూఆర్ కోడ్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన డిటిసిలో అర్హత పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి 24వ తేదీ నుంచి నిష్ణాతులైన అధ్యాపకులతో కోచింగ్ ప్రారంభమవుతుంది.

మరో సమాచారం. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రిసెట్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026 అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు వీసీ ప్రొఫెసర్ ఆల్తాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హతలు గల అభ్యర్థులు 31 ఆగస్టు వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అగ్రికల్చర్ డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకుని బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునేవారు ఈ అగ్రిసెట్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026 పరీక్ష రాయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ ను సందర్శించవచ్చు. వెబ్సైట్ వివరాలు https://pjtau.edu.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి https://pjtau.edu.in. మరో సమాచారం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఇంటర్మీడియట్ కోర్సుల్లో అడ్మిషన్ల గడువును ఈ నెల 16వ తేదీ నుంచి అంటే ఇవ్వాలటి నుంచి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మిగతా వివరాల కోసం www.telanganaopenschool.org వెబ్సైట్ ను సందర్శించవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలా? వెబ్సైట్ వివరాలు మరొకసారి www.telanganaopenschool.org. ఇది ఇయాల్టి విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోల సమయం 7:05 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. తిరిగి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వ్యవసాయం కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం స్పందించిన తీరును గుర్తు చేస్తూ ప్రపంచ సంక్షేమం, మానవత్వం పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుతూ 100 కంటే ఎక్కువ దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసిందని రాధాకృష్ణన్ చెప్పారు. 2014 నుండి దేశంలో ఉన్నత విద్య విస్తరించిన తీరును, ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ ఉండడాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల ప్రాముఖ్యతను గురించి కూడా ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో నూతన డైరీ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారు. వివిధ క్షీర సహకార సంఘాలకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల మేత ప్లాంట్లను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు ఆయన ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా ఎంపికైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లోకి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డిబిటి ద్వారా నిధులను నేరుగా జమ చేస్తారు. ఈ లబ్దిదారుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కవర్ అయినటువంటి రైతులు కూడా ఉంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26 ఆగస్టున జరుపుకోనున్న నేపథ్యంలో రాష్ట్రం ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈరోజు అథంతో ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓనం కేవలం ఒకరోజు పండుగ కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుండి అధికారిక వేడుకలు అథంతో ప్రారంభమయ్యాయి. అథం ప్రాముఖ్యమైన ప్రత్యేకతల్లో అథ పూక్కలం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి కార్పెట్. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. మరొక ప్రధాన ఆకర్షణ

0: ఉండటంతో సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ సహకారాల గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థికాభివృద్ది, దత్తత వంటి నాలుగు అంశాలపై ఈ బ్రిక్స్ సమావేశంలో చర్చిస్తారని కేంద్ర మంత్రి తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట, మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారత సైనిక దళాల చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. భారత్ నేపాల్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ రక్షణ సహకారాన్ని, సైనిక సంబంధాలను మరింత బలపరచడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా ఆయన తుండిఖేల్లోని ఆర్మీ పెవిలియన్ వద్ద నివాళులర్పించి నేపాల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం నేపాలీ ఆర్మీ చీఫ్తో పాటు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్తో పరస్పర ప్రయోజనాలు, భద్రతా అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో అత్యంత ప్రధాన ఘట్టంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షులు రామ్ చంద్ర పౌడెల్ చేతుల మీదుగా ఆయన నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదాను అందుకుంటారు. ఆ తర్వాత శివపురిలోని ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించడంతో పాటు పలువురు నేపాల్ సీనియర్ ప్రముఖులతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు, రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతినుద్దేశించి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించడానికి ముందుకు రావాలని, దేశంలోని మహిళలు లోక్సభలోనూ, శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ఆయన కోరారు. భారతదేశ విధానాలను రూపొందించడంలో మహిళలకు దోహదపడే అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. ఈరోజు సాయంత్రం ఆట ముగిసే సమయానికి ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేసి తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా ధ్రువ్ జురేల్ 51 పరుగులు అందించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీయగా కేసర నువంత 3 వికెట్లు పడగొట్టారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం. వ్యవసంకు అక్కరకచ్చే ఎన్నో తీర్ల ముచ్చట్లు, వాతావరణ సూచనలు, కాలానికి తగ్గట్టు వ్యవసంలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు, వ్యవసంకు అనుసంధానమైన పాడి పశువుల పెంపకం, కోళ్లు గొర్రెలు మేకల పెంపకం, కూరగాయల సాగు, ఇలా అనేక అంశాల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలను అందించే కార్యక్రమం ఇది. ఇయల్టి ఇల్లు వ్యవసాయ కార్యక్రమంలో పత్తి పంటలో వివిధ దశలు, తొలి దశలో చేపట్టవలసిన యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట, ఇంకా రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్ర వ్యవసాయాధికారిని ఈ సంధ్యరాణితో ముచ్చటను వింటారు. వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చిరుజల్లులు కురిసినాయి. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి. గాలిలో తేమ 69%, గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉండి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు ఇల్లు వ్యవసాయ కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం పత్తి పంటలో వివిధ దశలు, తొలి దశలో చేపట్టవలసిన యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు జి రవీందర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక మొత్తంలో సాగు చేసే వాణిజ్య పంట పత్తి. ఈ పంట మొదటి దశ అంటే విత్తనం విత్తుకునే సమయం నుండి ప్రతి దశలో సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి దిగుబడులు పొందొచ్చు. మరి పత్తి పంటలో వివిధ దశలు, అట్లనే తొలి దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు విందాం.
2: నమస్కారం జీ అనిల్ కుమార్ గారు.
3: నమస్కారం అండి.
2: పత్తి పంటలో వివిధ దశల గురించి తెలియజేయండి.
3: పత్తి పంట చూసుకున్నట్లయితే మన జిల్లాలో అలాగే రాష్ట్రంలో ఒక ప్రధానమైన ఖరీఫ్ కాలంలో సాగు చేసే పంట. సుమారుగా 50 లక్షల ఎకరాలలో ఈ పత్తి పంటని మన రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. అట్లాగే మన జిల్లాలో చూసుకున్నట్లయితే 4 నుంచి 4.5 లక్షలలో పత్తి పంట అనేది సాగు చేయబడతా ఉన్నది. సో ఈ పత్తి పంటలో వివిధ దశలు చూసుకున్నట్లయితే మనకు విత్తినప్పటి నుంచి మొలకెత్తే దశ ఒకటి, తర్వాత మొలకెత్తిన తర్వాత మనకు ఈ స్క్వేర్ ఫార్మేషన్ అంటాం, అంటే పూతకు ముందు వచ్చేది. సో ఆ స్క్వేర్ ఫార్మేషన్ స్టేజ్, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పూత దశ, పూత నుంచి వెళ్ళి తర్వాత కాయ ఫార్మేషన్, అంటే కాయ గట్టిపడేదాకా, తర్వాత దాని నుంచి వెళ్ళి మన కాయ పగలడం, తర్వాత పత్తి ఎరడం. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వివిధ దశలలో మనం పత్తి పంటను డిఫరెన్షియేట్ చేసి తర్వాత దాంట్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు మనం తెలుసుకుందాం.
2: మరి ఈ పత్తి పంటలో తొలి దశలో చేపట్టవలసిన యాజమాన్యం గురించి తెలియజేయండి.
3: సో సాధారణంగా చూసుకున్నట్లయితే మన పత్తి పంటలో ఫస్ట్ విత్తనం పెట్టి తర్వాత విత్తనం మొలకెత్తిన తర్వాత మనం ఫర్టిలైజర్ అనేది వేస్తూ ఉంటాం. వేరే పంటలు ఎట్లా అంటే మనం ట్రాక్టర్ తోటి విత్తనం విత్తుకుంటాం కాబట్టి అప్పుడు విత్తనం ప్లస్ ఫర్టిలైజర్ ఒకటేసారి పడుతుంది అన్నట్టు. కానీ పత్తి పంటలో ఏంటంటే మనం ఫర్టిలైజర్ ముందుగా వేయం. సో ఖచ్చితంగా ఎప్పుడైతే రైతు సోదరులు ఈ పత్తి పంటలో ఎరువుల యాజమాన్యం అనేది తొలి దశలో చాలా ఇంపార్టెంట్, అంటే విత్

0: విత్తిన మొలకెత్తిన 15 రోజుల్లోపు మనం ఖచ్చితంగా మనం బేసల్ ఫర్టిలైజర్ అనేది వేసుకోవాలి. అది ముఖ్యంగా ఏది అంటే భాస్వరం, అంటే మన డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఖచ్చితంగా 15 రోజుల్లోపు మనం ఫర్టిలైజర్ని వేసుకోవాలి. మనం డిఏపి వేసుకున్నట్లయితే
1: 15 రోజుల లోపు,
0: మొలకెత్తిన తర్వాత 15 రోజుల్లోపు, ఎందుకంటే తొలి దశలలో వేరు వ్యవస్థ అనేది పత్తి పంటలో, ఏ పంటలో అయినా వేరు వ్యవస్థ ముందుగా ఎదుగుతుంది. సో పత్తి పంటలో మరీ ముఖ్యంగా తొలి దశలలో ఈ వేరు వ్యవస్థ అనేది గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా భాస్వరం అనేది అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా మొలకెత్తిన 15 రోజుల్లోపు ఎకరానికి ఒక బ్యాగ్ డిఏపి చొప్పున, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే ఒక ఎకరానికి 3 బ్యాగులు, అంటే 150 కిలోలు మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకున్నట్లయితే తొలి దశలలో ఈ వేరు వ్యవస్థ అనేది గట్టిపడి తర్వాత లోపల నుంచి కూడా మనకు నీరు తీసుకోవడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విత్తుకున్న 15 రోజుల్లోపు ఈ ఎరువులు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. దాని తర్వాత మనకేందంటే ఈ తొలి దశలలో ఎప్పుడైతే విత్తనం మొలకెత్తినప్పుడు మనకేమవుతుందంటే కొన్ని ఏదో పురుగు వచ్చేసి మన ఆకుల్ని కొరకడము తినడం అది జరుగుతూ ఉంటుంది. ఈ దశలో ఏంటంటే ఖచ్చితంగా రైతు సోదరులు మనం గుళికలు కానీ లేదు అంటే మనం ఈ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరిఫాస్ తోటి ఈ తౌడులో మనం కలుపుకొని అక్కడక్కడ చల్లుకున్నట్లయితే ఈ పురుగులు ఆకుల్ని తినకుండా మనం కాపాడుకోవచ్చు. అట్లాగే ఈ తొలి దశలో మళ్ళీ మనకు ఈ తెగుళ్ళు అనేది రావడం జరుగుతుంది, అంటే వేరుకులు రావడం లేదంటే కాలర్ రాట్, అంటే మొలకెత్తిన తర్వాత కొంచెం పైననే ఆ భూమి దగ్గర అది కులిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా రాకుండా ఉండాలి అంటే బాగా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఖచ్చితంగా మన ఈ కాపర్ ఆక్సిల్ క్లోరైడ్ తోటి జస్ట్ మొక్కల పక్కన నుంచి, మొక్క మీద పడేటట్టు కాకుండా మొక్కల పక్కన నుంచి కొంచెం భూమి తడిచేలాగా ఈ కాపర్ ఆక్సిల్ క్లోరైడ్ తోటి మనం సాయిల్ డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలలో మొక్కలు చనిపోకుండా మనం కాపాడుకోవచ్చు.
1: రైతులని సాధారణంగా కలుపు ఇబ్బంది పెడతా ఉంటది, మరి ఈ పత్తి పంట తొలి దశలో కలుపు నివారణ చర్యలు ఎట్లా చేపట్టాలంటారు?
0: సో జనరల్గా మొలకెత్తక ముందు మనం ఖచ్చితంగా విత్తుకున్న 48 గంటల లోపు పెండ మిథాలిన్తో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కొత్తగా వచ్చే కలుపుని మనము నివారించుకోవచ్చు. పంట మొలకెత్తిన తర్వాత వచ్చే కలుపుని మనకు పత్తి పంటలో అయితే ఖచ్చితంగా హిట్వీడ్ మ్యాక్స్ అనేది ఒక కలుపు మందు ఉంది, అది గడ్డి జాతిని అలాగే వెడల్పాకు కలుపుని రెండింటిని నివారిస్తుంది. సో ఈ హిట్వీడ్ మ్యాక్స్ మన పత్తి పంటలో పిచికారీ చేసుకొని తొలి దశలలోనే, అంటే కలుపు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడే పిచికారీ చేసుకొని వాటిని మనం నివారించుకోవచ్చు.
1: మరి ఈ పత్తి పంటలో తొలి దశలో ఎటువంటి సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడతాయి, వాటిని ఎట్లా సవరించాలంటారు?
0: జనరల్గా మనకి సూక్ష్మ పోషక లోపాలు మనకు పూత నుంచి కాత సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనకు కాయ పగలడము, కాయ అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు ఈ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది పంటకు ఎక్కువగా ఉంటుంది. అలాగే తొలి దశలలో కూడా మనకు ఐరన్, జింక్, తర్వాత మెగ్నీషియము ఇటువంటి తొలి దశలలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఒక ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ కానీ మనం దుక్కిలో వేసుకున్నట్లయితే ఈ జింక్ సూక్ష్మ పోషకాల లోపాలని మనం సవరించుకోవచ్చు. అట్లాగే పత్తి పంట పైన మనం పిచికారీ చేసుకోవాలనుకుంటే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అట్లాగే మనకు మెగ్నీషియం లోపం ఏర్పడినప్పుడు 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అట్లాగే బోరాన్ లోపం ఏర్పడినప్పుడు మనం 1.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలని మనం సవరించుకోవచ్చు.
1: సాధారణంగా పత్తి పంటను పురుగులు తెగుళ్లు ఇబ్బంది పెడతా ఉంటాయి, మరి వీటి నివారణ ఎట్లా చేపట్టాలంటారు?
0: సో ఇందాక చెప్పుకున్నట్లు మనకు తొలి దశలో ఆకులు కొరికే పురుగులు ఆశించడము, అట్లాగే తొలి దశలో మనకు ఈ మొక్కలు ఎండిపోవడము లేదంటే చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో వాటి గురించి తెలుసుకున్నాం. తర్వాత మనకు తొలి దశలో ఏంటంటే కొంచెం వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు, కొంచెం బట్ట పరిస్థితి ఏర్పడినప్పుడు మనకేందంటే ఈ తామర పురుగు యొక్క ఉధృతి ఎక్కువైతూ ఉంటుంది. తర్వాత మనకు ఈ జాసిడ్స్ ఉధృతి ఎక్కువైతూ ఉంటుంది ఈ తొలి దశలలో. ఖచ్చితంగా మనం రైతు సోదరులు ఏవైతే ఈ రసం పీల్చే పురుగులకు పురుగు మందులు వాడుతున్నారో వాటితోటి మనము పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. తొలి దశలలోనే పెద్ద పెద్ద మందులు పిచికారీ చేయకూడదు. ఈ తొలి దశలలో మామూలుగా మనకు కాన్ఫిడార్, ఇమిడాక్లోప్రిడ్, లేదంటే థైమిథాక్సామ్ ఇటువంటి చిన్న చిన్న మందులతోటి మనం పిచికారీ చేసుకొని తర్వాత దశలలో మనకి కాంబినేషన్ పెస్టిసైడ్స్ అనేది స్ప్రే చేసుకోవాలి. సో తొలి దశలలో పెద్ద పెద్ద మందులు పిచికారీ చేసుకోకుండా తక్కువ ఖర్చుతోటి మనకు అవసరం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనం వీటిని పిచికారీ చేసుకున్నట్లయితే మనం రసం పీల్చే పురుగులను మనం నివారించవచ్చు. అట్లాగే తెగులు మనకు కొంచెం వాతావరణంలో మార్పు వచ్చి మనకు కంటిన్యూస్గా వర్షాలు కురవడము ఇట్లా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమైందంటే నీరు నిల్వ ఉండడం వల్ల మనకు మొక్కలు చనిపోవడం జరుగుతుంది. అట్లాగే మనకు తెగుళ్ళు అనేవి ఆశిస్తూ ఉంటాయి. ఆకులపైన ఆల్టర్నేరియా లీవ్ స్పాట్స్, సర్కోస్పోరా లీవ్ స్పాట్స్ ఇటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం వీలైనప్పుడు మనం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా సాఫ్ 1 లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళు, తొలి దశలో వచ్చే తెగుళ్ళ నుంచి కూడా మనం పత్తి పంటను కాపాడుకోవచ్చు.
1: మరి వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సో ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని అనుకుంటే నీటి సదుపాయం ఉన్న చోట ఖచ్చితంగా స్ప్రింక్లర్లతోటి మనం నీళ్ళు అందించినట్లయితే ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి మనం తప్పించుకోవచ్చు. అట్లాగే మనం నీళ్లు లేని పరిస్థితులలో పైపాటుగా మనం కొంచెం ఎకరానికి 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున యూరియా లాంటిది కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కొన్ని రోజుల దాకా మనం దాన్ని కాపాడుకోవచ్చు. ఈ బెట్ట పరిస్థితుల్లో మన పంట ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. లేదు అని ఖచ్చితంగా నీరున్న చోట మాత్రం ఖచ్చితంగా నీరు పెట్టుకోవడం అనేది మంచిది.
1: ఈ పత్తి పంటలో తర్వాతి దశలలో ఈ పూత పిందె రాలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: సో పత్తిలో పూత పిందె రాలడం అనేది చాలా సాధారణమైన విషయం. ఎందుకంటే ఖచ్చితంగా మనకు 100 కాయలు కనుక మనకు ఫామ్ అయితే అవన్నీ నిల్వ ఉండవు, అంటే కొన్ని ఖచ్చితంగా రాలిపోతాయి. అది సాధారణ విషయమే. కాకపోతే కొన్ని పరిస్థితులలో సడన్ గా బెట్ట పరిస్థితులు రావడము లేదంటే అధిక వర్షాలు కురవడము, ఈ పరిస్థితుల్లో మనకు పూత పిందె రాలడం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అప్పుడు రైతు సోదరులకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనం వీలైనంత వరకు ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయనుకుంటే మనం 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున మనకు నాఫ్థలిన్ యాసిటిక్ యాసిడ్ అని దొరుకుతుంది. నాఫ్థలిన్ యాసిడ్ 5 లీటర్లకు 1 మిల్లీలీటర్ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు ఈ పూత పిందె రాలకుండా మనం కాపాడుకోవచ్చు.
1: మంచిదండి జి అనిల్ కుమార్ గారు, పత్తి పంటలో వివిధ దశలు, తొలి దశల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా తెలియజేసిండ్రు. మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: ఇప్పటి వరకు పత్తి పంటలో వివిధ దశలు, తొలి దశలో చేపట్టవలసిన యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో జి రవీందర్ పెట్టిన ముచ్చటను విన్నారు. ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వ్యవసాయ ముచ్చట్లను వింటున్నారు. ఇప్పుడు రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్ర వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట విందాం. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలతో పాటు ఫైబర్ అందుతుంది. మన రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత ఏంటో వివరంగా తెలుసుకుందాం.
3: నమస్కారం సంధ్యారాణి గారు.
4: నమస్తే అండి.
3: మరి ముందుగా చెప్పండి, మన రోజువారీ ఆహారంలో ఆకుకూరల యొక్క ప్రాధాన్యత ఏమిటంటారు?
4: మనము ఈ ఆకుకూరల యొక్క ప్రాధాన్యత తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనము ఈ ఆకుకూరలు అనగానే అందరికీ తెలుసు ఇది శాకాహారం అని. అయితే ఇప్పుడు మనము ఈ మాంసాహారం తినేవారి కంటే మనం ఈ శాకాహారం తినేవారిలో ముఖ్యంగా ఈ హృద్రోగ బాధలు కానివ్వండి, మధుమేహ వ్యాధి, క్యాన్సరు, అల్సరు ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమున్నా కూడా మనం ముఖ్యంగా ఈ మాంసాహారం తీసుకున్న వాళ్ళతో పోలిస్తే శాకాహారం తీసుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా తక్కువ శాతంలోనే ఉన్నట్లు మనకు ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు కూడా రుజువు చేశాయి. అంటే ఈ ముఖ్యంగా ఈ వృక్ష సంబంధిత ఆహార పదార్థాల్లో శరీరానికి మేలు చేసేటువంటి విటమిన్లు కానివ్వండి, ఖనిజ లవణాలు అనుకోండి, కెరోటినాయిడ్స్, పీచు పదార్థం, మరి వీటితో పాటు ఫినాల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్ ఇట్లాంటి రసాయనాలు ఎన్నో ఉంటాయి. అంటే మనము ఈ వృక్ష సంబంధిత ఆహార పదార్థాల యొక్క విలువ ఇట్లా ఇవన్నీ ఉంటాయని తెలుసుకొని మన ఈ విదేశీయులు కూడా చాలా వరకు ఈ మాంసాహారం తీసుకునే వాళ్ళు కూడా శాకాహారులుగా మారుతున్నారు. అంటే ఈ వృక్ష సంబంధిత ఆహార పద్ధతుల్లో మనం ముఖ్యంగా ఇప్పుడు ఆకుకూరల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆకుకూరలు అనేటువంటివి చాలా చెప్పుకోదైనటువంటివి. దీంట్లో మనకు తీసుకున్నట్టయితే ఆకుకూరల్ని తీసుకున్నట్టయితే ఏ ఇతర ఆహార పదార్థాలలో లేనటువంటి పోషకాలు కూడా మనకి ఆకుకూరలో లభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి దేనికంటే సక్రమ జీర్ణక్రియ కానివ్వండి, అంటే డైజెషన్కి, అదేవిధంగా మలబద్ధకాన్ని నివారించేటువంటి పీచు పదార్థం ఏదైతే ఫైబర్ అంటామో అది ఆకుకూరల్లో ఉంటుంది. అదేవిధంగా నోటి పూత, పెదవులు, పుండ్లు పడకుండా కూడా మనకు రక్షణ ఇచ్చేటువంటి రైబోఫ్లోవిన్ అనేటువంటిది ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఆరోగ్యవంతమైనటువంటి పంటి చిగుర్లు కానివ్వండి, ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి విటమిన్ సి కూడా ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన రక్త కణాల అభివృద్ధికి కానివ్వండి, రక్తం ఎర్ర రంగులో ఉండటానికి తోడ్పడేటువంటి ముఖ్యంగా ఐరన్ ఇనుము అంటాం కదా అది, మరియు ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ ఆమ్లం కూడా ఆకుకూరల్లో లభించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఏదైతే మనం జీవరసాయన క్రియల ద్వారా మనం తీసుకునే ఆహారం అటువంటిది సక్రమంగా ఆక్సీకరణ చెందటానికి కానివ్వండి, బి విటమిన్స్ అనేటువంటివి చాలా దోహదం చేస్తాయి. ఇవి కూడా మనకు ఆకుకూరల్లో చాలా ఎక్కువగా అంటే సమృద్ధిగా లభిస్తాయి. అదేవిధంగా ఆకుకూరల్లో మనం తీసుకున్నట్లయితే మాంసకృత్తు లాంటి ప్రోటీన్స్ యొక్క కాంటెంట్ మాంసకృత్తుల శాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ వాటిలో ఉన్నటువంటి ఎమైనో యాసిడ్స్ దాని యొక్క క్వాంటిటీ ఎమైనో ఆమ్లాల పరిమాణం బట్టి ఈ గింజ ధాన్యాలు కానివ్వండి పప్పు ధాన్యాల్లో లభించేటటువంటి మాంసకృతుల కంటే ఆకుకూరల్లోని మాంసకృత్తులు మేలైనవి. అంటే క్వాంటిటీ పరంగా మనకు తక్కువ ఉన్నప్పటికీ ఆకుకూరల్లో క్వాలిటేటివ్ ప్రోటీన్స్ అనేటువంటి మనకు ఆకుకూరల్లో లభించడం జరుగుతుంది. అందువల్ల మనం ఈ ఆకుకూరలను ఇతర ఆహార పదార్థాన్ని కలిపి తీసుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచి తర్వాత శరీరానికి పోషణ రక్షణ ఇచ్చేటువంటి ఆకుకూరల్ని మనము ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక రక్షిత ఆహారంగా మనము పరిగణించాల్సి ఉంటుంది. అంటే మనం ప్రతిరోజు కూడా ఆకుకూరలు తినాలా అని మనం అనుకోవద్దు. అంటే ఇప్పుడు మనం ఎట్లనైతే రోజు అన్నము పప్పు రొట్టెలు ఇట్లా అలవాటుగా కంపల్సరీ తింటామో అలాగే ఆకుకూరలు కూడా ఖచ్చితంగా మనం ఒక భాగంగా తినడం అలవాటు చేసుకోవాలి. అంటే మనకు బాగా తెలిసిన మామూలుగా దాదాపు మనం రెగ్యులర్ గా వాడేవి కొన్ని ఆకుకూరలే ఉంటాయి. అయితే కానీ మనకు తెలియనివి కూడా మనం తక్కువగా వాడే ఆకుకూరలు కూడా చాలా వరకు ఉంటాయి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు మునగాకు, అవిశాకు, గుమ్మడాకు, చేకూరమని, బచ్చలి, పున్నగంటి ఆకు, గంగవాయిలాకు, చిట్టిమిరపాకు ఇవి కూడా మనము తీసుకునేటువంటి ఆకుకూరల్లో చాలా శ్రేష్టమైన. అంటే మనం మామూలుగా అయితే ఇప్పుడు ఈ కొత్తిమీర కానివ్వండి, పుదీనా, మెంతికూర ఇవి రెగ్యులర్ గా వాడతాం. ఇవి కాకుండా ఇప్పుడు నేను ఇంతకు ముందు మీకు తెలియజేసిన ఇవి కూడా చాలా మంచి ఆకుకూరలని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి లభించినప్పుడు కూడా మనం తప్పక వీటిని తినడం అనేటువంటిది అలవాటు చేసుకుంటే చాలా మంచిది.
3: అయితే మరి ఈ ఆకుకూరల్ని వండే పద్ధతుల్లో ఎలాంటి మెలకువలు పాటించినట్లయితే మంచిగా ఉంటుంది? మరి
4: అయితే మనము తెలుసుకున్నట్టుగా ఆకుకూరలు తినడం ఎంత ముఖ్యమో మరి వాటిని ఎలా తినాలి, ఏ విధంగా వండి తినాలనడం కూడా చాలా వరకు ఇది ముఖ్యం. ఎందుకంటే మనము ఆకుకూరలు వండే పద్ధతుల్లో కూడా మనం కొన్ని మెలకువలు పాటించినటువంటిది అవసరం. ఎందుకంటే ముఖ్యంగా పోషకాల్లో ఈ బి విటమిన్లు ప్లస్ ఖనిజ లవణాలు ఇవేంటంటే నీటిలో తొందరగా కరిగిపోతాయి. అయితే ఇప్పుడు మనం ఎక్కువ నీటిలో ఒకవేళ ఆకుకూరలు కానీ ఉడికించి మళ్ళీ ఆ నీరు ఎక్కువైందని చెప్పేసి పారవేయటం వల్ల ఈ మనం ఈ పోషకాలన్నీ కూడా వృధా అయినట్లు అయిపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఆకుకూరలను ఎప్పుడు కూడా తక్కువ నీటిలో అంటే తగు మాత్రం ఎంత అవసరమో అంత మేరకు మాత్రమే నీటిలో ఉడికించి తినడం చాలా మంచిది. ఒకవేళ నీరు అనుకోకుండా ఎక్కువైతే దాన్ని పారవేయకుండా మనం సాంబార్ కానివ్వండి, రసము, ఇంకా ఏదైనా వంటకాలకు చేర్చి ఆ నీరుని మనం వాడుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మనం ఈ పోషకాలనేటువంటివి వృధా కాకుండా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఆకుకూరల్ని ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎప్పుడు కూడా ఆకుకూరల్ని ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ సి అనేటువంటిది నష్టపోతాం. కాబట్టి మనము ఆకుకూరల్ని ఎక్కువసేపు ఉడికించొద్దు. మళ్ళీ వండేటప్పుడు ఖచ్చితంగా గిన్నెపై మూతను ఉంచాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆకుకూరల్ని కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై లాగా అట్లా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైతుందంటే ఎక్కువ వేయించడం వల్ల ఎక్కువ వేడికి విటమిన్ సి మరియు బీటా కెరటిన్ వంటి పోషకాలు ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఆకుకూరల్ని ఏం చేయాలంటే తక్కువ నూనెలో పోపు పెట్టుకొని వేయించుకుంటే దానిలో ఉన్నటువంటి పోషకాలను మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనము తీసుకున్నట్లయితే ఈ ఆకుపచ్చ రంగు ఉన్న క్యాబేజీ ఉంటుంది కదా, క్యాబేజీలో మనకు కెరటిన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాబేజీని ఉడికించేటప్పుడు కొందరు కుక్కర్లో కూడా వేయడం జరుగుతుంది, తొందర అయిపోతుంది అని చెప్పేసి. కానీ ఎప్పుడు కూడా దాన్ని కుక్కర్లో వేయొద్దు. అట్లా లేకుండా గిన్నెలో, అంటే మనం మామూలుగా ఇంతకుముందు ఏమని చెప్పుకున్నాం, ఆకుకూరల్ని మూత పెట్టే గిన్నెపై మూత నుంచి ఉడికించాలనుకున్నాం. కానీ క్యాబేజీ విషయానికి వచ్చేటప్పటికి ఏమైతుంది అంటే క్యాబేజీలో కొన్ని సల్ఫర్ రసాయనాలు అనేటువంటివి ఉంటాయి. దాంతో మనం ఏం చేయాలంటే ఒక మొదటి అంటే స్టవ్ పైన పెట్టిన ఒక 5 to 7 minutes 5 to 7 నిమిషాలు మూత లేకుండానే ఉడికించాలి. ఎందుకనంటే ఆ సల్ఫర్ రసాయనాలు అనేటువంటివి బయటికి ఆవి రూపంలో వచ్చేస్తాయి. దానివల్ల మనకి కూరకు ఒక విధమైనటువంటి ఏదైతే గాఢమైన వాసన ఈ సల్ఫర్ రసాయనాలతో వస్తుందో అది లేకుండా మనం చూసుకోవచ్చు. అంటే మొదటి 5 to 7 minutes మనం మూత లేకుండా ఉంచితే ఆ సల్ఫర్ రసాయనాలు ఆ స్మెల్ అన్నది బయటకు పోతుంది ఆవిరి రూపంలో. తర్వాత మళ్ళీ మనం మూత పెట్టి ఉడికించుకుంటే అది మనకు కూర అనేటువంటిది మంచిగా ఉంటుంది. క్యాబేజీ విషయం ఒక్కదానికి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ కొందరు ఏమనుకుంటారంటే ఆకుకూరలు విరివిగా అంటే ఎక్కువగా వాడితే మన ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయేమో అని అట్లా కూడా భయపడతాం. అట్లాంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. అట్లాంటి విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆకుకూరల్లో మనం తీసుకున్నట్టు పిండి పదార్థాలు కానివ్వండి, కొవ్వు పదార్థాలు, ఫ్యాట్స్ చాలా తక్కువ శాతంలో ఉంటాయి. కాబట్టి దీనివల్ల బరువు పెరగటం కానివ్వండి, అదేవిధంగా గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరటం కానీ, రక్తపోటు రావడం కానీ ఇలాంటి ఇబ్బందులు కూడా జరగవు. అంటే కనీసం మనం రోజుకు ఒక 50 to 100 grams అంటే సుమారు ఒక 2 or 3 చిన్న కట్టల ఆకుకూర తీసుకున్నట్లయితే అది ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా పుదీనా కానివ్వండి, కరివేపాకు, అవిశాకు, జీరాకు, కొత్తిమీర ఇవి ఇట్లాంటి ఆకుకూరల వల్ల మనకి నోటిని శుభ్రపరచడమే కాకుండా శరీరంలో విషక్రిముల బారిన పడకుండా కూడా మనకు ఇట్లాంటి ఆకుకూరలు ఎంతో రక్షణ ఇస్తాయి.
3: అయితే మరి ఈ ఆకుకూరలు ఎక్కువగా దొరికినప్పుడు, అంటే విరివిగా దొరుకుతున్నాయి ఆ సీజన్ లోనే ఇవి ఎక్కువగా లభిస్తాయి అన్నప్పుడు, మరి ఈ ఆకుకూరల్ని మనం ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, మరి ఈ నిల్వలో ఏ జాగ్రత్తలు పాటించాలంటారు?
4: అయితే ఇప్పుడు ఈ ఆకుకూరలు మనకు కొన్ని ముఖ్యంగా కొన్ని ఆకుకూరలు కొన్ని సీజన్స్ లో ఎక్కువ వస్తాయి, తర్వాత అవి మనకు షార్టేజ్ అయిపోతాయి. కానీ మనము వాటిని ఇయర్ రౌండ్ తర్వాత కూడా తినాలి అనుకుంటే వాటిని మనము కొన్ని పద్ధతులతోనే నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆకుకూరలు ఎప్పుడైతే ఎక్కువ దొరుకుతాయో అప్పుడు వాటిని ఫస్ట్ మొదట మనం నీటిలో శుభ్రం చేసుకుని తుడిచి ట్రేలలో నీడ కారబెట్టుకోవాలి. అయితే మా ఎండాకాలంలో అయితే ఒకటి లేదా రెండు రోజులు వట్టి అయినా అవి ఎండిపోతాయి తెలుసు. వట్టి మనం పక్కన ఒక రెండు రోజులు పెట్టేస్తే కూడా అవి ఎండిపోతాయి. వాటిని మళ్ళీ మనం గ్రైండర్ లో మెత్తగా పొడి చేసి కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మళ్ళీ పొడిని వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పొడి మళ్ళీ మనకు ఈ రంగు కానివ్వండి, రుచి వాసనలో మామూలుగా తాజా ఆకుకూరలు ఎట్లుంటాయో దాదాపు అలానే ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ మైక్రోవేవ్ ఓవెన్ లో చేసుకోవాలనుకుంటే దాంట్లో మనం ఒక 80 degrees అంటే 80 degrees లో ఒక 15 నిమిషాలు కానీ ఆకును ఉంచి అప్పటికి అది ఎండిపోతే దాన్ని పొడి చేసుకుని వాడుకోవచ్చు. అయితే ఇట్లా పొడి చేసుకున్న వాటిని మనము ఈ గాలి చొరబడినటువంటి గాజు సీసాల్లో కానివ్వండి, లేదంటే మంచి ప్లాస్టిక్ డబ్బాలు, ముఖ్యంగా గాజు సీసాలు అయితేనే చాలా మంచివి, వాటిలలో నిల్వ చేసుకోవచ్చు. ఇట్లా మనం పొడి చేసుకుంచుకున్నటువంటి ఆకుకూరల పొడులు ఏవైతే ఉన్నాయో అవి మనకు 4 to 5 నెలల వరకు కూడా పాడవకుండా ఉంటాయి. ఈ పొడులు ఉపయోగించి మళ్ళీ మనం ఇంకా చట్నీ పొడులు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని డైరెక్ట్ వాడుకోకుండా వీటితో చట్నీలు కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక 4:1 నిష్పత్తిలో ఒక వేయించినటువంటి గింజలు పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, అవి తీసుకుని అంటే ఒక 4 భాగాలు ఒక మనం ఈ పప్పు ధాన్యాలు అనుకుంటే ఒక భాగం ఈ ఆకుకూర పొడి మిశ్రమం మనం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మిక్స్ చేసి దాంట్లో మళ్ళీ మనం బెల్లం పొడి కానివ్వండి, యాలకుల పొడి కలిపి దాన్ని లడ్డూ రూపంలో చేసి మనకు పిల్లలకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. అది మళ్ళీ చాలా మంచి న్యూట్రిషియస్ ఫుడ్, అంటే మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారం. లేదు అంటే దాన్ని మళ్ళీ మనం జావగా చేసి కూడా పాలల్లో కలిపి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఈ మిశ్రమైనటువంటి పౌష్టికాహారం చాలా రుచిగా కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ చట్నీల పొడుల తయారీకి ముఖ్యంగా ఈ కందిపప్పు కానివ్వండి, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, వాటిని మనం ముందుగా వేయించి పొడి చేసుకుని వీటికి ఇప్పుడు చెప్పుకున్నాం కదా 4:1 అంటే ఒక 4 పాళ్ళ పప్పు పొడి తీసుకుంటే ఒక భాగము ఈ ఆకుకూరల పొడిని తీసుకొని దాంట్లో మళ్ళీ మనము మిరియాలు కానివ్వండి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, ఉప్పు ఏదైనా ఇష్టం ఉన్నట్టు అంటే మనకి ఎంత క్వాంటిటీలో అవసరమో అదంతా వేసుకొని దాన్ని మనము గ్రైండ్ చేసుకుని ఉంటే కూడా అది కూడా మనము నిల్వ చేసుకోవచ్చు. అయితే దాంట్లో మళ్ళీ ఒకవేళ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీరా ఆకు వేస్తే అవి ఇంకా సువాసనతో ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ పోషకాలలో మిన్నగా ఉండి ఔషధీయత గుణాలు కలిగినటువంటి ఆకుకూరలు మన శరీర ఆరోగ్యానికి కానివ్వండి, బలానికి చాలా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా చిన్న కానివ్వండి, పెద్ద అని ఎలాంటి తేడా లేకుండా అందరూ వాడదైనటువంటి ఆకుకూరలు ప్రతిరోజు కూడా మనము మన ఆహారంలో ఒక భాగంగా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కొంతమంది ఎట్లా అనుకుంటారంటే ఆకుకూరలు అనగానే అది ఏదో గడ్డి తిన్నట్టుగా అని కూడా అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా తమ యొక్క ఆలోచన విధానం అటువంటిది మార్చుకోవాలి. ఎందుకనంటే ఆకుకూరల్లో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి తినగావేము తీయనుండు అన్నట్టుగా మనము ఆకుకూరల్ని ఎలా అయినా సరే మన ఆహారం అలవాటుగా చేసుకుంటే అవి మనకు చాలా వరకు మంచి ఆరోగ్యదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది.
3: చాలా మంచిదండి సంధ్యారాణి గారు. ఈ రోజువారీ ఆహారంలో ఆకుకూరల యొక్క ప్రాధాన్యత ఏమిటి, మరి ఆకుకూరల్ని ఏ విధంగా వండుకోవాలి, ఆకుకూరల్ని ఎలా నిల్వ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేసిండ్రు. మరి ఎన్నో పోషకాలు ఉండేటువంటి మన ఆరోగ్యానికి తోడ్పడేటువంటి ఆకుకూరల్ని కూడా తినడం కానీ, రైతులైతే పండించడం కానీ చేసి వినియోగదారులు అయితే అందరూ కూడా తినాలని కోరుకుంటూ ఈ ఆకుకూరల గురించి ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
4: ధన్యవాదాలండి.
2: ఇప్పటిదాకా రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో పి అశోక్ పెట్టిన ముచ్చటను విన్నారు.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 liter బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఇప్పుడు ఒక వ్యవసాయం పాటను విందాం.
6: రైతు పంటను పండించేటప్పుడు ఆ పంటకు సెంట్రీలాగా, ఆ ఆకుల నడుమ ఒక కంకిలాగా, ఒక జవానులాగా కావలిగాస్తూ కంటి రెప్పలు మూసుకోకుండా ఆ పంటను కాస్తుంటాడు.

టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన ఎవసం పాటను విన్నారు. ఇంతటితో ఇయల్టి ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఇక ఈ వ్యవసాయ ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. ఇంకా మీకు వీలైతే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట, ఇంకా ఆగస్టు మాసంలో వరిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనసు నిండా దిల్ పసంద్ హిందీ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎలా ప్రముఖ నేపథ్య గాయని అయిన హేమలత పుట్టినరోజు సందర్భంగా ఆమె పాడిన హిందీ పాటలను విందాం. హేమలత 1954 హైదరాబాద్లో జన్మించిండ్రు, కానీ తన బాల్యంలో కలకత్తాలో నివసించారు. తన తండ్రి మరియు గురువు అయిన పండిత్ జయచంద్ భట్ వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన హేమలత కలకత్తా నుండి ముంబై చేరుకున్నారు. ఇక్కడ ఆమె పాటల ప్రయాణం మొదలైంది. ఉషా ఖన్నాతో మొదటి పాట పాడే అవకాశం వచ్చింది. తర్వాత కళ్యాణ్ ఆనంద్జీ, లక్ష్మీకాంత్, ప్యారేలాల్తో పాటు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ముఖేష్, లతా మంగేష్కర్, ఆశా భోస్లేతో కలిసి పాటలను పాడారు. కవ్వాలి, తేలికపాటి పాటలు, గజల్స్, భజనలు వంటి ఎన్నో తీర్ల పాటలను ఆలపించిండ్రు హేమలత. హేమలత గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు తన పాటలలో ఎంతో ఆదరణ పొందిన అకియోంకే జరోకోన్సే పాటను ఇప్పుడు విందాం.

ఇప్పుడు మీరు విన్న ఈ పాటకు సంగీతం అందించింది రవీంద్ర జైన్. ఈ పాట 1978లో నంబర్1 పాటగా నిలిచింది. హేమలత ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డు కూడా నామినేట్ అయ్యారు. 1992లో ఈస్టర్ సందర్భంగా ఇటలీలో జరిగిన ఒక కచేరీలో ఓ సెర్లే మియో అనే ఇటాలియన్ పాటకు కూడా ఆలపించిండ్రు. ఉత్తర రామాయణం, లవ్ కుష్, శ్రీకృష్ణుడు వంటి సిరీస్లో తన గాత్రాన్ని అందించారు హేమలత. ఇప్పుడు హేమలత పుట్టినరోజు సందర్భంగా తను ఆలపించిన మరో పాట విందా, బేటా హోతో ఐసా చిత్రం నుండి.

మీరు విన్న ఈ పాటతో ఇయాల్టి దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 7:45 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఉషారు, జోర్దార్ సినిమా పాటల షికారు, అలసిన మనసులకు ఆహ్లాదాన్ని అందిస్తూ అందరిలో ఉషారు పెంచే ఉషారు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈ కార్యక్రమానికి వెంటనే ఫోన్లు చేసి నచ్చిన పాటలను అడుగుతూ అందరు మెచ్చే ఎన్నో తీర్ల ముచ్చట్లను చెప్పుండ్రి. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 29581 మరొక నంబర్ 2300081. ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటది. ఆలస్యం చేయకుండా ఫోన్లు చేసుడు షురు చేయండి. ఇప్పుడైతే కార్యక్రమాన్ని షురు చేద్దాం ఇష్క్ చిత్రంలోని పాటతో.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే.
1: నేను పల్లవి.
0: ఎక్కడి నుంచి అమ్మా?
1: నిపాణి నుంచి.
0: ఏం చేస్తుంటావు పల్లవి? చేన్ల కొత్తవా? ఏం పనులు నడుస్తున్నాయి మరి చేన్ల?
1: కల్పు పత్తి
0: కలుసుకున్నా. ఇది రెండోసారా మొదటిసారా? రెండోసారి అయింది కదా. ఎట్లా మంచిగా పెరిగిందా మరి పత్తి? మీదేనా వేరే వాళ్ళక? వేరే వాళ్ళక. ఇంకా ఏ పాట విందామని చేసిండ్రు హుషార్ల?
1: మగధీర నుంచి ఒక పాట.
0: సరే, ఏదైనా ఒక పాట వినిపించమంటారా? తప్పకుండా, మరి పాట వస్తుంది, విందాం మగధీర చిత్రం నుండి.
1: ఆ

0: నా దగ్గర చిన్న ఫోన్ ఉంది కదా మేడం, ఎప్పుడు సాంగ్స్ వస్తాయో అని చూస్తా.
1: అంతేనా? ఇంట్లో పనులు చేస్తూ కూడా వినొచ్చు హాయిగా.
0: అవును మేడం.
1: పిల్లలు ఎంతమంది?
0: ఇద్దరు మేడం.
1: ఇద్దరా? వాళ్ళు బడికి వెళ్ళిపోతారు, ఇంట్లో పని కాగానే మంచిగా పాటలు పెట్టుకుని వింటూ ఉంటావు. చెప్పండి మరి ఏ పాట? అవునా? ఎలా కలిసింది మరి? ఏదైనా ముచ్చట చెప్పాలా మాకు? ఇది ముచ్చట అన్న నాకు. చాలా చక్కగా నవ్వుతున్నావు. చెప్పు మరి ఏ పాట విందాం? చూసింటా సినిమా? ఎక్కడ? ఇంటి దగ్గరనా? థియేటర్ కెళ్ళిండ్రా?
0: ఫోన్ లో చూసినా మేడం. థియేటర్
1: కెళ్ళాలి. ఫోన్ లో చూసిండ్రా? అవునా? తప్పకుండా. మరి పాట వినిపించాయనా? పాట వస్తుంది, విందాం. మరి శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఫోన్లు చేసి పసందైన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఈ కార్యక్రమం 8 గంటల 45 నిమిషాల దాకానే ఉంటుంది.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో హలో, నమస్కారం అండి.
1: చెప్పండి అమ్మా.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పిప్పలగోడి. నలం శంకర్.
0: ఏం చేస్తుంటావు శంకర్?
1: వ్యవసాయ.
0: ఏ పంట వేసిండ్రు?
1: పత్తి, సోయాబీన్.
0: ఎన్ని ఎకరాలు ఉంది?
1: 20 ఎకరాలు దాకా ఉంటాయి.
0: మస్తు ఉన్నది మరి భూమి, అవునా?
1: వేరే కౌలుకు పడతాం.
0: కౌలుకు పట్టి చేస్తారా? తీరేముండదు మరి, ఇక తీరేముండదు అన్న. ఒక పని కాగానే ఒక పని ఉంటది, అవునా?
1: ఏమంటావమ్మా?
0: తీరేముండది అంటున్నా చేతుకు.
1: చేతుకు తీరేముండదు.
0: చేసుకుంటాం చేరాలి. చెప్పండి మరి, హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి ఏ పాట వింటారు? ఈ సినిమా నుండి, ఈ సినిమా నుండి పాటను వినిపించమంటారా? తప్పకుండా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వస్తుంది, విందాం.

ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు, ఇవాళ గాయని అయిన శ్రావణ భార్గవి పుట్టినరోజు. ఈమె 1989 సంవత్సరంలో హైదరాబాద్లో జన్మించిండ్రు. అనువాద కళాకారిణిగా, గీత రచయిత్రిగా కూడా చేశారు. బిగ్ ఎఫ్ఎంలో ఒక కార్యక్రమానికి రేడియో జాకీగా కూడా వ్యవహరించిండ్రు శ్రావణ భార్గవి. ప్రాథమిక విద్యను హైదరాబాద్లోనే పూర్తి చేసి చదువుతున్నప్పుడే సంగీతంపై మక్కువతో సంగీత శిక్షణను కూడా కొనసాగించింది. అట్లనే పలు రకాల పాటల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిండ్రు. తర్వాత కొన్ని పాటలను తానే రచించి పాడింది. అవి విన్న పలువురు సంగీత దర్శకులు ఈమెకు అవకాశాలు ఇచ్చిండ్రు. శ్రావణ భార్గవి పాటలు పాడిన చిత్రాలు వెంకటాద్రి ఎక్స్ప్రెస్, సింహ, తీన్మార్, కలేజా, బద్రీనాథ్, కందిరీగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, కెమెరామాన్ గంగత రాంబాబు, కృష్ణం వందే జగద్గురు. అట్లనే కొన్ని సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పిండ్రు. లవ్ ఫెయిల్యూర్, గబ్బర్ సింగ్ చిత్రాలకు గాత్రదానం చేసిండ్రు. శ్రావణ భార్గవి పుట్టినరోజు సందర్భంగా తను ఆలపించిన తీన్మార్ చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మీట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872732 ఈ కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081. ఈ కార్యక్రమం 8:45 దాకానే ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసి షురూ చేయండి. ఇప్పుడైతే ఒక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనసూయ. ఏం చేస్తుంటావు అమ్మా నువ్వు? ఇంటి దగ్గరనేనా? రోజు ఎన్ని కుడతావు అన్నట్టు? అన్ని రకాలు కుడతావా? డ్రెస్సులు, బ్లౌజులు అన్ని రకాలుగా. అయితే కొత్త కొత్తగా వస్తుంటాయి కదా ఇప్పుడు, కొత్త డిజైన్లు కుట్టారా? అదే మరి, ఇక మీకు ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఎప్పటి తీరే కుడతారు అన్నట్టు. అయినా మంచిదే, మీరు ఇప్పుడు ఈ వయసులో కూడా మంచిగా పనిచేస్తున్నారంటే. అవునా? కాస్త ఇప్పుడు కొంచెం తగ్గించి విశ్రాంతి తీసుకోవచ్చు ఇక మీరు, ఎందుకంటే కొంచెం నొప్పులు అవి వస్తాయి కదా మెడల్లో నొప్పులు, మిషన్ కుట్టే వాళ్ళకి నడుము నొప్పి. అదే అదే మరి, జాగ్రత్తగా ఉండాలా. ఒకటే తిరుగుట్టకుండా మధ్య మధ్యలో లేవాలా, అటు ఇటు నడవాలా, లీలు తాగాలా? అంతే కదా మరి, అన్ని చేయాలా. చెప్పండి మరి, ఏ పాట విన్నారు?

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు. అంతేకాదు,

యొక్క విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

0: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం పేరు?
1: ఋత్వితేజ.
0: ఋత్వితేజ చెప్పు, ఏ పాట విందాం? సమయం లేదు, త్వరగా.

ఇంతటితో ఎల్టీ హుషారు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. రేపటి హుషారులో మరిన్ని హుషారైన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట స్టూడియోలో సమయం 8:45 వస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ 8, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: manufacturing economies.
1: We know that India's manufacturing sector's contribution to GDP is much less. The highest is the services sector, some 50% plus. Manufacturing comes about 20-odd%, and the rest goes to agriculture or vice versa. The point is, unless a country has a manufacturing capability, you cannot really talk in terms of A, providing the numbers to employ its people, and also compete internationally on quality products. But this is important, and the Prime Minister has been talking about competitiveness in where you are able to compete with the best in the world. In 2014, for instance, we looked at cost competitiveness and, of course, the policy reforms which came later. So high dependence on imports for raw materials, components, you know, kept the cost higher. So manufacturing was fragmented. By 2013, policy reforms like Make in India, the PLI schemes, have reduced the import reliance and also worked towards automation, digitization, which is lowering production costs. Quality standards is important. We just mentioned about it, because unless you have quality, and that also comes from two things: your investment in research and development, your ability to produce products which are certified by ISO standards, international standards, and global partnerships. So now we are able to compete in some sectors like pharmaceuticals, for instance, electronics and defense, point a USP or a selling point, and is no longer a barrier. And then, of course, comes the scale of production now. So these are some of the focus areas.
0: The second focus is on agriculture and food production. India has a rich variety of millets, spices, fruits, flowers, and traditional foods, KV. What is needed to turn these products into internationally recognized Indian brands?
1: Basically, the effort is to move out from high output to diversified and value-added farming, because that's where the farmers or the product will get you more value. You're able to generate more revenue for yourself. And of course, we all know productivity and food security is important for a large country like India. So we are working on that. We have food grain output rose to 357 million. We are the largest producer of rice. We have wheat. Oilseed has reduced oil dependence, but yet we have areas. Then diversification is important. Horticulture has grown to almost 370 million tons. It contributes to sometimes like 37% of crop value. Livestock, fisheries, dairy. Now, all these are creating income streams. In the last few years, government has been very aggressive in promoting sustainable food grain called as Shriyan, right? And also allowing people to dietary habit change, nudging them towards to change a dietary habit, both for reasons for health and also because this is less dependent on water and other things, which has a larger implication of your environmental issues. Bioenergy cooperatives, digital platforms, value chains. We still remain import dependence on edible oils, advanced agriculture input, climate risk because monsoons, rising temperature. We just went through series of monsoon issue related issues in this country. And of course, smallholder fragmentation has been a big issue for Indian economy for a pretty long time. And the gap in food processing, because I think estimates say only 10% of our produce is processed, which is much below the global standards that are established.
0: Okay. The Prime Minister has also referred to chemical-free farming and global quality standards. How can India balance sustainability, productivity, and the need to ensure food security?
1: Yeah, that has been a challenge. But remember, we are now talking in two aspects. We know now internationally and even within the country, there's a lot of stress on organic productions, organic farming. Organic products are gaining a lot of traction. But it's an expensive proposition. And a large country like India, we have food security issue because we have a lot large population. And we have been food, not just food sufficient, we also are in a position to export at times. So this has been, again, a larger environmental issue because fertilizer recently, we know, because of the conflict in West Asia and the led to issues of fertilizer and so much so, the government, even yesterday, the Prime Minister made a point that bag of fertilizer, which is available for 3,000, is just being subsidized by the government to the extent of the farmers having to pay only 300. So these are issues you have to look for long-term solutions. It's a difficult path, but we'll have to travel on that.
0: Technology and innovation constitute another important stream of Saptadhara. India is already recognized for its digital public infrastructure and technology talent, KV. What must India do to move from being a major technology market to becoming a global innovation hub?
1: I think India's scientific and technological trajectory between 14-26, you know, it reflects a decisive leap into areas like deep tech leadership, space, AI, biotechnology we just mentioned, being carved out for your global innovation identity. Now, space, we all know ISRO's flagship mission, whether it be the Chandrayaan or the Lunar Polar X, the human space flight that we are moving towards. We are talking of a Bharat Antariksh Station. Recently, we had a commercial launch of a space SSLV was done, to which I think the Prime Minister also mentioned yesterday. The other one is the big one, is the digital infrastructure. We all know that DPI, digital public infrastructure, is India has been developing it, and not just developing it, but encouraging others in the world to adopt. And UPI has become a flag bearer in this model. Many countries, India has have adapted India's UPI interface, that for payment interface, like countries from Singapore and some in the Southwest Asia have adopted this. So we can seamlessly transfer money without actually needing to worry about the transaction going through a banking. Formal systems are there. So this is something. Then we all know the India's AI mission. Now that has been a big mission started in 2025. And in the beginning of this year, we had one of the biggest AI summits in New Delhi. So India has become, it says, the third largest producer of peer-reviewed scientific publications, doctoral graduates in STEM, that is science, technology, engineering, and mathematics. And we all know India has the biggest pool of scientifically trained manpower resource. And that has contributed not just to India, but in the world. And for instance, we all know ourselves that we are one of the leading technology in terms of software. And that's why the turnaround. Patent and innovation is another important thing. And that's where most countries really do. We are the third largest ecosystem, especially deep tech ventures in AI, semiconductors, quantum computing. I think, in fact, on semiconductors, the Prime Minister also spoke at from Red Fort yesterday.
0: Let's talk about the vision of Gati Shakti. How transformative could integrated connectivity be for India's economic growth?
1: Right, we all know infrastructure is the key for growth. Roads, railway networks, transport corridors, freight corridors, seaports, airport, all these have to be integrated, because, for instance, you may set up a very wonderful manufacturing plant in a back in state, but if you are not able to direct either for export or within country in the possible time, it will defeat the very purpose. In fact, there are many manufacturing plants in south of India because they are nearer to the seaport, or in Gujarat, or in these parts. But if you were to develop the hinterlands where you need industry to come up. So you need this infrastructure. And remember, the biggest problem India has always had was the seaports, the freight in particular. The turnaround time for the merchant vessels was much, much longer. They would not get berths for days on end. And whereas if you look at some of the international ports, whether it's Rotterdam or others, the turnaround time is much, much faster. Probably even 24 hours, they come, ship is emptied, and they reload and move out. So these are the things which India is working on. And that's why they are expanding ports, and not just in many parts. Inland waterways is one area that, look, we all know about the effort of ability to do expressways. Everything adds on, and unless you have infrastructure, spin-off benefit, of course, will lead to tourism and ecotourism that will add to it, Rajesh.
0: Okay. Kavita, the Prime Minister has called for greater Raksha Shakti and for India to become a global supplier of defense technology. My question to you is, how realistic is the goal of achieving deeper self-reliance in defense, and can defense manufacturing become a major source of high-skilled employment? Innovation and export for India.
1: Yeah, it will take time, Rajesh, because it's a very highly skilled precision equipment. And remember, many of them are life-saving or in a matter of defense. You don't have option. So, but I look some of the structural and policy reforms which the government has started, defense acquisition procedure, the positive international list, 5,000 items are now there. The liberalized FDI, 75%, the Ordnance Factory Board was restructured. Your defense corridors in Uttar Pradesh, Tamil Nadu, which attracted almost 74,000 crores. This has also changed the landscape, if I to say. We are, of course, still have dependent imports, but at the same time, India's production has grown from 46,000 crores in 2014. We have what, like 1.78 lakh crores in 25-26. That shows Make in India and Atmanirbhar Bharat, the progress on that path. Defense exports, you know, from 686 crores in 13-14, we are like 38,000 crores and almost 80 countries. Exports, missiles, radars, armed vehicles, naval systems. This is a work in progress. I mean, okay. This is a path you have to work, and you're moving towards the goal.
0: Okay.
1: It will take time because, as I said, there's highly skilled precision equipment that are required. Subsets are required, so which you're working, Rajesh.
0: Okay. Let's come to the green and blue economy, and it is increasingly becoming an important part of the Saptadhara vision. What opportunities do green hydrogen, renewable energy, energy storage, and green mobility offer India? And how can India ensure that its green growth remains affordable and inclusive?
1: Yeah, I think one of the principal factors, as we all know, Rajesh, is the whole effort towards growth, that is development. In what model are you going to apply? Almost 30-40 years ago, the Western countries were putting pressure on developing economies. Don't go our path. the way they damage the environment. So since then, there has been a lot of international, we all know the committee of COPs meet every year, the Paris Accord and so on and so forth. So developing green economy is important. Developing blue economy is important. It's how much you're able to do, emphasize on renewable energy and clean mobility. So in green economy, the National Solar Mission, we all know, India has achieved 70 gigawatts of installed capacity and is working towards the 500 gigawatts renewable by 2030. The FAME, that is the faster adoption manufacturing of hybrid and electric vehicles, 2014 we started. Today you and I can notice many vehicles on the road with green number plate. Again, it's not easy because here the challenge is twin. You need faster transportation, you need cleaner transportation, and especially how do we reduce urban pollution, because that's a big target. And blue economy, of course, is important because you're dependent on ocean wealth. I was just mentioning that in the year 2005, we went to Iceland with President Kalam. And there the president mentioned that our country runs on wealth of ocean. So you can imagine a whole country just depending on oceans to serve its economy. But India is a diversified economy. And the Sagarmala project, where you're talking of port modernization, coastal connectivity, industry clusters, maritime trade efficiency, and also this leads to job creation while promoting sustainable coastal development. And of course, the deep ocean mission, the deep sea mining, marine research, you know, looking exploring the ocean resources, the biodiversity technologies. So we are working on marine science. And yesterday, the Prime Minister did mention about how some no-go areas have been turned into a go area. So that shows that our effort is also working on this direction.
0: Lastly, how can India convert cultural influence into economic and diplomatic strength? And this is related to the seventh stream, which is India's soft power.
1: If you look back from time immemorial, India's soft power has always been there. The ancient universities of Nalanda became seats of learning. You had scholars coming to India. Yoga has been ancient, and International Yoga Day, which is now celebrated every year. And the Prime Minister very rightly says, this is one contribution of India to the world. It seeks no patent. So that's your goodwill gesture, and the world benefits. We saw during the COVID, the amount of alternate medicine systems, be it Ayurveda, holistic healing, while health tourism is being promoted. Now, apart from that, the skills that we have in our artisans, our weavers, and all that, adds to. And again, if you look at history, Indian trade in spices, silks, textiles has been going on since ancient times. So our soft power was always there. It's just that you need to tap it and make people more conscious of it. The latest soft power that people are realizing now is the power of films and music, and also the power of cuisine.
0: The message from the Prime Minister's Independence Day address is clear. The journey towards Viksit Bharat will require ambition, reform, innovation, and collective effort. The real test now lies in implementation, translating vision into policy, policy into action, and action into outcomes that improve the lives of every Indian. Mr. K.V. Prasad, we would like to thank you for joining us on Spotlight, and thank you for being with us on Akashvani.
1: Thank you very much.
2: You were listening to a discussion on Saptadhara, powering India's journey towards Viksit Bharat. The participants were K.V. Prasad, political analyst, and Rajesh Lake, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథనం ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం. ఇయాల్టి కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి వాన కొట్టింది కథను వింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ తెలుగు నవల నాటక సినిమా కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఈయన మొట్టమొదటగా ఆశ నిరాశ అనే కథను రాశారు. ఇంకా 200 పైగా కథలు, 7 నవలలు, 10 కథా సంపుటాలను రాసిండ్రు పెద్దింటి అశోక్ కుమార్. ఈయన జిగిరి, ఎడారి మంటలు, దాడి, ఊరికి ఉప్పలం, సంచారి, లాంగ్ మార్చ్, ఇంకెంత దూరం అనే నవలలు కూడా రాసిండ్రు. ఇలా పెద్దింటి అశోక్ కుమార్ రాసిన మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి వాన కొట్టింది కథను విందాం.
4: మా అల్లిరాణి నాటకం కథ అట్లా అయిపోయింది కదా. ఇక పున్నయ్య పంతులు వచ్చిండు కదా, వచ్చినాక మమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతాడు అనుకున్నాం, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మామ మాత్రం మస్తు దండలాడుతుండ్రు. ఓసారి ఏమైందంటే, అది మగ కార్తి. మగ అంటే మగకు మక్కకు పగ. ఎందుకంటే మగ కార్తీల వానలు కొడితే బాగానే కొడతాయి, లేదంటే కార్తి మొత్తం శనుకు రాలేదు, అది తెలుసు కదా మీకు. అప్పటికి మక్క చేనులు తల జుట్లు ముదిరి పీసులు వెళ్తున్నాయి, ఒక్కొక్క కంకి జొన్నిత్తులోలే పాలు పోసుకుంటోంది. ఆ టైంలో వాన ఎక్కువైతే జౌకు కొట్టి కర్రలు బీరిపోతాయి, పీసులు సువవుతాయి. వాన తక్కువైతే మొత్తం ఎండిపోతుంది. అందుకే మగకు మక్కకు పగ అంటారు. ఇక మగ కార్తీ వచ్చింది, అంతదాకా రోజు ముసురు పెట్టిన కాలం గుంజుకుంది, ఎండలు గొంటుతున్నాయి, పునాస భూములు గెరువైనాయి, బబ్బెర పెసర మక్క వాడిపోతుంది. కార్తి సగం పాదం దాకా ఎదురు చూసిండ్రు, ఒక్క శనుకు వడలే. జనం ఇక పునాస పంటల మీద ఆశ వదులుకున్నారు. వాన కొరకు శివుని గుడిలో నీళ్లు పోసిండ్రు, కప్పతల్లి ఆట ఆడిండ్రు, జడకొప్పేసిండ్రు, అయినా మొగుల మీద మత్సు మైల లేదు, ఒక్క శనుకు లేదు. అంతకుముందు మేము గంగగౌరి వ్రతం యక్షగానాన్ని సగం నేర్చినాం, అంతట్లకే కాలం కలుపుకున్నది. వాన మీద వానలు రెండు వానలు కొట్టినాయి, అప్పటికే రిహార్సల్ ఆపేసినాం. ఎప్పుడైతే ఈ కాలం వెనుకకు పడి వానలు గుంజుకున్నాయో, చేతుల పని లేదో, అప్పుడే మా కొండయ్య మామ ముందట పడ్డాడు. రిహార్సల్ ఉన్నా లేకున్నా మేము రోజు పంతులింట్లో పొద్దున్నో మాపున్నో కలుస్తున్నాం. ఒక్కనాడు పంతులింటికి పోకుంటే మాకు మనసున పడతలేదు, ఏదో మర్చిపోయినట్టే ఉంటుంది. వానలు పడతలేవు కదా, గంగగౌరి రథం ఆడదాం, వానలు పడతాయి అని మెల్లగా మా కొండయ్య మామ అన్నాడు. ఆ ఆటను పూర్తిగానే నేర్వలేదు, దాన్ని నేర్వాలంటే ఇంకా 2 వారాలు కావాలి, అప్పటికి వాననో వరిపో తెలియదు. అయినా ఇప్పుడు వానలు కొట్టకపోతే మాత్రం పని తక్కువ ఉందా? చెరువు కింద నాట్లు దున్నుకాలు పుట్టేడు పనేనా? ఓ కొండయ్య, నువ్వు లేంది పెట్టకు, అడ్డగోలు పనుంది, సత్తామన్నా తీరికలేదు. ఇప్పుడు నాటకం మోగించినవనుకో ఇండ్లలో తిడతారు, బురదకు కాళ్ళు వెచ్చినాయి, ఇగో అడుగుదీత్తే అడుగెయ్యత్తలేదు అని మా దాసిన్నాయన కొప్పడాడు. కొందరేమో ఆడితే ఆడదామన్నారు, కొందరేమో వద్దే వద్దన్నారు. ఆడదామన్న వాళ్ళకంటే వద్దన్నోళ్ళే ఎక్కువన్నారు. అందరికీ పనుందని పంతులు కూడా ఏ అద్దు తీయనన్నాడు. వీళ్లతో నీ నాటకం ఎట్లన్నా వేయించాలని మా మామ పట్టుబట్టిండు. ఆ విషయం అప్పుడే అంటే ఎవరు ఒప్పుకోరని తెలుసు, అందుకనే మెల్లగా ఓపిక పట్టిండు. పంతుల్ని మెల్లగా బతిలాడిండు, పంతులిన్లే. మా దాస్ చిన్నాయనను బతిలాడిండు, ఆయన ఇన్లే. ఇంకో 3-4 జమ కొట్టి ఏ ఆ నాటకం వేద్దామని అన్నారు. వాళ్ళు కూడా ఏ ఇప్పుడు నాటకం ఏంది అని ఎవల పని మీద వాళ్ళు పడ్డారు. మా కొండయ్య మామ మెల్లగా ఒకనాడు ఒకరిద్దరు ఊళ్ళ పెద్ద మనుషులను కలిసిండు. వాళ్ళని కలిసి, ఇగో గంగగౌరి రథం నాటకం మా షెడ్డది మామ, దాన్ని నేర్చుడు మొదలు పెట్టినామంటే ఆట ఆడేదాకా ఇడవద్దు, మధ్యలో ఆపేసినామనుకో ఇగో ఇట్లనే వాన సుక్కరాలది అన్నాడట. మేము గంగగౌరి రథం నేరుస్తూ కాలం నెత్తిమీదికి రావడంతో ఇడిచిపెట్టిన సంగతి ఊరందరికీ తెలియదు. వాళ్ళు వివరాలన్నీ అడగక ముందే మా మామనే, మేము గంగగౌరి వ్రతం నేర్చినాం కదా, నేను ముందే చెప్పిన ఆటను నడిమిలకు వదిలేస్తే గంగమ్మ తల్లి కోపమత్తది, వానలు కొట్టయి అని. ఎవలా నింటేనా? మొదలేమో ఆడదాం ఆడదాం అన్నారు, సగం నేర్చినాక కాలం కుదురుకోగానే ఇప్పుడు అద్దు ఆడద్దు అని అన్నారు. ఇప్పుడు చూడుర్రి ఎంత పరిశానికచ్చే, కాలం నడిమిలకే ఎత్తేసే, నేనంటే వాళ్ళని నింటారా అని మెల్లగా ఊరు పెద్దోళ్ళనే గేసిండు. పెద్ద మనుషులు మామూలు మనుషులు కాదు, నోట్లే ఆవగింజ నానది, తలుపు పెడితే కొలుపు పెట్టింటారు. ఈ ముచ్చటను ఊరు ఊరంతా ప్రచారం చేసారు. ఇగో కాలం ఎట్లా పోయిందో తెలిసినా ఈ బాగోతులోళ్ళు ఆట సగం ఆడిచి ఇడిచిపెట్టినరు, అందుకే కాలం కాలేదు, వానలు కొడతలేవు అని అందరికీ చెప్పారు. ఈ ముచ్చట 2 రోజులల్లా ఊరంతా వాకింది, మా పంతుల దగ్గర కూడా చేరింది. ఏమి తెలియనట్టు మా కొండయ్య మామ మళ్ళనే పంతుల దగ్గరకొచ్చి, ఏంటిది పంతులు, ఊళ్ళేమో గిట్ల పుకారు పుట్టింది, ఎక్కడన్నా ఆట ఆడకపోతే వానలు కొట్టాయా, అందరు మనల్ని తిడుతుండ్రు, మనమేదో కాలాన్ని ఆపినట్టు అన్నాడు. ఏమోనోయ్, మరి గట్ల పుకారు పుట్టింది, ఆటకు వానకు సంబంధమే లేదు. ఆట ఆడకనే వాన కొడతలేదా? అట్లా అనుకుంటే దేశంలో ఎన్ని కావు అని మా పంతులు అన్నాడు. అనుకున్నట్టే ఆ రాత్రి పంతులింటికి సుంకరోళ్ళు వచ్చారు. పట్వారి పోలీస్ పటేలు ఇద్దరు కలిసి పంతులను రమ్మని తోలిండ్రట. పంతులు పోతూ పోతూ మా కొండేమామని కూడా తోలుకపోయిండు. వాళ్ళు ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడి మెల్లగా గంగగౌరి రథం తీసిరట. ఇగో మీరు నాటకాన్ని మధ్యలోనే ఇడిచిపెట్టిరట, అది ఎట్లా నెయ్యాలని చెప్పిరట. మామ ఎట్లా జరుగుతుంది అనుకున్నాడో అవి అట్లే జరిగింది. పటేలు పట్వారి గట్టిగా చెప్పంగానే మా పంతులు అట్లగాదు ఇట్లగాదు అన్నోడు మెల్లగా తలకాయ ఊపిండట. నువ్వెట్లనో చెయ్యి అని పంతులకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చిర్రట. ఆడునంటే వట్టికైతుందా పంతులు? ఏం లేదన్నా, దోసవు తీన్సవు ఖర్సు అన్నాడట మా మామ. పైసలెందుకోయ్, సంఘానికి వసూలు చేస్తాను తీ, మీరు ఆడనైతే ఆడున్రి అన్నాడట పట్వారి. అన్నట్టుగానే రెండు రోజులల్లా కుల సంఘాలను గుసునబెట్టి సంఘానికి వసూలు చేశారు. 256 రూపాయలు మా కొండయ్యమామ చేతిలో పెట్టి మీరు ఆట ఆడుండ్రని చెప్పారు. మొత్తం మీద ఊరు ఊరంతా వానను మేమే ఆపినట్టు, ఈ నాటకంతోనే వాన వడనట్టు ప్రచారం జరిగిపోయింది. అట్లా చేసింది మా కొండయ్యమామనే కదా, అందరూ మా ఆట కొరకే చూస్తుండ్రు. వేసేదేదో జర మక్కలు ఎండిపోకముందు వేయ్యి, జర జట్టనే వేయ్యి అని అంటున్నారు. మా సంగతి ఏంటంటే మేము ఆట పూర్తిగా నేర్వలేదు కదా, అందుకే మేము వెనక ముందు చేస్తున్నాం. అయినా పటేల్ పట్వారి భయానికి ఈ ఆట ఆడుతున్నాం. 2 రోజులు కూసుండి రిహార్సల్ చేసినాం. పొద్దంతా పారట్లు బట్టి పెట్టినాం. మైకు లేకుంటేనే కషీర్కాడ బజార్ లైట్ కింద స్టేజ్ వేయాలనుకున్నాం. ఈసారి కిరీటాలు భుజకీర్తులకు కొత్తపల్లి పంతులకు గుత్తకిచ్చినాం. 30 రూపాయలు ఇస్తే కిరీటాలు బాణాలు భుజకీర్తులు మొత్తం తయారు చేస్తానన్నాడు. పని తీర్పాటం దొరికితే మేమే చేసుకుందాం. ఇప్పుడు పని మీద ఉన్నాం కదా, జట్టన కావాలని వాళ్ళకి చెప్పినాం. 2 వారాలు రిహార్సల్స్ చేస్తే తప్ప నేరు అని ఆటను 2 రోజులలోనే ఏం నేర్తాం? ఏదో ఆడినమా అంటే ఆడినామన్నట్టు ఊరంతా బదనాం ఎందుకని కసిరికాడ శాంతి వేసినాం. మేము ఏ ఆట ఆడినా మేటేషకాళ్ళు ఆట ఆడిన రోజు పొద్దున ఒక్కటే పూట తింటారు అంతే. ఎంత పని ఉన్నా, ఇంట్లో పండుగున్నా, చుట్టాలొచ్చినా పగటియాల్లా రాత్రిపూట అసలు భోజనమే చెయ్యరు. భక్తి ఆటకైతే అసలు నీసు కూడా ముట్టరు. తానం చేయందే స్టేజ్ దగ్గర గుర్రారు. కడుపు నిండా తింటే పాటలకు రాగం రాదు, రాగం దిత్తుంటే దమ్మే ఎత్తేసుకొస్తుంది. అదే ఖాళీ కడుపు అయితే ఈ ఇబ్బందులుండయి. అందుకనే మేము ఆ పని చేస్తాం. ఈ దున్నుకాలున్నప్పుడు నాటకం వేయాలంటే భయం. ఎందుకంటే తినడానికి మనసొప్పది, పానం జొలుగుతుంది, కాళ్ళు గుంజుకపోతాయి. అయినా తప్పది కదా. ఇక అటో ఇటో ఆట మోగించినాం. పంతులు కామారెడ్డికి పోయి మేకప్ సామాన్లు తెచ్చాడు. ఆట పూర్తిగా నేర్వనే లేదు కదా, హార్మోన్ కూడా దియ్యలేదు. తబలా తాళం మీదనే పారట్లు చేతబట్టుకుని రాణి పాటను చూసుకుంటా ఎల్లదీయాలనుకున్నాం. గొల్లరాజంకు ఆకలి ఎక్కువ జర. ఎప్పుడూ ఏదో ఒకటి స్టేజ్ దగ్గర తెచ్చుకొని అటు అయిపోగానే ఇటు తింటాడు. ఒక్కోసారి సది గట్టుకచ్చుకుంటాడు. ఆట అయిపోగానే సది తిన్నాకనే ఏషం ఇప్పుతాడు. అట్లా ఆ రోజు కూడా అటుకులు కట్టుకొచ్చుకున్నాడట. ముల్లెకు ముల్లే బట్టలలో చుట్టి పక్కన పెట్టుకున్నాడట. గొల్లరాజంది గంగపాత్ర. గౌరీశం వేసే కుప్పల చంద్రం ఉన్నాడు కదా, ఆ చంద్రం మెల్లగా రాజం దాచుకున్న అటుకుల ముల్లెను ఇప్పి గడికిని బుక్కిండట. గంగగౌరి ఇద్దరు వాదం పెట్టుకునేటప్పుడు ఈ చంద్రం నోరాడిచ్చినప్పుడు ఈ గొల్లరాజం చూసిండట. చూసి ఊరిని ఎవన్నా అటుకులు బుక్కుతుండని వచ్చి ముల్లె దగ్గరికి వచ్చి చూసేవరకు ముల్లెకు ముల్లె మాయమైపోయిందట. ఇద్దరు స్టేజ్ వెనుక కుత్తి పట్టిర్రు. నాయి బుక్తావా అంటే నేను బుక్కలేదని. మా కొండయ్యమామంది శంకరునేశం. ఇక చూడుకో, ఇద్దరికి సంధాయించి చెప్పిండు. అయినా వాళ్ళు ఇంటేనా, అటుకుల పంచాది చిన్న చిన్నగా పోయి పెద్దగా అయింది. ఆడోనైనా తేలిపోవాలంటున్నారు. కొండయ్యమామ కోపం వచ్చింది. ఇద్దరిని ఎత్తుకపోయి నడి స్టేజ్ మీద దించిండు. ఇద్దరి ఆడేశాలేనే. స్టేజ్ మీద కొంగులు కొంగులు గుంజుకున్నారు, ఒగలునొగలు వంగబెట్టి గుద్దుకున్నారు, చెవులు వెండుకున్నారు. జనంకేమేరక, వాళ్ళేమనుకుంటున్నారు అంటే ఇది నాటకంలో భాగమే అనుకుంటున్నారు. కొండయ్యమామ మాత్రం, ఇగో చూడుండ్రి, ఇద్దరు భార్యలుంటే ఇట్లనే ఉంటుంది, వాళ్ళ తెరుగుపోతే నన్ను దంతరు అన్నాడు. జనమంతా ఈ సమతులిద్దరిది అనుకుంటున్నారు అనుకుని నవ్వుడే నవ్వుడు. అటుకుల సంగతి జనానికి తెలియదు కదా. తర్వాత ఏం జరిగిందో గాని అప్పుడే వాన మొదలైంది. యానంగా మొదలయిందో, యానంగా తెప్పలచ్చినాయో, ఉరుము లేదు, మెరుపు లేదు, చల్లని వాన. జనం ఇళ్లకు చేరేసరికి తోపు తోపు నానిండ్రు. మా పరదాలు పొట్టు పొట్టు నాన్నాయి. మొత్తం ఊరంతా వరదవారింది. అబ్బా, అరే ఇదేం చిత్రంరా! ఆట ఆడితే వాన గుట్టనే కొట్టింది చూడు. రేపు ఊరు ఊరంతా మనను మస్తు యాద్ చేస్తారు, మనను మస్తు మెచ్చుకుంటారు అని మేమనుకున్నాం. చూడు చూడుమంట ఆనాడు గొల్లరాజం పొల్లు పొల్లయిండు. ఎప్పుడైనా ఆట పూర్తిగానే శాంతి రిప్పేసి సామాన్లు పట్టుకుని అందరికందరు సోపొత్తుని ఓదు. ఇక్కడుంటే వానలా దడుచుకుంటా స్టేజి ఇప్పుడు పడుతుందని తప్పించుకొని ఇంటికి పోయిండు. అంతకుముందే అటుకుల పంచాదే, ఇక అదో కారణం అనుకో. పోతూ పోతూ హౌసులోళ్ళు ఇండ్లు దాటినాక గౌండ్లదేవయ్య సంధి ఉంది కదా, అక్కడేదో లొల్లిన వాడితే అటు దిక్కు పోయిండట. దేవయ్య ఇంట్లోనే బొబ్బిన వాడుతుందని అన్నదమ్ముల పంచాద అనుకుని, అరే ఇంత రాత్రి ఏం కొట్లాడర్రా, ఏదన్నుంటే పొద్దుగల మాట్లాడుకోన్రి అంటూ మెల్లగా లోపలికి పోయిండట. అప్పటికి వాన కొడుతూనే ఉంది. పడ్డది దొంగలు, ఏదెక్కడ పెట్టినవని దేవయ్యను దిడుతోన్రు. నడీ వాన కాలమే, అప్పుడు దొంగలత్తరని ఎవరన్నా అనుకుంటారా? రెండు కంకర రాళ్లతో గుంజుడు గుంజినట రాజం మీదికి. అవి సాక్కగచ్చి రాజం ఈపుల తలినాయట. వావ్వా సత్తిరా అనుకుంటా రాజం ఒక్కటే ఊరుకుడట. అప్పటికి రాళ్ల దెబ్బలు దాకి ఈపుల పచ్చెల్లేసినాయట. ఆ దెబ్బ నెత్తిగ్గనక తలితే పుర్రే వలుగుతుండేనట. అట్లా రాజం 4 రోజులు ఇంట్లో నుండి లేవలేదు. కొడుకు సచ్చి పుట్టిండని వాళ్ళవ్వ ఒక్కటే ఏడుసుడు. ఇక తెల్లారి ఊరు ఊరంతా వానగొట్టిందని మమ్మల్ని మెచ్చుకుంటారని అనుకున్నాం కదా మేం. కానీ జనమంతా ఓగో తిట్టుడు కాదు మమ్మల్ని. ఎందుకంటే మేం నాటకం ఆడకపోతేనే ఇన్ని రోజులు వానలాగినాయని, అసలు మేం నాటకం మంచిగా ఆడితే ఈ వానలు ఎప్పటినుంచో కొట్టునని, ఈ పొలాలు మక్కలు ఎండిపోవుడుకు మేమే కారణమని జనమంతా తిడుతోండ్రు. మీరు చేయబట్టే ఇన్ని రోజులు కాలం పోయింది. ఈ ఆట ఎప్పుడు ఆడినా లేకపోతే పూర్తిగా నేర్వకపోయినా ఇట్లా కాలం కాకపోతుండే కదా, ఇప్పటికైనా సగమే ఆడినరు. ముందు ముందు ఎట్లయితుందో, వానలు కొట్టకపోవాలే మీ సంగతృత్వం జరాగు అంటున్నారు. ఇక చూడు మాకు 4 సందులు ముల్లిరిగినట్టయింది. ఏదైతే ఏంలే, మక్కకర్రలకైతే పానం వచ్చింది అనుకున్నాం. అప్పటినుంచి కాలం వెనుక ముందైతే ఏమందురో గాని వాన మీద వానలు పడ్డాయి, వాగులు గొర్రెలు వారినాయి, మా బాధ తప్పింది.
3: ఇప్పటి వరకు మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి వాన కొట్టింది కథను విన్నారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇంతటితో ఎల్టీ కథనం కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సోమవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి కళ్ళు కుండల భాగవతం కథను వింటారు.
5: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇగైనున్రి కార్యక్రమంలో కథా రచయిత ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు చెన్నూరు సీతారాం బాబుతో ముచ్చట మొదటి భాగం విందాం. వీరితో ముష్టి పెడతారు వి గోపిచంద్.
1: ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి కథకులు, కథా విమర్శకులు, అదేవిధంగా 3 దశాబ్దాల పాటు ఆకాశవాణికి వివిధ హోదాల్లో సేవలందించిన చెన్నూరు సీతారాంబాబు గారు రావడం జరిగింది. నమస్కారం రాంబాబు గారు.
2: నమస్కారం గోపిచంద్ గారు.
1: ప్రధానంగా మీకు అసలు కథ పట్ల మొక్కు ఎందుకు కలిగింది, దీనికి ప్రేరణ ఎవరంటారు?
2: కథ అనేదండి, ఇప్పుడు నా చిన్నప్పుడు నేను బహుశా 6-7 తరగతిలో ఉన్నప్పుడు అప్పట్లో అందరి ఇళ్లలోనూ ప్రభా పత్రిక ఇట్లాంటి పత్రికలు వస్తుండేవి. సో పత్రికలు వస్తున్నప్పుడు కథ అనేది ఒక జీవిత శకలం. ఇప్పుడు పెద్ద మాట అవుతుంది కానీ ఫస్ట్ ఇది చదివితే మనకి ఏదో మన ఇంట్లో జరిగిన సంఘటన అన్నట్టుగా అనిపించేది కథ మాత్రమే ఉంటుంది. అలా మా ఇంట్లో పత్రికలు రావటం వల్ల కథలు చూడటం అలవాటైంది. అయితే నా 7 క్లాస్లో 8 క్లాస్లో కథ రాశాను నేను. అప్పుడు అందరు ఇంట్లో అందరు చూసి నవ్వారు, ఏమిటి ఏదో రాసేసామని. సరే ఆ తర్వాత మళ్ళీ అయింది అని మళ్ళీ నేను ఆకాశవాణిలో చేరిన తర్వాత నేను విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు చాలా మంది సీనియర్ కథకుల్ని, పెద్దిబడి సుబ్బరామయ్య గారు లాంటి వాళ్ళని చూస్తూ ఉండేవాడిని. అలాగే అక్కడ ఉన్నటువంటి భట్టి గారు వీళ్ళందరూ కూడా కథ పట్ల చర్చ కానివ్వండి, కథ పట్ల ఆకర్షణ, మళ్ళీ తెలుగు సాహిత్యం చదవాలన్న ఆకర్షణ మళ్ళీ ఆల్ ఇండియాలో చేరిన తర్వాత నాకు కలిగింది. సో కాబట్టి చాలా కాలం చదువుతుండేవాడిని. అప్పుడు రేడియోలో కొంతకాలం పనిచేసిన తర్వాత కొన్ని కథలు వెనక్కి వచ్చిన తర్వాత ఒక కథ మొదటిసారి పబ్లిష్ అయినప్పుడు,
1: ఎప్పుడు పబ్లిష్ అయింది?
2: 99 ఏప్రిల్ మేలో ఆంధ్ర భూమిలో వచ్చిందండి అది. ఆ కథ కూడా ఓ మిత్రుడు నీ కథ వచ్చిందని చెప్తే నాకు తెలియదు. సో ప్రింట్ లో పేరే కాకుండా మనం రాసిన అక్షరాలు ప్రింట్ లో కనబడుతుంది, అది ఇప్పటికీ నాకు థ్రిల్ గా అనిపిస్తుంది. ఆ చైల్డ్ లైక్ అది జరిగింది ఇంకా పోలేదు.
1: అంటే నవీన నాపు చెన్న పండింది అంటారు. అట్లానే 7వ తరగతిలో మీరు కథలు రాస్తే ఇంట్లో వాళ్ళు నవ్వారు. ఆ తర్వాత రేడియో ఉద్యోగం, ఆకాశవాణి ఉద్యోగం కథ పట్ల, కథకుల పట్ల ఆసక్తి కలిగించింది. దానితో మీరు 99లో మీరు రాసిన మొదటి కథ అచ్చు కావటంతో మీ కథా ప్రయాణం ప్రారంభం చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఎన్ని కథలు రాసి ఉంటారు, ఎన్ని సంకలనాలు తీసుకొచ్చారు?
2: యాక్చువల్ కథల సంకలనం ఒకటే వచ్చింది. నేను ఒక 50 కథలు రాసింటాను, ఇక తర్వాత లెక్కబెట్టడం మానేశాను. ప్రస్తుతం వాట్సాప్ మీడియా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ రోజుకి అట్లా ఏదో వచ్చిన కథలు రాయటం అనేది అలవాటుగా మారింది. సో ఒక 50 కథలు రాసింటాను డిఫరెంట్ నేపథ్యాలతోటి. మనం చూసిన కొన్ని సంఘటనలే అవే కథలుగా మారుతాయి.
1: అంటే మీ ఉద్దేశంలో మీకు ప్రేరణ ఎవరు?
2: కథ రాయటం కంటే నా చిన్నప్పుడు కథ నా పెద్ద పెద్ద వాళ్ళ కథలు గుర్తులేమండి. నా తెలిసి నేను చాలా మేబీ మల్లాది కృష్ణమూర్తి నేను చాలా చిన్నప్పుడు చదివాను. సో ఐ థింక్ అపరాధ పరిశోధన నేను బాగా చదివాడి. అపరాధ పరిశోధన కథలన్నీ కూడా చిన్న పాకెట్ సైజ్ బుక్ ఉండేది అది. సో అలాగే చిన్నప్పుడు డిటెక్టివ్ ఇక్కడ తగ్గిపోయి కానీ చిన్నప్పుడు డిటెక్టివ్లు అతికిచ్చేవాళ్ళు. సో అక్కడే ఆ కిల్లీ షాప్ దగ్గరే ఉండే
1: షాడో మధుబాబు అలాంటి వాళ్ళని,
2: గిరిజశ్రీ భగవాన్,
1: కొమ్మూరి
2: వేణుగోపాలరావు, కొమ్మూరి సాంబశివరావు,
1: కొమ్మూరి సాంబశివరావు.
2: సో వీళ్ళు అది ఫస్ట్ డిటెక్టివ్ సాహిత్యమే నాకు పరిచయం సాహిత్యం. సో అలా తర్వాత ఇంకా ప్రమాదానం నాకు మాలతి చంద్ర గారు వీళ్ళందరూ, కె రామలక్ష్మి, మాలతి చంద్ర, ఇప్పుడు కావలిపాటి విజయలక్ష్మి, దివ్యేద్రి విజయలక్ష్మి, ఎద్రపూడి సురోచనని, అంటే మహిళా రచయితలందరూ కూడా అద్భుతంగా సీరియల్స్ రాసిన కాలం. సో విధంగా ప్రేరణ ఏంటంటే వీళ్లే ప్రేరణ కలిగించారు నా ఉద్దేశం.
1: అంటే కథ, నవల, కవిత వీటిల్లో కథకే ఎక్కువ శక్తి ఉంది అంటుంటారు, మీరేమంటారు?
2: కథ అనేది ఒక క్రాఫ్ట్ అండి. ఇప్పుడు ఏ కథ అయినా మనకు తెలిసిపోతుంది ఈ కథ పేలవంగా ఉంది, ఈ కథ మనకి అంటే ఎక్కడో రచయిత చెప్పదగిన విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోతున్నాడు అనేది వెంటనే కథలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో కవిత కూడా అలాంటిదే, కవితలో కొంచెం అర్థం కానీ తనం ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు. కథ అనేది ఒక క్రాఫ్ట్మెన్షిప్, అది అందరికి అంత సులువుగా అలవాడేది కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ కొన్ని కథలు మీ రచయిత గారు గొప్పవాడు కావచ్చు కదా, ఒక కథ రచయిత సంబంధం లేకుండా మిమ్మల్ని తనలోకి లాక్కునేది కథ అన్న ఉద్దేశం. సో వేరే నవల విస్తారంగా ఉంటుంది. సో నవల ఎలా ఉంటుందంటే మీకు ఒక హెచ్చు తక్కువ ఉంటాయి, ఒక చాప్టర్ బాగుండవచ్చు, తర్వాత చాప్టర్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో నవల్లో అది కథ మీకు ఉన్నదే 4 పేజీలు ఉంటుంది. ఒక సంఘటన మొత్తం జీవితాన్ని చెప్పరు కదా, ఒక చిన్న ఒక పార్శ్వము ఏదో చెప్తారు, ఆ చెప్పిన దాన్ని మీరు ఎంత ఎంత క్రిస్ప్గా చెప్తారనేది కథలో ఉంటుంది. కథ రాయటమే కష్టం.
1: అంటే 99లో మీ కథ మొదటి కథ వచ్చింది దాదాపు 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల ప్రయాణం కథతో ప్రయాణం ప్రారంభమైంది. సరే ఇప్పుడు నిరంతరం వాట్సాప్ ద్వారా సాగుతూ ఉందన్నారు కదా, ఈ 2.5 దశాబ్దాల ప్రయాణంలో కథా గమనంలో కథా తీరులో మీరు గమనించే మార్పు ఏంటంటారు?
2: ఇప్పుడు యువ రచయితలు చాలా మార్పు తీసుకొచ్చారండి. ఒకప్పుడు పెద్ద కథలు ఉండేవి, కుటుంబ కథలు ఉండేవి. సో ఇప్పుడు కథ ఓపెన్ గా చెప్పడం, బోల్డ్ గా చెప్పడం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏ వస్తువునైనా స్పృశించగలటం, దేన్నైనా సరే దాచుకోకుండా చెప్పడం అనేది ఇప్పుడు నాకు ఎక్కువగా కనిపిస్తుంది అనిపించేది. మా చిన్నప్పుడు కానీ ఒక పీరియడ్ లో అంటే కథ, తెలుగు కథ ఎలా ఉంటుందంటే కొంత లెఫ్ట్ వింగ్ కథలు ఉంటాయి, కొంత సామాజిక స్పృహ అనేటువంటి కథలు ఉంటాయి, కొన్ని క్రైమ్ కథలు, ఇట్లా అన్ని రకరకాల పార్శ్వాల కథలు ఉన్నప్పుడు, ఇప్పుడు కథని ఈ తరం కుర్రాళ్ళు మాత్రం ఈ మధ్య చిన్న చిన్న యంగ్స్టర్స్ 25 ఇయర్స్ 26 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కథలు చెప్పడం చూస్తున్నాం. బట్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. అదే ఈ శిల్పం ఏదైతే అంటున్నామో విచిత్రంగా ఆ శిల్పం టెక్నిక్ వాళ్ళు బాగా తెలుసుకున్నారు. ఇప్పటి కొత్త కథకులు నా ఉద్దేశాలు.
1: అంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటారు?
2: వాళ్ళు చాలా స్పీడ్ అండి. వాళ్ళ స్పీడ్ వస్తువుని ఎంచుకోవడంలో గానీ, వస్తువును ప్రజెంట్ చేయడంలో గానీ, ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా, అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం రాసింది కదేనా
1: అంటే మొహాడు పట్టడం ఇలాంటి
2: ఏముండదు.
1: చెప్పదలుచుకుంది ఏదైనా నిర్భయంగా చెప్పే
2: ఉండబద్దలు కూడా చెప్తారు. ప్లస్ చెప్పడానికి జంకరు, తన కథ గురించి చెప్పుకోవడానికి జంకటం ఎక్కడ చూడలేదు. మీరు ట్విట్టర్ లో గానీ ఫేస్బుక్ లో చూస్తే ఈ తరం కథకులందరూ, కొత్త కొత్త కథకులు వాళ్ళు రాసినటువంటి కథలు కావచ్చు, నవలు కావచ్చు, వాటి నుంచి విస్తృతంగా వాళ్లే ప్రచారం చేసుకుంటారు.
1: అంటే సామాజిక మాధ్యమాలు రావడం వల్ల కథ మళ్ళీ బతికిందని చెప్పుకోవచ్చా?
2: కొత్త తరానికి కూడా కథ అలవాటు అవుతుంది. అయితే కరెక్ట్, యాక్చువల్లీ కవిత్వం ఇంకా అలవాటు అయింది, కథ అలవాటు అంటే కష్టం. బట్ స్లోగా కథ కూడా వాళ్ళకి అందుతుంది, అది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.
1: మీరు కథా రచయితతో పాటు కథా విమర్శకులుగా కూడా మీకు పేరుంది. మీరు ఒప్పుకున్నా లేకపోయినా, మీరు నవీనా నవ్వకపోయినా పేరుంది. విషయం ఏమిటంటే ఇట్లా ఒక సాహిత్య సభ జరిగితే, ఒక పుస్తక ఆవిష్కరణ సభ జరిగితే, అది రాంబాబు వచ్చి రిపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్న కాలం ఒకటి ఉంది. దీన్ని ప్రధానంగా మీకు అది ఆ విద్య ఎట్లా అలవాటైంది? చాలా మంది ఏమంటారంటే వాళ్ళ గురువు జగన్నాథ శర్మ వల్ల ఇది అబ్బింది అంటారు. మీరేమంటారు?
2: ఎందుకంటే జగన్నాథ శర్మ గారు నవ్యవహార పత్రిక ఎట్టుగా ఉన్నప్పుడు ఆయనతో పాటు మేము చాలా ఊళ్ళు తిరిగాం. ఆయన తెనాలి, గుంటూరు, విజయవాడ,
1: పార్వతీపురం,
2: విజయనగరం, ఇటు సిరిసిల్ల, పూణే, ఇట్లా చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే నోట్ చేసుకోవడం అనేది అప్పటికప్పుడు ఒక జర్నలిస్ట్ డైరీ లాంటిది నేను వెంటనే నోట్ చేసుకున్నాండి. మేము వచ్చేసిన సోమవారం కల్లా ఆయన రిపోర్ట్ తయారు చేసి ఇచ్చేయాల్సి వచ్చేది. సో ఐ థింక్ కనీసం ఒక 4-5 ఏళ్ల పాటు మేము ఇద్దరం కలిసి తిరిగాం. అది చాలా హెల్ప్ చేసింది. దానివల్ల ఏం చేశానంటే తర్వాత చాలా సభల్లో అప్పటికప్పుడు సభ మీద చిన్న నివేదికని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తుండేవాడిని, కొంచెం లైవ్ ఇచ్చేవాడిని, కొన్నిసార్లు ఆ నివేదికను వెంటనే టైప్ చేసి పెట్టేసేవాడిని.
1: అంటే ఆ విధంగా మీరు సాహిత్య లోకానికి దగ్గర అయ్యారని చెప్పుకోవచ్చు అంటారా?
2: సాహిత్య దగ్గరేమో గానీ నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ నేను చెప్పుకుంటాను. సో దాని వలన ముఖ్యంగా మంచి వక్తలు మాట్లాడినప్పుడు సాహిత్య విషయాలు ఎంత గొప్పగా ఉంటుందని నేను తెలుసుకోగలిగాను. సాహిత్య ప్రసంగాల పట్ల చాలా ఆసక్తి నాకు విస్తృతంగా సాహిత్య సభలకు వెళ్ళటం వల్ల కలిగింది. నాకు ఎప్పుడు సాహిత్య సభలో వెళ్ళినప్పుడు ఏ వక్త మాట్లాడినా, ఒక కథ గురించి మాట్లాడినా, కవిత్వం గురించి మాట్లాడినా, శివారెడ్డి గారు లాంటి వాళ్ళు, లేదా కె శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళెవరు మాట్లాడినా కూడా కళ్ళు మనసు రెండు అతుక్కుపోయినాయి ఉంటాయి.
1: అంటే ఇంకొక విషయం అండి, మీరు ఆకాశవాణిలో పనిచేసినప్పుడు, ముఖ్యంగా ఆదిలాబాద్ కేంద్రంగా పనిచేసినప్పుడు ఈ తెలుగు సాహిత్యం గురించి దాదాపు ఒక మాటలో చెప్పాలంటే ఆకాశవాణి పరిమితులు దాటి మీరు అక్కడ కథా సదస్సు
2: నిర్వహించారు.
1: కారణాలు ఏమైనా కానీ మీరు దాని మీద ప్రేమతోటి నిర్వహించారు కదా, దానివల్ల ఏమి నేర్చుకున్నారు? దానివల్ల కూడా మీకు కథ పట్ల ఆకర్షణ, లేకపోతే కథా సాహిత్యం పట్ల ప్రేమ రావటం, దాని తర్వాత ఎదిగిన తీరు ఏమైనా ఉందంటారు?
2: యాక్చువల్గా చెప్పాలంటే అది 2011 తెలుగు కథకు 100 ఏళ్ల సంవత్సరం అండి. యాక్చువల్గా చాలా మంది రకరకాల సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో తెలుగు కథకు 100 ఏళ్ల సందర్భాన్ని ఎందుకు జరపట్లేదని నాకు చాలా అనిపించింది. అందుకోసం యాక్చువల్గా డైరెక్టర్ జనరల్ నుంచి పర్మిషన్ కూడా తీసుకుని దాదాపు ఒక 30 మంది రచయితల్ని హైదరాబాద్ నుంచి అటు కరీంనగర్ ఇట్లా దగ్గర ప్రాంతాల నుంచి కూడా ఇన్వైట్ చేసి 2 రోజుల పాటు సదస్సు నిర్వహించాం. కథకు సంబంధించి అనేక అంశాలు దాంట్లో పొందుపరచడం జరిగింది. వీళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కథ అనేది ఒక సముద్రం, ఒక ప్రవాహం, ఒక నది ఏదైనా కానివచ్చండి, దాంట్లో ఈత కొట్టడం అనేది ఎప్పుడూ ఒక సదానే. కథా నదిలో ఈత కొట్టడం అనేది నేర్చుకునేందుకు పోవడానికి అవకాశం కల్పిస్తుంది.
1: కథా నదిలో ఈత కొట్టడం సరదా అంటున్నారు, నిరంతరం కొట్టాలంటున్నారు, నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇంతవరకు మీరు రాసిన కథల్లో మీకు నచ్చిన కథ ఒకటి మా పాఠకులకు చదివినిపిస్తారా?
2: తప్పకుండా అండి. ముందుగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆకాశవాణికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను పసిడి మనసులు అంటే ఒక కథా సంకలనం తీసుకొచ్చాను 2016లో. యాక్చువల్ మీరు ఆదిలాబాద్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఈ కథా నేపథ్యం కూడా ఆదిలాబాదే. ఆదిలాబాద్ లో రైతుల్ని మేము రికార్డ్ చేస్తున్నాను వెళ్ళినప్పుడు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం కనిపించింది. అక్కడ రైతు యాక్చువల్గా భర్త పోయాడు ఆత్మహత్య చేసుకుని, కానీ ఆవిడ ధైర్యంతో ఉత్తమ జిల్లా రైతు మహిళా రైతు అవార్డు ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ మహిళా రైతు అవార్డు స్వీకరించింది. సో అది నాకు ప్రేరణ ఇచ్చి దాని ఆధారంగా చేస్తూ ఒక కథ రాశాను. ఆ కథ పేరు అంతరం. ఆ కథ మీ అందరి కోసం చదివి వినిపిస్తాను. కథా శీర్షిక అంతరం. ఈ మధ్య గంగారెడ్డిని చూస్తే భయము ఆందోళన రెండూ కలుగుతున్నాయి నాకు. గంగారెడ్డి ఏమి సంఘ వ్యతిరేక శక్తిగా ముద్ర వేయబడినవాడు కాదు, రౌడీ షీటర్ అంతకన్నా కాదు. వ్యవసాయం అనే ఊబిలో కూరుకుపోతున్నవాడు, ఊబిలో దిగబడిపోయానన్న స్పృహ లేనివాడు. జూదంగా మారిన వ్యవసాయంలో ఇవాళ కాకపోతే రేపైనా గెలుస్తానేమో అన్న ఆశ మినుకు మినుకు అంటూ ఉంటే ఆ జూదానికి పెట్టుబడి కోసం అనువనువు వెతికే ఓ బడుగు రైతు. వీటన్నిటికీ మించి గంగారెడ్డి నా బాల్య స్నేహితుడు. ఇంకొంచెం వివరాల్లోకి వెళ్లాలంటే నేను గంగారెడ్డి 10వ తరగతి వరకు మా ఊరు బళ్ళలోనే కలిసి చదువుకునేవాళ్లం. ఇప్పుడంటే దరిద్ర నారాయణలా అయ్యాడు, కాని మా చిన్నప్పుడు దీనబాంధవుడిలా ఉండేవాడు. హుషారుగా చలాకిగా ఉండే గంగారెడ్డి ఆ రోజుల్లో మా బృందానికి నాయకుడు. ఏ గొడవ జరిగినా పాలిపోతూ ఉండేవాడు, చదువును మాత్రం సీరియస్ గా తీసుకునేవాడు కాదు. వాళ్ల వ్యవసాయం అంటే వాడికిష్టం. అందుకే 10వ తరగతి తర్వాత గంగారెడ్డి వాళ్ల నాన్న వెంట పంట పొలాల్లోకి వెచ్చగా వెళ్లిపోతే మాలాంటి వాళ్లం మాత్రం అటు వ్యవసాయం చేయలేక ఇటు ఎదిగి ఎదగని జీవితాలతో మిగిలిపోయాం. సీజన్లో పెట్టుబడి కోసం నా దగ్గరకు తరచూ రావటం గంగారెడ్డికి అలవాటే. అయితే గత 2 ఏళ్ల నుంచి గంగారెడ్డి పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారుతుందని నాకు అర్థమైంది. గంగారెడ్డి వస్తానని ఫోన్ చేయడంతో నా ఆలోచనలన్నీ తన చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. గంగారెడ్డి వచ్చే వేళైంది అనుకుంటుండగానే భారంగా అడుగులు వేస్తూ వస్తున్న గంగారెడ్డి కనిపించాడు. మాసిన గడ్డం, మురికి పట్టిన బట్టలు, నిర్వేదం అల్లుకున్న కళ్లతో బలహీనంగా పలకరించాడు గంగారెడ్డి. ఏంటి గంగన్న ఇంత డల్గా ఉన్నావు? రైతంటే 10 మందికి అన్నం పెట్టేవాడు అని చెప్పి నువ్వేనా ఇంత మౌనంగా మౌనస్వామిలా? కొంచెం నవ్వించే ప్రయత్నం చేశాను. నేను నీలా చదువుకుంటే ఇవాళ నా బతికింత సుందరవంతర కాకుండా ఉండేదని బాధపడుతున్నారా కృష్ణ? ఎవడి కోసం చెయ్యాలి వ్యవసాయం అనిపిస్తా ఉంది. అంతా జోదం అయిపోయా, వర్షాలు వస్తాయో రావో తెలియదు, ఎరువులు దొరుకుతాయో లేదో అని భయపడాలా? పండిన పంటను అమ్ముకోవడం ఎట్టాగాని భయపడాలా? ఇటెల్లా తీసుకొచ్చాయి గంగారెడ్డి మాటలు. గంగారెడ్డి మాటల్లోని ఆవేశం నన్ను ఆశ్చర్యపరచలేదు. కొన్నాళ్లుగా ఇలాంటి ఒక అసహాయత ఏదో తన మాటల్లో నేను చూస్తున్నాను. జూదంగా మారిపోయిన వ్యవసాయంలో గెలుపు అనేది అతను ఇంకా ఊరిస్తూనే ఉంది. ఇవాళ కాకపోతే రేపు అనుకుంటూ పరుగు పెడుతూనే ఉన్నాడు. చిన్నప్పుడు గంగారెడ్డి వస్తున్నాడంటే ఓ ధైర్యం ఉండేది, ఓ ఆనందం ఉండేది, ఓ నిశ్చింత ఉండేది. కానీ ఇప్పుడు గంగారెడ్డి వచ్చినప్పుడల్లా భయం కలుగుతోంది. ఏమైపోతాడో అన్న ఆలోచన ఒక జలధరింపులా నా నరనరాన్న వ్యాపిస్తోంది. ఏమైంది గంగన్న, మొన్న కొన్న విత్తనాలు మొలవలేదా? ఎరువులు దొరకలేదా? బ్యాంకు మీద లోన్ ఇవ్వనన్నాడా? నువ్వే ఎట్ అయిపోతే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు చెప్పు. ఉపయోగం లేదని తెలిసినా అన్నయించే ప్రయత్నం చేశాను. బానే కనిపెట్టేవరా కిష్ట, ఏమీ చచ్చిండో, ఆ పత్తి ఇత్తు సరిగ్గా మొలకెత్తలేదు. ఆ ఎరువులు చూడబోతే రోజు క్యూలో నిలబడాలా? నిలబడినా దొరుకుద్దన్న గ్యారంటీ లేదు. ఒకవేళ దొరికినా యూరియా డీఏపీతో పాటు ఆడంటగట్టే వేరేదేదో కొనాలా? ఎవడికన్నా చెబుదామంటే ఇనిపించుకునే మగాడే లేడు. రూపాయి అప్పు పుట్టే దిక్కే లేదు. గంగారెడ్డి ఇలా రావటం నా కొత్త కాదు. అయితే నిప్పు కణంలా భగవం అంటం మాత్రం ఇవాళ నాకు కొత్తగా ఉంది. కాని నా పరిస్థితి అంతంత మాత్రం కాదు. కాదు, ఎంత వచ్చినా నాకు సరిపోవటం లేదు. నిజాన్ని ఒప్పుకున్నందుకు కొంచెం మనస్సు శాంతించింది. ఎంత కావాలి గంగా? గంగారెడ్డి భుజం మీద చెయ్యి వేసి అడిగాను. నాకు తెలుసురా కిష్ట, నిన్ను ఇబ్బంది పెడుతున్నానని. అప్పటికీ మీ పొలమేమన్నా కౌలుకిస్తాడేమని మీ నాయన్ని అడిగినా, ఆయనేం మాట్లాడతలేడు, తలంచుకుంటూ చెప్పాడు. సరే, అదంత తొందరగా తేలే విషయం కాదు, కాని పక్కన ఏటీఎం ఉంది, డబ్బులు డ్రా చేసి నీకు ఇస్తాను పద. ఇద్దరం బయలుదేరాం.
0: ఇప్పటిదాకా ఇక ఇనుండి కార్యక్రమంలో కథా రచయిత ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు చెన్నూరు సీతారాంబాబుతో ముచ్చట మొదటి భాగం విన్నారు. వీరితో ముచ్చట పెట్టినరు వి గోపిచంద్. ఇది ఇయల్టీ ఇగ ఇనుండ్రి కార్యక్రమం. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి రచయిత ప్రధాన ఉపాధ్యాయుడు పోరెడ్డి అశోక్తో ముచ్చట మొదటి భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రేడియో మాణిక్యాలు. అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలను వినిపించే కార్యక్రమం ఇయల్టీ రేడియో మాణిక్యాలు. కార్యక్రమంలో షాహిద్ భగత్ సింగ్ నాటకం మొదటి భాగం వింటారు. రచన పి నలిని, నిర్వహణ ఎస్ఎస్ వాజ్పేయి, పర్యవేక్షణ ఎన్ సుధాకర్ రావు, సహకారం జంగ అనిల్ కుమార్.
3: ఆకాశవాణి భగత్ సింగ్ నాటకం. రచన శ్రీమతి పి నళిని, నిర్వహణ శ్రీమతి దీప్తి వాజ్పేయి, పర్యవేక్షణ శ్రీ నక్కా సుధాకర్ రావు, సహకారం శ్రీ జంగ అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు భగత్ సింగ్, శ్రీ ఎస్ఎస్ వాజ్పేయి, చంద్రశేఖర్ ఆజాద్, శ్రీ రమణబాబు, బటుకేశ్వర్ దత్, శ్రీ మల్లాది వెంకట కుటుంబ శర్మ, సుఖదేవ్, శ్రీ కెకే రెడ్డి, రాజగురు, శ్రీ శివరామకృష్ణ, భగవతీ చరణ్, శ్రీ సివిఎస్ శాస్త్రి, మైఖేల్ అడయ్యర్, శ్రీ ఎంకెఎస్ సేన, ఈహెచ్ డయ్యర్, శ్రీ విజయ్ కుమార్ అయ్యర్, కె రవీంద్రనాథ్, సుఖదేవరాజ్, శ్రీ గోవిందరాజుల నాగేశ్వరరావు, జడ్జి శ్రీ కె రాధాకృష్ణమూర్తి, ఉపన్యాసకుడు డాక్టర్ కెకెవి శర్మ, జైలర్ డాక్టర్ వాడ్రేవు శివాజీ, న్యూమన్ శ్రీ ఛాయా భాస్కర్, పోలీస్ అధికారి శ్రీ భాస్కర్, మొదటి కానిస్టేబుల్ శ్రీ రవీంద్రనాథ్, రెండవ కానిస్టేబుల్ శ్రీ సిహెచ్ శ్రీనివాసరెడ్డి, బాల భగత్ సింగ్, చిరంజీవి విధిజ్ఞ, దుర్గాదేవి, శ్రీమతి శ్రీవాణి, వ్యాఖ్యాత శ్రీమతి దీప్తి వాజ్పేయి. వినండి వాజ్పేయం మరియు సంస్కార భారతి సంయుక్తంగా సమర్పించు భగత్ సింగ్ నాటకం.
4: ఇరవై 23 సంవత్సరాల పిన్న వయసులో దేశం కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీర కిషోరం భగత్ సింగ్. 1907 సెప్టెంబర్ 28వ తేదీన పూర్వపు పంజాబ్ రాష్ట్రంలో, ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించాడు. తండ్రి సర్దార్ కిషన్ సింగ్, తల్లి విద్యావతి. విప్లవాత్మక ఉద్యమాలకు నిలయమైన కుటుంబం. భగత్ సింగ్ పూర్వీకులు కొందరు స్వాతంత్రోద్యమంలోనూ, మరికొందరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోనూ పనిచేసేవారు. చిన్నతనం నుంచి భగత్ సింగ్ కు మాతృదేశంపై భక్తి, ఆంగ్లేయులపై ద్వేషం పెరుగుతూ వచ్చింది. 3 సంవత్సరాల వయసులో తండ్రితో పొలానికి వెళ్లినప్పుడు అక్కడి మట్టితో ఆడుకుంటూ గడ్డి పరకలను శ్రద్ధగా నాటడం ప్రారంభించాడు. అది చూసి తండ్రి, ఏం చేస్తున్నావు నాన్నా అని అడిగితే, తుపాకులు నాటుతున్నా అని సమాధానం చెప్పాడు. తన బాబాయి అజిత్ సింగ్ విదేశాల్లో ఉంటూ ఆంగ్లేయులతో పోరాడుతూ ఉంటే భగత్ సింగ్ పిన్ని ఆందోళనతో బాధపడుతుంటే, పిన్ని ఎడవద్దు, నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా అని ధైర్యం చెప్పేవాడు. భగత్ సింగ్ కు 12 సంవత్సరాల వయసున్నప్పుడు జలియన్ వాలాబాగ్ దురంతం జరిగింది. అమృత్సర్లో పంజాబ్ గవర్నర్ సర్ మైఖేల్ అడయ్యర్ అధికార భవనం. అది 1919వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒకరోజు.
5: గుడ్ మార్నింగ్ సార్. హలో మిస్టర్ డయ్యర్.
6: గుడ్ మార్నింగ్. సో నీవు కూడా వచ్చావు మిస్టర్ అయ్యర్, వాట్స్ ది న్యూస్?
5: ఏప్రిల్ 13 దా డేట్ సార్, వేల మంది జనం వస్తారట.
6: యా ఐ నో.
5: నాది దా ఓర్ సలహా సార్.
6: ఏంటి?
5: మిలిటరీ రౌండప్ చేస్తే మొత్తం దా కంట్రోల్ అవుతుంది సార్.
6: సి మిస్టర్ డయ్యర్, వాళ్ళ మోటో ఏమిటో చెప్పగలరా?
5: ఏముంది సార్, ప్రభుత్వాన్ని దా ఏడిపించడం, ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం.
7: షట్ అప్, అధిక ప్రసంగం చేయకు అయ్యర్.
5: ఆమా, మన్నించాలి, నాను దా తమ సేవకుణ్ణి సార్.
6: యూ టెల్ మిస్టర్ డయర్.
7: సార్, వాళ్లంతా రష్యా పద్ధతిలో విప్లవం తేవాలని, బోల్స్విక్ సిద్ధాంతాన్ని స్ప్రెడప్ చేసి ఇండియాలో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరగాలని, చక్రవర్తిని కూలదోయాలని.
5: మెయిన్ పాయింట్స్ దా ఇంకా ఉన్నాయి సార్.
6: ఏంటి?
5: గ్రేట్ లీడర్స్ మహాత్మా గాంధీ, డాక్టర్ సైఫుద్దీన్ కిచులు, డాక్టర్ సత్యపాల్ డాంగేలను అరెస్ట్ చేసినందులకు ప్రజల్లో నిండా దా నిరసన వచ్చింది సార్.
6: ఎందుకు చేశాం? యునో, గాంధీ అరాచకం ఎంకరేజ్ చేస్తున్నాడు. డాక్టర్స్ ని, లాయర్స్ ని కాల్ చేసి ప్రసంగం చేసి ఇన్స్పైర్ చేసి సత్యాగ్రహం చేయమని ఒత్తిడి చేస్తున్నాడు. అందుకని ప్రివెంటివ్ మేజర్ గా డాక్టర్ కిచులుని, డాక్టర్ సత్యపాల్ ని కస్టడీలో ఉంచాం. గొర్రెల మంద ఈ జనం దేశంలో మట్టిని రేపి మన కళకు కొడుతున్నారు. మనం తగ్గకూడదు. మన చక్రవర్తి మీద తిరుగుబాటు సహించాం. ఇట్స్ టూ మచ్, నథింగ్ బట్ టెర్రరిజం.
7: Yes sir, it's fact. కానీ బ్రిటిష్ పవర్ ముందు ఇండియన్స్ ఆటలు సాగవు.
5: మనదిదా మందుగుండు సార్, దాని ముందు ఇండియన్స్ ఇనుప కత్తులు ఫటాఫట్ సార్.
6: సో మీరేం చేయదలిచారు మిస్టర్ డయర్?
7: సార్, ఈ సభను ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి. ఇండియన్స్ ఒకరికొకరు జత కలిస్తే మన ప్రభు పట్ల, పరిపాలన పట్ల ఉదాసీనం చేస్తారు, ఎదురు తిరుగుతారు. కాబట్టి వీళ్లను ఎప్పుడూ సెపరేట్ గానే ఉంచాలి. ఒకటి కాకముందే అణిచి పారేయాలి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సార్.
6: యా, 100% కరెక్ట్.
5: డయ్యర్ గారు ఈ అయ్యర్ గారి కంటే గొప్పగా సెలవిచ్చారు సార్.
6: మిస్టర్ డయ్యర్, రేపటి సమావేశం విశాల మైదానంలో జరిగితే మీరు ఎట్లా అటాక్ చేస్తారు, ఎట్లా సబ్సైడ్ చేస్తారు?
5: నన్ను అడగండి సార్.
7: ఏం చేస్తావు అయ్యర్?
5: మహాసభ ఎంగే, ఎక్కడదా జరుగుతుంది?
7: సమ్వేర్ ఇన్ అమృత్సర్.
5: ఇల్లే సార్, ఎక్కడదా సందులేదు. ప్రతి మైదానం మీద మిలిటరీ వాండదా గుడారం వేసేస్తిరి.
7: దెన్ ఇన్ గోల్డెన్ టెంపుల్?
5: ఆమా, అది సిక్కులకు దా పవిత్రమైన మందిరం. అక్కడ తుపాకులు పేలడం, మిలిటరీ ప్రవేశించడం సిక్కులకు దా ఎంత మాత్రం సహించరు సార్.
6: దెన్ ఎక్కడ కలుస్తారు?
5: జలియన్ వాలా బాగ్ లో సార్.
7: అది ఒక గార్డెన్ కదూ?
5: పేరుకుదా తోట, కానీ విశాలమైన ప్రదేశం. చెట్లు చేమ అస్సలు లేవు. నాలుగు వైపులా ఎత్తైన మేడలు, కొన్ని పొగలగొట్టి తిరిగిదా కడుతున్నారు. అందువల్ల అక్కడ రాళ్లు, రప్పలు, బురద, చిత్తడి.
6: కానీ మీ ఇండియన్స్ కి కావాల్సింది బురద, బాడీ, మట్టి, కప్పు.
7: Yes sir, dirty creatures. నో సివిలైజేషన్ సార్.
5: కానీ ఆ ఇండియన్సే పులులు, సింహాలు అయ్యి. మీరు దా వేటాడతారు కదా, వాళ్ళు దా చస్తారు కదా, మీకేం భయం లేదు కదా? అదే సార్ నాది సొల్రే.
7: అఫ్ కోర్స్, కానీ పరమ మొండివాళ్ళు సార్, కోటగోడల్ని పట్టి పాకే ఉడుం పట్టుగాడు. అందుకే పాము చిన్నదైన పెద్ద స్టిక్ తో కొట్టాలి సార్.
6: వెల్ సెడ్ మిస్టర్ డయర్.
5: వాళ్ళంతా రష్యా పద్ధతిలో దా విప్లవం తేవాలని, ఈ దేశాన్ని పరాయి దొరల పాల నుండి విముక్తి చేయాలని ప్రతిజ్ఞ చేశారు సార్.
6: షట్ అప్ డోంకీస్, బ్రూట్స్. ఏం చేస్తారు ప్రతిజ్ఞ? వాట్ ఇస్ దట్ ప్రతిజ్ఞ?
7: అది ఒక డిటర్మినేషన్ సార్, బోల్స్విక్ పాలసీ ఫాలోయింగ్.
5: రొంబ కరెక్ట్ సార్. వాళ్ళంతా రష్యా విప్లవాన్ని దా బాగా స్టడీ చేశారు సార్.
6: హూ అదే?
5: రాజా మహేంద్ర ప్రతాప్, ఎంపి ఆచార్య, మౌల్వీ బర్కతుల్లా, షౌకత్ ఉస్మానీ, రఫీక్ అహ్మద్, ఎంఎన్ రాయ్, వీళ్ళంతా రష్యా అక్టోబర్ విప్లవాన్ని దా నిండా చూసిన వాండ్లు సార్.
6: ఐ సీ.
7: అది ఇండియాలో ప్రవేశిస్తే అంటు రోగంలా వ్యాపిస్తుంది సార్.
5: బంకింఛంద్ర చటర్జీ, సుబ్రహ్మణ్య భారతి, అజీజ్ లక్నవి మొదలైన వాండ్లంతా పత్రికల ద్వారా చేసే ప్రబోధాలు, దేశభక్తి గీతాలు చదివి ప్రజలు విప్లవం వైపుదా బాగా మొగ్గుతున్నారు సార్.
6: వాళ్ళంతా ఎవరు?
5: కవులు సార్, చాలా బాగా రాస్తారు సార్.
6: ఇలాంటివి రాయకుండా చేయడానికి, రివల్యూషన్స్ అని కట్టడానికి రావుల చట్టం వస్తుంది.
7: అది ఇండియన్స్ కి మంచి డోస్ సార్. దాని ప్రకారం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్రాసిన, చదివిన, ప్రచారం చేసిన అది పెద్ద నేరం, ఎ బిగ్ క్రైమ్ అవుతుంది సార్.
6: యూఆర్ కరెక్ట్. ఈ చట్టం వల్ల డౌట్ మీద ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. దాని వల్ల స్పెషల్ కోర్ట్ ద్వారా పనిష్ చేసే హక్కు ప్రభుత్వానికి వచ్చింది. దేర్ ఇస్ నో అపీల్ ఆన్ దిస్. వీ కెన్ ఈజీలీ స్మాష్ ది రివల్యూషనరీ ఐడియాస్.
5: ఆమా, సరిగ్గా సెలవిస్తిరి. ఈనాటి ప్రజాందోళనకు దా అదే ముఖ్య కారణం. కానీ రౌల చట్టానికి వ్యతిరేకంగా దేశమంతా నిండద నిరసన వచ్చింది సార్. అందుకే ఇక్కడ జలియన్ వాలా బాగ్ పార్క్ లో ఏప్రిల్ 13న పెద్ద బహిరంగ సభ దా ఏర్పాటు చేస్తున్నారు.
6: సభ ఎట్లా జరుగుతుంది? సభలు సమావేశాలు నిషేధించాం. సభలు చేయాలన్నా నాటకాలు ఆడాలన్నా ముందుగా పోలీస్ పర్మిషన్ పొందాలి అనే రూల్ ఉంది కదా.
7: అవును సార్.
5: రూల్స్ కి వాళ్లుదా లెక్క చేయరు సార్. దీక్ష పట్టుదల వాళ్ల ఆయుధాలు. అరెస్టులకు దా నిరసన, చట్టాలకు దా నిరసన, ఎక్కడ చూసినా నిరసన నిరసన
7: అని చేస్తాం. విప్లవ భావాల్ని స్మాష్ చేస్తాం, తిరుగుబాటుదారుల్ని ఉరితీస్తాం, బ్రిటిష్ తుపాకీ రుచి చూపిస్తాం.
6: అవును, ఎవరు తప్పించుకోకూడదు.
5: చచ్చినా మళ్లీదా పుడతారట సార్.
6: అలా పుట్టకూడదు మిస్టర్ డయర్.
7: ఎస్ సార్. నేపాలీ బెలూచియన్ బెటాలియన్స్ తో 2 మారణాయుధ శకటాలు పెట్టి జలియన్ వాలా బాగ్ ని రౌండ్ అప్ చేస్తా సార్. అగ్ని వర్షం కురిపిస్తా, అందర్నీ ఫైర్ చేయిస్తా, ఇండియన్ గొర్రెల్ని ఊచ కూత కోయిస్తా, అమృత్సర్ ని బ్లడ్ బాత్ చేయిస్తా.
6: గుడ్, వెరీ గుడ్. కానీ ఒక్క విషయం మిస్టర్ డయర్, అసలు ఇంతమంది నిరసనకే వస్తారా లేక?
5: ఆ దినం దా వైశాఖ పూర్ణిమ సార్. అది సిక్కులకు దా పండుగ. మెనీ పీపుల్స్ కమ్స్ ఏ హాలిడే సార్.
7: కావచ్చు, కానీ రేపు జరిగే సమావేశం ప్రజల్ని రెచ్చగొట్టడానికే సార్.
6: ఎనీవే, లెట్స్ థింక్.

0: తన అధికార భవనంలో ఈహెచ్ డయర్ మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యాడు. జలియన్ వాలాబాగ్ లో ఆ మరుసటి రోజు స్వాతంత్ర్య కాముకుల శాంతియుత సమావేశాన్ని ఏ విధంగా భగ్నపరచి కిరాతకంగా వ్యవహరించాలి అనే విషయంలో తన అనుచరులకు ఆదేశాలిచ్చాడు. దాని పర్యవసానం,
1: సోదర సోదరీమణులారా, ప్రియ భారత పౌరులారా, ఈ దేశం మనది, మనదిగానే ఉండాలి, మనమే పరిపాలించుకోవాలి. ఎన్నాళ్ళి బానిసత్వం, ఎన్నాళ్ళి పైశాచిక నిరంకుశత్వం, ఎన్నాళ్ళిలా భారత ప్రజలు దాస్యంలో మరిగిపోవాలి? మన కన్నతల్లి భరతమాత చెర విడుదల ఎప్పుడు? వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం, సభా స్వాతంత్ర్యాన్ని హరించి వేసే రౌలత్ చట్టం అమలు కాకుండా మనం నిరోధించాలి. అందుకే దేశమంతటా నిరసన ప్రదర్శనలు జరగాలి. మన ప్రియతమ నాయకులు గాంధీజీ, కిచ్చులు, సత్యపాలను తక్షణం విడుదల చేయమని బ్రిటిష్ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తేవాలి. మన హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలి. రాబోయే వసంతకాల సమావేశాల్లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నిరంకుశ రౌలత్ చట్టాన్ని ప్రవేశపెడుతున్నారు. బ్రిటిష్ పాలకులు తేనె పోసిన కత్తులు, గోముఖ వ్యాఘ్రాలు, వీళ్ల సామ్రాజ్య కాంక్షకు అంతులేదు. రౌలత్ చట్టం భారతీయులకు గొప్ప ప్రయోజనకారి అని, అందువల్ల భారతీయులో గొప్ప క్రమశిక్షణ పెరుగుతుందని మేడి పండు లాంటి పలుకులతో మనల్ని మభ్యపెడుతున్నారు. మన జాతిని నిర్వీర్యం చేస్తున్నారు. మన దేశ సంపదల్ని దోచుకుపోయేందుకు దీర్ఘకాల పథకాలు వేస్తున్నారు. కాబట్టి వీళ్ల ఆటల్ని మనం సాగనివ్వద్దు. వీళ్లను దేశం నుంచి తరిమేసే వరకు విశ్రమించకూడదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.

పెళ్ళవాళ్ళు పవిత్ర భారతీయుల రక్తంతో తడిపిన మట్టిది. ఈ మట్టి సాక్షిగా నేను పగ తీర్చుకుంటాను. ఈ రోజు నుంచి ఈ మట్టి నా దైవం. ఈ మట్టిని బ్రిటిష్ పాలకుల రక్తంతో తడిపి రావి నదిలో కలుపుతాను. అప్పుడు గాని ఈ భగత్ సింగ్ పగ చల్లారదు. వందే మాతరం, వందే.

0: జలియన్ వాలాబాగ్ లో జరిగిన అమానుష నరమేధం ప్రపంచ మానవ చరిత్రకే తీరని అవమానం. ఆ రోజు అత్యంత దురదృష్టకరమైన రోజుగా చరిత్ర పుటలలో చెర్విత చరణం అవుతూ ఉంటుంది. అత్యంత సభ్యతా సంస్కారం గలవారమని విర్రవీగి బ్రిటిష్ వారు జరిపిన ఈ సామూహిక హత్యాకాండకు నిరసనగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారు తనకెప్పుడో ఇచ్చిన సర్ బిరుదుని త్యజించి వేశారు. ఈ కిరాతక చర్యను యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది. పైశాచిక తాండవం చేసిన బ్రిటిష్ పాలకులు ప్రపంచ మానవ న్యాయస్థానం ముందు తలలు వంచి సంజాయిషి ఇచ్చుకోవాలి, క్షమాపణలు చెప్పుకోవాలి. 13 ఏళ్ల ప్రాయంలోనే భగత్ సింగ్ మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం పట్ల ప్రభావితుడయ్యాడు. అయితే ఆయన అహింసావాదంపై అసంతృప్తి చెంది యువ విప్లవోద్యమంలో చేరి తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. నవజవాన్ భారత్ సభలో చేరిన భగత్ సింగ్ తోటి ఉద్యమకారులతో కలిసి ప్రతి 7 కర్తార్ సింగ్ వర్ధంతి సభ నిర్వహించేవాడు.
1: సోదర సోదరీమణులకు నా విప్లవాభివందనాలు. ఈనాడు అమరవీరుడు కర్తార్ సింగ్ సర్భా గారి ఏకాదశ వర్ధంతి సభ జరుపుకుంటున్నాం. ఈ సభకు గురుతుల్యులు విప్లవ భావోద్రేక ఉషక్కిరణం అయిన శ్రీ భగవతీ చరణ్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. మా వదిన గారు మా విప్లవానికి ఊపిరి, విప్లవాకాశ ప్రకాశం అయిన శ్రీమతి దుర్గాదేవి గారిని కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.

0: అధ్యక్షుల వారిని సభా కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను.
1: అందరికీ నా విప్లవాభివందనాలు. ఈనాడు నవజవాన్ భారత సభ వారు ఏర్పాటు చేసిన వీర శిఖామణి అమరవీరుడు అయిన కర్తార్ సింగ్ శరభ గారి 11వ వర్ధంతి సభ జరుపుకుంటున్నాం. జరుపుకోవాలి కూడా, అది మన కర్తవ్యం. సాధారణంగా మరణించిన వారిని వాళ్ల ఆత్మీయులు, బంధువులు, రక్త సంబంధికులు తలుచుకుంటూ ఉంటారు. కానీ జాతి యావత్తు సంస్మరించదగిన త్యాగమూర్తి, మహనీయుడు మన కర్తార్ సింగ్ శరభ. ఒక సిద్ధాంతం కోసం, దేశం కోసం, దేశ దాస్య విముక్తి కోసం ఉరికంబమెక్కి నవ్వుతూ ప్రాణాలర్పించారు. 19 సంవత్సరాల పిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ల దుర్మార్గానికి బలైపోయారు. ఇలా ఈ దేశ స్వాతంత్ర సాధన కోసం ఉరికంబాలెక్కిన వాళ్లు, తుపాకీ గుళ్లకు బలైపోయిన వాళ్లు ఎందరో ఎందరో మహానుభావులున్నారు. వారందరికీ ఈ సభాముఖంగా జోహార్లు అర్పిస్తున్నారు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమాన్ని, విప్లవ పంధాలు నడిపిన మహావీరుడు, విద్యార్థి నాయకుడు మన కర్తార్ సింగ్ శరభ. గదర్ వీరులలో కర్తార్ సింగ్ అగ్రగణ్యుడు. ఆనాడు చక్రవర్తికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర చేశారన్న నేరం మోపి 42 మందికి ఉరిశిక్ష, 114 మందికి యావజ్జీవ కఠిన కారాగారవాస శిక్ష విధించింది ఈ కసాయి ఆంగ్లేయ ప్రభుత్వం. అందరూ యువకులే. క్షమాభిక్షకై వైశ్రాయికి అప్పీలు పెట్టుకోమని సలహా ఇచ్చినప్పుడు కర్తార్ సింగ్ అన్నదొక్కటే, దేశం కోసం ప్రాణాలివ్వటం కంటే మనిషి మరో మంచి పని ఏం చేయగలడు అని. యువకిశోరం, విప్లవ భావోద్రేక రాగరంజిత ప్రసూనమైన కర్తార్ సింగ్ శరభ గారి అడుగుజాడల్లో నడిచి వారు విడిచిపెట్టి వెళ్లిన ఆదర్శాలను సాధించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని మనవి చేస్తూ, వారి పవిత్రాత్మకు శాంతిని ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు శ్రీమతి దుర్గాదేవి వారి సందేశాన్ని అందిస్తారు.
2: అధ్యక్షుల వారికి, కార్యకర్తలకు, విప్లవ వీరులకు నా విప్లవాభివందనాలు. ఎంతో చెప్పాలని అనుకున్నా మొత్తం అంతా వారే చెప్పేశారు. వారెవరో కాదు, మా శ్రీవారే. నేను చెప్పేది ఒక్కటే, ఏ ఆశయ సాధన కోసం ఆ మహనీయుడు బలైపోయాడో ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడే ఆయన ఆత్మకు నిజమైన శాంతి కలుగుతుంది. అమరజీవి కర్తార్ సింగ్ శరభ గారి ఆదర్శాల మేరకు తమ్ముళ్లు భగత్ సింగ్, భటుకేశ్వర దత్, సుఖదేవ్, రాజగురు తదితరులు నవజవాన్ భారత సభను స్థాపించి వీర జవాన్లను తయారు చేస్తున్నారు. కొండను ఢీకొనాలంటే కేవలం గుణపాలు చాలవు. మందుగుండు, మంది మార్బలం, చాకచక్యం, పనితనం, అనుభవం కావాలి. అందుకు తర్ఫీదు కావాలి. ఆ కార్యక్రమాన్ని భగత్ సింగ్ చేపట్టి స్వసుఖాలను విస్మరించి దేశసేవకే తన యావశక్తిని ధారపోస్తున్నాడు. మీ అందరికీ మరో విజ్ఞప్తి చేసి నేను సెలవు తీసుకుంటాను. ఈనాడు జరుగుతున్న స్వాతంత్ర మహాయజ్ఞంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా పాలు పంచుకోవాలని నా కోరిక. చరిత్ర పుటల్ని తిరగేస్తే పురుషులకు స్ఫూర్తినిచ్చింది స్త్రీలేనన్న సంగతి అర్థమవుతుంది. అందువల్ల ఈ మహోద్యమంలోకి స్త్రీలు కూడా దూకి యథాశక్తి సేవ చెయ్యాలని, అది మన కర్తవ్యంగా భావించాలని, ఎంతటి త్యాగానికైనా వెనుదీయరాదని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
1: ఇప్పుడు భగత్ సింగ్ మాట్లాడతారు.
0: అధ్యక్షుల వారికి, శ్రీమతి దుర్గాదేవి గారికి, సభకు విచ్చేసిన సోదర సోదరీమణులకు నా మనఃపూర్వక విప్లవాభివందనాలు. ఈనాడు తన త్యాగంతో విప్లవోద్యమానికి కొత్త చిగురులు తొడిగిన అమరవీరుడు కర్తార్ సింగ్ శర్భ గారి 11వ వర్ధంతి సభ జరుపుకుంటున్నాం. ఇది నా జీవితంలో మరపురాని రోజు. దేశమాత దాస్య విముక్తి పోరాటంలో నవ్వుతూ ఉరికంబం ఎక్కిన వారు శ్రీ కర్తార్ సింగ్ శరభ. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గంగ వెర్రులెత్తించిన విప్లవ శంఖం శ్రీ కర్తార్ సింగ్ శరభ. జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. అయితే మరోలా మరోలా కాకుండా దేశ సేవలో మరణిస్తే అది జీవితానికి సార్థకత అవుతుంది. బానిసత్వంలో మ్రగ్గడం కన్నా మరణించడం మేలు. బానిసత్వం ఎంత హృదయ విదారకమైందో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకే ఒక్క కొడుకు అకాల మరణం చెందితే కన్న తల్లిగా కంటి నిండా ఏడ్చే అవకాశం స్వాతంత్ర్యం లేక యజమానురాలికి సేవలు చేస్తూ ఆమె నిద్రలోకి జారిన తరువాతే కొడుకు శవాన్ని తీసుకుని అంత్యక్రియలకు వెళ్లగలిగింది చంద్రమతి. అక్కడ వల్లకాటి కాపరి ఆమె భర్త హరిశ్చంద్రుడు, సత్యవాక్ పరిపాలకునిగా పేరెన్నికగన్న సార్వభౌముడు. అయితే అతను కూడా ఒక యజమానికి బానిస. కర్తవ్యానికే ప్రాధాన్యతనిచ్చి కాటి సుంకం చెల్లించకపోతే కొడుకు శవాన్నైనా సరే దహనం చేయడానికి వీల్లేదని, మాంగళ్యాన్ని అమ్మేయినా సుంకం కట్టమని భార్యనే ఒత్తిడి చేశాడు. కాని కంటి ముందు కన్న కొడుకు శవం పడి ఉన్నా, పరిస్థితి గుండెల్ని పిండి వేస్తున్నా, ఆర్తికి మమతకు దుఃఖానికి చోటు ఇవ్వలేకపోయాడంటే కారణం బానిసత్వం. బానిసత్వాన్ని మించిన నరకం, శాపం, నికృష్టం మరొకటి లేదు. అటువంటి నీచాతి నీచమైన బానిసత్వం నుంచి కోట్లాది భారతీయుల్ని విముక్తుల్ని చేయడానికి, దోపిడీగాళ్ల వల్ల దేశమాత కోల్పోయిన సౌభాగ్యాన్ని తిరిగి సాధించడానికి ప్రతి భారతీయుడు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. నా చిన్నతనంలో జలియన్ వాలాబాగ్లో వేలాది మంది ప్రజలపై ఆ తెల్ల ముష్కరులు జరిపిన ఘోరాతి ఘోర కిరాతక చర్య నన్ను కలచివేసింది. నా రక్తం ఉడికింది. ఆనాడు రక్తంతో తడిసిన మట్టిని చేపట్టి ప్రతిజ్ఞ చేశాను, ఈ దేశం కోసం నేను సైతం విప్లవాగ్నికి సమిధనొకటై ఆహుతవుతానని. ఇంతకన్నా మీకు చెప్పేదేముంది? ఇదిగో ఇతడు నా బహిప్రాణం బటుకేశ్వర దత్. విప్లవ పంథాను నిర్దిష్టంగా తీర్చిదిద్దగల మేధావి. ఇతడు సుఖదేవ్, ఇతడు రాజగురువు. తమ సర్వస్వము వదులుకొని స్వాతంత్ర్య సాధన కోసం నాతో పాటు విప్లవోద్యమంలోకి దూకిన మహావీరులు. మేమందరం లక్ష్య సాధనలో ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇంక్విలాబ్
3: జిందాబాద్,
0: ఇంక్విలాబ్
3: జిందాబాద్,
0: కర్తార్ సింగ్ సరభార్,
3: లోహార్,
0: కర్తార్ సింగ్ సరభార్,
3: లోహార్.
0: ఇప్పుడు నా మిత్రుడు బటుకేశ్వర దత్ వందన సమర్పణ చేస్తారు.
4: అందరికీ నా విప్లవాభివందనాలు. ఈనాడు ఈ వర్ధంతి సభ జరపటంలో గల ఉద్దేశం ఒక్కటే, త్యాగధనుడైన అమరవీరుడు కర్తార్ సింగ్ సర్భ గారిని స్మరించి తద్వారా విప్లవ స్ఫూర్తిని పొందాలని. విప్లవ పంథ పూలదారి కాదు, అడుగడుగునా ఎన్నో త్యాగాలు చేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. అయినప్పటికీ వేలాది మంది ముందుకు వస్తున్నారంటే భారతీయుల స్వాతంత్ర్యేచ్ఛ ఎంత గాఢంగా ఉందో అర్థమవుతుంది. అయితే కొందరు భావిస్తున్నట్లు విప్లవకారులు ద్రోహులు, హంతకులు, దోపిడీ దొంగలు కారు. మానవతావాదంపై వారికి పూర్తి విశ్వాసం ఉంది. అంతేగాని బ్రిటిష్ వాళ్ల దాక్షిణ్యంపైనే మన స్వేచ్ఛ ఆధారపడి ఉందంటే మాత్రం అంగీకరించరు. తుపాకీ గుండుకు తుపాకీ గుండె సరైన సమాధానమని విప్లవకారుల నమ్మకం. మా నమ్మకానికి మీ ఆశీర్వాదాలతో మరింత బలం చేకూర్చమని కోరుతూ, కోరిన వెంటనే అంగీకరించి సభా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన భగవతీ చరణ్ గారికి, వారి సతీమణి శ్రీపతి దుర్గాదేవి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వందే మాతరం.
5: మీరింతవరకు భగత్ సింగ్ నాటకం విన్నారు. రచన శ్రీమతి పి నళిని, నిర్వహణ శ్రీమతి దీప్తి వాజ్పేయి, పర్యవేక్షణ శ్రీ నక్కా సుధాకర్ రావు, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందులో పాల్గొన్న కళాకారులు ఎస్ఎస్ వాజ్పేయి, రమణబాబు, మల్లాది వెంకట కుటుంబ శర్మ, కెకే రెడ్డి, శివరామకృష్ణ, సివిఎస్ శాస్త్రి, ఎంకేఎస్ సైనా, విజయ్ కుమార్, కె రవీంద్రనాథ్, గోవిందరాజుల నాగేశ్వరరావు, కె రాధాకృష్ణమూర్తి, డాక్టర్ కెకేవి శర్మ, డాక్టర్ వాడ్రేవు శివాజీ, ఛాయా భాస్కర్, భాస్కర్ రవీంద్రనాథ్, సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి విధిజ్ఞ, శ్రీవాణి, దీప్తి వాజ్పేయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఇప్పటి వరకు మీరు రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో షాహిద్ భగత్ సింగ్ నాటకం మొదటి భాగం విన్నారు. రచన పి నలిని, నిర్వహణ ఎస్ఎస్ వాజ్పేయి, పర్యవేక్షణ ఎన్ సుధాకర్ రావు, సహకారం జంగా అనిల్ కుమార్. ఇంతటితో ఈఎల్టీ రేడియో మాణిక్యాలు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ్ గాయత్రి వీణావాదనం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమ, మనసుకు హాయినందించే పాత కొత్త సినిమా పాటల సరిగమ మధురిమ కార్యక్రమంలో ముందుగా విందాం నువ్వు నేను ప్రేమ చిత్రం నుండి శ్రేయ ఘోషల్, నరేష్ అయ్యర్ ఆలపించిన గీతం. సాహిత్యం వేటూరి సుందర్రామ్మూర్తి వెన్నెలకంటి. సంగీతం ఏఆర్ రెహమాన్.

బాపు దర్శకత్వంలో 1976లో వచ్చిన చిత్రం భక్త కన్నప్ప. కృష్ణంరాజు, వాణిశ్రీ, రావ్ గోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించిండ్రు. ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ మహత్యంలోని ముఖ్యమైన భాగమైన తిన్నడు అంటే కన్నప్ప కథను స్వీకరించి సినిమాగా తీసిండ్రు. ప్రముఖ కవి దూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం కావ్యంలో ఆ క్షేత్ర మహత్యాల్లో భాగంగా ఈ కథాంశం ఉంటుంది. భక్త కన్నప్ప చిత్రం నుండి ఇప్పుడు వి రామకృష్ణ, వి సుశీల ఆలపించిన పాటను విందాం. సంగీతం సత్యం.

శ్రోతలు మీటింగ్ చేసుకుని వింటున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న మధురిమ కార్యక్రమంలో మధురమైన పాటల్ని అన్న చెల్లెళ్ల ప్రేమకు ప్రతీక కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చెల్లెలి కాపురం చిత్రం. ఇందులో శోభన్ బాబు తన చెల్లెలి భవిష్యత్తు కోసం తన కలలను ఆశయాలను త్యాగం చేస్తాడు. ఇది కుటుంబ సంబంధాల్లోని లోతును త్యాగాలను చూపించే ఒక చక్కటి కుటుంబ కథ. ఇప్పుడు ఈ చిత్రం నుండి కేవీ మహదేవన్ స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను విందాం. రచన సి నారాయణ రెడ్డి.

మన జీవితంలో బాల్యం అత్యంత అందమైన, మధురమైన మరియు ఎసుంటి కల్మషం లేని అద్భుతమైన దశ. ఇది మల్లరాణి బంగారు జ్ఞాపకాల నీతి. బాధ్యతలు తెలియవు, బంధాల విలువ తెలుస్తుంది. అల్లరి చేస్తాం, అలిగి కూసుంటాం. దోస్తులుంటారు, అన్ని రకాల అల్లరి పనులు చేస్తాం. ఇట్లా ఎన్నో రకాల జ్ఞాపకాల నిధి ఏది అంటే బాల్యం అని చెప్పచ్చు. అలాంటి బాల్యాన్ని గుర్తు చేస్తూ సాగే పాటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ నుండి ఇప్పుడు విందాం.

మధురిమ కార్యక్రమంలో చివరగా కేఎస్ చిత్ర ఆలపించిన స్వయంవరం చిత్రం నుండి పాటను విందాం. సంగీతం వందే మాతరం శ్రీనివాస్, సాహిత్యం భువనచంద్ర.

మీరు విన్న ఈ పాటతో ఇయాల్టి మధురిమ కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారమవుతుంది. ఇక రేపటి మధురిమలో మరిన్ని హాయిన పాటలు వినిపిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 81%, గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నారు.

ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. రేపొద్దుగల ఆరు గంటల పది నిమిషాలకు ప్రార్థన కార్యక్రమంలో శివ అష్టకాలను వింటారు. ఎన్నో విశేషాలను అందించే అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపొద్దుగల ఏడు గంటల పదిహేను నిమిషాలకు యోగమనే అదృష్టం శీర్షికన కూర్చొని చేసే యోగాసనాల గురించి యోగ శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం, ఇంకా నాగుల పంచమి పండుగ గురించి బోత్ మాజీ శాసనసభ్యులు రాథోడ్ బాపురావుతో ముచ్చట, అట్లనే పెరటి చెట్టు శీర్షికన సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 43వ భాగం అంశం కొరవి గోపరాజు గురించి వింటారు. రేపొద్దుమట్ల ఐదున్నరకు నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మద్దెల కృష్ణప్రియతో ముచ్చట పాటల నడుమ ప్రసారమవుతుంది.

గిరిపదం కార్యక్రమంలో రేపొద్దుమట్ల 6:20 బజారత్నూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన చహకటి జానకి బృందం గోండిలో పాడిన నాగేంద్రుని పాటలు, అట్లనే ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన ఆత్రం షేకు బృందం పాడిన గోండి భజనలను వింటారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తుగా చేపట్టవలసిన చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట, ఇంకా ఆగస్టు మాసంలో వరిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. కథనం కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి కళ్ళు కుండల భాగవతం కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ముచ్చట కార్యక్రమంలో పిల్లల కథలకు పిల్లలే స్ఫూర్తి. రచయిత ప్రధాన ఉపాధ్యాయుడు పోరెడ్డి అశోక్తో ముచ్చట ప్రసారమవుతుంది రేపు రాత్రి 9:45. ఇక రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఆర్కే సూర్యనారాయణ్ గాయత్రి వీణా వాదనం వింటారు. అట్లనే మీకు వినోదాన్ని పంచే పాటల కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దుగల 8:45 సింగిడి కార్యక్రమం, పొద్దుమట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట వినుండ్రి, రాత్రి 8:00 హుషారు కార్యక్రమాలు ఉంటాయి. ఇంట్లో మీరు ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి వినచ్చు. ఇక రాత్రి 10:30 మధురిమలో హాయన పాటల్ని వింటారు.

ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోల సమయం 11:01 దాటి 26 సెకండ్లు. ఇంతటితో ఎల్టీ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:53 100.2 MHz FM పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో రేపటి ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.